శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 2వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 24వ తారీఖు శుక్రవారం, నిలయంలో సమయం 5:58 48 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 6 గంటలు. ఇప్పుడు ప్రబోధ గీతం వింటారు.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
1: ఆకాశవాణి ది న్యూస్ రెడ్ బై తన్వి ఖురానా. Prime Minister Narendra Modi has said that over the past 2.5 months since the paper leak incident, several steps have been taken. The culprits have been arrested and are in jail. In a video message last night, Mr. Modi said, "Government's foremost responsibility was to ensure that students did not lose an academic year, and it was essential to conduct the examinations immediately."
2: Main janta hoon ki paper leak ek koi mamooli vishay nahi hai. लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है और इसलिए पेपर लीक घटना से अब तक

मौला अली का सदका उस दर से।

0: బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో దేవీ కీర్తనలు, నాథియా కలాం విన్నారు. నిలయంలో సమయం 6:30. ఇప్పుడు సూక్తి ముక్తావళి వింటారు. వ్యాఖ్యాత మహమ్మద్ అక్బర్ బాషా గారు.
2: అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వసృష్టికర్త అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. మహాశిలారా, ఈరోజు మీ ముందు జుమా ప్రాముఖ్యత తెలియజేస్తాను. అన్ని రోజులలో శుక్రవారం అనగా జుమా రోజు మహోన్నతమైనది

0: దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. దివ్య ఖురాన్లో దైవం అంటున్నాడు, ఓ విశ్వాసుల్లారా, శుక్రవారం జుమా నమాజ్ కొరకు అజాన్ పిలుపు వినగానే నమాజ్ కొరకు అల్లాహ్ స్మరణ వైపునకు పరుగెత్తండి. అమ్మకం కొనుగోలు వ్యవహారాలను ఆపివేయండి. మీరు అర్థం చేసుకుంటే ఇది మీ కొరకు ఎంతో శ్రేయస్కరమైనది. తిరిగి నమాజ్ చేయడం అయిపోయిన తర్వాత మీ పనులలో లీనమైపోండి. అల్లాహ్కు వీలైనంత ఎక్కువగా స్మరిస్తూ ఉండండి. తద్వారా మీకు సాఫల్య భాగ్యం చేకూరవచ్చు. సోదరులారా, జుమా రోజు మనం స్నానం చేసి పరిశుభ్రమై మస్జిద్కు వెళ్ళాలి. ఖుత్బా ఉపన్యాసం వినాలి. ఇమామ్తో పాటు నమాజ్ చేస్తే గత జుమా నమాజు నుండి ఆ జుమా వరకు అతని వల్ల జరిగిన పాపాలన్నీ మన్నించబడతాయి అని దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చి ఉన్నారు. అల్లా ఇచ్చిన ఈ జుమా నమాజును మనం గౌరవించాలి. ఇలా కాకుండా ఎవరైనా జుమా నమాజును గౌరవించకుండా కారణం లేకుండా 3 జుమా నమాజులను వదిలేస్తే అల్లా వారి హృదయ కవటాలను మూసివేస్తాడు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. సోదరులారా, జుమా నమాజు కోసం తప్పకుండా మస్జిద్కు హాజరవ్వాలి. ఎందుకంటే ఇది దేవుని యొక్క ఆజ్ఞ మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయం కూడా. శుక్రవారం నమాజు అంటే జుమా నమాజు మస్జిద్కి హాజరై ఇమాం గారు తెలియజేసిన ప్రసంగం వినాలి. అక్కడ ఇమాం గారు ప్రసంగంలో దైవ హక్కులు, తోటివారి హక్కులు ఏమిటో బోధిస్తూ ఉంటారు. జుమా శుక్రవారం రోజున చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు తెలియజేస్తాను. జుమా రోజున దివ్య ఖురాన్ పఠనం, దువా, దాన ధర్మాలు చేయాలి. తోటివారి సుఖదుఖాల్లో పాలు పంచుకోవాలి. జుమా అజాన్ పిలుపు వినగానే అన్ని పనులు ఆపి వెంటనే మస్జిద్కు వెళ్ళాలి. జుమా ప్రసంగం మౌనంగా శ్రద్ధతో వినాలి. జుమా రోజున ఎక్కువగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పేరు దరూద్ చదవాలి. జుమా రోజున దివ్య ఖురాన్లోని సూర్య కహాఫ్ పఠిస్తూ ఉండాలి. సోదరులారా, ఈ పనులన్నీ మనం చేసినట్లయితే మనం దైవ అనుగ్రహానికి దగ్గరగా చేరుకుంటాం. తద్వారా మనసు పవిత్రం అయిపోతుంది. మనం చెడులకు దూరంగా ఉండగలుగుతాం. ఎల్లప్పుడూ దైవదాస్యలో ఉంటే అందరికీ మంచి చేయాలన్న భావన ఏర్పడుతుంది. తద్వారా ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంటాం. ఏ పని చేసినా పవిత్రంగానే చేస్తూ ఉంటాం. కాబట్టి అల్లా మనందరికీ జుమా విశిష్టతను తెలుసుకొని ఆ విధంగా ఆచరించే భాగ్యాన్ని కలిగించుగాక. ఆమీన్.
1: ఇంతవరకు సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యాత మహమ్మద్ అక్బర్ బాషా గారు.
2: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
3: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
2: ప్రతి గురువారం ఉదయం 8:35
3: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
2: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
3: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
2: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
3: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 6:35. ఇప్పుడు పొలం కబుర్లు వింటారు.
4: రైతు సోదరులకు నమస్కారం. కిసాన్ వాణికి సుస్వాగతం. ఈనాటి మన పొలం కబుర్లలో కలుపు నిర్మూలన యాజమాన్య పద్ధతుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

అనాదిగా కలుపు మొక్కల వలన పంటలకు విపరీత నష్టం కలుగుతోంది. పంట దిగుబడిలో మూడో వంతు నష్టపోతున్నట్లు అంచనాలు. కలుపు నియంత్రించకుండా ఎక్కువ కాలం పెరగనిస్తే రెండు వంతుల పంట లేదా అంతకు మించి కూడా నష్టం కలగచ్చు. కలుపు తీయని మడి దేవుళ్ళు లేని గుడి, కలుపు తీయకుండా పండిస్తే కోయకుండా పండుతుంది అనే సామెతలు మన పెద్దలు ఏనాడో చెప్పారు. ఇవి కేవలం సామెతలు కావు, కలుపు వల్ల కలిగే నష్ట తీవ్రతను సూచిస్తున్నాయి. మనం సాగు చేసిన పైరు కాకుండా వాటితో పాటు పెరిగే ఇతర మొక్కలను కలుపు అంటారు. ఇవి పైరుతో పాటు పెరిగి పోషకాలు, నీరు, సూర్యరశ్మితో పోటీ పడి పంట దిగుబడిని, నాణ్యతను తగ్గించేస్తాయి. పంట కన్నా ఎక్కువ పోషకాలను హరిస్తాయి, మొక్కలకు అందకుండా చేస్తాయి. కలుపు మొక్కల వల్ల పైరుకు జరిగే ప్రత్యక్ష హానితో పాటు పరోక్షంగా కూడా అనేక నష్టాలు కష్టాలు కలిగిస్తాయి. పైరును నశించే చీడపీడలకు ఆశ్రయమిచ్చి వాటి వ్యాప్తికి దోహదపడతాయి. మరికొన్ని రకాల కలుపు మొక్కలు పంట మొక్కలపై అతిథిగా ఆశ్రయించి ఆహారం కొరకు పూర్తిగా ఆధారపడి జీవిస్తూ చివరికి అతిథి మొక్కను నిర్వీర్యం చేస్తాయి. అయితే ఈ కలుపు మొక్కల ప్రత్యేకతలు ఏంటి అన్న విషయానికి వస్తే, పైరు మొక్కల కంటే కలుపు మొక్కలకు మనుగడ శక్తి ఎక్కువ. ఇవి తమ జీవిత చక్రాన్ని అతి త్వరగా పూర్తి చేసేస్తాయి. ఈ విధంగా ఒక పైరు కాలంలో కలుపు మొక్కలు రెండు మూడు జీవిత చక్రాలు పూర్తి చేయొచ్చు. అందువల్ల బహుళ సంఖ్యలో విత్తనాలు భూమికి చేరడం వల్ల కలుపు విపరీతంగా వస్తుంది. అయితే వీటిని నివారించలేమా? మరి వీటికి నివారణ చర్యలేంటి అన్న విషయాలకు వస్తే, విత్తన సేకరణలోనే జాగ్రత్త వహించాల. కలుపు విత్తనాలు కలవని విత్తనాలు సేకరించుకోవాలి, కలుపు లేని నారు మడించుకోవాలి. విత్తనం తయారైన కలుపు మొక్కలను పశువులతో మేపరాదు, అవి పేడ ద్వారా నేలకు చేర్చి మొలకెత్తే అవకాశాన్ని కల్పిస్తాయి. ఇక కలుపు విత్తనాలు ఎక్కువగా ఉండే మట్టిని కూడా పొలానికి తోలరాదు. పంట కాలువలు, మురుగు కాలువలు, పొలం గట్ల మీద ఉన్న కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు నిర్మూలిస్తూ ఉండాలి. కలుపు మొక్కల నుండి విత్తనాలు తయారు కాకముందే నిర్మూలించాల. విత్తనాలు తయారైన తర్వాత అవి వెదజల్లబడి నియంత్రణ సాధ్యం కాదు. ఉదాహరణకు ఒయ్యారి బామ, భారతీయం, ఈ విత్తనాలు వేల సంఖ్యలో తయారై వెదజల్లబడతాయి. విత్తనం 5 సంవత్సరాల వరకు మొలకెత్తే శక్తిని కలిగి ఉంటుంది. అయితే ఈ కలుపు వల్ల నష్టాలు ఏంటి అన్న విషయానికి వస్తే, దిగుబడి తగ్గడం, ఖర్చు పెరగడం, పంట నాణ్యత తగ్గడం, పురుగులు తెగుళ్లకు ఆశ్రయం కలిగించడం, కూలీల పని వేగం తగ్గడం, కాలువలో ప్రవహించే నీటి ప్రవాహ వేగం, నీటి పరిమాణం తగ్గడం, ఎరువు వేసిన ప్రధాన పంటకు అందుబాటులో లేకపోవడం, ఇలాంటి నష్టాలు కలుగుతాయి. పురుగులు తెగుళ్ళు ఎలుకలు కలిగించే దానికన్నా కలుపు వల్ల ఎక్కువ నష్టం కలుగుతుంది. అయితే కొన్ని పంటల్లో కలుపు లేకుండా చూడాల్సిన సమయం ఏంటి అన్న విషయానికి వస్తే, మెట్ట వరికైతే విత్తిన 20 రోజుల వరకు, మాగాణి వరకైతే విత్తిన 40 రోజుల వరకు, మొక్కజొన్నకైతే విత్తిన 40 రోజుల వరకు, వేరుశనగ పంటకైతే విత్తిన 45 రోజుల వరకు, చెరుకు అయితే ముచ్చిన నాటిన 120 రోజుల వరకు, పొద్దుతిరుగుడైతే విత్తిన 40 రోజుల వరకు, పత్తి అయితే విత్తిన 60 రోజుల వరకు మనం కలుపు లేకుండా చూడాలి. అయితే ఈ యాజమాన్య పద్ధతుల్లో వేసవిలో లోతు దుక్కులు చేయడం వల్ల కలుపు మొక్కల విత్తనాలు బయటపడి వెండ వేడిమికి మొలకెత్తే శక్తిని కోల్పోతాయి. పైరు మొదటి దశలో బాగా ఎదిగే సజ్జ, మినుము, సోయాబీన్, ఉలవ పంటలకు శాఖ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. కనుక కలుపు రాకుండా ఈ పంటలు అణుదొక్కుతాయి. పంట మార్పిడి వల్ల కలుపును నియంత్రించవచ్చు. ఇది కలుపు మొక్కల జీవిత చక్రాన్ని ఛేదించడానికి తోడ్పడుతుంది. ముఖ్యంగా జొన్న మల్లె, పొగాకు మల్లె వంటి పరాణుజీవులను మనం నియంత్రించవచ్చు. వరి పొలాల్లో తగినంత నీరు ఉన్నప్పుడు కలుపు మొక్కలు వచ్చే అవకాశం ఉండదు. డ్రిప్ ఇరిగేషన్ కేవలం వేరు వ్యవస్థ కొద్ది భాగమే తడుస్తుంది, కనుక కలుపు నియంత్రణ జరుగుతుంది. సూర్యరశ్మితోనే నేలను ప్రత్యేక పద్ధతిలో వేడి చేయడం వల్ల అధిక వేడికి నేల పై పొరలోని కలుపు విత్తనాలు లసిస్తాయి. కొన్ని రకాల పురుగులు కలుపు మొక్కలను తిని జీవిస్తాయి, కనుక ఈ పద్ధతిలో కలుపు నివారించవచ్చు. కాలువల్లో, చెరువుల్లో, కుంటల్లో ఉండే గుర్రపు డెక్క, నియోకెటినా అనే ముక్కు పురుగులను ఉపయోగించి నియంత్రించవచ్చు. ఒయ్యారబామ అంటే ఈ పార్థినియం కలుపు మొక్కను జైగోగ్రామ అనే పురుగులను ఉపయోగించి నాశనం చేయవచ్చు. రసాయనాలతో కూడా ఈ కలుపును మనం నివారించవచ్చు. అదునులో కూలీలు దొరకపోవడం, కూలీలతో కలుపు తీయించడానికి నాగలి, గుంటక, గొర్రు ఉపయోగించి కలుపు నిర్మూలించడానికి ఖర్చు పెరగడంతో పాటు రైతులు క్రమంగా రసాయనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇవి కూడా పర్యావరణాన్ని కాలుష్యం చేస్తాయి, అవశేషాలు ఆరోగ్య హాని కలిగిస్తాయి. అందువల్ల కలుపు నిర్మూలనలో భౌతిక యాజమాన్య పద్ధతులకు ప్రాధాన్యం ఇస్తూ అవసరమైన మేరకే తగిన జాగ్రత్తతో సిఫార్సు మేరకు మందులు వాడాలి. కలుపు సమస్యలను ఎదుర్కోవడానికి భౌతిక యాజమాన్య

పద్ధతులు సరిపోవడం లేదు, తప్పనిసరిగా మందులు వాడాల్సిన అవసరం ఏర్పడింది అన్నప్పుడు, ఏ పైరు వేసుకోవడానికైనా సరే ముడిజాతి మొక్కలైన ఈ తుంగ గరిక పొలంలో ఉన్నప్పుడు ముందుగా వాటిని నిర్మూలించాలా? ఇది విత్తనానికి సుమారు 20 రోజుల ముందే చేపట్టాల. ఈ నిర్మూలన అనేది 2,4-D సోడియం సాల్ట్ 2 కిలోల మందును ఫెరాక్వాట్ 1/2 లీటరు లేదా గ్లైఫోసెట్ 1 లీటర్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరం నేలపై పిచికారీ చేయాలి. వరిమడి విషయానికి వస్తే, నారుమడికి విత్తనం వేయకముందే వాడే పద్ధతిలో చివరదమ్మ చేసిన తర్వాత 2 నుండి 5 సెంటీమీటర్ల నీటిని నిలగట్టి ఎకరాకు 1 లీటర్లు బెంజియోకార్ప్ మందును 20 కిలోల పొడి ఇసుకలు కలిపి నారుమడిలో సమానంగా పడేటట్లు 3 రోజుల వరకు నీటిని నిలగట్టాలి. ఆ తర్వాత నీటిని తీసేస్తే కొత్త నీరు పెట్టుకొని విత్తుకోవచ్చు. విత్తనం మొలిచిన తర్వాత వాడే పద్ధతి, విత్తనం వేసిన 7వ రోజున నారుమడిలో నీటిని పూర్తిగా తీసేసి బెంజియోకార్ప్ 1 లీటర్ మందుకు 200 లీటర్ నీటిలో కలిపి సమానంగా పిచికారీ చేయాలి. 2 రోజుల వరకు నీరు పెట్టకూడదు. వరి నాటిన 3 నుంచి 4-5 రోజుల లోపల కలుపు నాశనలు ఎకరాకు 20 కిలోల ఇసుకతో కలిపి పొలంలో 4 నుంచి 5 సెంటీమీటర్ల నీరు నిలగట్టి సమానంగా వెదజల్లాలి.

0: భారతమే వినాలి. అంటే అందులో కథ ఉంది, నీతి ఉంది, సాహిత్యముంది, సాహిత్య శిల్పము ఉంది. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి కేంద్రం మహాభారత ప్రసంగాలను ఒక సంవత్సరం పాటు ధారావాహికంగా వినిపిస్తోంది. ప్రతి మంగళవారం ఉదయం 8:35 మళ్లీ బుధవారం రాత్రి 10:30 వ్యాసపీఠం. శ్రీయుతులు ఎస్ రాజన్న కవి, అప్పజోడు వెంకట సుబ్బయ్య, ఎస్బి రఘునాథాచార్య, శలాక రఘునాథ శర్మ, డి నాగసిద్ధారెడ్డి, ఆర్ఎస్ సుదర్శనాచార్యులు, హెచ్ఎస్ బ్రహ్మానంద, పోలూరి హనుమత్ జానకి రామశర్మ, జె హేమలత, కర్రా వెంకట సుబ్రహ్మణ్యం, కంబాలూరి వెంకటేశాచార్య, షడ్దర్శనం సోమసుందర శర్మ, తుమ్మపూడి కోటేశ్వరరావు, భూతపురి సుబ్రహ్మణ్య శర్మ, పమిడికాల్వ చెంచు సుబ్బయ్య, కసిరెడ్డి వెంకటపతిరెడ్డి గార్ల అద్భుతమైన ప్రసంగాలు ఈ వ్యాసపీఠంలో ప్రసారం చేస్తూ ఉన్నా మీకోసం. గుర్తుంచుకోండి, ప్రతి మంగళవారం ఉదయం 8:35 మళ్లీ బుధవారం రోజు రాత్రి 10:30 వ్యాసపీఠం మీకోసం.
1: ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా చూడడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పోలవరం జిల్లాలో జరిగే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను అందించడంలో ఎలాంటి రాజీ ఉండబోదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు అత్యాధునిక సాంకేతికతతో నిఘాను మరింత పటిష్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.

0: నరేంద్రమోదీ నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై స్పందించారు. నిన్న రాత్రి విడుదల చేసిన వీడియో సందేశంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, గత 2.5 నెలలుగా ఈ ఘటనకు సంబంధించి పలు కీలక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. లీకుకు బాధ్యులైన వారిని అరెస్టు చేసి ప్రస్తుతం జైల్లో ఉంచినట్టు చెప్పారు. విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా చూడడం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించిన బిల్లుపై కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నామని, అనంతరం బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని ప్రధానమంత్రి తెలుపుతూ,
1: मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है. लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है और इसलिए पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विहित कदम उठाए गए, गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं. हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का एक वर्ष बर्बाद न हो. सरकार ने अभी कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाए इसका प्रबंध किया.
0: పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. రంపచోడవరంలోని ప్రభుత్వ పాఠశాల జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశమై విద్యా ప్రగతిపై సమీక్ష నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను ఆధునికీకరించి సాంకేతికత ఆధారిత పోలీసింగ్కు ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ పోలీసు రిట్రీట్ 2026 ఫ్యూచర్ పోలీసింగ్ సదస్సు ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా, నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచిస్తూ,
2: పోలీసులు ప్రజల్లో పాజిటివ్గా ఉండాలి, అదే సమయంలో రౌడీలకి భయం ఉండాలి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని మనం డీల్ చేయడంలో ఫర్మగా చేసి ఈ రెండు గాని చేయగలిగితే చాలా వరకు ఫలితాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడిప్పుడు మనం కొంచెం మూవ్ అయ్యాం, కొన్ని రిజల్ట్స్ వచ్చాయి. బట్ అల్టిమేట్ గా ఇక్కడ మీరు చూసినప్పుడు టెక్నాలజీ వల్ల ఏం లాభం వస్తుంది అన్నప్పుడు విక్టిమ్స్ జర్నీ కింద చాలా బ్యూటిఫుల్ గా వేశారు.
0: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను అందించడంలో ఎలాంటి రాజీ ఉండబోదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థుల యూనిఫామ్ల సరఫరాపై సంబంధిత అధికారులతో హైదరాబాద్లో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, యూనిఫామ్ల పంపిణీలో జాప్యం జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆగస్టు 15 నాటికి ప్రతి విద్యార్థికి యూనిఫామ్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థుల నుంచి అభిప్రాయాలు సేకరించి వాటి ఆధారంగా వచ్చే ఏడాది యూనిఫామ్ల రూపకల్పన పంపిణీ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు డ్రోన్లు, అత్యాధునిక సాంకేతికతతో నిఘాను మరింత పటిష్టం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధంపై అటవీశాఖ ఉన్నతాధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడ మన ఎర్రచందనం అక్రమ నిల్వలో ఉన్నా ఇతర రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకుని స్వాధీనం చేసుకోవాలని సూచించారు. స్మగ్లింగ్ ముఠాల వెనుక ఉన్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను భూ వివాదాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో దృశ్య మాధ్యమ విధానంలో మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించామన్నారు. కొత్త వ్యవస్థతో భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించి అవకతవకలను నియంత్రిస్తామని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: భారత్, యుకే మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సెటాపై ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ FAPCCI కార్యదర్శి పి వైదేహి గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: విదేశీ పెట్టుబడులు బాగా సులభతరం చేయడానికి కుదిరే ఒక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం, దేశాలకి చాలా ఉపయోగపడుతున్నాయి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్.
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 29,30,357 కోట్ల పెట్టుబడులతో 1037 పరిశ్రమలు వచ్చాయని రాష్ట ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై గుంటూరు జిల్లా ఉండవల్లిలో నిన్న జరిగిన మంత్రుల బృందం సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ప్రతి పారిశ్రామిక ప్రాజెక్టును వేగంగా ఏర్పాటు చేసేలా భూ కేటాయింపులు, అనుమతుల విషయంలో శాఖల మధ్య సమన్వయం ఉండాలని చెప్పారు.

హైదరాబాద్లోని నిరుపేదలకు నగరంలోనే సొంత ఇంటిని అందించాలనే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం ఇందిరమ్మ టవర్స్ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు నిర్మాణ పనులపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పేదలు నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని, ఇందుకోసం నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని కార్యాచరణ అమలు చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం స్థానిక మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి సూచించారు. అలాగే మీసేవ వాట్సాప్ నంబర్ 8096958096 వెబ్సైట్ ద్వారా కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కేంద్ర గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్ జీఎస్టీఏటీ విజయవాడ విశాఖపట్నం బెంచ్లు నిన్న ప్రారంభమయ్యాయి. కేంద్ర జీఎస్టీఏటీ ఉపాధ్యక్షులు వి భాస్కర్ రెడ్డి ఈ బెంచ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్టీ వివాదాల పరిష్కార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇది గొప్ప ముందడుగునే అన్నారు. దీంతో పన్ను చెల్లింపుదారులకు వేగవంతమైన పారదర్శకమైన న్యాయసేవలు అందడంతో పాటు జీఎస్టీ అప్పీళ్ల పరిష్కారం మరింత సమర్థవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఆంధ్ర గ్రంథాలయ పితామహుడుగా పేరుగాంచిన అయ్యంకి వెంకటరమణయ్య జయంతి ఈరోజు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం తాలూకా కొంకుదురు గ్రామంలో 1894 జూలై 24 ఆయన జన్మించారు. 1934-48 సంవత్సరాల మధ్య కోస్తాంధ్ర ప్రాంతంలో అనేక గ్రంథాలయాలు నెలకొల్పిన ఆయన విజయవాడలోని రామ్మోహన్ పుస్తక భాండాగారానికి కార్యదర్శిగా వ్యవహరించారు. గ్రంథాలయోద్యమానికి వెంకటరమణయ్య చేసిన కృషి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. దేశంలో పూర్తి స్థాయిలో గ్రంథాలయాలను నెలకొల్పిన వ్యక్తిగా పేరు పొంది ప్రజా గ్రంథాలయమే ప్రజల విశ్వవిద్యాలయం అని చాటి చెప్పిన అయ్యంకి వెంకటరమణయ్య 1979 మార్చి 7వ తేదీన తుది శ్వాస విడిచారు. బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో చారిత్రక ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన భట్టిప్రోలు బౌద్ధ స్థూపం సమగ్ర అభివృద్ధికి సహకరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. భట్టిప్రోలు స్థూపం దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రాచీన బౌద్ధ క్షేత్రాల్లో ఒకటని చెప్పారు. తెలుగు లిపి మూలాలకు బ్రాహ్మీ లిపి ఆధారమైన ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కృష్ణప్రసాద్ వివరించారు. వాతావరణం. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు రేపు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు డ్రోన్ సిటీలో క్లస్టర్ ఏర్పాటుపై ఆస్ట్రా ఎనలిటికా సంస్థ ప్రతినిధులు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో అమరావతిలో నిన్న సమావేశమయ్యారు. డ్రోన్ పరిశోధన, తయారీ, టెస్టింగ్, శిక్షణ తదితర అంశాలపై సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా చూడడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పోలవరం జిల్లాలో జరిగే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను అందించడంలో ఎలాంటి రాజీ ఉండబోదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు అత్యాధునిక సాంకేతికతతో నిఘాను మరింత పటిష్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.

పాటలు వింటారు. 10 గంటలకు భారత్ యూకే మధ్య ఆర్థిక వాణిజ్య ఒప్పందం సిఈటిఏపై ప్రత్యేక ముఖాముఖి ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కార్యదర్శి పి వైదేహి గారు, పరిచయకర్త శ్రీ రావల సాయి గిరీష్. 10:20, 12:10, 12:40, 1:30 వివిధ భారతి ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

నిమిషాలకు వివిధ భారతి ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే, 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో భారత స్వాతంత్రోద్యమంలో మహిళలు ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు మేడం వికాచీ కామాగారి గురించిన విశేషాలు సమర్పణ శ్రీమతి జే నిర్మల. తరువాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, తరువాత మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం, 6:00 ప్రసార విశేషాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 6:30 వైద్య విజ్ఞానం కార్యక్రమంలో శస్త్రచికిత్స అధునాతన పద్ధతులు అంశంపై శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ కె శ్రీధర్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 పల్లె సీమలు కార్యక్రమంలో చీనీ నిమ్మను ఆశించే పురుగులు యాజమాన్య పద్ధతుల అంశంపై తిరుపతి చీనీ నిమ్మ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ డి శ్రీనివాసరెడ్డి గారి ప్రసంగం వింటారు. 7:40 వికసిత్ భారత్ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 చిత్రకుసుమాలు, 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం, 8:40 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 9:30 ఏకచిత్ర గానంలో సెగా చిత్ర నుండి పాటలు వింటారు, 10:00 పార్లమెంటు ఉభయ సభల్లో జరిగే ప్రశ్నోత్తరాల రికార్డింగ్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇవి శ్రోతలు ఈనాటి మా ప్రసార విశేషాలు. తిరుపతి కేంద్రం ఆకాశవాణి 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: రొమేనియా దేశాల మధ్య గత 7 దశాబ్దాలుగా పరస్పర నమ్మకం, గౌరవం, బలమైన ప్రజా సంబంధాలతో కూడిన సన్నిహిత శాశ్వత స్నేహబంధం ఉందని పేర్కొన్నారు. కాలక్రమేణా ఈ భాగస్వామ్యం మరింత బలోపేతమైందని చెప్పారు. ప్రస్తుతం ఈ భాగస్వామ్యం మరింత ప్రతిష్టాత్మక లక్ష్యాలు, బలమైన సహకారం, భవిష్యత్తుపై ఉమ్మడి దృక్పథంతో సరికొత్త దశలోకి ప్రవేశిస్తోందన్నారు. భారత్ ఈయు ఉచిత స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ద్వారా పరిశ్రమలకు, నైపుణ్యం కలిగిన నిపుణులకు అపూర్వమైన అవకాశాలు లభిస్తాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఉత్పాదక రంగం, ఫార్మాస్యూటికల్స్, హెల్త్ కేర్, పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏఐ వంటి రంగాల్లో సహకారాన్ని విస్తరించడానికి ఇరు దేశాలు అంగీకరించాయని ద్రౌపది ముర్ము వివరించారు.
1: సంస్కృతి తథా పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ భారత్ రొమానియా సంబంధో కి ఆధారశిలా హే ఔర్ ముజే ఖుషి హే కి ఆజ్ హమ్నే ఇన్ దోనో మే తీన్ మహత్వపూర్ణ సాజేదారీ పర్ హస్తాక్షర్ కియే హే. హమ్ ప్రోగ్రామ్ ఆఫ్ కోఆపరేషన్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కే అంతర్గత జాయింట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కా విస్తార్ కరెంగే. బుకారెస్ట్ యూనివర్సిటీ మే ఇండియా కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ के सहयोग से इंडिया स्टडी चेयर की स्थापना की जा रही है. हम आज हस्ताक्षरित हुई एमओयू के जरिए स्पोर्ट्स के क्षेत्रों में भी अपना सहयोग बढ़ाएंगे.
0: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఉభయ సభల్లోనూ విపక్షాలు సృష్టించిన గందరగోళం కారణంగా నిన్న ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకుండానే వాయిదా పడ్డాయి. నీట్ పేపర్ లీకేజీ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ పదే పదే హామీ ఇచ్చినప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం తమ డిమాండ్లకే పట్టుబట్టాయి. రాజ్యసభలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ ప్రతిపక్షాలు ముందస్తు షరతులు విధిస్తూ నీట్ పేపర్ లీకేజీ అంశంపై చర్చ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. దీనికి రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ చర్చకు భయపడ్డం లేదని, కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లోక్సభలో కూడా ఇదే విధమైన వాతావరణం కనిపించడంతో సభ వాయిదా పడింది. పేపర్ లీకేజీ ఘటన జరిగి 2.5 నెలలు కావస్తున్న నేపథ్యంలో ఈ కాలంలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని, నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా చూడడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, అందుకే వెంటనే పరీక్షలు నిర్వహించడం అత్యవసరంగా మారిందని ప్రధాని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ అనేది చిన్న విషయం కాదని, దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని తనకు తెలుసని అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనను సిద్ధం చేయాలని నిన్ననే తాను సంబంధిత శాఖలను ఆదేశించానని, ఆయా విభాగాలు నిరంతరం శ్రమించి నిన్న అర్ధరాత్రికల్లా డ్రాఫ్ట్ను తనకు సమర్పించాయని మోదీ వెల్లడించారు. కేబినెట్ సహచరుల సూచనలను పరిగణలోనికి తీసుకున్న తర్వాత దీనికి తుది రూపమిస్తామని చెప్పారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఈ బిల్లును వీలైనంత త్వరగా ఆమోదింపజేయడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
2: ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ కే లియే విభాగోకు నిర్దేశ్ దియే థే విభాగోనే లగాతార్ మెహనత్ కర్కే దేర్ రాత్ ముజే ముసద్దా భీ దే దియా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఔర్ కఠోర్ सजा के प्रावधान के साथ का यह मुसद्दा कैबिनेट में चर्चा होगी. कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा.
0: प्रमुख सामाजिक कार्यकर्ता सोनम वांगचुक तना 26 రోజుల నిరాహార దీక్షను నిన్న రాత్రి గుర్గ్రామ్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో విరమించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో ఆయన ఈ దీక్షను ముగించారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని, పరీక్షల పేపర్ లీకేజీలపై జవాబుదారీతనం పెంచాలని డిమాండ్ చేస్తూ వాంగ్చుక్ గత నెల 28 నుండి ఈ నిరాహార దీక్షకు దిగారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈరోజు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశం నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ అధ్యక్షత వహిస్తారు. విపత్తు ముప్పు తగ్గింపులో

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ రొమేనియా దేశాలు శాస్త్ర సాంకేతిక విద్య క్రీడా రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. పేపర్ లీకేజీ ఘటనలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈరోజు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వస్థాయి సమావేశం నిర్వహిస్తుంది. హరారేలో నిన్న జరిగిన మొదటి T20 మ్యాచ్లో భారత్ జింబాబ్వేపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ రొమేనియా దేశాలు శాస్త్ర సాంకేతిక విద్య క్రీడా రంగాల్లో పరస్పర సహకారం కోసం 3 కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నిన్న బుకారెస్ట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రొమేనియా అధ్యక్షులు నికుసర్ దాన్ మధ్య జరిగిన ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం ఈ ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ

0: బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి ఈ సమావేశం ఒక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. విపత్తులనేవి స్థిరమైన అభివృద్ధి, వాతావరణ స్థితిస్థాపకత, ఆర్థిక స్థిరత్వం, మానవ భద్రతకు వ్యవస్థాగత ముప్పుగా మారుతున్నాయనే గుర్తింపును ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని పేర్కొంది. ఈ సమావేశంలో 10 బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు. సమగ్ర, పారదర్శక, నిబంధనల ఆధారిత బహుళపక్ష వాణిజ్య వ్యవస్థకు తాము కట్టుబడి ఉన్నామని భారత్ పునరుద్ఘాటించింది. జెనీవాలో ప్రపంచ వాణిజ్య సంస్థ ఆధ్వర్యంలో జరిగిన భారతదేశ 8వ వాణిజ్య విధాన సమీక్షా సమావేశంలో కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఈ విషయాలు స్పష్టం చేశారు. డబ్ల్యూటీఓలో తీసుకొచ్చే సంస్కరణలు అభివృద్ధి ఆధారంగా ఉండాలని, అభివృద్ధి చెందుతున్న దేశాల విధానపరమైన స్వేచ్ఛను కాపాడాలని చెప్పారు. అలాగే ఈ సంస్థ విశ్వసనీయతను బలోపేతం చేస్తూ ప్రస్తుత నిబంధనలకు అనుగుణంగా ఫలితాలు ఇచ్చేలా ఉండాలన్నారు. ఈ నెల 21-23 తేదీల్లో జరిగిన 2 సమీక్షా సమావేశాల్లో 68 డబ్ల్యూటీఓ సభ్యదేశాలు పాల్గొన్నాయి. హరారేలో నిన్న సాయంత్రం జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లోని మొదటి T20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత జట్టు జింబాబ్వేపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత జట్టు 126 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలోనే సునాయాసంగా ఛేదించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగుకు దిగిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఈ సిరీస్లోని 2వ మ్యాచ్ రేపు ఇదే వేదికపై జరుగుతుంది. తూర్పు రాజస్థాన్, గుజరాత్, మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, సౌరాష్ట్ర, కచ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఈరోజు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, కేరళ, మాహే ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. 33వ ఆసియాన్ రీజనల్ ఫోరం సమావేశంలో పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలను భారత్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఆ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని, సమర్థించలేనివని స్పష్టం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ, అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేస్తూ అబద్దాలను ప్రచారం చేయడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుండడం నుంచి ప్రపంచం దృష్టిని మరలించడం కోసం పాకిస్తాన్ అలవాటుగా మార్చుకుందని అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, రొమేనియా దేశాలు శాస్త్ర, సాంకేతిక, విద్య, క్రీడా రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. పేపర్ లీకేజీ ఘటనలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈరోజు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశం నిర్వహిస్తుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 7:15. ప్రభాతరేఖలు కార్యక్రమానికి స్వాగతం.

ఈనాటి మన ప్రభాతరేఖలు కార్యక్రమంలో భారత స్వాతంత్ర్య సమరం స్వరాజ్ పార్టీ స్థాపన గురించిన విశేషాలు వింటారు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథచరణ్. ఆ తరువాత శతవసంత సాహితీ మంజీరాలలో జీవి కృష్ణారావు గారి కీలుబొమ్మలు నవల గురించిన విశేషాలు వింటారు. చదివినవారు శ్రీమతి సి నీలిమ. ముందుగా స్వరాజ్ పార్టీ స్థాపన గురించిన విశేషాలు విందాం.

శ్రోతలకు నమస్కారం. నిన్నటి మన కార్యక్రమంలో చౌరీ చౌరా ఘటన ఇంకా సహాయ నిరాకరణ ఉద్యమం నిలిపివేత గురించి తెలుసుకున్నాం కదా. 1920వ సంవత్సరంలో మహాత్మాగాంధీ నాయకత్వంలో ప్రారంభమైన సహాయ నిరాకరణ ఉద్యమం భారత స్వాతంత్రోద్యమాన్ని దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా మార్చింది. అయితే 1922 సంవత్సరంలో జరిగిన చౌరీ చౌరా ఘటన అనంతరం గాంధీజీ ఈ ఉద్యమాన్ని నిలిపేశారు. ఈ నిర్ణయం తరువాత కాంగ్రెస్లో ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్లోని ఒక వర్గం బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాసన మండలులను పూర్తిగా బహిష్కరించడం కంటే వాటిలోకి ప్రవేశించి ప్రభుత్వ విధానాలను లోపల నుంచే అడ్డుకోవాలని భావించింది. ఈ ఆలోచనతో 1923 సంవత్సరంలో స్వరాజ్ పార్టీ ఏర్పడింది. స్వరాజ్ పార్టీ ఏర్పాటు నేపథ్యం విషయానికొస్తే, సహాయ నిరాకరణ ఉద్యమం నిలిచిపోయిన తర్వాత జాతీయోద్యమంలో కొంత రాజకీయ నిరాశ ఏర్పడింది. ప్రజల్లో ఉన్న ఉత్సాహాన్ని కొనసాగించేందుకు కొత్త వ్యూహం అవసరమైంది. కాంగ్రెస్లో రెండు ప్రధాన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఒక వర్గం నాయకులు గాంధీజీ సూచించిన నిర్మాణాత్మక కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రజలను సంఘటితం చేయాలని భావించారు. వీరిని సాధారణంగా నో చేంజర్లు అని పిలుస్తారు. మరో వర్గం నాయకులు శాసన మండలుల్లోకి ప్రవేశించి అక్కడి నుంచే బ్రిటిష్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలని భావించారు. వీరిని ప్రో చేంజర్లు లేదా స్వరాజ్యవాదులు అని పిలిచేవారు. ఈ రెండు వర్గాల లక్ష్యం భారత స్వపరిపాలన సాధించడమే. అయినప్పటికీ దీనిని సాధించే మార్గంపై వీరిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. స్వరాజ్ పార్టీ స్థాపన గురించి తెలుసుకుంటే, 1923 సంవత్సరంలో చిత్తరంజన్ దాస్ ఇంకా మోతీలాల్ నెహ్రూ నాయకత్వంలో స్వరాజ్ పార్టీ ఏర్పడింది. ఎన్సి కేల్కర్ వంటి నాయకులు కూడా ఈ రాజకీయ కార్యక్రమంలో ప్రముఖ పాత్ర పోషించారు. పార్టీ నాయకులు కాంగ్రెస్లోనే కొనసాగుతూ దాని జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా తమ రాజకీయ కార్యక్రమాలను నిర్వహించారు. స్వరాజ్ పార్టీ ప్రధాన లక్ష్యాలు పరిశీలిస్తే, స్వరాజ్ పార్టీ ప్రధాన ఉద్దేశం శాసన మండలులను ఉపయోగించుకొని బ్రిటిష్ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఎదుర్కోవడం, శాసన మండలుల్లో ప్రవేశించడం ద్వారా ప్రభుత్వ విధానాలను విమర్శించడం ఇంకా వ్యతిరేకించడం, అన్యాయమైన బిల్లులను అడ్డుకోవడం ఇంకా ప్రభుత్వ కార్యకలాపాలను ప్రశ్నించడం, భారతీయుల రాజకీయ హక్కుల కోసం బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం, స్వపరిపాలన సాధనకు అనుకూలమైన పరిస్థితులను సృష్టించడం. 1923 సంవత్సరంలో జరిగిన శాసన మండలి ఎన్నికల్లో స్వరాజ్ పార్టీ గణనీయమైన విజయాన్ని సాధించింది. కేంద్ర శాసనసభతో పాటు కొన్ని ప్రావిన్షియల్ శాసన మండలుల్లో కూడా పార్టీకి బలమైన ప్రాతినిధ్యం లభించింది. దీంతో స్వరాజ్యవాదులు శాసన మండలుల్లో ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడానికి, చర్చలకు దారితీయడానికి, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవడానికి అవకాశం లభించింది. స్వరాజ్ పార్టీ పాత్రను గమనిస్తే, స్వరాజ్ పార్టీ నాయకులు శాసన మండలులను రాజకీయ పోరాటానికి వేదికగా ఉపయోగించారు.

0: ప్రభుత్వ బడ్జెట్లు, విధానాలు, చట్టాలపై చర్చలు జరిపి తమ అభిప్రాయాలను బలంగా వ్యక్తపరిచారు. ప్రజా సమస్యలను శాసనమండలుల్లో ప్రస్తావించడం ద్వారా భారతీయుల రాజకీయ డిమాండ్లకు మరింత ప్రాధాన్యం కల్పించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిమిత శాసన వ్యవస్థను కూడా జాతీయ ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకోవచ్చో వారు చూపించారు. స్వరాజ్ పార్టీ ఏర్పడటం కాంగ్రెస్లో శాశ్వత విభజనకు దారితీయలేదు. స్వరాజ్యవాదులు ఇంకా నో చేంజర్లు ఇద్దరూ భారత స్వాతంత్ర్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. వారి మధ్య ప్రధాన తేడా ఉద్యమ పద్ధతుల విషయంలోనే ఉంది. తరువాతి కాలంలో ఇరు వర్గాల మధ్య సహకారం పెరిగింది. కాంగ్రెస్ జాతీయోద్యమాన్ని ప్రజల్లో విస్తరించే కార్యక్రమాలను కొనసాగిస్తుండగా స్వరాజ్యవాదులు శాసనమండలుల్లో రాజకీయ పోరాటాన్ని కొనసాగించారు. స్వరాజ్ పార్టీ ఏర్పాటును ఒకవైపు కాంగ్రెస్లోని వ్యూహాత్మక భేదాలకు ప్రతిబింబంగా చూడవచ్చు, మరోవైపు సహాయ నిరాకరణ ఉద్యమం నిలిచిపోయిన సమయంలో జాతీయోద్యమాన్ని రాజకీయంగా చురుకుగా ఉంచేందుకు చేసిన ప్రయత్నం కూడా అని అనుకోవచ్చు. శాసనమండలుల్లో పనిచేయడం ద్వారా తక్షణమే స్వరాజ్యం సాధించడం సాధ్యం కాలేదు. అయితే బ్రిటిష్ పాలనా వ్యవస్థలోని పరిమితులను ప్రజలకు తెలియచేయడంలో భారతీయ రాజకీయ డిమాండ్లను బలంగా వినిపించడంలో స్వరాజ్ పార్టీ ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇక స్వరాజ్ పార్టీ పతనానికి కారణాలు తెలుసుకుంటే, కాలక్రమేణా స్వరాజ్ పార్టీ ప్రభావం తగ్గడానికి కొన్ని కారణాలున్నాయి. నాయకుల మధ్య వ్యూహపరమైన భేదాలు, శాసనమండలుల్లో పనిచేయడంపై వచ్చిన పరిమితులు, బ్రిటిష్ ప్రభుత్వం నియంత్రణ, ఇటువంటి అంశాలు పార్టీ కార్యకలాపాలను ప్రభావితం చేశాయి. అదే సమయంలో గాంధీజీ జైలు నుంచి విడుదల కావడం, కాంగ్రెస్లో తిరిగి చురుకైన రాజకీయ కార్యక్రమాలు ప్రారంభం కావడం వంటి పరిణామాలతో స్వరాజ్యవాదుల ప్రత్యేక రాజకీయ పాత్ర క్రమంగా తగ్గింది. అయినప్పటికీ స్వరాజ్ పార్టీ భారత రాజ్యాంగ పార్లమెంటరీ రాజకీయాల అభివృద్ధిలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలిచింది. స్వరాజ్ పార్టీ ఏర్పాటు భారత స్వాతంత్రోద్యమంలో ఒక కొత్త రాజకీయ వ్యూహానికి నాంది పలికింది. శాసనమండలులను బహిష్కరించకుండా వాటిలో ప్రవేశించి ప్రభుత్వ విధానాలను లోపల నుంచే ఎదుర్కోవడం ద్వారా జాతీయోద్యమాన్ని కొనసాగించడానికి ఈ పార్టీ ప్రయత్నించింది. చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ వంటి నాయకుల నాయకత్వంలో స్వరాజ్ పార్టీ భారతీయుల రాజకీయ హక్కుల కోసం బలమైన స్వరాన్ని వినిపించింది. దాని కార్యకలాపాలు భారత జాతీయోద్యమానికి మరో పార్శ్వాన్ని జోడించాయి. 1920 మధ్యకాలం తరువాత భారత రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం భారత రాజ్యాంగ సంస్కరణలను పరిశీలించేందుకు సైమన్ కమిషన్ను నియమించింది. రేపటి మన కార్యక్రమంలో స్వాతంత్ర సమరం గురించిన మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్నా మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
2: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
2: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
1: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
2: తప్పక వినండి రత్న దీపికావళి
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
2: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై. విజ్ఞానం, వినోదం,
3: విద్య, వైద్యం,
2: కళలు, సాహిత్యం,
3: చరిత్ర, సంస్కృతి,
2: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
3: ప్రభాత రేఖలు ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: తప్పక వినండి ప్రభాత రేఖలు.
4: ఇంతవరకు ప్రభాత రేఖలు కార్యక్రమంలో భారత స్వాతంత్ర్య సమరం, స్వరాజ్ పార్టీ స్థాపన గురించిన విశేషాలు విన్నారు. సమర్పించిన వారు శ్రీ డి సాయి రఘునాథచరణ్. ఇప్పుడు శతవసంత సాహితీ మంజీరాలులో జీవి కృష్ణారావు గారి కీలు బొమ్మలు నవల గురించిన విశేషాలు వింటారు. చదివిన వారు శ్రీమతి సి నీలిమ.
5: భారతదేశంలో ఇంగ్లీషును బోధనా భాషగా నాటి బ్రిటిష్ పాలకులు ఏ కారణాల వల్ల ప్రవేశపెట్టినప్పటికీ దాని మూలంగా కొన్ని మేళ్లు కూడా జరిగాయని ఒప్పుకోక తప్పదు. సాహిత్య రంగంలో నూతన ప్రక్రియలు పాశ్చాత్య ప్రభావం చేత ఆవిర్భవించటం అటువంటిదే. నవల అనే సాహిత్య ప్రక్రియలు ఇలానే మనకి లభ్యమైంది. తెలుగు నవల మూలాన్ని గుణాఢ్యుని బృహత్కథ వరకు అన్వేషించుకుంటూ వెళ్లవచ్చునేమో, కానీ ఇప్పుడు మనకి తెలిసిన నవల స్వరూపం ఇంతకుముందు లేదని చెప్పటంతో అసత్యమేమీ లేదు. ఇది నిశ్చయంగా పాశ్చాత్య ప్రభావం వల్ల ఆవిర్భవించిందే. మొదట్లో ఈ నూతన ప్రక్రియని ఉపయోగించిన వారు దీన్ని సంఘ సంస్కరణ ధ్యేయంతో నీతిబోధకంగా ఉండే సాధనంగా ఉపయోగించుకున్నారు. ఆ విధంగా ఇది పాఠకుల మానసిక పరిధులను విస్తృతం చేసి సంకుచిత భావ సముదాయాన్ని ఇతర విధాలైన మౌఢ్యాలను తరిమివేయడానికి తోడ్పడింది. ఇంతేకాక పాశ్చాత్య దేశాలలో వీచే ఉదారభావ వీచికలు మనల్ని తాకాయి. దీనికి తోడు ఆధునిక భౌతికవాద చింతన, మనోవైజ్ఞానిక పరిశోధన ఫలితాలు మనల్ని ప్రభావితం చేశాయి. ఆ కారణంగా మన విజ్ఞాన పరిధి ఊహించలేని దిశలలోకి విస్తరిల్లింది. ఈ కొత్త భావాల సహాయంతో నవలలిన్న వాళ్లు ఉన్నారు. ఈ భావాలకు అతీతంగా సాంప్రదాయవాదులు, కాల్పనికవాదులు స్వీయమైన సృజనాత్మకతతో నవలల నిర్మాణం కొనసాగించారు. ఇక్కడ గమనించవలసినది, నవల కొత్త ప్రక్రియ అయినా జంకు లేకుండా చాలామంది దీనిని స్వతంత్రంగా ఉపయోగించుకోగలిగారు. నవలకున్న ఒదిగిపోయే స్వభావమే దీనికి కొంత కారణం కావచ్చు. స్వాతంత్రానంతర కాలంలో వచ్చిన ఉత్తమమైన నవలల్లో జీవి కృష్ణారావు గారి కీలుబొమ్మలు ఒకటి. నవలాకారుడిగా, పండితుడిగా, అధ్యాపకుడిగా, ఆలోచనాపరుడిగా, ఆకాశవాణి ప్రయోక్తగా కృష్ణారావు గారి ప్రతిభ బహుముఖమైనది. బుచ్చిబాబు చివరకు మిగిలేది 1946 ప్రచురణ కాగా ఉప్పల లక్ష్మణరావు గారి అతడు

ఆమె 1950లో అభ్యుదయలో ధారావాహిగా వెలువడింది. కృష్ణారావు గారి కీలుబొమ్మలు 1951లో వెలువడింది. బుచ్చిబాబు లక్ష్మణరావు గార్ల నవలల కంటే కృష్ణారావు గారి నవల భిన్నమైనది. కీలుబొమ్మలు నవలల్లో కథా ప్రదేశం కోస్తా జిల్లాలోని 1-2 గ్రామాలకే పరిమితమైంది. ఈ పరిమిత పరిధిలో జరిగిన వ్యవహారాలు సంఘటనలే కథకి ఆధారం. ఈ నవలకి రాసిన ప్రస్తావనలో కృష్ణారావు గారు, ఇది ప్రణయగాథ కాదు, ప్రాచీన చరిత్ర కాదు, భారతీయ ధర్మవిశిష్టత బోధకం కాదు, ఈ రచనకు కళానుభూతే ప్రధానం, పార్టీ ఆవేశాలను సాధ్యమైనంత వరకు మరిచి చదివినప్పుడే ఆ అనుభూతి ఇందులో సాధ్యం అంటారు. ఆ రకంగా ఈ నవలలో మానవత్వాన్ని, మానవ స్వభావాన్ని రచయిత సామాన్యీకరిస్తున్నట్టు భావించవచ్చు. అంటే ఈ నవలలలో సంఘటనలు కాల ప్రదేశ నిర్దిష్టాలు కావు. అయినప్పటికీ ఇది రచయిత యొక్క ప్రాపంచిక దృక్పథానికి దర్పణం. ఈ నవలని ఒక సాంఘిక చరిత్ర అన్నా తప్పులేదు. ది పవర్ ఆఫ్ ఏ లై అనే గ్రంథం కీలుబొమ్మలు నవల రచనకు దోహదం చేసినట్లు కృష్ణారావు గారే ప్రస్తావనలో తెలియచేశారు. ఇంగ్లీషు పుస్తకానికి కీలుబొమ్మలు ఏ విధమైనట్టి అనువాదము, అనుసరణము కాదు. అజాగ్రత్తగా ఒక వ్యక్తి మాట్లాడిన మాటలలో విన్నవారికి విపరీతార్థం ధ్వనించి ఎంతటి అనర్థాలకి దారితీస్తుందో ఈ నవల అపురూపమైన రీతిలో చిత్రిస్తుంది. పుల్లయ్య గౌరవనీయుడైన ఒక మూతుబారి రైతు. చంద్రశేఖరం ఆదర్శ భావాలు గల విద్యావంతుడు. చంద్రశేఖరానికి 5,000 అప్పు కావలసి వస్తే ఆ అప్పుకు మార్వాడి దగ్గర పుల్లయ్య కూచిపడతాడు. చంద్రశేఖరం ఆ ప్రాంతాలలో గల పేద ప్రజలకి జీవనాధారం కల్పించటం కోసం తన ఆస్తినంతా అమ్మి మరికొంత అప్పు తెచ్చి ఒక పేపర్ మిల్లును నడుపుతూ ఉంటారు. ఆ చుట్టుప్రక్కల మిల్లుల వాళ్లకంటే తన మిల్లుల్లో పనిచేసే వాళ్లకి జీతభత్యాలు ఎక్కువగానే ఇస్తూ ఉంటాడు. కేవలం పేదవాళ్ల మీది కనికరంతో మిల్లులో పనిచేసే వారందరికీ వీలైనన్ని సౌకర్యాలు కల్పిస్తాడు. చంద్రశేఖరానికి గొప్ప ఆదర్శాలైతే ఉన్నాయి, కానీ వ్యాపార విషయాల్లో అతడికి అనుభవం కానీ జ్ఞానం కానీ శూన్యం. ఫలితంగా మిల్లు నష్టాల్లో కూరుకుపోతుంది. మరో ప్రక్క పనివాళ్లు జీతాలు, సౌకర్యాలు పెంచాలని ఒత్తిడి చేస్తూ ఉంటారు. చంద్రశేఖరం వాళ్లందరినీ మంతనాలకి పిలిచి మిల్లు ఆర్థిక వ్యవహారాలని విశదీకరించి సహకార పద్ధతిలో మిల్లును నడుపుదామని సూచిస్తాడు. పనివాళ్లు వాళ్లకి మిల్లు లాభనష్టాలతో పనిలేదని, జీతాలు మాత్రం ఎక్కువ చేయాలని, మరిన్ని సౌకర్యాలు కలిగించాలని పట్టుబడతారు. లేకుంటే సమ్మె తప్పదని హెచ్చరిస్తారు. మిల్లును మూసివేస్తే పనివాళ్లు చెప్పరాని కష్టాలకు లోనవుతారనే ఉద్దేశంతో దొరికిన చోటల్లా అప్పు చేసి చివరికి మామగారి ఆస్తిని కూడా అమ్మి మిల్లు నడుపుతుంటాడు. కానీ అలా ఎంతో కాలం సాగదు. తప్పనిసరి పరిస్థితుల్లో మిల్లును మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉన్నదంతా తను పోగొట్టుకోవటమే కాక తన మామ కుటుంబాన్ని కూడా పేదరికంలోకి దిగలాగుతాడు చంద్రశేఖరం. 2 ఇళ్లల్లోనూ పూటగడవని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో మార్వాడి దగ్గర తను పూచీపడిన సొమ్ము చంద్రశేఖరం చెల్లించలేడనే విషయం పుల్లయ్యకి అర్థమవుతుంది. అతనిక సొమ్ము ఒక లెక్కలోనిది కాదు, అతనికి చంద్రశేఖరం పట్ల సానుభూతి కూడా ఉంది. కానీ తను డబ్బు పోగొట్టుకున్నాడంటే ఊళ్ళోని ప్రజలు తనని చులకనగా చూస్తారేమోననే బాధ ఒక వంక, భార్య అంటే అతనికి గల భయం ఒక వంక అతన్ని కృంగదీస్తాయి. చివరికి భార్య, కూతురు ఈ పూచీ విషయమై అతన్ని నిగ్గదీసేటప్పటికీ తను పూచీ పడలేదని తం వచ్చేటట్లు అస్పష్టంగా గొనుగుతాడు. ఆ సంఘటన అతడి నైతిక పతనానికి నాంది అవుతుంది. మోసపు మాటలు, అసత్యాలు, అర్ధసత్యాలు వరుసగా చెప్పవలసిన అవసరం ఏర్పడుతుంది. పుల్లయ్య ప్రత్యర్థి అయిన మల్లయ్య అనే మరో మోతుబారి రైతు ఈ వ్యవహారం ఆధారంగా ఊళ్ళో రాజకీయ ఆర్థిక లబ్ధి పొందాలని చూస్తూ ఉంటాడు. ఇటువంటి తప్పనిసరి పరిస్థితుల్లో తన రాజకీయ శత్రువుపై

దెబ్బతీయాలని పుల్లయ్య కుట్టలకు పాల్పడవలసి వస్తుంది. ఇది పరిస్థితుల విషయం. తప్పించుకోవాలన్నా తప్పించుకోలేని దుస్థితి. ఈ వ్యవహారానికంతటికీ ముగింపుగా పుల్లయ్య సంతకం ఫోర్జరీ చేశాడన్న అభియోగంతో కోర్టు పాలైన చంద్రశేఖరానికి జైలు శిక్ష పడుతుంది. తక్షణమే గ్రామంలోని రాజకీయ సమీకరణాలు మారిపోయి పుల్లయ్య ఒక మెట్టు ఎదిగి సర్దార్ పుల్లయ్యగా మారతాడు. మంత్రిగారు గ్రామానికి విచ్చేసి స్వయంగా ఈ బిరుదుని ఆయనకి ప్రదానం చేస్తాడు. ఒక హృదయ విదారకమైన దృశ్యంతో మంత్రిగారితో కారులో వెళ్తున్న పుల్లయ్య దుర్భర దైన్యావస్థలో ఉన్న చంద్రశేఖర భార్య పిల్లల్ని చూడలేక తల పక్కకి తిప్పుకుంటాడు. ఈ కథలో సంబంధమున్న ఇతర పాత్రలతో ముఖ్యమైనవి అమ్మాయమ్మ గారు. ఈమె సంఘసేవిక. ఆవిడ శరీరంలాగే ఆమెలో స్వార్థమును బలితీసింది. తేనె మాటలాడుతూ తన స్వార్థం కోసం ఏమైనా చేయగలదు. పుల్లయ్య ప్రత్యర్థి అయిన మల్లయ్య తన మేలు కోసం, తన శత్రువుకి హాని చేయటం కోసం ఏ పని చేయడానికైనా వెనుకాడని వ్యక్తి. సత్యనారాయణ పంతులు నమ్మకస్తుడైన గుమస్తా, స్వామి భక్తి పరాయణుడు. ఉన్న ఉద్యోగం ఊడితే తన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్థం కాని అమాయకుడు. అందుచేత ఏ పని చేస్తే తన జీవికకి భంగం కలుగుతుందేమోనన్న నిరంతర భయంతో బతికేసే జీవి. అతని భార్య పద్మ భౌతికంగా అన్ని విధాలా అసంతృప్తితో కాలం గడిపే జీవి. సంప్రదాయ బంధాలు ఛేదించి బయటపడాలన్న కోరిక ఉన్నా సాహసం చాలా.

0: కాల్పనిక ధోరణి లేని కథ, కథన విధానము కృష్ణారావు గారి శిల్ప చాతుర్యానికి వన్నెలు తొడుగుతాయి. ఈ నవలలోని పాత్రలు కొన్ని భావాలకు ప్రతీకలుగా పరిగణించవచ్చునని అభిప్రాయం ఒకటి ఉంది. నిజానికి ఈ పాత్రలు నిత్య జీవితంలో తటస్థపడే పాత్రలే. ఆ పాత్రలు మానసికంగా చేసుకునే విశ్లేషణ వాటికి మరింత ప్రగాఢతను కల్పిస్తాయి. నిరాశ ధోరణులు కూడా ఈ నవలలలో కనిపించవు. వాసుదేవ శాస్త్రి, రామారావు పాత్రల ద్వారా ఈ అనైతిక ప్రపంచానికి నిష్కృతి లభిస్తుందని సూచనప్రాయంగా తెలుస్తుంది. సమస్యలు ప్రారంభమైన వేళ వాటిని ఎదుర్కోకుండా వాసుదేవ శాస్త్రి నగరానికి వెళ్లిపోవడం ఒక పలాయన వాదాన్ని సూచిస్తుందనుకునేవారు కూడా ఉన్నారు. అయితే సంస్కరణలు మానవత్వము మరొక చోటు నుండి ఆరంభించి చివరికి ఆరంభించిన చోటుకు తీసుకురావచ్చునని వ్యూహాత్మకమైన మార్పుని కథకుడు ఇక్కడ ధ్వనిస్తున్నాడని తలపోయవచ్చు. చాలా రకాలుగా సంతృప్తిని కలిగించే సోషల్ డాక్యుమెంటుగా కీలుబొమ్మలు నవలను పరిగణించవచ్చును.
1: ఇంతవరకు ప్రభాతరేఖలు కార్యక్రమంలో శతవసంత సాహితీ మంజీరాలలో జీవి కృష్ణారావు గారి కీలుబొమ్మలు నవల గురించిన విశేషాలు విన్నారు. చదివినవారు శ్రీమతి సి. నీలిమా.

0: కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలతో అందమైనటువంటి రోజుకి నాంది పలిక ఉదయరాగం కార్యక్రమంలో మంచి హుషారైనటువంటి పాటలతో ఎంతో చక్కగా ఈరోజు మీరందరూ కూడా ఎనర్జెటిక్గా ఈ రోజుని ప్రారంభిస్తారని మరోసారి కోరుకుంటున్నాను. మరి మీ అందరి కోసం ఎంతో అద్భుతమైన పాటలతో మళ్ళీ ఉదయరాగం కార్యక్రమంలో ఇంతే ఎనర్జెటిక్గా ఉందాం. మరి కొద్ది క్షణాల్లో మీకోసం అద్భుతమైనటువంటి కార్యక్రమాలు వస్తూనే ఉంటాయి. ఈలోగా మీకు ఎన్నో కార్యక్రమాలతో మన ఆకాశవాణి తిరుపతి కేంద్రం సవివరంగా సమర్పించడానికి సిద్ధంగా ఉంటుంది.
1: భోజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: CWG began in Glasgow, Scotland, with a spectacular and colourful opening ceremony. Teams from 74 nations will participate in the 10-day event. The Indian contingent, led by flag bearer Mirabai Chanu and ceremonial baton bearer Lovlina Borgohain, marched with athletes waving miniature tricolours. The contingent received a warm welcome from the Glasgow crowd as India's athletes celebrated the start of their campaign. India opened their medal tally at the Commonwealth Games before the opening ceremony as the Olympic medalist boxer Lovlina moved straight into the women's 75-kilogram semi-finals after receiving a bye. And now, for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
1: Thank you, Pramod. PM promises new law to tackle paper leaks. Cabinet meeting today, headlines the Hindustan Times. The Pioneer headlines, PM announces fast-track courts in paper leak cases. While the Hindu headlines, PM reaches out to students. Sonam Wangchuk ends fast. The Indian Express headlines, PM steps in. Fast-track court to punish exam paper leak guilty. Tough new law on the way. All papers have on their front page that amid the ongoing protests over NEET UG paper leak issue, the government names new secretaries for higher and school education departments. And finally, justice was served in a murder case in Mohali thanks to a pet dog. The Times of India in a story says the dog would reportedly go to a spot and sit down, alerting the cops who dug up and found the victim's body. And with that, it's back to you, Pramod.
0: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi promises new law to tackle paper leaks. Today's cabinet meeting to come out with stricter measures to deal with the issue. Delhi High Court sets up special fast-track court for paper leak cases after PM Modi's announcement. Activist Sonam Wangchuk ends his hunger strike in presence of Union Ministers JP Nadda and Jitendra Singh. India develops its first expendable turbojet engine of 350 kilograms thrust class. India and Romania sign three agreements in the fields of science and technology, education and sports. And with that, we end the morning news. Have a nice day.
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి వార్తా వాక్య.
3: జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ అంశంపై వార్తా వ్యాఖ్య మీరిప్పుడు వింటారు. భారతదేశ సృజనాత్మక రంగాన్ని బలోపేతం చేయడానికి, అభివృద్ది చెందుతున్న ఆరెంజ్ ఎకానమీని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం బహుళ కోణాల్లో వ్యూహాత్మక చర్యలు తీసుకుంటోంది. క్రియేట్ ఇన్ ఇండియా అనే నినాదంతో భారతీయ సృజనాత్మక కంటెంట్ను ప్రపంచ వేదికలపై నిలబెట్టడం, 2029 నాటికి 50 బిలియన్ డాలర్ల పరిమాణం గల సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను నిర్మించడమే లక్ష్యంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో దేశ నిర్మాణానికి సాంకేతికతను ఒక శక్తివంతమైన సాధనంగా స్వీకరించింది. డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలు సాంకేతికతను అందుబాటులోకి తెచ్చి అపూర్వమైన స్థాయిలో ఆవిష్కరణలకు అవకాశాలను సృష్టించాయి. అందులో భాగంగా దేశంలోని ప్రతి జిల్లా ప్రత్యేకతను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ పేరుతో వ్యవస్థీకృత జాతీయ కార్యక్రమ పైలట్ దశను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న స్థానిక డిజిటల్ సృష్టికర్తలను గుర్తించి ప్రోత్సహించటం, ప్రతి జిల్లాలోని సాంప్రదాయాలు, ప్రత్యేకతలు, చరిత్ర, సంస్కృతి, పర్యాటకం, ఆహార అలవాట్లు, కథలను డిజిటల్ రూపంలో తెలియచేయటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు. వేవ్స్ ఓటీటీ వేదిక అయిన మై వేవ్స్ ఆధారంగా ఈ కార్యక్రమం రూపొందించబడింది. కంటెంట్ను సృష్టించటానికి, అప్లోడ్ చేయటానికి, పంచుకోవటానికి వీలు కల్పిస్తూ, అదే సమయంలో భారతదేశ డిజిటల్ సృష్టికర్తల పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయటం దీని ముఖ్య ఉద్దేశం. వినియోగదారులు సృష్టించిన కంటెంట్ను ప్రోత్సహించడానికి, దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికగా భావించబడిన మై వేవ్స్ ఇప్పుడు జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్కు పునాది వేస్తోంది. ఈ ఛాలెంజ్లో సృష్టికర్తలు వారి జిల్లాలకు ప్రత్యేకమైన కథలను డిజిటల్ కథనం ద్వారా చెప్పవచ్చు. దేశంలోని వివిధ జిల్లాల వైవిధ్యమైన చరిత్రను తెలుసుకోవడంతో పాటు యువతలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయటంలో ఇది దోహదపడుతుంది. ఈ ఛాలెంజ్లో పాల్గొనేందుకు వేవ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లోని మై వేవ్స్ విభాగం ద్వారా 1 నుండి 3 నిమిషాల నిడివి గల వీడియోలను సమర్పించవచ్చు. పైలట్ దశ కోసం వీడియోల స్వీకరణ 1వ తేదీన ప్రారంభమై 31 వరకు కొనసాగుతుంది. పైలట్ దశను అండమాన్, నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, దాద్రానగర్ హవేలీ,

0: డామండయ్యు, గోవా, లడక్లలో ప్రారంభిస్తున్నారు. ప్రసార భారతి, మైభారత్, ఆయా రాష్ట, జిల్లా పరిపాలనా యంత్రాంగాలు సంయుక్తంగా ఈ దశను నిర్వహిస్తాయి. డిజిటల్ సృష్టికర్తల సమీకరణ, కంటెంట్ అభివృద్దిని సులభతరం చేయడానికి స్థానిక సాంస్కృతిక విద్యా సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ను మరింత విస్తృతం చేయడానికి కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ యూట్యూబ్, మెటా సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ఈ రెండు వేదికలు తమ సృష్టికర్తల సంఘాలను సమీకరించడంలో, సంబంధిత వ్యవస్థలలో ఈ ఛాలెంజ్ను ప్రచారం చేయడంలో సహాయపడతాయి. అత్యుత్తమ ప్రతిభను గుర్తించి జిల్లా, రాష్ట, జాతీయ స్థాయిలలో పురస్కారాలను ప్రదానం చేస్తారు. దేశవ్యాప్తంగా డిజిటల్ కంటెంట్ సృష్టికర్తల బలమైన నెట్వర్క్ను ఏర్పాటు చేసి భారతదేశంలోని ప్రతి ప్రాంత వైవిధ్యం, వారసత్వ సంపద, పర్యాటక అవకాశాలను దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయటమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ డిజిటల్ క్రియేటర్ల మధ్య కేవలం పోటీగా మాత్రమే కాకుండా వారి నైపుణ్యాలను గుర్తించి ఆర్థికంగా, వృత్తిపరంగా జాతీయ స్థాయిలో ప్రోత్సహించే బహుముఖ వేదికగా ఉపయోగపడుతుంది. ఇది కొత్తగా క్రియేషన్ రంగంలోకి వస్తున్న యువతకు సరైన వేదికను అందిస్తుంది. మానవ మేధస్సు, ఊహాశక్తి, నైపుణ్యం, సాంస్కృతిక వారసత్వమే ప్రధాన మూలధనంగా కలిగిన ఆరెంజ్ ఎకానమీగా పిలువబడే ఆర్థిక వ్యవస్థలో స్థిరపడే అవకాశాన్ని కల్పిస్తుంది. భారతదేశాన్ని కేవలం వేరే దేశాల సేవలు అందించే కేంద్రంగా కాకుండా ప్రపంచానికి అవసరమైన డిజిటల్ కంటెంట్ను సృష్టించే గ్లోబల్ క్రియేటివ్ హబ్గా మార్చాలనే కేంద్ర ప్రభుత్వ ఆశయాన్ని ఈ కార్యక్రమం సాకారం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. భారతదేశంలోని ప్రతి జిల్లా యొక్క విశిష్ట గుర్తింపు, వారసత్వాన్ని చాటిచెప్పే డిజిటల్ సృష్టికర్తలతో కూడిన ఒక శక్తివంతమైన దేశవ్యాప్త పర్యావరణ వ్యవస్థను జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ రూపొందిస్తుందని చెప్పవచ్చు. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ అంశంపై వార్తా వ్యాఖ్య మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 8:35. వరదగుడి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు, ఈరోజు వరదగుడిలో ఎవరి పాటలు వినబోతున్నారో తెలుసా? కొంతమంది నటులు విజయాల కోసం పాత్రల్ని వెతుకుతారు, మరికొందరు పాత్రలే తమని వెతుక్కుంటూ వచ్చేలా నటనతో ప్రత్యేక గుర్తింపును సంపాదిస్తారు. అలాంటి విలక్షణ నటుల్లో ఒకరు నారా రోహిత్. వైవిధ్యమైన కథల్ని ఎంచుకుంటూ తనదైన నటనతో తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు నారా రోహిత్. నారా రోహిత్ గారి సినీ ప్రయాణాన్ని, తన సినిమా నుంచి కొన్ని ప్రముఖమైన పాటలని ఈరోజు మన వరదగుడి కార్యక్రమంలో విందాం. ముందుగా మీ అందరి కోసం బాణం చిత్రం నుండి ఈ పాట మీ అందరి కోసం వస్తోంది, వింటారా మరి?

మీరు వింటున్న ఈ పాట సోలో చిత్రం నుంచి వస్తోంది. మరి సైంధవి హేమచంద్ర పాడగా రామజోగయ్య శాస్త్రి గారు రచించినటువంటి ఈ పాటకు సంగీతం మణిశర్మ.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. వరదగుడి కార్యక్రమంలో ఈరోజు నారా రోహిత్ గురించిన విశేషాలు వింటూ ఉన్నాం కదా. అలాగే ఆ నారా రోహిత్ గారు జూలై 25, 1984 తిరుపతిలోనే జన్మించారు. తన విద్యాభ్యాసం అంతా కూడా హైదరాబాద్లోనే పూర్తయింది. వడ్లమూడి విజ్ఞాన్ కాలేజ్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత అమెరికాలోని న్యూయార్క్ కాలేజ్లో ఆయన నటనలో శిక్షణ తీసుకున్నారు. లాస్ ఏంజల్స్లో ఫిల్మ్ కోర్స్ని కూడా కంప్లీట్ చేశారు. ఆయనకి ఎప్పటి నుంచో ఫిల్మ్ మేకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్, కానీ నటుడు అవ్వాలని ఆయన ముందుగా అనుకోలేదు.

సినిమాని ప్రొడ్యూస్ చేయాలి, సినిమాకి సంబంధించిన మేకింగ్లోనే ఎక్కువగా ఉండాలని అనుకున్నారు. కానీ 2009లో అనూహ్యంగా బాణం చిత్రంతో హీరోగా ఆయన ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మనకు నారా రోహిత్ అని చెప్పగానే గుర్తుకొచ్చేది ప్రముఖ రాజకీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కుమారుడే నారా రోహిత్. మరి వరదగుడి కార్యక్రమంలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఈలోగా మీ అందరి కోసం ఓ మంచి పాట వస్తోంది, విందామా మరి.

0: మాటలు రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. వరదగుడి కార్యక్రమంలో సినీ నటుడు నారా రోహిత్ గురించినటువంటి సినీ విశేషాలు, ఆయన నటించినటువంటి కొన్ని సినిమా నుంచి పాటలు వింటూ ఉన్నాం కదా. మొదటి సినిమాతోనే కమర్షియల్ హీరో కంటే కూడా నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు నారా రోహిత్. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. ఎందుకంటే నారా రోహిత్ సినీ జీవితంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, వాణిజ్య సినిమాల కంటే కూడా కథకి ప్రాధాన్యం ఇచ్చేటువంటి చిత్రాలనే ఆయన ఎక్కువగా ఎంచుకుంటారు. గ్లామర్ కానీ, డాన్స్, ఫైట్స్ ఇవే కాకుండా బలమైనటువంటి కథలు, సామాజిక అంశాలు, వాస్తవిక పాత్రలు ఆయన సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆయన తెరపై కనిపించినప్పుడు పెద్దగా ఆర్భాటం కనిపించదు, చాలా చాలా నార్మల్గానే ఉంటాయి ఆయన ఎంచుకున్న పాత్రలు కానీ, నటించేటువంటి ఆ సినిమాల్లో ఉన్నటువంటి కథా కథనికులు కానీ, ఆ పాత్రలు మాత్రమే ఆయన మనకు కనిపిస్తూ ఉంటారు. అంతే, అక్కడి నుంచి 2009 మొదలైన సోలోతో ఆయన ప్రయాణం ఎన్నెన్నో ప్రతినిధి కానీ, రౌడీ ఫెలో కానీ, అసుర, జో అచ్యుతానంద, అప్పట్లో ఒకటిండేవారు, ఇలా మొత్తం ఎన్నో సినిమాలు చేసుకుంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనే మనకు కనిపిస్తున్నారు నారా రోహిత్. ఇప్పుడు మరొక పాట విందామా మరి?

80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
1: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
0: ప్రతి గురువారం ఉదయం 8:35
1: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
0: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు,

0: మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
1: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
0: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. వరదగుడి కార్యక్రమంలో సినీ హీరో నారా రోహిత్ కి సంబంధించినటువంటి చిత్రగీతాలు, ఆయన నటించిన సినీ విశేషాల గురించి తెలుసుకుంటున్నాం కదా. మరి ఇందాక చెప్పుకున్నట్టుగా ఆయన నటించిన సినిమాల్లో కథకి, కథానికలకి ఎక్కువ ప్రాముఖ్యతని ఇస్తూ ఉంటారు. కుటుంబ విలువల్ని ప్రతిబింబించినటువంటి చిత్రం ఆయనకు ఎంతగానో మంచి పేరు తీసుకొచ్చిన చిత్రంగా సోలో నిలిచింది. ఇప్పటికీ ఆ సినిమా వస్తే తప్పనిసరిగా చూసే ప్రేక్షకులు, వీక్షకులు ఉంటారు. అలాగే నారా రోహిత్ అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా రౌడీ ఫెలో కానీ, అలాగే జ్యోచితానంద, అప్పట్లో ఒకటుండేవారు అనే సినిమా 2016 వచ్చింది. విమర్శకుల ప్రశంసలు పొందినటువంటి పాత్రలు ఎంతో ప్రత్యేకంగా అయితే ఆయన చెప్తూ ఉంటారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఆయనకున్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే ఆయన గంభీరమైన స్వరం. ఆయనకి ఉన్నటువంటి అదొక ఎక్స్ట్రా టాలెంట్ అంటారు. చాలామంది అభిమానులు ఆయన డైలాగ్ డెలివరీని ఎంతగానో ఇష్టపడతారు. ఇక అలాగే ఆర్ఎన్ మీడియా వర్క్స్ అనే నిర్మాణ సంస్థను కూడా స్థాపించారు. నటుడుగానే కాకుండా నిర్మాతగా కూడా సినిమాలకు సేవలు అందిస్తున్నారు. మరి నారా రోహిత్ నటించిన ఆసుర సినిమా నుంచి మీకు ఒక అద్భుతమైనటువంటి పాట వస్తోంది, విందామా మరి.

0: బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇంతవరకు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే పాత్రలు, ఆలోచింపజేసే కథలు, సహజమైన నటన, ఇవన్నీ కలిస్తే గుర్తుకు వచ్చే పేరు నారా రోహిత్. ఆయన నటించినటువంటి కొన్ని సినిమాలు, ఆ సినిమాకి సంబంధించిన విశేషాలు, పాటలతో వరదగుడి కార్యక్రమం ఎంతో అందంగా ముస్తాబైంది. మీరు కూడా విని ఆనందించారనుకుంటా. మరి స్టూడియోలో సమయం 9 గంటలు. ఇప్పుడు మీ అందరి కోసం చిత్రలేఖ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరినటువంటి పాటలను మీరు వింటారు. మరి అందరి కోసం ఎంతో అద్భుతంగా చిత్రలేఖ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా అందించేటువంటి ఆ ప్రత్యేకమైన కార్యక్రమమే చిత్రలేఖ. మీరు కూడా ఉత్తరాల ద్వారా ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంకు ఉత్తరాల ద్వారా పాటలు రాసి మీకు, మీ కుటుంబ సభ్యులకు, శ్రోతలందరికీ కూడా చిత్రలేఖ ద్వారా పాటలు వినిపించాలంటే 2 చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి. మనకు ఇప్పుడు చిత్రలేఖ కార్యక్రమంలో ఎక్కడి నుంచి ఉత్తరం వచ్చిందో తెలుసా? అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం. ఎస్ పోలేరయ్య గారు రాశారు. సురేఖ, సంధ్య, రషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, ఇక వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ కలిసి రాశారు. వారికి గజనీ సినిమా నుంచి ఒక మారు అన్న పాటని ప్రసారం చేయమని కోరుతున్నారు. మరి పోలేరయ్య గారు, మీకు, మీ కుటుంబ సభ్యులు, అలాగే మన ఆకాశవాణి శ్రోతలందరి కోసం గజనీ చిత్రం నుండి ఈ పాట వస్తోంది. మరి విందామా? మరి

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. చిత్రలేఖ కార్యక్రమంలో మనకు తర్వాతి లేఖ ఎవరు ఎక్కడి నుంచి రాశారో చూద్దామా. మరి మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమర్పించు చిత్రలేఖ కార్యక్రమం నిర్వహిస్తున్న టీం అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ ఈ లెటర్ రాస్తున్నామంటూ గుత్తి రోడ్ రాణినగర్ అనంతపురం జిల్లా నుంచి రాస్తున్నారు బోచప్ప గారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, ఆంజనేయులు, రాజమ్మ, వారి కుటుంబ సభ్యులందరూ. వీళ్ళందరి కోసం అల్లరి రాముడు ఎన్టీఆర్ నటించిన సినిమా నుంచి రుక్మిణి అన్న పాటని ప్రసారం చేయండి అంటూ చెబుతూ ఉన్నారు. వీళ్ళందరి కోసం తప్పనిసరిగా ఆ పాటని మనం ప్రసారం చేద్దాం. మరి శ్రోతలు, మీరు కూడా చిత్రలేఖ కార్యక్రమం ద్వారా మీ కుటుంబ సభ్యులందరికీ, అలాగే మన ఆకాశవాణి శ్రోతలకు పాటలు వినిపించాలి అని అంటే టూ చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్కి మీ లేఖలను పంపించారని నేను కోరుకుంటున్నాను. మీకోసం మరి పాట వస్తోంది, విందామా మరి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. చిత్రలేఖ కార్యక్రమం శ్రోతల ప్రేమాభిమానాలకు నిదర్శనంగా మనకు మరో లేఖ వచ్చింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి వీరు కోరుకున్నటువంటి పాట లయన్ చిత్ర నుంచి. కోరుకున్నవారు నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యుష, దిలీప్, రామాంజులమ్మ, హన్విత వీరందరి కోసం లైన్ నుంచి పాటను కోరుతున్నారు. మరి శ్రోతలు, దూరాలు వేరైనా మనసులు కలిపే వంతనే మన ఈ లేఖ కార్యక్రమం చిత్రలేఖ. మరి మీరు కూడా మీ ఆప్యాయమైన సందేశాన్ని మధురమైన పాటతో జత చేసి ఆకాశవాణి ద్వారా వినిపించాలి అనుకుంటే మీరు రాయాల్సిన మా చిరునామా 2 చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, అనమయ సర్కిల్. మరి ఇప్పుడు అందరి కోసం, అలాగే

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. మన శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరేటువంటి ప్రత్యేకమైన కార్యక్రమం చిత్రలేఖ నుంచి. తర్వాతి లేఖ ఎక్కడి నుంచి వచ్చింది అనంటే, సుధారాణి, సాయితేజ, లీలాసింగ్ రాశారు. వారు కోరినటువంటి పాట రక్షకుడు సినిమా నుంచి. ఈ పాటని ప్రసారం చేయమని ఏలూరు

నుంచి కోరుతున్నారు రఘువీర్ సింగ్, సుగుణాబాయ్. వీరి కోసం ప్రత్యేకంగా వినిపించాలని కోరుతున్నారు. అలాగే మన ఆకాశవాణి శ్రోతలందరి కోసం కూడా ఈ అద్భుతమైనటువంటి పాటని తప్పకుండా ప్రసారం చేద్దాం. మరి శ్రోతలు, మీరు కూడా మా కార్యక్రమాల్ని ఆలకిస్తూ మీ అభిప్రాయాలను అక్షరాల రూపంలో మాకు చేరవేస్తున్న శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు మీకోసం ఖచ్చితంగా ఈ పాటని ప్రసారం చేస్తాం. మరి మీరు కూడా చిత్రలేఖ కార్యక్రమం ద్వారా ఉత్తరాలతో మీ అభిప్రాయాలను, అలాగే మీ అమూల్యమైనటువంటి సలహాలను, పాటలను కోరుకోవాలి అంటే చిత్రలేఖ కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి అనమయ సర్కిల్ తిరుపతి లేఖలు పంపిస్తున్నారు కదా. మరి మీ అందరి కోసం ఈ పాట వస్తోంది, విందామా మరి.

0: బురద పుల్లా
1: సైబాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
4: హలో
5: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
4: మళ్ళీ
5: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
6: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
4: సార్ అంత డబ్బు?
6: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
4: సార్ 2 లక్షలు?
7: ఏమైంది నాన్న?
4: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
5: అరే
4: కట్ చేసావా?
7: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
4: మోసమా?
7: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
4: డబ్బుని పోగొట్టుకుంటారు.
6: ఆర్బిఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
8: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. ప్రేక్షకులు తమ అభిప్రాయాలు, సూచనలను, పాటలను కోరే ప్రత్యేకమైనటువంటి గీత కదంబం చిత్రలేఖ కార్యక్రమంలో తర్వాతి లేఖ మనకు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుంచి వచ్చింది. గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరు పసివాడి ప్రాణం చిత్రం నుంచి అందం శరణం గచ్చామి అనే పాటని కోరుతున్నారు. కాబట్టి వీరి కుటుంబ సభ్యులకి, అలాగే మన ఆకాశవాణి శ్రోతలందరి కోసం మనం ప్రసారం చేద్దాం. మరి దూరాలు వేరైనా మనసులు కలిపే వంతెన మరో ఆప్యాయమైనటువంటి సందేశాలు ఇంకా వస్తున్నాయి. మరి మీరు కూడా మీ అభిప్రాయాలు, సూచనలు, మీరు కోరుకున్న పాటను చిత్రలేఖ కార్యక్రమంలో వినాలి అంటే 2 చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి తిరుపతి. మరి

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. మీకు నచ్చిన కార్యక్రమాన్ని అభినందించాలి అన్నప్పుడు, ఒక మంచి పాటని మనసు తాకినప్పుడు మీ అభిప్రాయాన్ని, మీకు నచ్చిన పాటని ఆకాశవాణిలో వినిపించే చిత్రలేఖ కార్యక్రమానికి ఎంతో అద్భుతమైనటువంటి ఉత్తరం తర్వాత రాశారు. ఎవరు అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషి.

ఈ రాజేశం సరోజిని మాయ కోరుతున్నారు. చిత్రం తండేల్ నుంచి బుజ్జి తల్లి అనే పాటని అడుగుతున్నారు. మరి తప్పకుండా ప్రసారం చేస్తాం. మరి మీరు కూడా మన చిత్రలేఖ కార్యక్రమానికి మీ అమూల్యమైన అభిప్రాయాలు, మీ పాటల యొక్క వివరాలు తెలియచేసి వినాలి అనుకుంటే చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి తిరుపతి, అన్నమయ్య సర్కిల్. తప్పకుండా మీ ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఈలోపు మరి కొత్తగూడెం నుంచి సతీష్ కుటుంబ సభ్యులందరి కోసం, ఆకాశవాణి శ్రోతలందరి కోసం ఈ పాట వస్తోంది. తండేల్ సినిమా నుంచి విందామా మరి.

0: ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటూ ఉన్నారు ప్రేక్షకులు. అలాగే మన కోసం ఎంతో అద్భుతంగా పాటలను కోరుతూ రేడియో వింటూ మనకు మనస్సుకు నచ్చినటువంటి ఆ క్షణాన్ని అక్షరాల్లో బంధించి పంపిన మన శ్రోతల అభిమానానికి ప్రతిబింబమే చిత్రలేఖ కార్యక్రమం. మరి చిత్రలేఖ కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చింది అంటే కర్ణాటక స్టేట్ నుంచి చిన్న తిరుపతి విలేజ్ ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ రాశారు. వీరు కోరుతున్నటువంటి పాట బద్రీనాథ్ చిత్రం నుంచి చిరంజీవి అనే పాటని కోరుతున్నారు. తప్పకుండా అండి, మీకోసం ప్రసారం చేస్తాం. మరి మీరు కూడా ప్రత్యేకమైనటువంటి మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాల్ని వింటూ మీకు నచ్చిన విషయాలను, మీ సలహాలు, సూచనలు, ముఖ్యంగా చిత్రలేఖలో మీ కుటుంబ సభ్యులు, మీ మిత్రుల కోసం పాటలు అందించాలి అని అంటే తప్పకుండా మీరు మా ఆకాశవాణి తిరుపతి కార్యక్రమానికి లేఖ రాయాల్సిన మా చిరునామా చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి తిరుపతి. మరి బద్రీనాథ్ చిత్రం నుంచి పాట వస్తోంది, విందామా మరి.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్.

0: భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. చిత్రలేఖ, మీ అభిప్రాయాలు, సూచనలు, ఆశీస్సులు మాకు అందుతూ లేఖల ద్వారా ఉన్నాయి. మరి ఆ లేఖల్లోని విశేషాలను వినిపిస్తూ పాటల్ని ప్రసారం చేస్తున్నాం కదా. మరి చిత్రలేఖలో తర్వాత మనకొచ్చినటువంటి ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఉమాపతి, పూర్ణిమ, ఢిల్లీబాబు, తులసి, పుష్పలత వీరు రాశారు. ఖచ్చితంగా మీరందరి కోసం ఒక పాట వినిపించమంటూ ఉన్నారు. మదరపాకం వినాయక్ నగర్ నుంచి చిత్రలేఖ ప్రసారం చేసే సినిమా పాటలు ప్రసారం చేసే మేడం గారికి మా హృదయపూర్వక వందనాలు. మీరు ప్రసారం చేస్తున్న అన్నింటినీ వింటున్నాము. మాకు ఫోన్ లైన్ దొరకడం లేదు, కావున ఈ ఉత్తరం చదవండి అంటూ రాస్తున్నారు. రాక్షసుడు సినిమాలో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అనే పాటని కోరుతున్నారు ఉమాపతి కుటుంబ సభ్యులు అందరూ. మరి తప్పకుండా ప్రసారం చేస్తాం. మరి మీరు కూడా ఆకాశవాణికి ఉత్తరాల ద్వారా చిత్రలేఖ కార్యక్రమంలో మీ అభిమానటువంటి కార్యక్రమాల విశేషాలు, అలాగే మీరు కోరుకున్న పాటలు వినాలి అనంటే టూ చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతికి మీ ఉత్తరాలు వచ్చేయాలి. మరి ఇప్పుడు మీ అందరి కోసం రాక్షసుడు సినిమా నుంచి పాట వస్తోంది, విందామా?

0: బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు ప్రేక్షకులు. ముఖ్యంగా మన శ్రోతలు అభిమానంతో, అలాగే వాళ్ళు వినిపించాలి అని అనుకునేటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ పాటని వారి కుటుంబ సభ్యుల కోసం మన చిత్రలేఖ కార్యక్రమం ద్వారా వినిపిస్తూ ఉన్నారు కదా. మరి చిత్రలేఖ కార్యక్రమంలో తరువాత ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చిందంటే, హోస్కోట ఝలక్ నుంచి ఎస్ నారాయణఖేరే విలేజ్ నుంచి వచ్చింది. ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్ వీరు రాశారు. వీరు కోరుతున్నటువంటి పాట జనతా క్యారేజ్ చిత్రం నుంచి కోరుతున్నారు ప్రణామం అన్న పాటని. తప్పకుండా ప్రసారం చేస్తాం ప్రకాష్ గారు, మీ కుటుంబ సభ్యులు, అలాగే మన ఆకాశవాణి శ్రోతలందరి కోసం. మరి శ్రోతలు, మీరు కూడా చిత్రలేఖ కార్యక్రమం ద్వారా మీకు నచ్చినటువంటి పాటని మీ కుటుంబ సభ్యులకి, మన ఆకాశవాణి శ్రోతలకు మీ ద్వారా వినిపించాలి అంటే, మీరు రాయవలసినటువంటి ఆ లేఖలు మా చిరునామా 2 చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి. మరి ఇప్పుడు ప్రకాష్ గారి కుటుంబ సభ్యులందరి కోసం, అలాగే మన ఆకాశవాణి శ్రోతలకు జనతా గ్యారేజ్ నుంచి ఈ పాట వస్తోంది, విందామా మరి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. లేఖలు, చిత్రలేఖ కార్యక్రమం ద్వారా మనం శ్రోతలు రాసినటువంటి అమూల్యమైన విషయాలు పాటలు వింటున్నా కదా. ఈ లేఖలనేవి కేవలం కాగితం మీద రాసిన అక్షరాలు మాత్రమే కాదు, వాటి వెనక ఒక ఆలోచన ఉంటుంది, ఒక స్పందన, మనతో శ్రోతలుగా ఓ అనుబంధం ఉంటుంది. మన ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాల్ని ఆలకిస్తూ తమ అభిప్రాయాలు, సూచనలు, వారి ఆశీస్సులు, విలువైన సలహాలు మనతో పంచుకుంటున్న ప్రతి శ్రోతకు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు పంపే ప్రతి లేఖ మాకు ప్రోత్సాహం అందించడమే కాకుండా మరింత మెరుగైన కార్యక్రమాలు అందించాలనేదే మా బాధ్యతను కూడా గుర్తు చేస్తూ ఉంటుంది. మీ ఆదరణ, అభిమానం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ మరిన్ని లేఖలు, మరిన్ని స్పందనలతో మరి ఖచ్చితంగా చిత్రలేఖ మీకోసం ముస్తాబై ఉంటుంది. మరి మీరు ఉత్తరాల ద్వారా చిత్రలేఖ కార్యక్రమానికి మీ పాటలు, అభిప్రాయాలు తెలియచేయాలి అని అంటే 2 చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశ

0: సవాణి అన్నమయ సర్కిల్ తిరుపతి కార్యక్రమానికి తప్పనిసరిగా మీ లేఖల్ని రాస్తూ ఉంటారు కదా, మరి చిత్రలేఖ కార్యక్రమం ఇవాళ్టితో సమాప్తం.
1: బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. మరి స్టూడియోలో సమయం 10 గంటలు కావస్తోంది. శ్రోతలు, మరి కాసేపట్లో భారత్ యూకే మధ్య ఆర్థిక వాణిజ్య ఒప్పందం సిఈటిఏపై ప్రత్యేక ముఖాముఖి. అతిథి పి వైదేహి గారు, కార్యదర్శి ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. పరిచయకర్త శ్రీ రావల సాయి గిరీష్. ఈ కార్యక్రమం మనకు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. మరికొద్ది క్షణాల్లో

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి. భారత్ యూకే మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సెటాపై ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ FAPCCI కార్యదర్శి పి వైదేహి గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. భారత్ యూకే మధ్య ఇటీవల కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సెటా దేశ ఆర్థికాభివృద్ధి, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి, ఎగుమతుల రంగాలలో కొత్త అవకాశాలకు నాంది పలుకుతూ ఉంది. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఉత్పత్తులకు యూకే మార్కెట్లో మరింత అవకాశాలు లభించడంతో పాటు పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, వ్యవసాయం, సముద్ర ఉత్పత్తులు, ఔషధాలు, వస్త్ర రంగాలకు విశేష అవకాశాలు ఏర్పడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లాంటి ఎగుమతులకు అనుకూల రాష్ట్రాలకు కూడా ఇది ఎంతో కీలకమైన పరిణామంగా భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీటా భారతదేశం, ఆంధ్రప్రదేశ్కు అవకాశాలు అనే అంశంపై మనతో మాట్లాడేందుకు ఈరోజు ఉన్నారు ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ FAPCCI కార్యదర్శి పి వైదేహి గారు. మేడంతో మనం మాట్లాడి పూర్తి వివరాలను విందాం. మేడం నమస్కారం. మేడం
2: నమస్కారం అండి.
1: మేడం, కార్యక్రమంలో ముందుగా ఇటీవల భారత్ యూకే మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం CETA అంటే ఏమిటంటారు?
2: మనం ముందుగా అర్థం చేసుకోవాలి ఏంటంటే అండి, ఏదైనా దేశం నుంచి, భారతదేశమే కదా, ఏ దేశమైనా ఇంకో దేశానికి వస్తువులు ఎగుమతి చేయాలంటే, ఎక్కువ సుంకాలు లేకుండా చేయాలంటే, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ రావాలంటే ఇలాంటి ట్రేడ్ అగ్రిమెంట్స్ చాలా అవసరం అవుతాయి. ఈ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అంటే ఇది రెండు దేశాలు కావచ్చు, ఒక ప్రాంతాల మధ్య వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి కూడా డ్యూటీని తగ్గించేసి లేదా పూర్తిగా డ్యూటీ లేకుండా కూడా వస్తువుల మీద లేకుండా చేసే విధానం అండి. ఇది కాకుండా విదేశీ పెట్టుబడులు బాగా సులభతరం చేయడానికి కుదిరే ఒక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం. దేశాలకి చాలా ఉపయోగపడుతున్నాయి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్. భారత్ బ్రిటన్ మధ్య కుదిరిన ఈ చారిత్రాత్మక ఒప్పందం కూడా సీటా అంటారు, అంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్. ఈ ఒప్పందం ద్వారా ఎక్కువగా దిగుమతి సుంకాలను తగ్గించారు. దీనివల్ల ఎగుమతులు బాగా సులభతరం అవుతాయి, వ్యాపార అభివృద్ధికి మరి విదేశీ పెట్టుబడులు కూడా కొత్త మార్గాలు ఏర్పడతాయి.

0: దీని ద్వారా మళ్లీ ఉద్యోగావకాశాలు కూడా కొత్తవి సృష్టించబడతాయి. ఈ ఇండో యూకే ట్రేడ్ అగ్రిమెంట్ 15 జూలై 2026 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది మన ఎక్స్పోర్టర్స్ కి కొత్త అవకాశాలను చాలా కల్పిస్తుందని చాలా మంది ఆశాహులుగా ఉన్నారు. తర్వాత కొత్త మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులను సులభంగా అమ్ముకునే అవకాశాన్ని కూడా ఈ అగ్రిమెంట్ కల్పిస్తుందండి.
1: మేడం, ఈ సమయంలో ఈ ఒప్పందం అవసరం ఎందుకు వచ్చిందంటారు? ఇరు దేశాలు దీనివల్ల ఎలాంటి వ్యూహాత్మక ప్రయోజనాలను ఆశిస్తూ ఉన్నాయి?
0: ఈ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఎక్కువ పోటీ

0: యూరోపియన్ యూనియన్ నుంచి యూకే బయటకు వచ్చేసిన తర్వాత ఆ దేశం కుదుర్చుకున్న అతిపెద్ద వాణిజ్య ఒప్పందం ఇదేనని అధికారులు చెప్తున్నారు. అంటే గత 4 సంవత్సరాల నుంచి దీని మీద బాగా అధికారులు, మన భారతదేశం వాళ్ళు దీన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించి అగ్రిమెంట్ తయారు చేయడం జరిగింది. ప్రస్తుతం యూకే మార్కెట్ లో భారత్ కంపెనీలు చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలతో చాలా గట్టి పోటీలో ఉండాల్సి వస్తుంది. ఈ ట్రేడ్ అగ్రిమెంట్ తో మన వస్తువులు, సేవలు అంటే సర్వీసెస్, గూడ్స్ ఎగుమతుల్లో 99% జీరో డ్యూటీ లేదా స్వల్పంగా డ్యూటీలను తగ్గించి మొత్తం వస్తువులన్నింటినీ ఈ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. దీంతో యూకేకి జరిగే భారత వస్తు సేవల ఎగుమతులు చైనా, పాకిస్తాన్, బ్రిటన్, వియత్నాం వంటి దేశాల ఉత్పత్తులకి గట్టి పోటీగా ఇవ్వగలదని భావిస్తున్నారు. ఇప్పుడు మరి అవకాశాలు అంటారా, చాలా పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. ఈ ఒప్పందం ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగ మార్కెట్లో ఒకటైన యునైటెడ్ కింగ్డమ్ మార్కెట్ లో తమకు చాలా మరిన్ని అవకాశాలు ఏర్పడతాయని చాలా మంది భారత పారిశ్రామికవేత్తలు భావిస్తున్నారు. మన దేశం నుంచి యూకేకి ఎగుమతి 99% వస్తు సేవలు, అలాగే యూకే నుంచి మన దేశానికి దిగుమతి చేసే 90% వస్తు సేవలు ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంట్ కారణంగా జీరో డ్యూటీ పరిధిలోకి వస్తాయి. ఇది ఒక్క అంశంలోనే మనకి చాలా, ఈ ఒప్పందం వల్ల చాలా లాభాలు వస్తాయని మనం గ్రహించాలి.
1: మేడం, ఈ ఒప్పందంలోని ప్రధాన అంశాలు ఏమిటి? గతంలో ఉన్న వాణిజ్య వ్యవస్థతో పోలిస్తే ఇందులో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటారు?
0: ఈ వాణిజ్య దీంట్లో మామూలుగా ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంట్స్ జరిగితే ఒక్కొక్క రంగానికి, ఒకటి రెండు రంగాలకి పరిమితం అయి ఉండేది. కానీ ఇండో యూకే ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ప్రస్తుతం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మెయిన్ గా ప్రధాన అంశాలు ఏంటంటే సుంకం లేని ఎగుమతులు, అంటే డ్యూటీ లేకుండా ఎగుమతులు. ఇప్పటిదాకా ఎంతో కొంత మనం కస్టమ్స్ డ్యూటీని బ్రిటిష్ గవర్నమెంట్ పే చేయాల్సి వస్తుంది ఎగుమతుల రూపం ద్వారా. ఇప్పుడు భారతీయ తయారు చేసిన రెడీమేడ్ గార్మెంట్స్ అంటే వస్త్రాలు గాని, లెదర్ గూడ్స్ తోలు వస్త్రాలు గాని, ఆటో పార్ట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రోడక్ట్స్, జెమ్ అండ్ జ్యువెలరీ, ఈ అన్ని వస్తువులకి యూకే మార్కెట్ లో పూర్తిగా డ్యూటీ తీసివేయబడింది. అంటే అపారమైన అవకాశాలు కలిగి ఉన్నాయన్నమాట ఈ సుంకం తీసేయడం వల్ల. అది కాకుండా ద్వైపాక్షిక వాణిజ్యం అంటే బైలేటరల్ ట్రేడ్ అభివృద్ధి చెందడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. 2030 నాటికి ఈ ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని $100 బిలియన్ చేర్చాలని ఉమ్మడి లక్ష్యంగా ఈ రెండు కంట్రీస్ భావించాయి. ఇదే కాకుండా ద్వంద్వ పన్నులు అంటే డబుల్ టాక్సేషన్ సిస్టమ్, చాలా మటుకు ఈ డబుల్ టాక్సేషన్ సిస్టమ్ ను కూడా ఒప్పందం ద్వారా తీసేయడం జరిగింది. ఎగ్జాంపుల్ ఏంటంటే యునైటెడ్ కింగ్డమ్ లో పనిచేసే భారతీయులు, స్కిల్ ఓరియంటెడ్ పీపుల్ గాని, ప్రొఫెషనల్స్ గాని, ఈ డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ కింద యూకే నేషనల్ ఇన్సూరెన్స్ లేదా భారత్ లో ఒకేసారి ప్రావిడెంట్ ఫండ్ కట్టాల్సిన అవసరం లేదు. అది వరకు 5 ఇయర్స్ కి సరిపడా ప్రావిడెంట్ ఫండ్ అవన్నీ ఇక్కడ కట్టి వెళ్లాల్సి వచ్చేది, ఇప్పుడు ఇది ఎగ్జెంప్షన్ అయిందండి, అంటే దీన్ని మినహాయించారు. దీనివల్ల 5 ఏళ్ల పాటు సామాజిక భద్రత రుసుముల నుంచి మినహాయింపు లభిస్తుంది. దీనికి చాలా మంది టెక్నికల్ పర్సన్స్ గాని, నిపుణులు గాని, స్కిల్ ఓరియంటెడ్ పర్సన్స్, ప్రొఫెషనల్స్ ఎవరెవరైతే యూకేకి వెళ్తున్నారో వాళ్ళందరూ దీని నుంచి మినహాయింపు పొందుతారు. ముఖ్యంగా ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఇందులో దిగుమతి సుంకాలు తగ్గింపు. మెయిన్ గా ఇప్పుడు మనం మామూలుగా మనం వాడుకునే వస్తువులే కాకుండా ఈ స్కాచ్ విస్కీ, జిన్ను ఇట్లాంటి ఉత్పత్తులు కూడా బ్రిటిష్ ఉత్పత్తులు భారతదేశంలో దిగుమతి సుంకాలు చాలా తగ్గించాయి. దీనివల్ల కూడా మంచి అవకాశాలు, తక్కువ ధరల్లో దిగుమతి చేసుకునే అవకాశం చాలా ఉంది. భారతదేశానికి చెందిన టెక్నాలజీ, ఐటీ సేవలు, ప్రొఫెషనల్ సర్వీసెస్ కి యూకే మార్కెట్ లో విస్తరించడానికి ఈ అగ్రిమెంట్ చాలా చాలా అవకాశాలు కల్పిస్తోంది. ఇది మనం సద్వినియోగం చేసుకుంటే చాలా మందికి, ఈ ప్రొఫెషనల్స్ కి ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ ప్రయోజనాల్లో ఉద్యోగులకు ఊరట కలిగించారు, వినియోగదారులకు కూడా చౌకగా వస్తువులు దిగుమతి చేసుకునే అవకాశం కల్పించారు.
1: మేడం, మరి ఈ ఒప్పందం వల్ల భారతీయ ఎగుమతిదారులకు కలిగే అతిపెద్ద ప్రయోజనాలు ఏమిటంటారు? ముఖ్యంగా ఏ రంగాలు ఎక్కువగా లాభపడనున్నాయంటారు?
0: ఈ ఒప్పందం కీలకంగా అంశం ఏమిటంటే 99% వరకు దిగుమతి సుంకాలు కలిగి ఉంచడం. దీనివల్ల బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాలతో పోటీ పడేందుకు కష్టపడుతున్న ఈ లేబర్ ఇంటెన్సివ్ పరిశ్రమలు ఉన్నాయి కదండి, ఎగ్జాంపుల్ రెడీమేడ్ గార్మెంట్స్, దానికి ఇది ఎంతో అవసరమైన పోటీతత్వాన్ని అందిస్తుందండి. మీకు ఒక చిన్న అవకాశాలు ఎలా ఉన్నాయో మన కొంచెం చిన్న స్టాటిస్టిక్ ద్వారా తెలుసుకుందాం. మనం లాస్ట్ ఇయర్ అంటే నిరుడు బ్రిటన్ లో $92,890 కోట్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. వాటిలో భారత్ నుంచి వెళ్లిన వస్తువుల విలువ కేవలం $1,520 కోట్ల. ఈ వాటాను మరింత పెంచుకోవడానికి ఈ అగ్రిమెంట్ చాలా సహాయపడుతుంది. ఈ ఒప్పందం కింద బ్రిటన్ లో బాగా గిరాకీ ఉన్న రంగాల్లో భారత ఎగుమతులకి వృద్ధికి మంచి అవకాశాలు కల్పిస్తోంది. ఇక రెడీ

0: పేపర్ గార్మెంట్ రంగానికి వస్తే భారతదేశం ప్రపంచ దేశాలకి 1630 కోట్ల డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది పోయినేడాది. అదే సంవత్సరం బ్రిటన్ మిగతా దేశాల నుంచి దిగుమతి చేసుకున్న దుస్తుల విలువ 139 కోట్ల డాలర్లే. మరి ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల భారతీయ దుస్తులు దిగుమతులపై సుంకాలు తగ్గాయి కాబట్టి ఈ అవకాశాన్ని మన పరిశ్రమలు వినియోగించుకోవాలి. దీంతో పాటు లెదర్ గూడ్స్, హ్యాండీక్రాఫ్ట్స్ కూడా మంచి ఎగుమతి అభివృద్ధి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇకపోతే ముఖ్యమైన రంగం ఫుడ్ ప్రాసెసింగ్, అంటే ఆహార పదార్థాలు. గడిచిన సంవత్సరంలో బ్రిటన్ దిగుమతి చేసుకున్న ప్రాసెస్ ఆహారం విలువ 3340 కోట్ల డాలర్లు కాగా ఇందులో భారత్ వాట 35.4 కోట్ల డాలర్లు మాత్రమే. బ్రిటన్ కి రెడీ టు ఈట్ ఫుడ్స్, బేకరీ ప్రోడక్ట్స్, స్వీట్స్, సాస్లు, భారతీయ వంటకాలు, పికిల్స్ ఇవన్నీ ఎగుమతులు పెంచుకోవడానికి గొప్ప అవకాశాన్ని కలిగిస్తున్నాయి. 2025లో భారత ప్రపంచ దేశానికి 2556 కోట్ల డాలర్ల విలువైన ధాన్యాలు గాని, కూరగాయలు గాని, పళ్ళు, సుగంధ ద్రవ్యాలు ని ఎగుమతి చేసింది. సరిగ్గా ఇదే కాలంలో బ్రిటన్ 2320 కోట్ల డాలర్ల విలువైన దిగుమతులు చేసుకుంది. అందులో భారత్ వాటా కేవలం 3.1%. ఈ అగ్రిమెంట్ తో ఈ వాటాను బాగా పెంచుకుండడానికి అవకాశం ఉంది. పోయిన ఏడాది భారత్ అన్ని దేశాలకు ఎగుమతి చేసిన చేపలు, మాంసము, ప్రాసెస్డ్ మీట్ విలువ 1280 కోట్ల డాలర్లు అయితే అదే సంవత్సరం బ్రిటన్ 1720 కోట్ల డాలర్ల విలువైన మాంసాహారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంది. ఆ దిగుమతుల్లో భారత్ నుంచి వచ్చిన వాటా విలువ 12.6 కోట్ల డాలర్లు మాత్రమే. మరి మనకి మెరైన్ ప్రొడక్ట్స్ కానీ, ప్రాసెస్డ్ మీట్ ప్రొడక్ట్స్ కానీ మంచి ఎగుమతికి కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ అగ్రిమెంట్ ద్వారా ఇవన్నీ సద్వినియోగం చేసుకుని మన వాటాను పెంచుకోవచ్చు. బ్రిటన్ లో ఆహార ప్రమాణాలు పాటించడం మన ఎగుమతులను పెంచుకోవచ్చు. ఎందుకంటే ఆహార ప్రమాణాలు చాలా చాలా నిర్దిష్టంగా ఉంటాయి, తప్పకుండా మన ఎగుమతిదారులు పాటించవలసి ఉంటుంది. ఇవి కాకుండా ఆటోమొబైల్, స్పేర్ పార్ట్స్, మోటార్ సైకిల్స్ పెద్ద సంఖ్యలో బ్రిటన్ కూడా పంపచ్చు. ఈ వస్తువుల విలువ 9,220 కోట్ల డాలర్లు కాగా వాటిలో భారత్ ఎగుమతుల విలువ 32.5 కోట్లే. అయితే ఎందుకు నేను ఈ స్ట్రాటజీ చెప్తున్నానంటే మనకి కెపాసిటీ ఉండి ఎగుమతి చేయడంలో ఈ ట్రేడ్ అగ్రిమెంట్ కనుక అమలైతే ఎక్కువ ఇంకా అవకాశాలను ఇంకా పొందొచ్చు.
1: మేడం, మన ఆంధ్రప్రదేశ్ కు చెందిన సముద్ర ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, వస్త్ర పరిశ్రమలు మరియు ఎంఎస్ఎంఈలకు ఈ ఒప్పందం అనేది ఎంతవరకు ఉపయోగపడుతుందంటారు?
0: ఇది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కి మనం తీసుకుంటే చాలా భారీగా ఎగుమతికి అవకాశాలున్న ముఖ్య రంగాలు ఉన్నాయండి. అవి మెరైన్ ప్రోడక్ట్స్, అంటే సముద్ర ఉత్పత్తులు అంటారు మరి తెలుగులో, రొయ్యలు, ట్యూనా, మిగతా సీ ఫుడ్స్ ఎగుమతులు. గతంలో ఉన్న భారీ సుంకాలు ఉండేవి, బాగా డ్యూటీస్ ఉండేవి, 21.5% దాకా ఉండేది. అది ఇప్పుడు పూర్తిగా తొలగించేయడం జరిగింది. అసలు సుంకమే లేదు, ఇప్పుడు డ్యూటీ లేదు. మరి ఆంధ్ర ప్రాంతానికి చెందిన మత్స్యకారులు గాని ఎగుమతిదారులకి ఇది మంచి అపారమైన లాభం చేకూరింది. తర్వాత రంగం వ్యవసాయం, ప్రాసెస్ ఫుడ్స్. దీంట్లో కూడా మా ఆంధ్రప్రదేశ్ చాలా బలమైన ప్రోడక్ట్స్ ఉన్నాయి మనకి చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే పసుపు, మిరప, మామిడి, మామిడి పండు గుజ్జు, పికిల్స్, చిరుధాన్యాలు అంటే మిల్లెట్ ప్రోడక్ట్స్, పాలు, వాటి పాల ఉత్పత్తులు యూకే మార్కెట్లకు సులభంగా తక్కువ ధరకి వెళ్ళడానికి చాలా అవకాశం ఉంది. ఇకపోతే మనకి టెక్స్టైల్స్, గార్మెంట్స్, మంగళగిరి వంటి చేనేత ప్రాంతాలు ఉన్నాయి. మంగళగిరి కాకుండా అది వరకు మంగళగిరి నుంచి పంపిస్తున్నాము. అది కాకుండా మనకి కనీసం 15-16 చేనేత వివిధ వస్త్రాలు తయారు చేసే హ్యాండ్లూమ్స్, మిషనరీ వస్త్రాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా యూకే మార్కెట్ లో అంతర్జాతీయ బ్రాండ్ల నుండి డిమాండ్ పెరుగుతుంది. వీళ్ళందరికీ మంచి ఎగుమతి అవకాశాలు వస్తాయి. ఇకపోతే మనకి ఫార్మాస్యూటికల్స్, ఇంజనీరింగ్ గూడ్స్ ఈ రెండింటిలో కూడా మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో బాగా ఉత్పత్తి అయ్యేవి ఫార్మాస్యూటికల్స్, ఇంజనీరింగ్ గూడ్స్. ఎందుకంటే మనం వీటిల్లోనే ఎక్కువ ఆంధ్రప్రదేశ్ లో మనకి ఇండస్ట్రియల్ పార్క్స్ ఈ రంగంలోనే ఎక్కువ పెట్టడం జరిగింది. అందుట్లో ఎంఎస్ఎంఈలకు కూడా ఎక్కువ అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ ఫార్మా ఉత్పత్తులు కానివ్వండి, ఆటో విడిభాగాలు కానివ్వండి, మరి ఇండస్ట్రియల్ మిషనరీ అంటే పారిశ్రామిక యంత్రాలు కానివ్వండి, వీటన్నింటికి ఈ ఎగుమతులకి పన్ను తగ్గించడం వల్ల మంచి అవకాశం వస్తుంది. ఈ ఎగుమతుల్ని ప్రోత్సహించడానికి కూడా ఇదొక మంచి కారణమై ఉంటుందండి.
1: మేడం, సుంకాల తగ్గింపు వల్ల భారత ఉత్పత్తులు యూకే మార్కెట్లు ఎంత మేరకు పోటీ సామర్థ్యాన్ని పెంచుకోగలవంటారు?
0: ఈ భారత యూకే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం 99% అన్ని ప్రోడక్ట్స్ భారతీయ ఉత్పత్తులకి అసలు డ్యూటీ లేదని చెప్పుకున్నాం కదండి. ఇది తొలగిపోవడంతో, భారీగా తగ్గడంతో భారతీయ మ్యానుఫ్యాక్చరర్స్ కి అంతర్జాతీయంగా బాగా పోటీతత్వం అలవడేది బాగా లభిస్తుంది. ఈ ఒప్పందం కింద ఏంటంటే కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. డ్యూటీ ఫ్రీ యాక్సెస్, అంటే

0: మెరుగైన మార్కెట్ కావాలంటే మనకి డ్యూటీలు ఎక్కువ లేకుండా ఉంటే మెరుగైన మార్కెట్ ఉన్నట్టే కదా. అందుకని ఎక్కువగా మనం టెక్స్టైల్స్ కానీ అపారెల్స్, అపారెల్స్ అంటే రెడీమేడ్ గార్మెంట్స్ కానీ, లెదర్ గూడ్స్, ఆటో కాంపోనెంట్స్, ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్, జెమ్ అండ్ జ్యువెలరీ వంటి తయారీ ఉత్పత్తుల్ని యూకే మార్కెట్ లోకి ఈ సున్నా సుంకం లేదా చాలా తక్కువ సుంకంతో ఎక్కువ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా జెమ్ అండ్ జ్యువెలరీని ఇక్కడ ఎందుకు మనం మాట్లాడుకోవాలంటే, ఈ రంగాన్ని 2025లో బ్రిటన్ ప్రపంచ దేశాల నుంచి 17,885 కోట్ల విలువైన వజ్రాలు, బంగారం, వెండి ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. వీటిలో భారత్ నుంచి 100 కోట్ల మేర మాత్రమే దిగుమతి అయ్యింది. ఎందుకంటే ఈ రంగం కొంచెం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా గానీ అంతకు ముందు గానీ కొంచెం ఈ మార్కెట్లకు వెళ్లడం కష్టతరం అవుతుంది. ఎందుకంటే లండన్ అంతర్జాతీయ బులియన్ మార్కెట్ కావడమే దీనికి కారణం. దీంట్లో నెగ్గుకు రావాలంటే ప్రభుత్వాలు గాని, వ్యాపారస్తులు గాని, మ్యానుఫ్యాక్చరర్స్, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ వెళ్లే వాళ్ళు కూడా చాలా చాలా కఠినమైన ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. అందుకని మనం కొంచెం ఈ జెమ్ అండ్ జ్యువెలరీ దాంట్లో కూడా జాగ్రత్తగా చేసుకుంటే మంచి అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే భారతదేశంలోనే జెమ్ అండ్ జ్యువెలరీ అనేది 5వ స్థానం ఎగుమతులకి పొందింది కాబట్టి.
1: మేడం, మరి ఈ ఒప్పందం ద్వారా విదేశీ పెట్టుబడులు మరియు కొత్త పరిశ్రమలు మన దేశానికి, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశాలు ఎలా ఉన్నాయి?
0: చాలానే ఉంటాయండి. ఎందుకంటే మన సమగ్రంగా అగ్రిమెంట్ చదువుకొని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఈ ఒప్పందాన్ని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదివి బ్రిటన్ గవర్నమెంట్ కి కావాల్సిన వస్తువులకి ఆ రంగానికి సంబంధించిన ప్రమాణాలు పాటిస్తూ ఉంటే మంచి అవకాశాలు ఆంధ్రప్రదేశ్ కూడా లభిస్తాయి. ఎందుకంటే దాదాపు 99% వస్తువులు సుంకర్ లేని ప్రవేశమే లభించింది కాబట్టి ఈ బేసిస్ మీద మనకి ఇన్వెస్ట్మెంట్ అనేవి చాలా త్వరగా వస్తాయి. అది కాకుండా మన భారత ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడానికి చాలా అధికారులు చాలా కృషి చేస్తున్నారు కాబట్టి ఇది కూడా మంచి అవకాశం అవుతుంది. ముఖ్యంగా మనకి అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ ఈ సెక్టర్ లో దగ్గరగా 1437 వ్యవసాయ ఉత్పత్తులకి సుంకాలు రద్దు చేయడం జరిగింది. ఇది మీరు లిస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ చదివితే తెలుస్తుంది. యూకే మార్కెట్ లో రాష్ట్ర రైతులు ప్రీమియం ధరలను పొందేందుకు వీలుంటుంది. అది కాకుండా మామిడి, ద్రాక్ష, సుగంధ ద్రవ్యాలు, స్పైసెస్, మిల్లెట్స్, సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ వీటన్నిటికి కూడా యూకే లో భారీగా డిమాండ్ ఉంది. వీటిని అందిపుచ్చే అవకాశం ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అదే కాకుండా టెక్స్టైల్స్ అండ్ లెదర్ గూడ్స్ మనకి ఇప్పుడే మనం చెప్పుకున్న మంగళగిరి గాని, ధర్మవరం గాని, ఈ మిగతా రాష్ట్రంలో ఉండే మిగతా హ్యాండ్లూమ్ సెంటర్స్, తర్వాత ఈ రెడీమేడ్ గార్మెంట్స్, లెదర్ గూడ్స్ వీటి యూకే లో బాగా గ్లోబల్ ఫ్యాషన్ హౌస్లు నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళ నుంచి మంచి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది ఈ ప్రోడక్ట్స్ కి. ఇకపోతే ఫార్మా ఉత్పత్తులు, ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఫార్మా. సుంకాలు తొలగిపోవడం వల్ల ఏపీకి చెందిన ఫార్మాసిటికల్స్ కానీ, మెడిసినల్ ప్రోడక్ట్స్ కానీ కంపెనీలకి ఎగుమతికి అవకాశాలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది బాగా. యూకే సంస్థలతో కూడా భాగస్వామ్యాల ద్వారా మెడికల్ డివైజెస్ రంగం, మనకు ఆల్రెడీ విశాఖపట్నంలో మెడికల్ డివైజెస్ పార్కే ఉంది కాబట్టి దాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేసి ఈ రంగానికి కొత్త పెట్టుబడులు వచ్చే అవకాశం కనిపిస్తే ఈ రంగం నుంచి మెడికల్ డివైజెస్ని ఎగుమతి చేయడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయండి. దీన్ని మన ఇండస్ట్రీస్ బాగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే అండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సస్టైనబుల్ ఎనర్జీ అంటే మౌలిక వసతులు, ఇంధనం, ఇంధన ఉపయోగం, ఈ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు అంటే రీ ఎనర్జీ ప్రాజెక్ట్స్, తర్వాత పట్టణ రవాణా వ్యవస్థలు అభివృద్ధికి యూకేకి బాగా ప్రాముఖ్యం ఉన్న బిజినెస్ మెన్లు, కన్సల్టెంట్స్ తో కలిసి పనిచేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అందరితో ప్రణాళికలు చేసి మీటింగ్లు పెట్టుకొని డిస్కషన్లో చేసుకోవడం జరుగుతుందని నేను కూడా విన్నాను. ఇది ఇంకా త్వరగా ఈ ప్రణాళికలు చేసుకొని ఈ రంగాలు అభివృద్ధి చేయడానికి ఎంతైనా ఉపయోగపడుతుంది.
1: మేడం, యువతకు ఉపాధి, అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి, ఇంకా కొత్త ఉద్యోగ అవకాశాలు, సో వీటి పరంగా ఈ ఒప్పందం ఎంతవరకు దోహదపడుతుందంటారు?
0: ఇక్కడ మనం యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ అని ఒకటి డ్రా చేసుకుని వీళ్ళు తయారు చేశారు. ఆంధ్రప్రదేశ్ యువతకి యూకే మధ్య అమల్లోకి వచ్చిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అంటే దీన్ని ఇప్పుడు మనం చేసిన ఈ వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉందో అది యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ ద్వారా మంచి ఉపాధి గాని, స్కిల్ బేస్డ్ అంటే నైపుణ్యాభివృద్ధి గాని అవకాశాలు అందుబాటులోకి చాలా వచ్చాయి. ఈ ఒప్పందం ద్వారా ఐటీ, ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ ఆధారిత రంగాలకు కూడా కొత్త ఉద్యోగాలు ఏర్పడే అవకాశం చాలా ఉందండి. ఉపాధి

0: మరియు నైపుణ్య అభివృద్ధి అవకాశాలంటే 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు గల అర్హులైన భారతీయులకి, భారతీయ యువతకి ముందుగానే జాబ్ ఆఫర్స్ లేకుండానే 2 సంవత్సరాల పాటు యూకేలో ఉండటానికి, పనిచేయటానికి, లేతే చదువుకోవడానికి ఈ వీసాలు బాగా ఉపయోగపడతాయి. ఈ వీసాలని బాగా ఉపయోగించుకొని యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ కింద అందరూ దీన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది వెళ్లాలని మేము కూడా కోరుకుంటున్నాము. వృత్తి నైపుణ్యాలు గుర్తింపు అంటే ఇంజనీర్లు కానీ, ఆర్కిటెక్చర్స్, నర్సులు, అకౌంటెంట్స్, యూకే భారతదేశాలకి మధ్య ప్రొఫెషనల్ అర్హతలకి పరస్పరం సహకరించి వీళ్ళ అర్హతల్ని గుర్తించి యూకే మార్కెట్ లో ఉద్యోగం చేయడం బాగా సులభతరం అవుతుందండి ఈ అగ్రిమెంట్ ద్వారా.
1: మేడం, చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు అంటే MSMEలు ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే ఇప్పటి నుంచే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు?
0: ముఖ్యంగా ఇవి అగ్రిమెంట్ ద్వారా మన పెద్ద పరిశ్రమలకి, ప్రొఫెషనల్స్ కి మాత్రమే ఉపయోగపడుతుంది అనుకుంటాము. సేవా రంగానికి కానీ, మేనుఫ్యాక్చరింగ్ కానీ, వీటి ద్వారా చాలా అన్ని రంగాల్లో ఉన్న MSME సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకి ఇవి కూడా చాలా ఉపయోగపడతాయండి. ఎందుకంటే MSME ఎక్స్పోర్ట్స్ అనేది చాలా ఆంధ్రప్రదేశ్ కానీ, భారతదేశానికి కానీ ఒక పెద్ద బ్యాక్ బోన్ లాంటిది. వీటికి ఇంకా మంచి అవకాశాలు బాగా మెరుగయ్యేటట్టు చర్యలు తీసుకోవాలని ఉంటుంది. మొట్టమొదటి ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఈ సుంకాల మినహాయింపు ఏ వస్తువులకైతే మేడ్ ఇన్ ఇండియా నిబంధనల ప్రకారం అనుగుణంగా ఉన్నాయో వాటిని నిరూపించేందుకు ఆ సర్టిఫికెట్, అంటే ఒక సర్టిఫికెట్ ఉంటుందండి, సర్టిఫికెట్ ఆఫ్ ఆరిజిన్, ప్రోడక్ట్ ఏ ప్రదేశాన్ని నుంచి వస్తుంది అనేది కస్టమ్స్ అధికారుల ద్వారా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని త్వరితగతిగా కస్టమ్స్ వాళ్ళు ఇచ్చేటట్టు ప్రభుత్వం అవకాశం కల్పించాలి. తర్వాత ఈ ఉత్పత్తులకి యూకే మార్కెట్ నాణ్యత, టెక్నికల్ స్టాండర్డ్స్, ప్రమాణాలకు సరిపోతాయా లేదో అని తనిఖీ చేసుకోవాలి. అవసరమైతే ఇంటర్నేషనల్ క్వాలిటీ సర్టిఫికేషన్స్ ని కూడా పొందాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవి ఈ ప్రమాణాలు సరిగ్గా లేకపోతే, సర్టిఫికేషన్ గాని ప్రమాణాలు పాటించకపోతే ఈ అగ్రిమెంట్ ద్వారా వచ్చే అవకాశాలను మనం కోల్పోయేటట్టు ఉంటాం. కాబట్టి ప్రభుత్వాలు దీన్ని, వీటి గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ఎగుమతిదారులకు కానీ, మ్యానుఫ్యాక్చరర్స్ కానీ ఈ సర్టిఫికేషన్ త్వరగా వచ్చే ఫెసిలిటేషన్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి అండి, వర్కింగ్ క్యాపిటల్. యూకే నుంచి జనరల్ గా బల్క్ ఆర్డర్స్ వచ్చినప్పుడు ఈ ముడి సరుకు కొనుగోలు చేయడానికి అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ కి MSMEలు చాలా ఎదురు చూడాల్సి వస్తుంది. ఎదురు చూసే దానికి అవకాశం ఇవ్వకుండా బ్యాంకింగ్ రంగం వాళ్ళు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో MSMEలకి ముడిసరుకు కొనుక్కోవడానికి రుణాలు ఇచ్చి గవర్నమెంట్ వాళ్ళకి తోడ్పడితే మంచి అవకాశాలను వీళ్ళు అందగుచ్చుకుంటారు. అదే కాకుండా పేపర్లెస్ ట్రేడ్ విధానాలను అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడంతా డిజిటలైజేషన్ నడుస్తుంది కాబట్టి వీటిని, ఆ విధానాలను అనుసరిస్తూ కస్టమ్స్ ప్రక్రియ సులభతరం చేయటం, ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ వీళ్ళు పొందేలాగా గవర్నమెంట్ వాళ్ళు సదుపాయం కలగజేయటం, ఇట్లాంటి సర్టిఫికేషన్ అంతా కూడా త్వరగా MSME సేవలు అందించే బిజినెస్ మెన్స్ కి సర్వీసెస్ ఇస్తే ఇంకా చాలా అద్భుతంగా MSMEలు రాణించగలుగుతాయండి. కాకుండా ఇది యూకేకి ఈ సిబ్బందిని మనమైతే ఎప్పుడైతే ఈ స్టాఫ్ ని పంపిస్తుంటామో యూకేకి, ఈ సామాజిక భద్రత అని చెప్పాం కదా, దాన్ని కూడా బాగా యూటిలైజ్ చేసుకోవడానికి కొంచెం వాళ్ళకి సలహాదారులుగా ఉండి ప్రభుత్వం సహాయ కేంద్రాలు పెట్టి ఎగుమతి వ్యాపారాల్లో ఎదురయ్యే సందేహాలు తీర్చడానికి మార్కెట్ యాక్సెస్ కి కావాల్సిన గైడ్ లైన్స్ ని రంగాల వారీగా, అంటే సెక్టర్ వైజ్ మార్గదర్శకాలని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, MSME ట్రేడ్ ఫెసిలిటేషన్ సెంటర్స్ కొన్ని పెట్టారు, గవర్నమెంట్ పెట్టారు, మిగతా ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ఈ సెంటర్స్ మొత్తం భారతదేశంలో నడుస్తున్నాయి. వాటి ద్వారా వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉంటే తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి సెంటర్లు పెట్టడానికి ప్రభుత్వం కూడా చాలా ప్రోత్సహించాలండి.
1: మేడం, మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు పరిశ్రమల శాఖ ఈ అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవడానికి ఎలాంటి కార్యాచరణను చేపట్టాలంటారు?
0: యూకే మార్కెట్ సముద్ర ఉత్పత్తుల్లో 4.2% ఉంటే 8.5% దిగుమతి సుంకాలు పూర్తిగా రద్దయ్యాయండి. దీనివల్ల ఏపీలో మరి కోస్తా ప్రాంతంలో ఉన్న మత్స్యకారులకి, రొయ్యల ఎగుమతిదారులకి చాలా ప్రయోజనం చేకూరింది కదా. దానికి కావలసిన విధంగా కృష్ణా, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో ప్రాసెసింగ్ యూనిట్లకి అంతర్జాతీయ ప్రమాణాలు, క్వాలిటీ సర్టిఫికేషన్లు అందేలా చూడాలి. తర్వాత పసుపు, మిరప, మామిడి గుజ్జు, సుగంధ ద్రవ్యాలకి మార్కెట్ లో నాణ్యతా ప్రమాణాల సర్టిఫికేట్లకి రైతులకి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి వాటికి అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి. మరి ఇదే కాకుండా మీరు ప్రభుత్వం ఏం చేయాలి, ప్రభుత్వం కొన్ని ఈ అవగాహన కార్యక్రమాలు చేసి ఈ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి

0: చెప్పాలి, వాటి వల్ల వచ్చే లాభాల గురించి చెప్పాలి, ఎలా అభివృద్ధి చెందాలో చెప్పాలి. దీనికి సహకరిస్తూ ఈ ఒప్పందం ద్వారా వచ్చే ప్రయోజనాలను మంచిగా సద్వినియోగం చేసుకోవడానికి పరిశ్రమ సంఘాలు అంటే సెంట్రల్ లెవెల్లో ఉండే ఇండస్ట్రీ అసోసియేషన్స్ కూడా ఆల్రెడీ మేము ఒక కార్యాచరణ ప్రణాళికని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. దీని ద్వారా అవగాహన శిక్షణ కార్యక్రమాలు, తర్వాత వర్క్షాపులు, సెమినార్లు నిర్వహించడానికి ఆగస్టు మొదటి వారం నుంచి మేము మొదలు పెట్టడం జరుగుతుంది. రూల్స్ ఆఫ్ ఆరిజిన్ ఈ కంప్లయన్సెస్ ఎట్లా చేయడానికి మేము ఒక స్పెషల్ సెల్ని కూడా ఫ్యాప్సీలో, ఫారిన్ ట్రేడ్ ఫెసిలిటేషన్ సర్వీసెస్ సెల్ని కూడా ఒకటి క్రియేట్ చేయడం జరుగుతోంది. దాని ద్వారా ఎంఎస్ఎంఈలు కానీ ఎక్స్పోర్టర్స్ కానీ వాళ్ళు ఏమైనా సందేహాలు ఉంటే ఈ ఫెసిలిటేషన్ సర్వీసెస్ ద్వారా కానీ వాళ్ళ సర్టిఫికెట్స్ ఏమైనా కావాలంటే కూడా మేము తోడ్పడడానికి మేము ఒక కార్యాచరణ చేసుకోవడం జరిగిందండి.
1: మేడం, ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని భారత్ యూకే మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సెటాపై పూర్తి వివరాలు మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
0: నమస్కారం అండి, మాకు అవకాశం ఇచ్చినందుకు. మున్ముందు ఇట్లాంటి కార్యక్రమాల వల్ల ఎగుమతిదారులకి ఉపయోగపడాలంటే మేము ఇప్పుడు ట్రాప్సీ నుంచి సంసిద్ధంగా ఉంటాము. నమస్కారం అండి, ధన్యవాదాలు.
1: ఇంతవరకు భారత్ యూకే మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సెటాపై ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ FAPCCI కార్యదర్శి పి వైదేహి గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు పరిచయకర్త రావల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: మీరు ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యు భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే ఉన్నారు కదా, ఈ నగరానికి ఏమైంది మూవీ నుంచి ఎవరు పాడారంటే కనుక అనురాగ్ కులకర్ణి అండ్ మనీషా పాడగా, వివేక్ సాగర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, కృష్ణకాంత్ గారి లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:29 దాటి 52 సెకండ్ కావస్తుంది. మన ఉన్నాం హర్విల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, మ్యాథ్స్ ప్రకారం ఏ నెంబర్ స్పెల్లింగ్లోని అక్షరాల కౌంట్ ఆ నెంబర్ వాల్యూకి కరెక్ట్గా సమానంగా ఉంటుంది. ఆన్సర్ ఏంటంటే 4 అనమాట, FOUR 4. 4 లెటర్స్, 4 ఉంటాయన్నమాట, అదనమాట కరెక్ట్ ఆన్సర్. చాలామంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కడప నుంచి వినయ్ గారు యాప్లో రావడం లేదు మేడం అంటూ పంపించారు. యాప్లో అయితే వస్తుందండి, ఒక్కసారి రీఫ్రెష్ చేయండి. గుడ్ మార్నింగ్ సౌజ్ఞ మ్యామ్, ఆన్సర్ 7 అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు. 4 అండి. శుభోదయం అందరికీ అంటూ పాలజు గోపాల కృష్ణమాచారి గారు మెసేజ్ చేశారు, వెరీ గుడ్ మార్నింగ్ అండి. ధర్మారావు ఛత్తీస్గఢ్ నుంచి మెసేజ్ చేశారు, ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సాంబశివరావు గారు ఫ్రమ్ వేటపాలెం నుంచి 0 అని పంపించారు. 0లో అవి కూడా 4 లెటర్స్ ఉంటాయి కదా, కాదనమాట. శుభోదయం సౌజ్ఞ మేడం అంటూ హర్విలకు స్వాగతం అంటూ మొహమ్మద్ ఇనియతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి ఆన్సర్ అయితే పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మరి సెకండ్ క్వశ్చన్ అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటంటే, మీ దగ్గర ఒక ఆరెంజ్ ఉంది, దాన్ని కేవలం 3 సార్లు మాత్రమే కట్ చేసి 8 ముక్కలు చేయాలి, అది ఎలా కుదురుతుంది? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. మీ దగ్గర ఒక ఆరెంజ్ ఉంది, దాన్ని కేవలం 3 సార్లు మాత్రమే కట్ చేస్తే 8 ముక్కలు అవ్వాలి, అది ఎలా కుదురుతుంది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా. మన నెంబర్ 0866248814కి అయితే మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విద్యు భారతి ఎఫ్ఎం 101.3.
1: మిస్ సీమా
2: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
2: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
2: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
2: ఇంత డబ్బా?
1: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
2: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
3: హలో మమ్మా.
2: హాయ్.
4: ఆర్బీఐ అంటుంది.
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: నాణ్యతలో రాజీ లేదు,
6: ధరలో సాటి రాదు,
5: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
6: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు.
5: విజయ వంట నూనెలు.
7: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 10:45 దాటి 45 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం హర్విల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, మీ దగ్గర ఒక ఆరెంజ్ ఉంది, దాన్ని కేవలం 3 సార్లు మాత్రమే కట్ చేస్తే 8 ముక్కలు అవుతాయి, అది ఎలా కుదురుతుంది అని అడిగాను. చాలా మంది అయితే కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు, చూద్దాం ఎవరెవరు పంపించారు. హాయ్ సౌజన్య గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు. హాయ్ అండి. ఆన్సర్ అయితే తెలియదు కానీ నా పేరు నాగమణి అంటూ మంగళగిరి నుంచి మస్తాన్రావు మెసేజ్ చేశారు. ఇంకా శుభోదయం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎస్వి శ్రీనివాస్ గారు ఒంగోలు నుంచి. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ గుడ్ మార్నింగ్, ప్రోగ్రామ్ సూపర్ అంటూ పంపించారు. బి రాంబాబు గారు, టైలర్ కమల, మానస, రచన, ఉదయ్, తేజ్ ఫ్రమ్, అర్థం కాలేదు బట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ అని పంపించారు. కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఇంకా ఆజే సౌజ్ఞ మేడం నమస్తే అంటూ నిలువుగా ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎర్మిలి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడ నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు, అబ్బా ఎలా పంపించారండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారండి, చాలా పెద్ద ఎక్స్ప్లెనేషన్ పంపించారు బట్ కరెక్ట్. ఇంకా మహమ్మద్ ఇనియతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకరావు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు పంపించారు, ఆన్సర్ అయితే పంపించారు కరెక్ట్ ఆన్సర్. చాలా కష్టం మేడం అంటూ ఆన్సర్ అయితే పంపించారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొనగండ్ల రమణారావు, కవిత, మోహిత్రావు బెంగళూరు నుంచి, జోష్ణవి బెంగళూరు నుంచి అయితే మెసేజ్ చేశారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు పాలంపోలే ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి అయితే పంపించారు. రాంగ్ ఆన్సర్ అనమాట, పాట అయితే అడుగుతున్నారు, పాట అయితే వేయలేను కానీ ఆన్సర్ అయితే చదివేస్తాను. మరి ఆన్సర్ ఏంటి అని వెయిట్ చేస్తున్నారా? ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత అయితే ఆన్సర్ రివీల్ చేస్తాను. స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:55 దాటి 26 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం హర్విల్లో. హర్విల్లో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, మీ దగ్గర ఒక ఆరెంజ్ ఉంది, దాన్ని కేవలం 3 సార్లు మాత్రమే కట్ చేసి 8 ముక్కలు చేయాలి, అది ఎలా అని అడిగాను. ఎలా అంటే ఫస్ట్ ప్లస్ షేప్లో అడ్డంగా నిలువుగా కోస్తే అలాగా, మళ్ళీ క్రాస్లో ఒకటి అలా కట్ చేస్తే 8 పీసెస్ అవుతాయి అన్నమాట. ఇంకా ఆన్సర్ అయితే రివీల్ చేసేసాను, ఇంకా చాలామంది ఆన్సర్స్ అయితే పంపిస్తున్నారు. కంటెం సత్యం గారు ఆన్సర్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్కే రాజు రేణుకా ఫ్రమ్ గుంతకల్ నుంచి, అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజ్ఞ, మురళి గారు మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ అండి. ఇంకా హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అగ్రబాగ్ నుండి రమా సుధాకర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మరి స్టూడియోలో సమయం చూస్తే 10:56 దాటి 18 సెకండ్లు కావస్తుంది. ఈనాటి హర్విల్కి అయితే బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది, అలానే ఈనాటి నా షోకి కూడా బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో, మంచి మంచి స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను కార్యక్రమ నోడల్ అధికారి ఎంటి కృష్ణబాబు, జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి మౌలిక వసతుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని NH 42 అభివృద్ది పనుల కోసం 679.71 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. మెగా పీటీఎంలో పాల్గొనేందుకు పోలవరం జిల్లా రంపచోడవరం చేరుకున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జాగరంపల్లి వద్ద ప్రజాదర్బార్ నిర్వహించారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్లో ఎన్యూమినేషన్ పత్రాలు సమర్పించడానికి ఈరోజుతో గడువు ముగినుంది. తొలిగడు ఈ నెల 14వ తేదీతో ముగిసినప్పటికీ ఎన్నికల సంఘం 24 వరకు పొడిగించింది. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కాలనీలను డిసెంబర్లోగా పూర్తి చేసి నిర్వాసితులందరికీ కాలనీలకు తరలించేగా చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కేవెట్టి సిరివి అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ నుండి పోలవరం ప్రాజెక్టు పునరావాసం, కాలనీల నిర్మాణాలకు సంబంధించి భూసేకరణ, కాలనీల నిర్మాణ పనులపై అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 136 సంచిక ఈ నెల 26వ తేదీ ప్రసారమవుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్ ఈరోజు భారీ నష్టాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 715 పాయింట్లు, నిఫ్టీ 198 పాయింట్లు నష్టపోయాయి. అమెరికా డాలర్తో రూపాయి మార్కం విలువ 96 రూపాయల 58 పైసల వద్ద కొనసాగుతోంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.

0: తాకినట్టు
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
0: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

లేకపోతే దాంట్లోని ఎలిమెంట్స్ కానీ, ఎమోషన్స్ కానీ, లేకపోతే యానిమేషన్స్ కానీ, లేకపోతే వర్క్ కానీ, డ్యాన్స్ కానీ, పాటలు, ఇలా రకరకాల ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. ఆ సెగ్మెంట్ ప్రకారం, ఆ లెక్క ప్రకారం అవన్నీ కూడా హిట్ అవుతూ ఉంటాయి. ఒకటి స్టోరీ బాగుందని హిట్ అవుతుంది, ఇంకోటి ఏమో హీరో మేనరిజం బాగుందని హిట్ అవుతుంది, ఇంకోటి యానిమేషన్ బాగుందని హిట్ అవుతుంది, ఇంకోటి పాటల వైజ్గా హిట్ అవుతుంది. సో ఇలా రకరకాలుగా హిట్ అవుతూ ఉంటాయి. సో కానీ ఈ సినిమా హిట్ అవ్వాలంటే ముందు ప్రేక్షకుల ముందుకు రావాలి, ఆ వెనకాల ఉన్న కష్టం ఎలా ఉంటుంది ఏంటనేది చాలా ఉంటాయన్నమాట. సో అలాంటి సినిమాలు మనకి ఈరోజు చాలా ఉన్నాయి. అలాంటి సినిమాల గురించి ఈ రోజు మీతో చెప్పబోతున్నాను. అవి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయి, సో ఏ విధంగా ఉన్నాయి, ఏ ఏ పొజిషన్ లో ఉన్నాయి, సో ఏ విధంగా రిలీజ్ అవ్వచ్చు, ఎవరెవరు యాక్టర్స్ ఉన్నారు, మరి సెలబ్రిటీస్ కొత్త కొత్తగా ఏమైనా ఎంట్రీస్ ఇవ్వబోతున్నారా, ఇలాంటి విషయాన్ని కూడా మీతో మాట్లాడబోతున్నాను. సో చాలా చాలా మంచి విషయాలు అయితే మీతో మాట్లాడబోతున్నాను. సో నెక్స్ట్ అయితే సాంగ్ అయితే వచ్చింది, మీరు వీడియో ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

ఎస్, మీరు జూన్ చేసుకుంటున్నారు రేడియో భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 11:14 అవుతుంది. నేను మీ ఆర్జే నగేషన్ మాట్లాడుతున్నాను. ఎంతసక మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో ఇప్పటి నుంచి మనస్ టైం స్టార్ట్ అయింది. సో సాయంత్రం 5 గంటల వరకు కూడా ధూమ్ ధామ్గా మంచి పాటలతో పాటు మంచి విషయాలని, కొత్త కొత్త విషయాలను అయితే మీతో పంచుకోబోతున్నాను. చాలా చాలా మంచి విషయాలు మోసుకొచ్చానండి. సో మీకోసం ఎక్స్క్లూజివ్లీ మీకోసం అయితే మంచి పాటలు అయితే వేస్తాను. అండ్ మంచి పాటలతో పాటు మంచి విశేషాలను మరి చాలా చాలా వివరంగా మీకైతే వివరిస్తూ ఉంటాను, మంచి పాటలు అయితే వేస్తూ. సో ఇది మీకు సూపర్ సాంగ్ వచ్చేస్తుంది. మరి సినిమా కవర్లోకి మనం అయితే వెళ్ళిపోతున్నాము. మరి ఏ సినిమా సరే మన హిట్ అనేది టాక్ రావాలంటే స్టోరీ కానీ హీరో కానీ

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఎస్, మీరు జూన్ చేసి వింటున్నారు ఇది భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 11:14:59 అవుతుంది. మంచి పాటలతో పాటు మనమైతే ఉన్నాం సినిమా కబుర్లో. సినిమా కబుర్లో చెప్పాను కదండి, మనకు ఇష్టమైన సినిమా హీరో సినిమా వస్తుంది అంటే చాలు, అబ్బా ధూమ్ ధామ్గా హడావిడిగా ఉంటుంది. సినిమా థియేటర్లన్నీ పెళ్లికూతురులా రెడీ అవుతూ ఉంటాయి. సో సినిమా పోస్టర్లన్నీ మన వాట్సాప్ గ్రూపుల్లో, లేకపోతే వీటిల్లో, స్టేటస్లో, ఫేస్బుక్లో, అన్నిట్లో కూడా హల్చల్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అలా హల్చల్ చేసే టైంలో ఇంకా సినిమా చూడాలని ఆతృతి పెరుగుతుంది. దానికంటే ముందు గ్లిమ్స్ అని, తర్వాత ట్రైలర్స్ అని, ఇంకా ఫస్ట్ లుక్ అని, హ్యాపీ బర్త్డే విషెస్ అని, ఇలా రకరకాలు చేస్తుంటారు కదా. దానిలో భాగంగానే కొన్ని విషయాలు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా మొదటి వరకు వీరభద్రుడు ఎలా ఉందంటే సూపర్ గా ఉంది. మరి సింగం సినిమాలో 3 పార్ట్లని ఉర్రూతలోగించి సినిమాని కొంచెం ఒక 3 సినిమాలను హై లెవెల్ లేపిన సినిమా అనమాట. అయితే ఆ దాంట్లో వీరభద్రుడు అనే కాన్సెప్ట్ కూడా ఒకటి ఉంది. దాంట్లో ఆ పేరును ఉపయోగించుకొని ఒక సినిమాని తీయడం జరిగిందట, వీరభద్రుడు. అది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత సూర్య మరి అదే కథానాయుడిగా యాక్ట్ చేస్తూ మరి తెరకెక్కుతున్న ఒక మంచి సినిమా అని చెప్పుకోవచ్చు, విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ సినిమా ఉంది సెకండ్ సింగిల్ ద వెడ్డింగ్ సాంగ్ అని రిలీజ్ అయింది. సో అన్ని సాంగ్స్ రిలీజ్ అవుతుంటే ఈ సాంగ్ గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నావు నగేష్ అంటే గనక, దీంట్లో ఒక ప్రత్యేకత ఉంది. ఏమంటే గనక, ఈ మధ్యన ఒక ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఏమంటే గనక, ప్రతి హీరో తన సినిమాలో తన పాటని, తన గళాన్ని విప్పి ఒక పాటను వినిపించాలని అనుకున్నప్పుడు ఏదో ఒక సినిమాని ఒక వేదికగా చేసుకుని స్పెషల్ సాంగ్ ని పాడటం జరుగుతుంది. అందరూ కూడా ఒక కమెడియన్ తో సహా, హీరోయిన్ తో సహా అందరూ కూడా చాలా మంది కూడా సాంగ్స్ పాడుతూనే ఉన్నారు. చిరంజీవి గారు కానివచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, మరి ఎన్టీఆర్ కావచ్చు, ఇలా రకరకాలు అందరూ కూడా, మరి రవితేజ, మరి ఈ పాటలన్నీ కూడా వాళ్ళు స్వయంగా కొన్ని పాడుకుంటున్నారు. అంటే స్పెషల్ అపీరెన్స్ కనిపించేలాగా సినిమాని హైప్ చేసుకునే విధంగా అయితే కానీ ప్లాన్ చేసుకుంటున్నారన్నమాట. దీనిలో భాగంగానే మనం తగ్గేది లేదన్నట్టుగా మరి మన సూర్య కూడా ఈ సెకండ్ సింగిల్ సాంగ్ అయితే ఉందో, ద వెడ్డింగ్ సాంగ్ అనమాట. ఈ వెడ్డింగ్ సాంగ్ లో ఆయన ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఆ ప్రోమోలో కూడా చక్కగా చాలా మంచిగా ఆలపించారు. ఈ మధ్యనే ఆయన సోషల్ మీడియా కూడా దగ్గరకు వచ్చి ఇంతగా ఆదరిస్తున్నారు, చాలా థ్యాంక్స్, మరి ఈ సినిమాను కూడా నేను తీస్తున్నాను కాబట్టి మీరు కూడా నన్ను సపోర్ట్ చేయండి, సో మీ ఆదరణ మనం మాకు కావాలి అంటూ చక్కగా చెప్పడం జరిగిందనమాట. ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు అనుకుంటున్నాం కదా, ఏం లేదండి, ఈ 25నే అంటే రేపే రిలీజ్ అవ్బోతుందనమాట. ఈ పాట పూర్తయ్యి ఈ వర్షం, ఈ సినిమా వచ్చేసి కొంచెం టైం పడుతుంది. సో ఇంకా వచ్చేసి దీనికి వచ్చేసి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారనమాట. రామజగ శాస్త్రి గారు లిరిక్స్ అందించడం జరిగింది ఈ పాటకి ఎస్పెషల్లీ. ఈ పాట ఫుల్ సాంగ్ అయితే రేపొద్దున అంటే రావడం జరుగుతుంది. చూద్దాం మరి సూర్య వాయిస్తో వచ్చిన ఆ సాంగ్ ఎలా ఉండిపోతుందో. సో ఇదే విషయం, ఇంకా చాలా చాలా విషయాలని ఒక పాట విన్న తర్వాత మిగతా విషయాలని చెప్పేస్తారనమాట. ఇప్పుడు మీకోసం చూపిస్తే సాంగ్ అయితే వచ్చింది, మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: సింహం.
1: ఎస్, ఇప్పుడు సాంగ్ అయితే వేశారు. మరి సూర్య ఈ సినిమాలో నటించగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసి దేవిశ్రీ ప్రసాదే స్వయంగా పాడిన అద్భుతమైన పాట అయితే ఎమిడు సినిమాలో నుంచి నేను. మీరు ట్యూన్ చేసుకుంటున్న వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 11:27 ఉంది వివిధ భారతిలో. మనమైతే సినిమా కబుర్లో తెలుసుకుంటున్నాం చాలా చాలా మంచి విషయాలు. సో కిరణ్ అభవరం అనగానే సాధారణ బీటెక్ స్టూడెంట్ అనుకుంటే పొరపాటు, ఎందుకంటే ఆయన డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ అయితే ప్లాన్ చేసుకుంటూ సినిమాలను ఒక లెవెల్కి తీసుకెళ్తూ ఉన్నారు. సో ఈయన ప్రతిభను గుర్తించిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. సో రీసెంట్ గా ఒక సినిమా అయితే కిరణ్ అబ్బవరం అండ్ శ్రీ గౌరీప్రియ హీరో హీరోయిన్ లుగా నటించిన చిత్రం చెన్నై లవ్ స్టోరీ. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయితే కనుక ఎవరు వచ్చారు అనుకుంటున్నారా? తెలుసు కదండి, ఆల్రెడీ సోషల్ మీడియాలో బాగా సో వైరల్ అవుతుంది అనమాట. మన మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఈ ముఖ్య అతిథిగా వచ్చి ప్రీ రిలీజ్ ఫంక్షన్ స్టార్ట్ చేయటం, మరి ఇవన్నీ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఇవన్నీ చూసిన తర్వాత కిరణ్ అబ్బవరం మన హీరో చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయారు అనమాట. సో నేను ఎప్పటికీ ఫేవరెట్ హీరోస్ గా చెప్పుకునేది మిమ్మల్నే అని చెప్పి చెప్తూ ఈ జ్ఞాపకం ఎప్పుడు మర్చిపోలేని అంటూ కిరణ్ అబ్బవరం కొంచెం ఎమోషన్ ఫీల్ అయ్యి సోషల్ మీడియా ద్వారా ఈ విషయాలని పంచుకోవడం జరిగిందనమాట. సో అసలు చాలా గ్రేట్ కదా, అంటే ఎందుకంటే చాలా టాలెంట్ ని గుర్తించడం అనేది విషయం, దాన్ని అప్రిషియేట్ చేసి మరి రావటం అనేది మెగాస్టార్ అంటే ఇండస్ట్రీగా బాప్ అని చెప్పుకోవచ్చు. మరి ఆయన ఒక చిన్న సినిమాలకి వచ్చి మరి అలా చేయడం అనేది ఇదే కదండి, చాలా సినిమాలకి ఆయన వచ్చి మరి ఆయన విషయాలను పంచుకోవటం, మరి నాలాగా మీరు కూడా అవ్వాలి ఇంకా ఎదగాలని చెప్పి ఆయన కోరుకోవడం అనేది చాలా చాలా మంచి విషయాలు కదా. సో అలాంటివన్నీ

కూడా మరి జరుగుతూ ఉంటాయి. అలాంటి అద్భుతాలు జరిగినప్పుడు కొంచెం ఎమోషన్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఇలాగే మన కిరణ్ అబ్బవరం హీరో కూడా ఇలాగే ఫీల్ అయ్యారనమాట. సో ఇది కూడా మన దీంట్లో పంచుకోవడం జరిగింది. అండ్ సాయి రాజేష్ నిర్మాతగా రవి నెంబూరు దర్శకత్వంలో ఈ సినిమా వస్తుంది. అండ్ ఫస్ట్ టైం మణిశర్మ గారు ఈ సినిమాకి మరి ఈయన సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ రోజు సినిమా రిలీజ్ అవబోతుంది అయ్యింది. ఆల్రెడీ కొన్ని థియేటర్లో ప్రమోషన్స్ తో మూవీస్ అయితే చూసేస్తున్నారు. సో ఎలా ఉందో కూడా కాసేపులో అప్డేట్ కూడా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో మరి ఇంకా చాలా చాలా విషయాలు అయితే ఉన్నాయి, మరి మీతో చెప్పండి కనుక. ఇంకా నెక్స్ట్ పాట అయితే వచ్చేస్తుంది, మరి వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: పోరబండ పోరగాడు రాయి పెట్టి కొట్టినాడు, రాయి పెట్టి కొట్టినాడు, రాయి పెట్టి కొట్టినాడు, కుండ పాలు గుట్ట గుట్ట గుటకలేసి తాగినాడు. చిల్లు పట్ట కుండ తోటి ఇంటి కెట్ట పోనురా, పోరడా నీ మీద కోపమొచ్చరా,
1: నీ బుంగ మూతి చూడ నీకి రై తొట్టి కొట్టినా, కంటి ఎరుపు చూడ నీకి కుండ పగల కొట్టినా, అలక నీది చూడ నీకి ఎల్లరెంతో చేసినా బుజ్జులు బుజ్జులు బుజ్జులు.

ఎస్ బాసరపట్ల రవికుమార్ రచించగా మురళి శ్రావణ భార్గవాన్ సుబ్రహ్మణ్య సాంగ్ అయితే వినేశారు. కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో మీరు చూసేసి వింటున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. మనమైతే సినిమా కబుర్లో మంచి విశేషాలు తెలుసుకుంటూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దట్ ఈస్ ఏఐ ఇప్పుడు బాగా వాడేస్తున్నారు. ఈ ప్రతి చోట కూడా ఏఐ అనేది బాగా కనిపిస్తుంది. కొన్ని జాబ్స్ ను కూడా ఇది మింగింది అనడంతో పాటు కొన్ని జాబ్స్ ను కూడా ఇది కల్పిస్తుంది. సొంతగా ఎంటర్ప్రీనర్ గా మారే అవకాశం అయితే ఉంది. ఇవన్నీ ఛాన్సెస్ అని ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. సో అది ఎట్లాగైనా ఉన్నాయి, అది ఎలా ఉపయోగించుకుంటే అలా అనేది ఏఐ ఉంటుంది. కానీ మన వాళ్ళు సినిమాకి ఉపయోగించారన్నమాట. సో ఏం నేను చెప్పొచ్చు, తెలుగులో తొలి ఏఐ చిత్రంగా రూపొందించిన ఎమ్మ కింకరుడు రిటర్న్స్ ఈ మూవీ ట్రైలర్ ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు గారు విడుదల చేయడం జరిగింది. మరి భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు ఈ వినూత్న చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ట్రైలర్ చాలా చాలా బాగుందని టాక్ అయితే ఉందన్నమాట. మరి సాంకేతికంగా అంటే ఏఐని ఉపయోగించి ఇలా కూడా సినిమా తీస్తారా, ఇది చాలా వైవిధ్యంగా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. సో ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్లకి మంచి మంచి పేరు అయితే రావడం జరుగుతుంది. ఉపయోగించింది ఏఐనైనా కానీ పేరు మాత్రం మరి నిర్మించిన వారికి మరి నటించిన వారికి కూడా ఖచ్చితంగా మరి పేరు అయితే వస్తుంది అని చెప్పాను. ఇండస్ట్రీలో ఒక మంచి హిట్ గా రిలీజ్ అవుతుంది, ఒక హిట్ గా అవుతుంది. అంటే తొలి తెలుగు ఏఐ చిత్రంగా ఇదైతే రూపొందించడం జరిగింది ఎమ్మ కింకరుడు రిటర్న్స్ చిత్రాన్ని. సో ఇప్పటికే పోస్టర్ రిలీజ్ అయింది, మరి ట్రైలర్స్ కూడా చాలా చాలా బాగుందని చెప్పి

అంటున్నారన్నమాట. ఎలా ఉండబోతుందో మరి వెయిట్ చేయాల్సిందే. మరి ఈ సినిమా రావాలంటే మరి టైం అయితే పడుతుందని చెప్పి అంటున్నారు. మరి ఏంటో చూద్దాం. మరి ఇవన్నీ అయిన తర్వాత ఇంకా చాలా చాలా విషయాలు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మీకోసం సూపర్ సాంగ్ వస్తుంది, ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

శుద్ధాల అశోక్ తేజ గారు లిరిక్స్ అందించిన ఏఆర్ రహమాన్ గారు మ్యూజిక్ కంపోజ్ చేయగా ఎస్పీ బాలు అండ్ శ్రీనివాస్ గారు పడిన అద్భుతమైన పాట అయితే వినేశారు రోబో మూవీ నుంచి. మీరు ట్యూన్ చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోస్. సమయం 11:51:05 ఉంది. మీ వాచ్లో టైం చెక్ చేసుకోండి, సెట్ చేసుకోండి. సినిమా కబుర్లో మనమైతే ఉన్నాం కదా, చాలా చాలా మంచి విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం కదా. సో ఇందుకే మాస్ మహారాజా అనగానే మన రవితేజ గుర్తొచ్చారు అనమాట. సో వీళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో రఘు అని ఆయన ఉన్నారన్నమాట. సో వాళ్ళ అబ్బాయి మాధవ్ అనే ఆయన ఒక సినిమా అయితే ప్లాన్ చేసుకున్నారు. ఆ సినిమా ఏంటంటే కానీ మారెమ్మ, ఆయన హీరోగా నటించిన సినిమా పేరు మారెమ్మ అనే సినిమా రాబోతుంది. ఎప్పుడంటే త్వరలోనే, అతి త్వరలో వినాయక చవితికి ఒక మంచి కానుకగా మరి సెప్టెంబర్ 10వ తారీఖున విడుదల చేస్తున్నట్లుగా చెప్పారన్నమాట. దీంట్లో నాగబాబు గారు స్పెషల్ అపీరెన్స్లో నటిస్తున్నారు. అండ్ ఈ రాస్టిక్ యాక్షన్ డ్రామాను సిహెచ్ క్రాంతి కుమార్ గారి దర్శకత్వంలో కేఎస్ఎన్ గారు క్రియేషన్స్లో నిర్మిస్తూ ఉన్నారన్నమాట. బాక్సాఫీస్ వద్ద వింత వింత సినిమాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. సో దాంట్లో ఒక పోటీ ఉన్నప్పుడు కూడా మిగతా సినిమాలు అదే టైంలో వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి అనగానే చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి కదా. మరి ఈ సినిమాలు పోటీ ఉన్నా కానీ ఈ సినిమాకు మేము కూడా ఎక్కడా తగ్గేది లేదన్నట్లుగా మరి వీళ్ళు కూడా మారెమ్మ అనే సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే సినిమా మీద భారీ అంచనా ఉంది. ఆ పోస్టర్ కూడా డెఫినెట్గా పెద్ద గ్రూమింగ్ అంటే పెద్ద గడ్డంతో కూడా ఆ హీరో కనిపించడం జరుగుతుందన్నమాట. మరి ఈ మాధవ్ ఈ దీంట్లో యాక్షన్ ఎలా చూపిస్తారనేది, మరి మారెమ్మ సినిమా ఎలా ఉండబోతుంది అనేది కూడా మరి చూడాల్సిందే. కాదు, ఇది కూడా మాస్ ఓరియంటెడ్ సినిమాగా అయితే రాబోతుందన్నమాట. అంటే పల్లె ప్రాంతాల్లో కూడా జరిగేటువంటి ఏరియాలో ఉండేట్టుగా ఉంది ఆ కథ అంతా కూడా. సో మరి ఎలా ఉండబోతుంది అనేది మరి ఏంటో తెలియదు. బట్ రిలీజ్ అనేది మాత్రం ఖచ్చితంగా సెప్టెంబర్ 10 వినాయక చవితి ఆ టైంలో రిలీజ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఖచ్చితంగా ఆ టైంలో రిలీజ్ చేస్తామని చెప్పి చిత్ర బృందం అయితే చెప్పడం జరుగుతుందన్నమాట అనమాట. అది విషయం. సో చాలా మంది కూడా మంచి మంచి విషయాలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. సో ఇది సినిమా కబుర్లో చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మీకోసం సాంగ్ ఇది రాబోతుంది, మీరు వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో మరో కీలక ప్రాజెక్టు ఏర్పాటుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ముందుకొచ్చింది. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్లో క్వాంటమ్ ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేసేందుకు ఏపీ క్వాంటమ్ మిషన్, పీఎన్బీ మధ్య ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పీఎన్బీ సీఈఓ ఎండీ అశోక్ చంద్ర సమక్షంలో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. విజయనగరం, మన్యం జిల్లాల్లో పంట పొలాలను నాశనం చేస్తున్న అడవి ఏనుగుల గుంపును కట్టడి చేసేందుకు కుంకి ఏనుగులను పంపిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. పలమనేరు నుంచి పార్వతీపురం, మన్యం జిల్లాకు వెళ్తున్న కుంకి ఏనుగులకు మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద ఆయన స్వాగతం పలికారు. మాతృభాష వైభవాన్ని, సాంస్కృతిక సంపదను భావచరాలకు అందించాలనే ఉద్దేశంతో రాష్ట స్థాయిలో తెలుగు మహోత్సవం నిర్వహిస్తున్నట్టు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ నెల 25-26 తేదీల్లో గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని చారిత్రాత్మక ఉండవల్లి గుహల ప్రాంగణంలో జరగనున్న తెలుగు మహోత్సవం అధికారిక పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పులు వచ్చాయని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణప్రసాద్ అన్నారు. కొండపల్లి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం 4.0 ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. పేదరికం కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావంతో కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గాయని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కె నరసింహమూర్తి పేర్కొన్నారు. రాష్ట్రంలో 51% కృష్ణా డెల్టాలో 49% వర్షపాతం లోటు ఉందని వెల్లడించారు. ఈరోజు కృష్ణా డెల్టా నీటి పరిస్థితిపై సమావేశం నిర్వహించారు. కేంద్ర గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ జీఎస్టీఏటీ విజయవాడ విశాఖపట్నం బెంచ్లో నిన్న ప్రారంభమయ్యాయి. కేంద్ర జీఎస్టీఏటీ ఉపాధ్యక్షుడు వి భాస్కర్ రెడ్డి ఈ బెంచ్లో విజయవాడ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్టీ వివాదాల పరిష్కార వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఇది చారిత్రాత్మక ముందడుగని అన్నారు. ఆంధ్ర గ్రంథాలయ పితాంభుడుగా పేరుగాంచిన అయ్యంకి వెంకటరమణయ్య జయంతి ఈరోజు. 1934-48 సంవత్సరాల మధ్య కోస్తాంధ్ర ప్రాంతంలో అనేక గ్రంథాలయాలు నెలకొల్పిన ఆయన విజయవాడలోని రామ్మోహన్ పుస్తక భండాగారానికి కార్యదర్శిగా వ్యవహరించారు. గ్రంథాలయోద్యమానికి వెంకటరమణయ్య చేసిన కృషి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఆధునిక కవుల్లో, తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం సంపాదించిన గురం జాషువా వర్ధంతి ఈరోజు. గబ్బిలం రచనతో మంచి పేరు సంపాదించి తన కవిత ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో పురస్కారాలను ఆయన అందుకున్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు

0: చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: Of excellence. The Prime Minister said the skills and dedication of the country's athletes continue to inspire countless Indians. And with that, we end this news bulletin.
1: చూస్తాము, ప్రొక్లెయిమ్ చూస్తాము, ఇలా అన్ని రకాలు చూస్తూ ఉన్నాం. చూస్తున్నప్పుడు మీరు ఏమైనా గమనించారు, ఇది నాలుగు చక్రాలు ఉందా, లేకపోతే ఇదేమో ఫారిన్ కారా, లేకపోతే ఈ కారా, ఆ కారా, షికారా అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటాం కదా. నేనైతే కొన్ని చూశాను అనమాట, నంబర్ ప్లేట్లు చూశాను, రకరకాల నంబర్ ప్లేట్లు చూస్తూ ఉన్నాను. చిన్నప్పుడు అయితే నాకు ఒక రకమైన నంబర్ ప్లేట్ తెలుసు అని చెప్పి అనుకునేవాడిని, కానీ ఇప్పుడు కొంచెం గమనిస్తూ ఉండగా ఈ నంబర్ ప్లేట్లు ఎర్రగా ఉన్నాయేంటి, పచ్చగా ఉన్నాయేంటి, తెల్లగా ఉన్నాయేంటి, బ్లూగా ఉన్నాయేంటి, కొన్నిటికైతే నంబర్ ప్లేట్లే లేవేంటి అన్నట్లుగా అనుకునే ఉన్నాను అనమాట. సో అయితే తెలిసేది ఇప్పుడు తెలుస్తుంది అనమాట, ఈ నెంబర్ ప్లేట్ దీనికని నాకు తెలిస్తే ఊరుకుంటారా, మీకు ఖచ్చితంగా ఆ విషయాన్ని చెప్తాను అనమాట. సో మీరు కూడా చాలా చాలా వాహనాలకి డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్ ప్లేట్లు చూస్తూనే ఉంటారు. సో ఇవి ఈ కలర్లో ఎందుకుంటాయి? సో మన వెహికల్కి ఏమో వైట్ ఉంది, వాళ్ళ వెహికల్కి ఏమో గ్రీన్ ఉంది, ఇంకో వెహికల్కి ఏమో యెల్లో ఉంది, ఇంకో వెహికల్కి ఏమో రెడ్ ఉంది, ఇంకో బ్లూ ఉంది, రకరకాలు ఉన్నాయి. ఎందుకున్నాయి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సో ఆలోచించకపోయినా నేను చించేలా చేస్తాను, నేను చించాను కాబట్టి ఆ చించింది ఏదో మీ చెప్తాను అంటే కొద్దిసేపట్లో. సో ఆ విషయాన్ని తెలుసుకుందాం. అసలు నంబర్ ప్లేట్లు ఆ కలర్లు ఉండడానికి కారణం ఏంటి, అదే కలర్లో ఎందుకు ఉండాలి, ఏ ఏ వాహనాలకు ఉండాలి, ఏ పరిస్థితిలో ఉండాలి, ఎప్పుడు ఉండాలి, ఈ విషయాలని కూడా మరికొద్ది క్షణాలు చెప్పేస్తాను. ఒక పాట జరిగింది ప్రతి మీకోసం సూపర్ సాంగ్ ఏదో వచ్చేస్తుంది. మరి ఏ సినిమా నుంచి అయితే కనుక చందమామ కృష్ణవంశీ గారు తీసిన చందమామ సినిమా నుంచి ఒక అద్భుతమైన పాటతో వచ్చేస్తుంది. మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: Bharti FM 101.3.
1: ఓయ్ డాన్ టైం స్టార్ట్ అయింది, మంచి మాస్ సాంగ్ ఒడేసుకున్నావా?

ఎస్, మీరు జూమ్ చేస్తున్నారు విద్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియోలో సమయం 12:13 అవుతుంది. సో మీకు తెలిసేలా మనం అయితే తెలుసుకుంటూ ఉన్నాం కదండి. సో రోజు చూసే వెహికల్స్ లో ఇన్ని మార్పు చెందినటువంటి నంబర్ ప్లేట్ల అని చెప్పడం, మనకి యాజ్ యూజువల్ గా మనం రెగ్యులర్ గా చూసే ఒక నంబర్ ప్లేట్ గురించి మాట్లాడబోతున్నాం అనమాట. అదేంటంటే వైట్ కలర్ నంబర్ ప్లేట్. సో ప్రైవేట్ ఆర్ కమర్షియల్ వెహికల్స్ మాత్రమే ఈ కలర్ ఉంటుంది. ఈ కలర్ నంబర్ ప్లేట్ ఉన్న వాహనాలు కూడా వాణిజ్య ప్రయోజనాలు కాకుండా మరి పర్సనల్ కార్లు ఏవైతే ఉన్నాయో, పర్సనల్ బైక్లు ఏవైతే పర్సనల్గా ఉండేటువంటి ఏవైతే వాడతామో ఆ వెహికల్ దేనికైనా సరే ఖచ్చితంగా స్కూటర్లు, స్కూటీలు, ఇంకా ఏ వెహికల్ అయినా సరే కార్లు, ఆటోలు ఇవన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ కూడా ఈ వైట్ కలర్ నంబర్ ప్లేట్ను మాత్రమే కలిగి ఉంటాయన్నమాట. ఈ వైట్ కలర్ నంబర్ ప్లేట్ని ఈ వెహికల్స్ మాత్రమే వాడాలి. వీటిని మళ్ళీ కమర్షియల్గా బయటికి అంటే ఏ ప్యాసింజర్లను తీసుకెళ్తాకి లేకపోతే ఇంకా వేరేగా ట్రిప్స్కి వాటికి అయితే పనిచేయదు. పర్సనల్గా ఎవరైతే సొంతగా కార్ కొనుక్కొని లేకపోతే బైక్ కొనుక్కొని ఏదో ఉన్న వాహనం కొనుక్కున్న వాళ్ళకి మాత్రమే ఈ వైట్ కలర్ నంబర్ ప్లేట్ ఉండడం జరుగుతుందన్నమాట. ఇంకొక విషయానికి వస్తే యెల్లో కలర్ నంబర్ ప్లేట్ కూడా ఈ మధ్య కాలంలో మనకు కనిపిస్తుంది, కొంచెం తక్కువ కనిపిస్తుంది. ఇది ఎలా అంటే, ఇందా చెప్పాను కదా, ఇందా చెప్పినట్లో పర్సనల్ వెహికల్స్ లేదా చిన్న ప్రైవేట్ వెహికల్స్కి ఏదైతే ఉన్నాయో వాటికి మాత్రమే వాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ వచ్చేసి ప్రయాణికులు ఎక్కించుకుంటాకి అంటే బయట ప్రయాణాలు చేయడానికి కానీ స్కూల్ బస్సెస్ కానీ ట్యాక్సీలకు కానీ ఆటోలకు కానీ క్యాబ్లకు కానీ మరి వీటన్నిటికీ కూడా యెల్లో కలర్ నంబర్ ప్లేట్ ఉండటం జరుగుతుందన్నమాట. మరి ట్యాక్స్ విధానం కూడా వీటికి, ఇంతకుముందు చెప్పాను సార్ వైట్ కలర్ నంబర్ ప్లేట్ గాను ఈ నంబర్ ప్లేట్కి మనం ట్యాక్స్ కడతామన్న విషయం తెలుసా చాలామందికి? ఓ, దీనికి కూడా కలిపి ఉంటుందన్నమాట. దీని ప్రత్యేకంగానే ఎక్కడ రాయరు, బట్ మీకు ఇచ్చిన మెన్షన్ చేసిన పేపర్లోనే ఆ విషయం అనేది రాసి ఉంటుంది కాబట్టి అది గమనించాలన్నమాట. సో ఈ వాహనం నడిపే వాళ్ళకి స్పెషల్గా అంటే ప్రైవేట్ అదే ప్రయాణికులు ఎక్కించుకుంటానికి ట్యాక్సీలకి క్యాబ్లకి ఆటోలకి లేకపోతే హైవే వెహికల్స్కి అనేటికి కూడా మరి ఎక్కువగా ఈ యెల్లో కలర్ నంబర్ ప్లేట్స్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ట్యాక్స్ విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఈ వాహనం నడిపే డ్రైవర్లు కూడా కమర్షియల్ లైసెన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఈ లైసెన్స్ కంపల్సరీగా ఉంటేనే వీళ్ళు డ్రైవింగ్ కి చేస్తారు. కొంతమంది అయితే ఇలా కాకుండా అని చెప్పి అవాయిడ్ చేస్తున్నారు, వాళ్ళకి ఖచ్చితంగా మరి జరిమానా అయితే ఉంటుందన్నమాట. ఇవన్నీ పాటించాల్సి ఉంటుంది, ఇది గుర్తుంచుకోండి. సో ఇంకా చాలా నెంబర్ ప్లేట్లు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడండి. ప్రతి సాంగ్ ఇస్తుంది వింటూ ఏం చేసేయండి.

0: చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ పేపర్ లీకేజీ అంశం, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల వల్ల పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రకటన విద్యా వ్యవస్థలో ఒక మైలురాయి అని కేంద్ర పెట్రోలియం సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అభివర్ణించారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆదాయం పన్ను దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరంలో 23వ కామన్వెల్త్ క్రీడలు నిన్న సాయంత్రం ఓవో హైడ్రో వేదికగా అధికారికంగా ప్రారంభమయ్యాయి. నీట్ పేపర్ లీకేజీ అంశం, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల వల్ల పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే కార్గిల్ యుద్దంలో దేశం కోసం ప్రాణాలర్పించిన భారత సాయుధ దళాల అమరవీరులకు సభ ఘనంగా నివాళులర్పించింది. ఈ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ, ఈ ఏడాది జూలై 26 నాటికి కార్గిల్ విజయ్ దివస్ 27వ వార్షికోత్సవం పూర్తవుతుందని గుర్తు చేశారు. ఈరోజు మన జవాన్ల అజేయమైన ధైర్య సాహసాలకు, శౌర్యానికి, అత్యున్నత త్యాగానికి చిహ్నంగా నిలుస్తుందని కొనియాడారు. అనంతరం అమరవీరుల స్మృత్యర్థం సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించారు.
1: దినాంక 26 జూలై 2026 కో కార్గిల్ విజయ దివస్ కి 27వీ వర్షగాంఠ హై. యే సభా భారతీయ సశస్త్ర బలో కే ఉన్ వీర్ జవానో కో శ్రద్ధాపూర్వక్ నమన్ కర్తీ హై.
0: అటు రాజ్యసభలను సభా కార్యక్రమాలు ప్రారంభం కాగానే కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించారు. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, 1999 కార్గిల్ యుద్దంలో భారతదేశం సాధించిన విజయానికి గుర్తుగా ఈ రోజును జరుపుకుంటామని, అసాధారణ సవాళ్లను ఎదుర్కొని దేశ సమగ్రతను కాపాడిన సాయుధ దళాల నిశ్చయానికి సభ కృతజ్ఞతలు తెలుపుతోందని పేర్కొన్నారు. ఎగువ సభ కూడా అమరవీరుల గౌరవార్థం కొద్దిసేపు మౌనం పాటించింది.
2: On this occasion, this house pays its respectable homage to the gallant martyrs who made the supreme sacrifice in service of the nation. We also express our profound gratitude to all the members of the armed forces whose indomitable courage, steadfast determination and selfless dedication in the face of extraordinary challenges.
0: Nivalula anantaram, Speaker Om Birla ప్రశ్నోత్తరాలను ప్రారంభించడానికి ప్రయత్నించగా ప్రతిపక్ష సభ్యులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని చైర్మన్ కోరినప్పటికీ విపక్షాలు వినకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రకటన దేశ విద్యా వ్యవస్థలో ఒక మైలురాయి అని కేంద్ర పెట్రోలియం సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అభివర్ణించారు. దీనివల్ల పేపర్ లీకేజీలకు పాల్పడే నిందితులకు కఠినమైన శిక్షలు ఖరారవుతాయని, అలాగే ఇలాంటి నేరాలకు పాల్పడకుండా ఇదొక బలమైన నిరోధకంగా పనిచేస్తుందని మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ సమస్య వల్ల నష్టపోయిన యువ విద్యార్థులకు వేగవంతమైన న్యాయం అందేలా ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు చూస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీ ఘటన జరిగి 2.5 నెలలు కావస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని, నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా చూడడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, అందుకే వెంటనే పరీక్షలు నిర్వహించడం అత్యవసరంగా మారిందని ప్రధాని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ అనేది చిన్న విషయం కాదని, దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని తనకు తెలుసని అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను సిద్దం చేయాలని నిన్ననే తాను సంబంధిత శాఖలను ఆదేశించానని, ఆయా విభాగాలు నిరంతరం శ్రమించి

0: అర్ధరాత్రికల్లా డ్రాఫ్ట్ను తనకు సమర్పించాయని మోదీ వెల్లడించారు. కేబినెట్ సహచరుల సూచనలను పరిగణలోనికి తీసుకున్న తర్వాత దీనికి తుది రూపమిస్తామని చెప్పారు.
1: ఫాస్ట్ట్రాక్ కోర్ట్ ఆర్ కఠోర్ సజా కే ప్రావధాన్ కే సాథ్ కా యే ముసద్దా కేబినెట్ మే చర్చా హోగీ. కేబినెట్ కే సాథియో కే సుజావ్ కే బాద్ ఉస్కా అంతిమ రూప్ దియా జాయేగా ఔర్ సోమవార్ సే జల్ద్ ఉస్ బిల్ కో సదన్ మే పారిత్ కరానే కా ప్రయాస్ కియా జాయే.
0: సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షను విరమించుకోవాలనే నిర్ణయం విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించడంలో ప్రభుత్వం చూపిస్తున్న దృఢ సంకల్పంపై ఆయనకున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. పేపర్ లీకేజీలపై నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తామని, పరీక్షల సంస్కరణలను బలోపేతం చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం వ్యక్తపరుస్తున్న బలమైన సంకల్పాన్ని సింధియా తన సోషల్ మీడియా పోస్టులో గుర్తు చేశారు. దేశ పురోగతిని నడిపించే ప్రధాన శక్తి భారత యువత అని, వారి భవిష్యత్తును ప్రమాదంలో పడేసేందుకు ప్రయత్నించే ఎవరైనా సరే కఠినమైన శిక్షను ఎదుర్కొంటారని హెచ్చరించారు. దేశ యువత ప్రయోజనాలు కాపాడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈరోజు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అధ్యక్షత వహిస్తారు. విపత్తు ముప్పు తగ్గింపులో బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి ఈ సమావేశం ఒక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. విపత్తులనేవి స్థిరమైన అభివృద్ది, వాతావరణ స్థితిస్థాపకత, ఆర్థిక స్థిరత్వం, మానవ భద్రతకు వ్యవస్థాగత ముప్పుగా మారుతున్నాయనే గుర్తింపును ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని పేర్కొంది. ఈ సమావేశంలో 10 బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆదాయం పన్ను దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆదాయం పన్ను శాఖ ఏర్పాటు, దాని వృద్ధిని స్మరించుకోవడంతో పాటు పారదర్శకమైన, సాంకేతిక ఆధారిత పన్ను చెల్లింపుదారులకు అనుకూలమైన పన్ను పరిపాలన వైపు దేశం సాగించిన ప్రయాణాన్ని ఈ సందర్భం ప్రతిబింబిస్తుంది. దశాబ్దాలుగా భారతదేశ పన్ను వ్యవస్థ అద్భుతమైన మార్పులకు లోనైంది. ముఖ్యంగా 1981లో పన్ను పరిపాలనలో కంప్యూటరీకరణను ప్రవేశపెట్టడం ఒక పెద్ద మలుపుగా నిలిచింది. పన్ను చలనాల ఎలక్ట్రానిక్ ప్రాసెసింగ్ సాంకేతికత ఆధారంగా సంస్కరణలకు పునాది వేసింది. ఆ తర్వాత 1995లో పర్మనెంట్ అకౌంట్ నెంబర్ను ప్రవేశపెట్టడం ద్వారా ఆర్థిక లావాదేవీల ట్రాకింగ్, అనుసంధానం మరింత సులువైంది. ఇక ఆదాయం పన్ను రిటర్నుల ఆన్లైన్ ఫైలింగ్ ప్రారంభంతో డిజిటల్ విప్లవం మరింత వేగాన్ని పుంజుకుంది. ఇటీవలి కాలంలో ఆదాయం పన్ను శాఖ పన్ను నిర్వహణను మరింత బలోపేతం చేయడానికి ఏఐ, మిషన్ లెర్నింగ్ వంటి అధునాతన సాంకేతికతలను కూడా స్వీకరిస్తోంది. స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరంలో 23వ కామన్వెల్త్ క్రీడలు నిన్న సాయంత్రం ఓవో హైడ్రో వేదికగా అధికారికంగా ప్రారంభమయ్యాయి. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III, రాణి కెమెల్లా, బ్రిటిష్ ప్రధాని యాండీ బర్న్హోమ్, కామన్వెల్త్ స్పోర్ట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ రుకారే సమక్షంలో ఈ క్రీడలు ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు జరగనున్న ఈ ఈవెంట్లో 74 దేశాలు పాల్గొంటున్నాయి. భారత బృందానికి పతాకధారిగా మీరాబాయ్ చాను, అధికారిక బ్యాటన్ బేరర్గా లవ్లీనా బోర్గోహైన్ నాయకత్వం వహించారు. ప్రారంభ వేడుకలకు ముందే భారత్ తన పతకాల ఖాతాను ఖాయం చేసుకుంది. మహిళల 75 కేజీల బాక్సింగ్ విభాగంలో కేవలం 5 అథ్లెట్లు మాత్రమే బరిలో ఉండడంతో ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ కు బై లభించి నేరుగా సెమీఫైనల్ కు చేరుకుంది. మరోవైపు లాన్ బౌల్స్ పోటీల్లో భారత జట్టు తొలి రోజే ఆడిన 2 మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది. ఈరోజు పురుషుల టీం వ్యక్తిగత రౌండ్లలో జిమ్నాస్టులు తపేశ్వర్నాథ్ దాస్, స్వాతిష్ కెపి, తపన్ మొహంతి, యోగేశ్వర్ సింగ్ తమ పోటీలు ప్రారంభించనున్నారు. పారా స్విమ్మర్ ఆర్వీవీ బీకే బుడిగిన పురుషుల 100 మీటర్ల ఫ్రీ స్టైల్ S13 విభాగంలో పాల్గొంటారు. రాత్రి ఫైనల్స్ జరుగుతాయి. అలాగే శ్రీహరి నటరాజ్ 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ హిట్స్ లో తలపడతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి.

నీట్ పేపర్ లీకేజీ అంశం, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల వల్ల పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రకటన విద్యా వ్యవస్థలో ఒక మైలురాయి అని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అభివర్ణించారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆదాయం పన్ను దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

భువన్ చంద్ర గారు లిరిక్స్ అందించగా బబిల్ హెయిర్ గారు మ్యూజిక్ కంపోజ్ చేయగా మరి ఎస్పీ బాలు గారు చిత్ర గారు పడిన అద్భుతమైన పాట అమేజింగ్ సాంగ్ వినేశారు కదా రౌడీ ఇన్స్పెక్టర్ మూవీలోంచి. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. మరి స్టూడియో సమయం 12:47 ఉంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సో ఆ కాలం పాటలు అదిరిపు అదరిపోయే మూమెంట్స్ అండి, అసలు సూపర్ సాంగ్స్ కదా. సో ఇలా మరి మన పాటలు అయితే సాగుతూ ఉండగా మీకు తెలుసారా, నేను మాట్లాడుతున్నాను అనమాట, మీకు తెలిసి కొంచెం తెలియని, నాకు తెలిసి నాకు కొంచెం తెలియని కొన్ని విషయాలు మీతో మాట్లాడుతూ ఉన్నానమాట. సో ఈ విషయాల్లో వచ్చేసి మనం రోజు చూసే మరి వాహనాలకు నంబర్ ప్లేట్లు డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాం గమనిస్తాం. కానీ ఎందుకు ఈ కలర్ ఇస్తున్నారు, ఈ వెహికల్కి ఎందుకు ఈ కలరే వేస్తున్నారు, ఈ కలర్ నంబర్ ప్లేట్ ఈ వెహికల్కి ఎందుకు ఇస్తున్నారు అని రకరకాల వాదనలు ఉన్నాయి. రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. మన బుర్రలో కూడా అనేక ఆలోచనలు వచ్చేస్తూ ఉన్నాయి. దాని గురించి కూడా ఈరోజు మాట్లాడుదాం. ఆల్రెడీ నేను వైట్ కలర్ గురించి చెప్పాను, ఎల్లో కలర్ నంబర్ ప్లేట్ గురించి చెప్పాను. సో ఇప్పుడు గ్రీన్ కలర్ నంబర్ ప్లేట్ ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. మనం కూడా మన వెహికల్ కూడా ఉండే ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకుంటే తెలుస్తుంది. సో మీరు వెహికల్ తీసుకుంటున్నప్పుడు ఇప్పటి వరకు వైట్ వాడే కదా, గ్రీన్ ఎందుకు వచ్చింది అనే ఆలోచన ఉంటుంది. ఎందుకంటే కనుక ఎలక్ట్రికల్ వాహనాలు బాగా వాడకం పెరిగింది కాబట్టి, ఒక రెవల్యూషన్ అనేది ఎలక్ట్రికల్ వాహనాల ద్వారా వస్తున్నాయి కాబట్టి. సో మనమైతే వైట్ ప్లేట్ నుంచి కొంతమంది గ్రీన్ ప్లేట్కి మారాల్సిన అవకాశం ఉంది. అంటే వైట్ ప్లేట్ డైరెక్ట్గా చేంజ్ చేసుకోవడం కాదండి, వెహికల్ని ఎలక్ట్రికల్ వాహనంగా మార్చుకున్నప్పుడు మాత్రమే వస్తుంది ఇది. సో ఎలక్ట్రికల్ వాహనాలకు మాత్రమే ఇది ఉండటం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఈ కలర్ నంబర్ ప్లేట్ బాగా ట్రెండింగ్లో ఉంది. సో నంబర్ ప్లేట్ కూడా డిఫరెంట్గా కనిపిస్తుంటుంది అనమాట. సో ఈ నంబర్ ప్లేట్ ఎలక్ట్రికల్ వాహనం మాత్రమే ఉంటుంది, ఇది గమనించాల్సిన విషయం. ఇంకోటి రెడ్ కలర్ చెప్పాను కదా, రెడ్ కలర్ ఈ రేర్గా కనిపిస్తూ ఉంటాయి, చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి. సో వీటి చెల్లుబాటు కూడా చాలా చాలా తక్కువ కాలం ఉంటుంది. అదేంటంటే కనుక టెస్టింగ్ వాహనాలు ఉంటాయి చూసారా, ఏదైనా డ్రైవింగ్ టెస్టింగ్ కానీ లేకపోతే బయట రోడ్ టెస్టింగ్ కానీ వెళ్ళేటప్పుడు ఈ వాహనాలకి ఎక్కువగా టెస్టింగ్ వాహనాలకు వెళ్ళే వాటికి మాత్రమే ఈ నెంబర్ ప్లేట్ కేటాయిస్తామంట. ఇది పర్మనెంట్గా ఉండదు. నేను చెప్పాను చూసారా, వైట్ కలర్ నెంబర్ ప్లేట్ అయినా పర్మనెంట్గా ఉంటుంది, గ్రీన్ కలర్ నెంబర్ ప్లేట్ అయినా పర్మనెంట్గా ఉంటుంది, ఎల్లో కలర్ అదే ప్రయాణికులు ఎక్కించుకుంటాకి

నంబర్ ప్లేట్ అది పర్మనెంట్ గా ఉంటుంది, కానీ రెడ్ కలర్ నంబర్ ప్లేట్ మాత్రం పర్మనెంట్ గా ఎవరికి ఎవరు ఉండదు, ఉండకూడదు కూడా. ఇది ఎందుకంటే వాళ్ళు నంబర్ ప్లేట్ కేటాయించిన తర్వాత ఒక నెల రోజులు మాత్రమే ఈ టెస్టింగ్ పర్పస్ నేర్చుకోవడానికి లేదా బయటకు వెళ్ళి టెస్ట్ చేయడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది, ఆ వాహనానికి మాత్రమే ఇది ఉంటుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ బ్లాక్ కలర్ నంబర్ ప్లేట్, ఈ అసలు చాలా చాలా అరుదు, కనబడవు, కనబడితే కూడా ఎక్కడో అరాకొరా కనిపిస్తూ ఉన్నాయట. అదేవిధంగా లగ్జరీ హోటల్ వాహనాలకు, లగ్జరీ హోటల్స్ ఏవైతే ఉన్నాయో మనకి బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఇలాంటి లగ్జరీ హోటల్స్లో ఉంటాయి చూసారా, అలాంటి వాహనాలకు ఈ నంబర్ ప్లేట్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఇది రేర్గా మన వైపు అసలు ఉండనే ఉండదు, ఎక్కడన్నా తారసపడితే చాలా చాలా అనమాట. సో ఇవన్నమాట. సో ఈరోజు విన్నారు కదా చాలా చాలా మంచి విషయాల గురించి, ఎందుకంటే ఇవి మన బుర్రలో ఎప్పటికీ ఉంటాయి, గ్రీన్, రెడ్ ఎల్లో, వైట్, ఏంటి కలర్స్, వెహికల్ అన్ని నాలుగు చక్రాలు, రెండు చక్రాలు, మూడు చక్రాలు ఉన్నాయి కదా, ఎందుకు వేరియేషన్ అంటే కనుక కలర్లోనే ఉంది, మనం గమనించాల్సింది. సో నంబర్ ప్లేట్ల గురించి చాలా చాలా విషయాలు తెలుసుకుందాం, ఇంకెప్పుడు తెలిసినప్పుడు ఇంకా మంచి విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడైతే మీకోసం సూపర్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. జాతీయ స్థాయిలో పాఠ్యపుస్తకాల సిలబస్ మార్చడం, ముస్తాబు వంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వికసిత్ భారత్ దిశగా పయనిస్తున్నామని కేంద్ర కమ్యూనికేషన్ గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు నగరంలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆర్థిక మంత్రి పయ్యావల్ కేశవ్ అన్నారు. ఈరోజు వజ్రకరూర్ మండలం కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీట్లో ఆయన పాల్గొన్నారు. విద్య వల్లే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు వీలవుతుందని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగు నారాయణ అన్నారు. నెల్లూరు నగరంలోని డిఎస్ఆర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఈరోజు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పరీక్షా విధానంలో కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొస్తోందని బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి విజయప్రకాష్ తెలిపారు. విజయవాడలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ భవిష్యత్తులో పరీక్షలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతోందని అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లె మండలం పేటేరు గ్రామంలో స్వయం సహాయ సంఘ సభ్యులు ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎంఈజీపీ పథకం కింద ఏర్పాటు చేసిన ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్స్ ను రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్తో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇస్తూ మహిళల కోసం పలు సంక్షేమ ఉపాధి పథకాలను అమలు చేస్తాయని అన్నారు. రాష్టంలోని 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లుల వద్ద ఆగస్టు 1వ తేదీ నుంచి కౌంటర్లు ఏర్పాటు చేసి తక్కువ ధరకే బియ్యం విక్రయించనున్నట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిండ మనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు. నీటి ఎద్దడి ఏర్పడిన సంవత్సరాల్లో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల కింద ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులకు క్యారీ ఓవర్ స్టోరేజ్ జలాలను పంపిణీ చేయాలని కృష్ణా ట్రిబ్యునల్ను ఆంధ్రప్రదేశ్ కోరింది. 2 రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న కృష్ణా ట్రిబ్యునల్ 2 విచారణలో భాగంగా ఈ మేరకు వాదనలు వినిపించింది. ఎల్నినో పరిస్థితుల వల్ల పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా ఉంటున్నాయని, ఇవి ఋతుపవనాలపై మరింత ప్రభావం చూపుతాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి ఋతుపవనాల కాలమంతటా ఎల్నినో ప్రభావం ఉంటుందని పేర్కొంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
3: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
2: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
3: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
2: ట్యూన్ చేసావా?
3: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
2: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
3: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

ఉన్నవాళ్ళు, మన మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన ఫ్రెండ్స్, లేకపోతే మన వాతావరణం, మన ఇల్లు, ఇంకా రకరకాల అవన్నీ ఉంటాయి మేడం. సో సెల్ ఫోన్కి అతుక్కుపోవడం అంటే ఓన్లీ మొబైలే ఉంటుంది. మొబైల్లో మీరు చూసే ఏమైతే ఉన్నాయో, కాల్స్ కానీ లేకపోతే రీల్స్ కానీ షార్ట్స్ కానీ, మీ టైం వేస్ట్ చేసే ఇంకా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వస్తాయన్నమాట. ఏది బెటర్, ఎటువైపు వెళ్తున్నారు? ఎస్పెషల్లీ ఈరోజు ఈ విషయాలన్నీ కూడా మీకోసం, గోల్డెన్ డైమండ్స్ మగువల కోసం అయితే నేను ఈరోజు చెప్పబోతున్నాను అనమాట. సో కాలం మారినా కానీ, సాంకేతికత ఎంత పెరిగినా కానీ, పూర్వపు తరాల నుంచి నేర్చుకోవాల్సిన చాలా చాలా విషయాలు మనకైతే ఉంటూ ఉంటాయి. సో ఎస్పెషల్లీ నేను ఒక క్వశ్చన్ నేను అడుగుతున్నాను, మీరు మీ అమ్మగారిని అడగండి, మీరు మీ అమ్మగారిని లేదా మీ అమ్మమ్మ గారిని అడగండి, సాంప్రదాయాలు ఒకప్పుడు ఎలా ఉండే, ఒక 15-20 సంవత్సరాల క్రితం ఎలా ఉండేవి, ఏమేమి జరిగాయి, ఒక 20 సంవత్సరాల ముందు, 30 సంవత్సరాల ముందు ఎలా ఉండేవాళ్ళు, ఏం జరిగేది, వాళ్ళ దగ్గర నుంచి మీరు నేర్చుకుంది ఏంటి, వారు నేర్పింది ఏంటి, నాకేమైనా నేర్పావా అని చెప్పి ఒకసారి క్వశ్చన్ చేయండి. సో ఏం నేర్చుకోవాలన్న విషయం నేను కాసేపులో ఎలాగైనా చెప్తాను, కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఒకసారి వాళ్ళని అడగండి. సో ఏం నేర్చుకున్నారని చెప్పి మీరు క్వశ్చన్ చేసుకోండి, ఏమి నేర్పారు అని చెప్పి వాళ్ళని క్వశ్చన్ చేయండి. ఈ గ్యాప్లో ఎలాగో 5-10 నిమిషాలు టైం పడుతుంది కాబట్టి పాట వినడానికి. మరి అమ్మల నుంచి పెద్దవారి నుంచి, ఆనాటి వారి నుంచి ఏమేమి నేర్చుకున్నారు మీరు, ఏమేమి నేర్చుకోవాలన్న విషయం నేను చెప్తాను, ఏమి నేర్చుకోవాలో మరి నేను చెప్తాను, మరి ఏమి నేర్చుకున్నారో మీరు ఒకసారి ఆలోచించండి. సో నేను ఒక పాట ప్లే చేస్తున్నాను, దాని లోపల ఈ ధీరాలో మీకు నచ్చిన మరి ఈ విషయాలను అయితే ఖచ్చితంగా చెప్తాను. మీరు ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా ఉన్నారో, ఎండింగ్ మాత్రం మారిపోతుంది, మీ స్ట్రక్చర్ అనేది, మీ లైఫ్ స్ట్రక్చర్ మొత్తం మారిపోతుంది అనమాట. సో ఈ లోపల నేను అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో అది ఒక్కసారి ఎడిచండి. ఈ లోపల మీకోసం సూపర్ సాంగ్ అయితే వచ్చేసింది, ఈ సాంగ్ డాన్స్ సీను ఇస్రో నుంచి. మరి వింటూ ఎంజాయ్ చేయండి, వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

సుబ్రీన్ సాంగీత్యం ఇస్తారు కదా, భాస్కర్ పట్ల రవికుమార్ రచించగా, కార్తీక్ పాడిన అద్భుతమైన పాట సీమ శాస్త్రి మూవీ నుంచి ఉన్నారు. మీరు చూచేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 1:59 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మనమైతే ఎంటర్ అయిపోయాం ధీరాలోకి. సో ఈ కాలంలో స్మార్ట్ ఫోన్ తో గడిపే అమ్మాయిలు ఎక్కువ ఉన్నారా, లేదా సాంప్రదాయబద్ధంగా ఉండేటువంటి అమ్మాయిలు ఎక్కువ ఉన్నారా అనేది కామెంటే కాదండి, ఆలోచించండి. జస్ట్ జస్ట్ ఒక థింకింగ్, అంటే మీరు ఒక ఆలోచనకు వస్తారన్న ఉద్దేశంతో చెప్తున్నా. ఎందుకని చెప్తున్నానంటే, ఎక్కువ సమయం దేంతో గడుపుతున్నాం? సాంప్రదాయం అంటే ఏమేమి ఉంటాయి, మన ఇండ్లు,

0: 좋겠지, 니가루.
1: 윙트나루 Vivid Bharati FM 101.3.
2: ఎస్ స్టూడియోలో సమయం 1 గంట 20 నిమిషాలు కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శ్రీ సత్య

0: విజయశ్రయ జిల్లాలోని జాతీయ రహదారి 42ను 4 వరుసలుగా విస్తరించేందుకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ఇక వార్తల వివరాలు. పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు పాల్గొన్నారు. రంపచోడవరం ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్బంగా మొక్కలను సంరక్షిస్తున్న విద్యార్థులను అభినందించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో విద్యార్థుల చదువుల పురోగతి, మార్కులు, హాజరు శాతం, ఆరోగ్య వివరాలను పరిశీలించి తల్లిదండ్రులకు వివరించారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ,
1: మొదటిసారి పాఠశాలలకు వెళ్ళినప్పుడు ఒక పక్కన ఆనందం ఉంటుంది, ఇంకో పక్కన ఆందోళన కూడా ఉంటుంది. నా బిడ్డ బాగా చదవాలి, దేశానికి ప్రయోజకులుగా మారాలన్న కోరిక మనందరి గుండెల్లో ఉంటుంది. ఆ కలను నిజం చేసేదానికే ఈరోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తాం జరుగుతుంది. తల్లిదండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయులు కలిసిగట్టుగా కూర్చుని మన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, రాబే రోజుల్లో ఏం సాధించాలనుకుంటున్నారో చర్చించడానికే ఒక అద్భుతమైన వేదిక ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్.
0: శ్రీ సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ, కదిరి మధ్య జాతీయ రహదారి 42ను 679.71 లక్షల రూపాయల వ్యయంతో 4 వరుసలుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలు కర్ణాటక మధ్య రాకపోకలు మరింత వేగవంతం కావడంతో పాటు బెంగళూరు, విజయవాడ కోల్కతా ఎక్స్ప్రెస్ వే ద్వారా తిరుపతి, చెన్నై ప్రాంతాలకు ప్రయాణ సమయం కూడా తగ్గుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రి సత్యకుమార్ యాదవ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డిని క్వారీ, లారీ యజమానుల సంక్షేమ సంఘం ప్రతినిధులు విశాఖపట్నంలో ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇసుక రీచులలో అధిక లోడింగ్, నిబంధనలకు విరుద్దంగా బిల్లుల జారీ కారణంగా లారీ యజమానులు, డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి స్పందిస్తూ లారీ యజమానుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఓవర్ లోడింగ్ను నియంత్రించడంతో పాటు నిబంధనల మేరకు ఇసుక రవాణా జరిగేలా పటిష్ట చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో కేంద్ర మంత్రి ఈరోజు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, విద్యా విధానాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని రాష్ట ప్రభుత్వం చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమన్వయంతో కలిసి ముందుకు సాగితేనే విద్యారంగంలో మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: ప్రతి ఒక్కళ్ళు ఇద్దరు తల్లిదండ్రులు పనిచేస్తే గాని గడవనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు మొత్తం మనం చూసుకోలేని పరిస్థితి, ఏ విధంగా చూసుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో నారా లోకేష్ గారు అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు తీసుకొచ్చారు. అందులో ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్, పేద విద్యార్థులు ఎక్కడా ఇబ్బంది పడకుండా నా విద్యార్థులు నా పిల్లలలాగా చేపించే బాధ్యత టీచర్లు తీసుకున్నప్పుడు మాత్రమే ఈ సమాజం ముందుకు వెళ్తుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో వ్యవసాయ పంటలను ధ్వంసం చేసి రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్న అటవీ ఏనుగుల నియంత్రణ కోసం రప్పించిన 2 కుంకి ఏనుగులకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈరోజు స్వాగతం పలికారు. పలమనేరు ముసలమడుగు ఏనుగుల శిబిరం నుంచి గుచ్చిమి శిబిరానికి తరలిస్తున్న కుంకీలకు పూలిచల్లి స్వాగతం పలికి 2 దశ ప్రయాణాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కుంకీల ప్రయాణంలో భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయాలని అటవీశాఖ అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రజల భద్రత, రైతుల ప్రయోజనాలు,

0: ప్రాణుల సంరక్షణను దృష్టిలో ఉంచుకుని శాస్త్రీయ విధానాలతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా రేపల్లె మండలం పేటూరు గ్రామంలో స్వయం సహాయ సంఘ సభ్యులు ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎంఈ జీపీ పథకం కింద ఏర్పాటు చేసిన ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ దుకాణాన్ని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్తో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇస్తూ మహిళల కోసం పలు సంక్షేమ ఉపాధి పథకాలను అమలు చేస్తున్నాయని అన్నారు. వీటి ద్వారా మహిళలు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని మంత్రి ఆకాంక్షించారు. రాష్టంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా కృష్ణా డెల్టాలో సాగునీటి లభ్యత ప్రస్తుతం లేదని నీటిపారుదల ప్రధాన ఇంజనీర్ కె నరసింహమూర్తి తెలిపారు. విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ రాష్టంలో 51%, కృష్ణా డెల్టా పరిధిలో 49% మేర వర్షపాతం లోటు నమోదైందన్నారు. ఎల్నినో ప్రభావంతో కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గడంతో శ్రీశైలం పులిచింతల జలాశయాలకు ఆశించిన స్థాయిలో నీరు చేరలేదని చెప్పారు. తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటి నిర్వహణ చేపడుతున్నామని, రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచిస్తూ,
1: ఈ సంవత్సరం సూపర్ ఎల్నినో సందర్భంగా వర్షపాతం స్టేట్ యావరేజ్ లో 51% మైనస్ లో ఉన్నాం. నార్మల్ కంటే కృష్ణా డెల్టా పరిధిలో అయితే 49% మైనస్ లో ఉన్నాము. అలాగే ఇంకొక ఆరం పైన తుంగభద్ర డ్యామ్ లో దగ్గర 70 TMC ల క్వశ్చన్ ఉంది. సో అక్కడ కూడా ఆ నీరు నిండితే గానీ మన శ్రీశైలంలోకి నీళ్లు రావు. ప్రజలకి తాగునీటి అవసరాలకి ముందు వాడమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.
0: రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా గణన పత్రాల సమర్పణకు గడువు ఈరోజుతో ముగియనుంది. తొలుత ఈ నెల 14వ తేదీ వరకు గడువు నిర్ణయించగా భారత ఎన్నికల సంఘం దానిని ఈరోజు వరకు పొడిగించింది. గడువు ముగిసిన అనంతరం రాష్ట వ్యాప్తంగా అందిన గణన పత్రాలను ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు. అనంతరం ఈ ప్రక్రియకు సంబంధించిన తుది నివేదికను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ 1 ఆగస్టున ప్రారంభించనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని ప్రభుత్వం ఈ నెల 30న చేపట్టనుందని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలోని లబ్దిదారులకు 514.42 కోట్ల రూపాయలు పంపిణీ చేయనున్నామని చెప్పారు. అలాగే పింఛన్ల పంపిణీని నిర్వహించేందుకు ఆయా జిల్లాల యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. తెలుగు సాహితీ లోకంలో నవయుగ కవిచక్రవర్తిగా ప్రముఖ స్థానం పొందిన గుర్రం జాష్వా వర్ధంతి ఈరోజు. గుర్రం జాష్వా 1895 సెప్టెంబర్ 28న ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. చిన్నతనం నుంచి వివక్షతో పాటు అనేక అవమానాలు ఎదుర్కొన్న ఆయన వెనుకబడిన వర్గాల హక్కుల సాధన వంటి సామాజిక ప్రయోజనం కలిగిన అంశాలు ప్రధాన ఇతివృత్తాలుగా రచనలు చేశారు. గబ్బిలం రచనతో మంచి పేరు సంపాదించి తన కవితా ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు అందుకున్న గుర్రం జాషువా 1971 జూలై 24వ తేదీన తుదిశ్వాస విడిచారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శ్రీ సత్యసాయి జిల్లాలోని జాతీయ రహదారి 42ను 4 వరుసలుగా విస్తరించేందుకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్న కేంద్ర మంత్రి తెమ్మసాని చంద్రశేఖర్. వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నిరసించగా కుమార్ సాను అండ్ స్వర్ణలత పడిన అద్భుతమైన పాట జయం మందిర చిత్రంలోంచి విన్నారు. మీరు చూపించేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 1:46 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ధీరలోని అడిగిన క్వశ్చన్ కి మరి ఎందుకు క్వశ్చన్ అన్నాను తెలుసా? నోరు జారలేదండో, నోరు కావాలనే అడిగాను. మీరు క్వశ్చన్ అడిగారా? నేను అడిగిన క్వశ్చన్ ని మీరు మీ అమ్మల్ని కానీ అవైలబుల్ గా ఉంటే మీ అమ్మగారిని కానీ ఎవరిని అడిగారా, అడిగే ఉంటారా? సో దానికైతే ఆన్సర్లు వెంటనే వచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఒకప్పుడు ఎలా ఉండేది సాంప్రదాయబద్ధంగా, మరి ఎలాంటి ఫోన్లు కానీ ఎలాంటి టెక్నాలజీ కానీ ఏమి ఉండేది కదా. ఫ్యామిలీ, ఇల్లు, పిల్లలు, మరి అత్త మామలు, మన మన ఇల్లు, మన ఊరు, మన చుట్టుప్రక్కల ప్రాంతాల వాళ్ళు మనకి కనెక్షన్లో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఎవరైనా సరే కాంటాక్ట్లోకి వచ్చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా. సో ఎన్నో ప్రాబ్లమ్స్ని మనం ఫోన్ కొనుక్కొని దానిలో కష్టాలను కూడా కొనుక్కొని కొరియర్లో తెచ్చుకుంటున్నాం అనమాట. ఇది విషయం, ఇది గమనించాల్సింది. కానీ ఈరోజు చేయాల్సింది ఏంటంటే, ఈరోజు నేను చెప్తున్నాను కాబట్టి చెప్పాను కదా, మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా చాలా మార్పులు వస్తాయి అని చెప్పాను. అయితే ఫస్ట్ విషయం ఏంటంటే సహనం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా మీరు వాడుతూ ఉండగా వచ్చిందంటే సహనం మారిపోయిందనమాట. అయితే ఆ కాలంలో ఎలా ఉండేది తెలుసుకుందాం. సహనం కానీ మానసిక ధైర్యం కానీ మానసిక స్థైర్యం కానీ ఎలా ఉండేది తెలుసా? ఎలాంటి పరిస్థితులైనా సరే ఎదుర్కొనే శక్తి ఉండేది వాళ్ళకి. ఎంతటి కష్టాలైనా సరే ఎదుర్కొని కృంగిపోకుండా కుటుంబ సభ్యుల బాధ్యతను, కుటుంబాల బాధ్యతలను నవ్వుతూ మోసేవాళ్ళకి. ఎంత కష్టాన్ని అనుభవించినా కానీ ఇంట్లో నిజంగానే అత్తామామలు భర్త వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పెట్టినా కానీ, మరి ఇంట్లో ఎంతమందికి వండి వార్చినా కానీ, ఎన్ని కష్టాలు పడినా కానీ బయటకు వచ్చి వీధిలో ఎవరితోనో మాట్లాడేటప్పుడు నవ్వుతూనే మాట్లాడేవాళ్ళు. వాళ్ళ బాధ మహా అయితే వాళ్ళ అమ్మగారితో చెప్పుకునేవాళ్ళు. వాళ్ళు కూడా ఏమని చెప్పేవాళ్ళు, ఇది నేను పడ్డానమ్మా, ఇలాంటి సామాన్యంగా జరుగుతూ ఉంటాయి, నువ్వు కూడా అనుభవించాలి తప్పదు. కానీ అదేవిధంగా ధైర్యాన్ని వహించి ఖచ్చితంగా ఈ కష్టాన్ని కృంగిపోకుండా భరించాలని చెప్పేవాళ్ళు. ఇది ఆ కాలంలో జరిగేది. మరి ఈ కాలంలో చేయాల్సిన పని ఏంటి? ఈ కాలంలో మహిళలు, మహిళామణులు మరి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చిన్న చిన్న సమస్యలకే చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. చిన్న చిన్న విషయాలకే ఇంట్లో వాళ్ళని కసురుకోవడం, చిన్న చిన్న విషయాలకే మరి ఏవో డెసిషన్లు తీసేసుకోవడం, మరి లైఫ్ని స్పాయిల్ చేసుకోవడం చేస్తూ ఉన్నారు. సో అలా కాకుండా చిన్న చిన్న విషయాలని, ఆందోళనల్ని పేరెంట్స్కి తెలియచేయడం, అత్తమామలు తెలియచేయడం, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయితే ఫ్యామిలీ సభ్యులకు కానీ, లేకపోతే ఆఫీసుల విషయాలైతే వెంటనే బాస్కి కానీ కొలీగ్స్ కానీ తెలియజేసుకొని ఆ ఒడిదుడుకులను తట్టుకునే శక్తి, మానసిక స్థైర్యాన్ని, స్థిరత్వాన్ని సంపాదించుకొని ఓర్పుకు అలవర్చుకుంటే గనక మీ అమ్మగారు ఎంత బాగా అయితే భరించి కష్టాలకు వచ్చి జీవితాన్ని గడుపుతూ వస్తున్నారో అలాంటి విషయాలే మనం మీరు కానీ చేసేవచ్చు అనమాట. ఇంకొకటి ఉంది సమయ పాలన. మెయిన్ ఇది బాగా ఇంపార్టెంట్ అండి, క్రమశిక్షణ కూడా. సో ఈ క్రమశిక్షణ ఎలా ఉండేది, సమయపాలన ఎలా ఉండేది అంటే, ఆ కాలంలో అయితే కనుక సమయపాలన అలారంలు పెట్టుకొని కానీ, టెక్నాలజీ అయిపోయినా కానీ, సో ఇవన్నీ ఉండేవి కాదు. అక్కడ జస్ట్ కోడి కూసిందా, లేచామా, పనిచేసామా అన్నట్లుగా ఉండే. ఇవన్నీ నేను చెప్పాల్సిన విషయాలు కాదు, కానీ చెప్పాల్సిన సమయం వచ్చింది, చెప్పాల్సిన విషయాలు కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ ప్రతి అమ్మ చెప్తే ఏమనుకుంటుందో అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే మీరు ప్రవర్తించే తీరును బట్టి. సో ఆ తీరును మార్చాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ టాపిక్ని ఎంచుకోవడం జరిగింది. కొంచెం నొప్పించినా ఒప్పించడానికే ప్రయత్నం చేస్తున్నాను. సో అలారంలు కానీ, టెక్నాలజీ కానీ లేని టైంలో తెల్లవారుజం లేచి ఇంటి పనులన్నీ బండిటి సాగరు. ఇప్పటికి మళ్ళీ చిన్న చిన్న వీధులు కాదు, చిన్న చిన్న ఇళ్ళు కాదు. అప్పుడు లంక అంత కొంపలు అంటారు సరే, అట్లా అనమాట. లంక అంత పెద్ద పెద్ద ఇళ్ళు ఉండేవి, పెద్ద పెద్ద

ఆకిళ్ళు ఉండేవి, పూల మొక్కలు కానీ, చెట్లు కానీ, చుట్టూరు కొబ్బరి చెట్లు కానీ, మామిడి చెట్లు, వేప చెట్లు, ఇవన్నీ ఆ ఇంట్లోనే ఉండే. అవన్నీ ఊడ్చి వార్చి తీర్చి అన్నీ చేసేవాళ్ళు అనమాట. ఇవన్నీ సమయానికి పూర్తి చేసేవాళ్ళు. మరలా ఆ పని చేసుకుని మరి తోట పనికి కూడా వెళ్ళే అవకాశాలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళు. కానీ ఈ కాలంలో ఏం జరుగుతుంది, ఫోన్ స్క్రీన్ టైంకి బానిసగా అయిపోతున్నాం వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఎస్పెషల్లీ లేడీస్ గురించే కాదు, జెంట్స్ గురించి కూడా చెప్తున్నాను ఈ విషయం. అంటే ఎక్కువగా ధీరలో మనం లేడీస్ గురించి మాట్లాడతాం కాబట్టి చెప్తున్నాను. సో రోజువారీ సమయంలో ఎక్కువ పని మీరు ఒక గమనించండి, పొద్దున్నే 6కి లేచాం అనుకోండి, ఈవినింగ్ 9:30 10కి పడుకున్నాం అనుకోండి, దీంట్లో ఎంత టైంని స్క్రీన్కి ఆపాదిస్తున్నాం, స్క్రీన్తో గడుపుతున్నాం అనే విషయాన్ని ఒక్కసారి గమనిస్తే కనుక మీకు విషయం అనేది వివరంగా అర్థమైపోతుంది. ఎందుకంటే స్క్రీన్కి అతుక్కుపోవడం వల్ల ఒకటి ఇంట్లో సమస్యలు వస్తున్నాయి, మరి ఫ్యామిలీ సమస్యలు వస్తున్నాయి, మరి ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. మరి ఇవన్నీ కూడా అప్పుడు ఉన్నాయా అంటే లేవు. కానీ టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్ళాలి, కానీ అతుక్కుని మరీ వెళ్ళాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం అనమాట. ఏమంటారు, మరి అలాంటి క్రమశిక్షణ కలిగి ఉదయమే లేచి మంచి అలవాట్లను పెంపొందించుకొని డెవలప్ అవ్వాలి. ఇదివరకు కూలి పనులకు వెళ్ళేవాళ్ళు అన్ని పనులు చేసుకుని 9-10 ఇంటికల్లా, ఇప్పుడు మనం జాబులకు వెళ్తున్నాం, అంతే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్. వాళ్ళు ఇంకా మట్టిలోనూ లేకపోతే ఇసుకలోనూ వాటిల్లో వీటిల్లో కష్టపడుతూ ఉండేవాళ్ళు, మోపులు ఎత్తేవాళ్ళు, మరి ఊడుపులు ఉడిచేవాళ్ళు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆ పనులు చేశారు. కావాలంటే మీ అమ్మమ్మల్ని అమ్మల్ని అడగండి, ఈ విషయాలన్నీ క్లియర్గా చెప్తారు. కానీ ఇప్పుడు చేస్తుందండి, మరి ఫోన్తోనే గడుపుతున్నారా? అందరినీ అంటలేదు, గడపకపోతే చాలా చాలా మంచిది. సో ఇప్పటికైనా మంచి నేర్చుకుంటే చాలా చాలా మంచిగా ఉంటుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా ఒక ముఖ్యంగా 2 పాయింట్లు ఉన్నాయి, అవి కూడా చెప్తాను. మరి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీరు వింటమే కాదు, మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి. ఇప్పుడైతే మీకు సూపర్ సాంగ్ ఏదో చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి FM.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రూపొందించగా ఎస్పి బాలు గారు వారి బృందం కలిసి పడిన అద్భుతమైన పాట విన్నారు. మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోస్. సమయం 1:51:46 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ధీరలో మనం అయితే మంచి మరి విషయాలు తెలుసుకుంటాను. ఈ రోజు మీ జీవితంలో కొన్ని మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో వస్తున్నాను. ఐ థింక్ మీరు యాక్సెప్ట్ చేస్తే, మీ మనసులోకి ఈ మాటల్ని అంగీకరిస్తే మాత్రమే ఈ అద్భుతాలు జరుగుతాయంటాయనమాట. సో నేనైతే తప్పేమన్నా అన్నాను, తప్పేమన్నా మాడినా అనిపిస్తుంది అవికన్నా, కానే కాదు కదా, మీ మనసులో ఉన్నది నేను అన్నాను. కాకపోతే ఎప్పటి నుంచో ఇది నేర్చుకుందాం అది నేర్చుకుందాం అని పోస్ట్ పోన్ చేసే వాళ్ళ కోసమే ఈ రోజు నేను మాట్లాడుతున్నాను అనమాట. సో ఈ కాలంలో ఎలా ఉంది, ఆ కాలంలో ఎలా ఉంది, మీ అమ్మమ్మలు కానీ అమ్మగారులు కానీ ఏమైనా చెప్పారా, మీ మమ్మీస్ ఏమైనా నేర్పించారా, ఏమైనా నేర్చుకున్నారా, మీరు అడిగారా ఎప్పుడన్నా అనే విషయం గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఆరోగ్య విషయాల గురించి మాట్లాడుతున్నాం. ఆరోగ్యం, జీవనశైలి, వంటల రహస్యాలు ఇవన్నీ ఏమైనా చెప్పారా? సో ఒకప్పుడు రోటి పచ్చడి అంటే బాగా ఏమన్నా, ఇప్పుడు రోటి పచ్చళ్ళు చేసేవాళ్ళు ఎవరున్నారా? పికెల్ ఆర్డర్ చేస్తే ఇంటికి వచ్చి పడుతుంది. సో ఈ రోజు బిర్యానీ ఇంట్లో చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది లంచ్ టైం కాబట్టి ఈ మాట మాట్లాడాల్సింది. ఎందుకంటే బిర్యానీ అనగానే కొండో లేకపోతే బకెట్టో లేకపోతే ఇంకో రకము ఇంటికి ఏదో ఒక మరి ఆర్డర్ చేస్తే సరిపోతుంది. మన ఇంటికి 5 నిమిషాల నుంచి 10 నిమిషాల్లో వచ్చేస్తుంది తినేయచ్చు. అది కలుషితమైందా లేకపోతే బాగోలేదా, ఎప్పుడు చికెన్ వేస్తున్నారు, ఎలా దాంట్లో ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు, మన ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది కదా అనే ఆలోచన ఎంతమందికి వచ్చింది, ఇది నా క్వశ్చన్. ఇంట్లో ఆరోగ్యం మీరు పెడితే మరి మీరు పెట్టే ఆహారంలో ఎంత ఆరోగ్యంగా ఉంటుంది? మరి ఇంట్లో ఆరోగ్యాన్ని మీరు గనక బయట నుంచి కొనితెచ్చుకుంటే అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టే, ఇంట్లో వాళ్ళకి మీరు ఆ ఫుడ్ పెడుతుంటే ఖచ్చితంగా ఇబ్బందులు పడుతున్నట్టే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే అనమాట. సో ఈ విషయాల గురించి నేను మాట్లాడబోతున్నాను. మరి ఇంతకుముందు ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి, వంటల రహస్యాల గురించి ఏంటంటే, కానీ ఆ కాలంలో ఎలా ఉండేదంటే ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని వండేవాళ్ళు. ప్రకృతి సిద్ధమైన మరి ఆహారాన్ని, ఆకుల్ని, మరి కూరగాయలని ఎప్పటికప్పుడు తెచ్చుకొని వండేవాళ్ళు అనమాట. అప్పుడు ఇప్పటికి వెళ్ళే కూరగాయలని కొనటం అనేది ఉండేది కాదు, మార్పిడి అనమాట. వంకాయలు మీకు వండితే బెండకాయలు మాకివ్వండి అన్నట్లుగా అలా ఉండేది అనమాట. మార్పిడి చేసుకునేవాళ్ళు. శారీరక కష్టం ఉండేది. ఇంట్లో తయారు చేసిన ఫుడ్ను మాత్రమే తినేవాళ్ళు. అప్పుడు ఈ రెస్టారెంట్లు ఇవన్నీ కూడా ఉండేవి కాదనమాట, ఈ హోటల్స్ అన్నీ ఉండేవి కాదు. సో నేను తినొద్దు అంటలేదు, కానీ అత్యవసర టైంలో తినొచ్చు తప్పలేదు. కానీ అదే పనిగా వారానికి 6 సార్లు బయట తిని ఒకసారి మాత్రమే ఇంట్లో తినే రోజులు వచ్చేసినాయి ఈ రోజుల్లో. కొన్ని రోజుల్లో బిర్యానీ పాయింట్లు ఇవన్నీ కూడా రోడ్ల మీదకి తెచ్చేసి అమ్మే టైం అయితే వచ్చేస్తుంది దగ్గరలోనే. సో ఎందుకంటే అది మన ప్రాబ్లం కాబట్టి, సో వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని మీరు గమనించాలని చెప్పి అనుకుంటున్నాను. సో ఇది విషయం. అయితే బయట ఫుడ్ జంక్ ఫుడ్పై ఆధారపడకుండా ఇంట్లో ఆరోగ్యాన్నిచ్చే సాంప్రదాయ వంటలు నేర్చుకోవడం చాలా మంచిది. ఇప్పుడు అప్పుడున్న కందిపప్పు ఇప్పుడు లేదా, అప్పుడున్న వంకాయలు ఇప్పుడు లేవా, అప్పుడున్న ములక్కాయలు ఇప్పుడు లేవా, అప్పుడున్న గుడ్లు ఇప్పుడు లేవా, అప్పుడున్న చికెన్ ఇక్కడ లేదా, కానీ కలుషితం మాత్రం జరుగుతుంది. అలా కాకుండా ఉండాలంటే బయట నుంచి కాకుండా మన సొంతగా పండించుకున్నాయి, మన సొంతగా తెచ్చుకున్నాయి వండితే మంచిదని నా ఉద్దేశం. అప్పుడు అవే ఉన్నాయి, ఇప్పుడు అవే ఉన్నాయి, కానీ వాడే పద్ధతి మాత్రం మార్చుకుంటే సరిపోతుంది అనమాట. ఇది విషయం. సో ఇంకా సంతృప్తి, అసంతృప్తి గురించి మాట్లాడదాం. చాలామంది ఈ విసిగిపోయి ఉన్న వాటి గురించి మాట్లాడదాం అనమాట. ఉన్నదాంతో సంతృప్తి పడి ఏదైతే ఉందో అదే తిని అలాగే ఉండి ప్రక్క వాళ్ళతో పోల్చుకోవడం ప్రశాంతంగా ఉండే రోజులు అవైతే, మరి ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చూసి వీడియోలను చూసి నేను అలా అవ్వాలి ఇలా అవ్వాలని చెప్పి కోరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఉన్నదాంతో సంతృప్తిగా ఉంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ రోజు చెప్పిన విషయాలన్నీ కూడా మీకు చాలా బాగా

నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పటికీ ఈ విషయాలు నచ్చినా నచ్చకపోయినా ఒకసారి ప్రస్తావించండి. ఈరోజు నేను ఇది విన్నాను, ఎలా ఉంటుంది ఇంట్లో ఒకసారి నిదానంగా ఒకరోజు స్టార్ట్ చేయండి. మీకు ఆ సాంప్రదాయంలో రుచి తెలిస్తే ఖచ్చితంగా మీరు దాన్ని అడాప్ట్ చేసుకుంటారు, అలవాటు చేసుకుంటారు, మీరు ఎదగడానికి అవకాశం ఉంటుంది, మిమ్మల్ని చూసి ఒక 10 మంది ఇన్స్పైర్ అవుతారు. సో ఇది విషయం. సో నెక్స్ట్ మనం మళ్ళీ కలుసుకుందాం. వింటూ ఎంజాయ్ చేయండి. భారతీయ 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: రాష్ట్రాల్లోనూ వార్తలు వింటారు.
1: స్టూడియోస్ సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఇంగ్లీష్లో వార్తలు వింటారు.
2: Good afternoon. This is Akashwani and I am Valsa Williams with the midday news. The headlines. Prime Minister Narendra Modi calls for strict action against paper leaks, assures early passage of bill.

0: ఇప్పుడు ఒక ప్రకటన. మన్ కీ బాత్ గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, టిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. ప్రకటన విన్నారు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్, మీరు జూన్ చేసుకుంటున్నారు విద్యుత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియోలో సమయం 2:21 దాటుతుంది. మంచి పాటలతో పాటు మంచి విశేషాలను కూడా మనం తెలుసుకుంటూ వచ్చాం కదండి. సో ఎప్పుడైతే కనుక మనం అంటే మీకంటే బాగా ఇష్టమైన మంచి ప్రోగ్రామ్కి, మీ అందరికీ ఇష్టమైన ప్రోగ్రామ్లకు మనమైతే ఎంటర్ అయిపోయాం సంధ్యా సందర్లోకి. సో నా నెంబర్ తెలుసు కదండి, మీరు నాకు మెసేజ్ చేయొచ్చు, నేను అడిగే చిట్టిపట్టు క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేయచ్చు. సో నేను అడిగే నెంబర్కి, అదే నేను ఇచ్చిన నెంబర్ ఏంటంటే కనుక నా ఫోన్ నెంబర్ 0866-24-8814, 0868-24-8814 మెసేజ్ చేసేయచ్చు. సో మీ దగ్గర నా నెంబర్ లేకపోతే ఒక్కసారి సేవ్ చేసుకోండి, 0866-24-8814, 0868-24-8814 మీ ఆన్సర్లు అయితే పంపించేయచ్చు వాట్సాప్ ద్వారా. సో నేను అడిగే క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ సందర్భంలో ఏంటి అంటే కనుక ఏమాత్రం ఆలోచించకుండా అడిగేస్తున్నాను. భోజనం టైం కాబట్టి నాకు ఒక క్వశ్చన్ ఐడియా వచ్చింది. ఆ క్వశ్చన్ ఏంటంటే కనుక, బిర్యానీ తిన్న వెంటనే అందరూ చేసే పని ఏంటి, బిర్యానీ తిన్న వెంటనే అందరూ చేసే పని ఏంటి, తెలిసి నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేయాల్సిన నా వాట్సాప్ నెంబర్ మరొకసారి చెప్తున్నాను, 0866-24-8814, 0868-24-8814కి బిర్యానీ తిన్న వెంటనే అందరూ చేసే పని ఏంటో తెలిసి మెసేజ్ చేయండి. ఇప్పుడైతే మీకోసం సూపర్ సాంగ్స్ ఏదో వచ్చేస్తే మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

ఎస్ భువనచంద్ర గారు లిరిక్స్ అందించగా, మణిశర్మ గారు మ్యూజిక్ కంపోజ్ చేయగా, హరిహరన్ కవిత సుబ్రహ్మణ్యం పాడిన అద్భుతమైన పాట నరసింహనాయుడు చిత్రంలో నుంచి విన్నారు. మీరు ట్యూన్ చేసి విన్నారు యూత్ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోస్. సమయం 2:45 మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సదరి సదరులో మనం అయితే అడిగితే ఆల్రెడీ ఒక క్వశ్చన్ అయితే ఆడటం జరిగిందనమాట. మరి అడిగిన క్వశ్చన్కి అడిగితే ఆన్సర్లు పంపించుకుంటూ ఉంటారా? ఖచ్చితంగా మన వాళ్ళు పంపించేస్తున్నారు. మరి మీకు కూడా ఒకసారి క్వశ్చన్ తెలియాలి కదా. నేను ఇప్పుడే క్వశ్చన్ అంటే పాట వినేసాను కానీ క్వశ్చన్ వినలేదు అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం ఒక్కసారి క్వశ్చన్ రిపీట్ చేస్తాను. సో ఆ క్వశ్చన్ ఏంటంటే కనుక, మధ్యాహ్నం టైం కాబట్టి బిర్యానీ తిన్న వెంటనే అందరూ చేసే పని ఏంటి? అందరూ చేసే పని, ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొంతమంది కాదు, ఆళ్ళు ఇళ్ళు కాదు, బిర్యానీ తిన్న వెంటనే అందరూ చేసే ఏకైక పని ఏంటో తెలిస్తే నాకు మెసేజ్ చేయమని చెప్పాను. 0866 24 888 14 0866 24 888 14 0868 8 4 మెసేజ్ చేయమని చెప్పాను.

చాలా మంది కూడా మెసేజ్ చేస్తున్నారు. మరి మీకు కూడా ఆన్సర్ తెలిస్తే నాకు మెసేజ్ చేసేయచ్చు ఆలస్యం చేయకుండా. సో నేనైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి వెళ్ళిపోతున్నాను. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఎంత చక్కగా రాంగ్ ఆన్సర్ పంపించారు. తూచి ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్కి షూ రాంగ్ ఆన్సర్ అండి. ఓకే, పెడన పరిమి అబ్దుల్ కలాం మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మరి నెక్స్ట్ వచ్చేసి కాళ శ్రీనివాసరావు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. మరి ఇంకా వచ్చేసి పెద్ద పరియ తిరుపతి జిల్లా నుంచి మునిమామ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. సొంపు రాంగ్ ఆన్సర్ అండి. ఓకే, వై వెంకట్రెడ్డి లక్కవరం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఓకే, తిన్న వెంటనే ఓ పని ఉందండి, అది చేయాలి, అది చేసిన తర్వాత ఏదైనా. సో గడ్డం వెంకయ్య బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. కొలిపర నుంచి మల్లిక తిన్న వెంటనే ఏం చేస్తారో కరెక్ట్గా ఆన్సర్ చేస్తారండి. ఇంకా వచ్చేసి విశ్వేశ్వరయ్య శరణ్ తేజ్ రఘుపతి ఈశ్వరమ్మ వీళ్ళందరూ కొడుమూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు. రైట్, ఆన్సర్ అయితే పంపించలేదు. రైట్ అండి, భవనిపేట గ్రామం కామారెడ్డి జిల్లా మహమ్మద్ దినాయత్ల్లా మెసేజ్ చేస్తున్నారు, స్వాగతం అంటూ పంపించారు. మరి ఏం ఆన్సర్ తెలియదు. మరి నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మేము మురహరి యశోద జానకిరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. బిర్యానీ తిన్న వెంటనే ఇంకేం చేస్తారనేది ఇంకా నెక్స్ట్ మెసేజ్ చేస్తున్న వాళ్ళు. ఆళ్లగడ్డ పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మీరు తీసుకుందానికంటే ముందు ఇంకోటి చేస్తారండి, అది ఏదో నేను చెప్తాను. ఇంకా పెడన జగనంద కాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ కాదండి, రాంగ్ ఆన్సర్. మరి ఇంకా వచ్చేసి రఘుపతి ఈశ్వరమ్మ శరణ్ రాజు వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. రెడ్డివారిపల్లి నుంచి టి శంకర ఎర్రవారిపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఇంకా వచ్చి శాంతినగర్ నుంచి ఒకే ఒకరు మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. రామా సుధాకర్ ఇంకా వచ్చేసి ఇలా వీళ్ళు రామా సుధాకర్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. బాబా బాబా, రాంగ్ ఆన్సర్ పంపిస్తుంది ఆ కిక్కే వీరబా. సో పి జానకీ రామ్ మెసేజ్ చేస్తున్నారు నందిగామ నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి, అనురాధ గారు కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జనీద్ స్నేహభావన్ జనీద్ని కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. వి కోటేశ్వర గారు ఒడిషా నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధపట్నం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కడప జిల్లా నుంచి, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. ఇంకా వచ్చేసి దామర చినమస్తంరావు పెద్దమస్తంరావు గారు కలిసి మంగళగిరి నుంచి మెసేజ్ చేస్తున్నారు, నేనైతే పలాంది చేస్తా అంటూ మెసేజ్, మీరు చేసేది కదా, నేను అందరూ చేసేది చెప్తున్నాను, అడుగుతున్నాను, అందరూ చేసేది మాత్రం కావాలి, అందరూ తప్పకుండా చేస్తారు ఆ పని, దాని తర్వాత మిగతా పని చేస్తారనమాట. అది కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళు మృత సముద్రం గంగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళు ఆర్కే రాజు రేణుక గుంతకల్ అనంతపూర్ డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి కృపాచారి అనిత సాయి వర్షిత్ సాయి రిక్విత్ శ్రీరామదాసు నెహాన్ ఎందుకంటే ఇన్ని ఇన్ని పేర్లు పెడతారా, పైగా ఇన్ని పేర్లు పెట్టి కూడా మీ ఆన్సర్ రాంగ్ ఏనండి. హాయ్, ఓకేనండి. దమ్మోజి వెంకటాచార్య వరలక్ష్మి గారు ఈ ఈ పెద్ద ఓటర్ లిస్ట్ని పంపించారు, అయినా కానీ అలా ఆన్సర్ రాంగ్ అండి. ఫాహిమా ఫ్రమ్ కర్నూలు నుంచి బిర్యానీ తిన్న వెంటనే ఏదో చేస్తారని చెప్పారు, చెప్తా ఆ రాంగ్ ఆన్సర్ మీది. రాజోల్ నుంచి జయన్న మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా వచ్చేసి భాస్కర్ పెడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. పవన్ కరీంనగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాల నుంచి నరసన్న శివగంగా వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఇప్పుడు మీరు పెట్టిన దానికంటే ముందు ఇంకోటి చేస్తాం, ఓకేనండి. శివగంగ గారు నరసన్న గారు కరెక్ట్గా ఆన్సర్ పంపించలేదు, చూడండి. ఎస్ భీమేశ్వరరావు పెడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూపల్లి భూలక్ష్మి వెల్లుల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కాజా నుంచి నందం జగదీశ్వరరావు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఆర్కే రాజు రేణుగా వీళ్ళందరూ మళ్ళీ కలిసి పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ చెప్పే కదండి, మళ్ళీ మళ్ళీ చేస్తారండి, ఇటు చేస్తే కరెక్టం కదా. మరి అశోక్ గన్నవరం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంగ్లీష్ లో పంపించారు, అయినా కరెక్ట్ ఆన్సర్ అండి. దమ్మోజి వెంకటాచార్య చిత్తల గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మరి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి మళ్ళీ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా వచ్చి సీను అరియాల నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఐరాల నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఓకే.

ఇంకా వచ్చేసి కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్ పంతాడు శ్రీనివాసరావు గారు, గంగాభవాని గారు మురిపాల నుంచి పంపిస్తున్నారు. నేనైతే అంటున్నారు, మీరైతే కాదండి, ఎవరైనా కానీ ఏం చేస్తారో అడిగాను, మరి మీరైతే ఏం ఏదో తాగుతానంటున్నారు, బట్ అది కాదు, దానికంటే ముందు కూడా ఇంకోటి చేస్తారన్నమాట. పెడన జోగానంద కాలం నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా కాకాడి నుంచి పద్మ శేఖర్ చంద్ర వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కీర్తన మెసేజ్ చేస్తున్నారు, మరి అయాం కీర్తన అన్నారు, ఇది ఆన్సర్ కాదనుకుంటున్నాను, ఆన్సర్ కూడా పంపిస్తే బాగుంటుందండి. సో ఇది విషయం, మన వాళ్ళు చాలా మంది కూడా మంచి మంచి ఆన్సర్లు పంపించేశారు కాబట్టి మరి ఇంతకీ ఏసీ జవాబు ఏంటంటే కనుక బిర్యానీ తిన్న వెంటనే అందరూ చేసే పని ఏంటి అని అడిగాను. దీనికి ఆన్సర్ చేతులు కడుక్కోవడం. మీరు కూల్ డ్రింక్ తాగుతారా, సొంపు వేసుకుంటారా, లేకపోతే ఒక్క నవ్వులుతారా, లేకపోతే కిళ్ళి నవ్వులుతారా అని నేను అడగలేదు. ఇవే ఆన్సర్లు వచ్చినాయి కాబట్టి చెప్తున్నాను. సో ఇదే విషయం, ముందు చేయగడుక్కుంటాం, ఆ తర్వాత ఏమైనా తాగుతాం. మజ్జిగ కూడా తాగుతారంట కొంతమంది. వామో, ఆ ఫ్లేవర్ పోదా అండి బిర్యానీ తిన్న వెంటనే మజ్జిగ అయితే కాసేపు బాగా తాగండి. ఓకే అండి, ఇది విషయం. మన వాళ్ళు చాలా మంది కూడా మంచి మంచి ఆన్సర్ పంపించారు. చేతులు కడుక్కోవడం అనేది కరెక్ట్ ఆన్సర్, ఫన్నీగా అడగడం జరిగింది. నెక్స్ట్ అయితే మరి ఇంకో క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, తెలిస్తే కనుక ఆన్సర్ చేసేయండి. పుట్టగానే ఆకాశంలోకి ఎగిరిపోతుంది, కాసేపటికి చచ్చిపోతుంది. దీని క్లూ ఏంటంటే కనుక అస్సలు ఇది భూమి మీదే ఉండనే ఉండదు పుట్టిన వెంటనే. అయితే ఇంకోటి అంటే కాసేపు ఆగితే ఎక్కడా ఉండలేదు కూడా, భూమి మీదే ఉండదు, పైకి వెళ్ళిపోయినా కానీ అక్కడ ఉండదంట. ఏంటో తెలిసి నాకు మెసేజ్ చేయండి. పుట్టగానే ఆకాశంలో ఎగిరిపోతుంది, కాసేపటి చచ్చిపోతుంది, అసలు భూమి మీద ఉండనే ఉండదు, కాసేపు ఆగితే అసలు ఎక్కడా ఉండదు. సో ఇంతకీ ఆన్సర్ తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేయాల్సిన నా వాట్సాప్ నెంబర్ 0866244814 0868 8884 ఈ నంబర్కి నేనైతే టచ్లో ఉంటాను, మీరైతే నాకు ఆన్సర్ చేసేయండి. మీకోసం ఇది ఒక సూపర్ సాంగ్ అయితే వచ్చేసి మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. నేను మీ నగేష్.

0: Vivid Bharati FM News Headlines.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ మధ్యాహ్నం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ కదరి మధ్య జాతీయ రహదారి 42ను 679.71 లక్షల కోట్ల రూపాయల వ్యయంతో 4 వరుస

విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలు, కర్ణాటక మధ్య రాకపోకలు మరింత వేగవంతం కావడంతో పాటు బెంగళూరు, విజయవాడ, కోల్కతా ఎక్స్ప్రెస్ వే ద్వారా తిరుపతి, చెన్నై ప్రాంతాలకు ప్రయాణ సమయం కూడా తగ్గుతుందని తెలిపారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. రంపచోడవరం ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. అక్కడ మొక్కలను సంరక్షిస్తున్న విద్యార్థులను అభినందించారు. గుంటూరులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని అన్నారు. విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి వి జయప్రకాష్ ఈరోజు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పరీక్షా విధానంలో కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొస్తోందని తెలిపారు. భవిష్యత్తులో పరీక్షలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతోందని అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 1న ప్రారంభించనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని ప్రభుత్వం ఈ నెల 30న చేపట్టనున్నదని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలోని లబ్దిదారులకు 514.42 కోట్ల రూపాయలు పంపిణీ చేయనున్నామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలను 1800117 టోల్ ఫ్రీ నంబర్కు పంపవచ్చు, లేదా MyGOV.in వెబ్సైట్కు గానీ నరేంద్ర మోదీ యాప్కు గానీ, లేదా 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వచ్చే సంక్షిప్త సందేశం లింక్ ద్వారా ఈ సాయంత్రం వరకు పంపవచ్చు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

సో పంపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, వెంటనే నాకు అయితే మెసేజ్ చేసేయచ్చు, మీకు తెలిసిన ఆన్సర్, మీ పేరు, మీ ఊరు. అయితే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే కనుక, పుట్టగానే ఆకాశంలోకి ఎగిరిపోతుంది, కాసేపటికి చచ్చిపోతుంది, మరి అసలు భూమి మీద ఉండనే ఉండదు, అసలు కాసేపు అయితే భూమి మీదే కాదు కదా, ఇంకా ఎక్కడా ఉండనే ఉండదు, కనపడదు కూడా, ఆఖరికి కనపడదు, ఫస్ట్ కనపడుతుంది, ఏంటో తెలిస్తే నాకు మెసేజ్ చేయమని చెప్పాను. సరే మరి మన వాళ్ళైతే మెసేజ్ చేస్తున్నారు, మరి మీకు కూడా ఆన్సర్ తెలిస్తే నాకైతే మెసేజ్లు చేసేయచ్చు మీ ఆన్సర్లని. మరి ఎందుకీ మనకి మెసేజ్ చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే కనుక, మరి శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్, ఓకే రాంగ్ ఆన్సర్. తర్వాత వచ్చేసి ఆర్కే రాజుగారు రేణుక, మరి గొంతకల్ అనంతపురం జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కర్నూలు జిల్లా నుంచి గోనెండ గ్రామం నుంచి గోనెగంట గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు రంగస్వామి శెట్టి, లక్ష్మీదేవి వీళ్ళందరూ కలిసి, రాంగ్ ఆన్సర్. గొల్లనేపల్లి నుంచి మిరియాల గోవర్ధన్ మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవాతం మండలం నుంచి కడప జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారండి. ఎస్ భీమేశ్వరరావు పెడర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. కమత వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా వచ్చేసి అక్కరపాక నుంచి రమా సుధాకర్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగాంధ్రకాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కొల్లిపర్ రాంగ్ ఆన్సర్ అండి, అప్పలరాజు గారు రాంగ్ ఆన్సర్ పంపించారు. కొలిపర్ నుంచి మల్లిక పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. గౌస్ పమిడి నుంచి పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. ఇంకా చిలుక నారాయణ అనసూయ యమునా జానకంపేట నిజామాబాద్ జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కాజా నుండి నందం జగదీశ్వరరావు గారు, లక్ష్మీ గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ పేడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. పి జానకి రామ్ నందిగం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మీరు పంపించినట్లు ఒకటి మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభావం జైనుద్దీన్ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. రాజోల్ నుంచి జయన్న గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. గడ్డం అంకయ్య బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మూడు ఆన్సర్ పంపించారు, అబ్బే ఎక్కడ ఎక్కడ ఎక్కడ లేదు. భాస్కర్ రెడ్డి ఒడిషా నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మరి కడప నుంచి పొద్దుటూరు జిల్లా పొద్దుటూరు నుంచి సుధాకర్ శ్రీదేవి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. అబ్బా ఏం రాంగ్ ఆన్సర్లు. మరి జనార్దన్ కందూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. శంకర్ రెడ్డివారిపల్లి మండలం ఎర్రవరపాలెం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. దీపిక హైదరాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మహమ్మద్ వినాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మరి కేదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి కృష్ణమ్మలు కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కోనసీమ జిల్లా మురిపాలెం నుంచి పంతాడు శ్రీనివాసరావు గంగాభవాని గారు పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మరి నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మరి ఒకటేమో కరెక్ట్ ఆన్సర్, ఒకటేమో రాంగ్ ఆన్సర్ పంపించారు. చూచండి రెండు ఆన్సర్లు కన్సిడర్ చేయవు, ఒక్క ఆన్సరే ఒకసారి పంపించాలి, మళ్ళా మళ్ళా పంపిస్తే రాంగ్ ఆన్సరే అవుతుంది. ఏమంటే మీరు ఖచ్చితంగా చెప్తున్నాను, నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. తారాజువ అంటూ మంగళగిరి నుంచి పాలెం పోలయ్య ఆలగడ్డ జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా వచ్చేసి మంగళగిరి నుంచి దామన చినమస్తరావు వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. సో ఎంతకుముందు పంపించింది కూడా రాంగ్ ఆన్సరే, మరి రెండుసార్లు పంపించకూడదు, తూచండి. భూలక్ష్మి వెల్లూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజి వెంకటాచారి వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అనుముల మోహన్ సుభద్ర ముండ్రాయి గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఇంకా వచ్చి తారాపల్లి నుంచి కాజీపేట మండలం నుంచి హనుమకొండ జిల్లా నుంచి జరిపోతుల బుచ్చయ్య వారి కుటుంబ సభ్యులందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన్న అంటూ మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అశోక్ గన్నవర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. సుడిగాలి కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. యశోద మంగళగిరి నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అవినిగడ్డ నుంచి

రసరాజు గారు లిరిక్స్ అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర గారు పడిన అద్భుతమైన పాట అల్లుడు గారు చిత్రంలో చూడారు. మీరు చూసినట్టున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోస్. సమయం 3:11:26 సదరి స్థానంలో ఎంతో ఎంజాయ్ చేస్తూ మనమైతే మంచి మంచి పాటలు వింటూ మరి చిన్ని చిన్ని క్వశ్చన్స్ కి చిట్టిపొట్టి క్వశ్చన్స్ కి మీరు బుల్లి బుల్లి ఆన్సర్లు పంపించేస్తున్నారు కదండి. ఎంచక్కని అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్లు వచ్చేస్తున్నాయి. మరి మీ సంగతి ఏంటి పంపించిన వాళ్ళ గురించి

నా జీవి సత్యనారాయణ గారు మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. ఒరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు మెసేజ్ చేస్తున్నారు రాంగ్ ఆన్సర్. స్వప్న మెసేజ్ చేస్తున్నారు బట్ రాంగ్ ఆన్సర్ ఏంటి ఇది కూడా. అనంతపురం నుంచి శంకర్ మెసేజ్ చేస్తున్నారు రాంగ్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు పోచంపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు భూదాన్ పూచంపల్లి నుంచి రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి నవోదయ కాలనీ నుంచి వాళ్ళ పేర్లు అయితే ఎమాంబి అక్తమర్ వలి వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు రాంగ్ ఆన్సర్ అండి. సర్దార్ మెసేజ్ చేస్తున్నారు రాంగ్ ఆన్సర్ అండి. దశగిరి సంధ్య పృథ్వీ గర్భ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. వేదాంత జానకి శ్రీనివాస్ మళ్ళీ మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. సమీర ఫ్రమ్ కొల్లిపారి నుంచి మెసేజ్ చేస్తున్నారు రాంగ్ ఆన్సర్. పవన్ కరీంనగర్ నుంచి రాంగ్ ఆన్సర్. మీరు పంపించిన ఆన్సర్ నుంచి ఇంకో ఆన్సర్ వస్తుందండి, అక్కడి నుంచి పోతుందన్నమాట అది విషయం. తర్వాత అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ మెసేజ్ చేస్తున్నారు రాంగ్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ గ్రామం నుంచి బా రెండు సార్లు పంపిస్తే ఈసారి బ్లాక్ లిస్ట్లో పెడతామండి, గమనించండి. నేను హెచ్చరిస్తున్నాను అనుకోండి, లేకపోతే కనుక మరి మీకు చెప్తున్నానని చెప్పి అనుకోండి. ఒకే మెసేజ్ని ఒకే పేరుతో పంపించండి. రెండోసారి కనుక మీ ఆన్సర్ వస్తే కనుక, నేను రాంగ్ ఆన్సర్ ఉన్న తర్వాత లేదా రైట్ ఆన్సర్ తర్వాత మళ్ళీ వస్తే కనుక ఖచ్చితంగా మీ నంబర్లన్నీ బ్లాక్ లిస్ట్కి వెళ్ళిపోతాయి. ఒక్కసారి ఒక మెసేజ్ పంపించండి, దయచేసి గమనించండి. గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి మెసేజ్ చేస్తున్నారు రాంగ్ ఆన్సర్ అండి. మరి ఇంకా వచ్చేసి ఎమ్మగనూరు నుంచి వెంకట కుమార్ మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ అండి. కనకర గారి పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో ఇంకా వచ్చేసి మరలా మెసేజ్ వస్తున్నాయి, ఇవన్నీ చదవడానికి అవకాశం లేదండి. ఎందుకంటే ఒక్కొక్కరు రెండు సార్లు మెసేజ్ చేస్తే నేనైతే ఖచ్చితంగా చదవను. బ్లాక్ లిస్ట్లకు మీ నెంబర్ వెళ్ళిపోతే ఆ తర్వాత ఆలోచించుకోండి. సో ఏది బెటర్ అంటారు? సో ఇది విషయం. సో మన వాళ్ళందరూ చాలా మంది కూడా ఆన్సర్లు కాపీ కొట్టి మరి రెండోసారి కరెక్ట్ ఆన్సర్లు పంపించేస్తున్నారండి. ఎందుకు కరెక్ట్ ఆన్సర్ పొగ, ఓకేనా? నేను చెప్పింది అర్థం చేసుకోవాలి. పుట్టగానే ఆకాశంలోకి ఎగిరిపోతుంది, కాసేపటికి చచ్చిపోతుంది, అసలు భూమి మీద ఉండనే ఉండదు, కాసేపు అయితే అసలు అది ఎక్కడా ఉండదు అని చెప్పానమాట. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆన్సర్ మాత్రమే పంపించండి, దయచేసి గమనించండి. ఇతరుల సమయాన్ని వేస్ట్ చేయొద్దు. మీ వెనకాల చాలా మంది వెయిట్ చేస్తున్నారు మెసేజ్లు చేయడానికి, చదివించుకోవడానికి. మీరు ఒకేసారి మా ఒక్కొక్కరు మూడు సార్లు రెండు సార్లు మెసేజ్ చేయడం వల్ల నష్టమే తప్ప లాభాలు అయితే ఉండవు, అసలుకే మోసం వస్తుంది, గమనించండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకో మెసేజ్ అయితే మరి మెసేజ్ అయితే అయిపోయి, మరి నెక్స్ట్ వచ్చేసి ఇంకో క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. మరి ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మరి కోడిగుడ్డుకి మధ్య గొడవలు అయితే ఏమవుతుంది? గుడ్డుకి గుడ్డుకి మధ్యలో గొడవలు అయితే ఏమవుతుంది తెలిసి నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేయాల్సిన వాట్సాప్ నెంబర్ 0866-244-08-14-068-1 మెసేజ్ చేయొచ్చు. ఎప్పుడైతే మీకోసం సూపర్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, మరి వింటూ ఎంజాయ్ చేయండి. విద్యుత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

FM 101.3.

ఉప్పమ్మా ఎస్ ఇప్పుడు సాంగ్ అయితే చేశారు జనమిత్తుల రామలింగేశ్వర గారు లిరిక్స్ అందించగా ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేయగా ఎంఎం కీరవాణి గారు మనో గారు అండ్ శ్వేతనాగ పాడిన అద్భుతమైన పాట అయితే వినేశారు. పెళ్లి సందడి శ్రీకాంత్ నటించిన చిత్రంలో నుంచి మీరు చూపు చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 3:30 32 సెకండ్లు అవుతుంది. మంచి పాటలు అయితే విండి ఎంజాయ్ చేస్తున్నాను సందడి సందడిలో. సో సందడి సందడిలో చాలా మరి మంది క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తున్నారు. నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పంపించేసిన వాళ్ళు ఎవరున్నారు చూసేద్దాం. ఇంతకీ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే కనుక గుడ్డుకి మధ్య గొడవలు అయితే ఏం జరుగుతుంది, ఆఖరిగా ఏం జరుగుతుందో కూడా చెప్తే ఇంకా బాగుంటుంది, అది నేను చెప్తాను. సో గుడ్డుకి మధ్య గొడవ అయితే ఏం జరుగుతుంది ఇప్పుడు మనం ఆడేసుకుందాం. మన వాళ్ళు ఏం పంపించారు చూసిన తర్వాత మరి నేనైతే ఏం జరిగింది అది ఏమైందని చెప్తాను అన్నమాట. అయితే ఇంతకీ మెసేజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారంటే కనుక మరి కర్నూలు డిస్టిక్ నుంచి కర్నూలు విలేజ్ నుంచి వర్ధన్ రెడ్డి మహివర్ధన్ రెడ్డి మెసేజ్ చేస్తున్నారు. సో అది విషయం ఆన్సర్ అయితే కరెక్ట్గా లేదు. శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ అండి. హంబాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు. రాంగ్ ఇందాక అడిగిన క్వశ్చన్ ఆన్సర్ పంపించారండి. సో పెడల జోగంధ్రకాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకొచ్చేసి గడిగే తిమ్మప్ప గడిగే సరోజ రాఘవేంద్ర కాలనీ నుంచి ఎమ్మెగనూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి.

యూనివర్సిటీ మెసేజ్ చేసిన కరెక్టా ఆన్సర్ రమేష్ దొంతి అనంతపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడికి గుడికి గొడవ అయితే ఏంటో. కేదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. పి జానకి కరెక్ట్ ఆన్సర్ పంపించారు నందిగామ నుంచి. ఇంకొచ్చేసి రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ ఆదం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి మెసేజ్ చేస్తున్నారంట. ఓ రాష్ట్రాలు దాటి నుంచి మెసేజ్లు వస్తున్నాయన్నమాట. ఇందుకి కరెక్ట్ ఆన్సర్ అండి. మరి ఇంకా వచ్చేసి మెసేజ్ చేసిన వాళ్ళలో బ్రహ్మయ్య కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి మెసేజ్ చేస్తున్నారు షో, చాలా పెద్ద ఆన్సర్ పంపించారండి. విజయవాడ విజయవాడ నుంచి పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా వచ్చేసి కనకరగారు పెడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవట్టణ మండలం నుంచి కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి కొండారెడ్డి గారు. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మి రెడ్డి భూమునిపాడు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. పవన్ కరీంనగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి దామర్ల చిన్నమస్తరావు పెద్దమస్తరావు గారు మంగళగిరి నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. గడ్డం అంకయ్య మెసేజ్ చేస్తున్నారు బందరపల్లి నెల్లూరు డిస్టిక్ట్ నుంచి. ఏదో మొత్తాన్ని మెసేజ్ చేశారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారని. ఎలాగైతే మనకు ఆన్సర్లు వచ్చేస్తున్నాయి, సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ పెడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ చేశారండి. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జరిగిన స్నేహభావం చరిత్ర కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వచ్చేసి మరిపాల నుంచి కోనసీమ జిల్లా నుంచి పంతాడు శ్రీనివాసరావు గంగాభవాని కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా శ్రీనివాసు మరి ఏదో పంపించారు, మరి ఒకే ఆన్సర్ కాదండి, రాంగ్ ఆన్సర్ అండి. మరి ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళలో నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి పమిడి అనంతపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు చార్ల్స్ గౌస్ అంట, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. మరి ఇంకా వచ్చేసి పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేశారు. మరి అశోక్ గన్నవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కాజా నుంచి నందం జగదీశ్వరరావు లక్ష్మీ గారు మెసేజ్ చేసిన కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వరరావు భూలక్ష్మి వెల్లూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి ఎవరో మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత వచ్చేసి మహి వర్ధన్ రెడ్డి రామచంద్రారెడ్డి మోహన్ రెడ్డి కానూరు విలేజ్ గోనెగండ్ల మండలం నుంచి చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, వాళ్ళ ఊరి పేరు కట్ట రాయలేదు. ఆర్కే రాజు గారు రేణుక గుంతకల్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా వచ్చేసి మిర్యాలగూడ నుంచి నాని మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి ఎవరైతే రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజోల్ నుంచి జయన్ గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి మామిడిపల్లి ఇరాల మండలం నుంచి చీరాల మండలమా, ఓకే ఆన్సర్ రాంగ్ అండి. మరి కృష్ణా జిల్లా నవ్య అక్షయ విరాట్ వీళ్ళందరూ కలిసి చిన్నగొల్లపాలెం కృష్ణా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంజయ ప్రజ్రుడు కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. రఘువీర్ సింగ్ సిగునాబాయ్ ఏలూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఏమన్నమాట విషయాలు. సో ఇట్లాగే మనకి ఆన్సర్లు అయితే వచ్చేస్తున్నాయి. మరి ఇంతకీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే కానీ గుడ్డుకి గుడ్డుకి మధ్య గొడవలు అయితే ఏమవుతుందంటే రెండు గుడ్లు పగిలిపోతాయి, దీంతో పాటు ఆమ్లెట్లు కూడా అవుతాయి, లేదా కూరలో ఇంకేదైనా వేపుడు అవుతాయి అనమాట. ఇది విషయం, ఇది ఇట్లాగే ఆన్సర్ చేస్తుండండి. ఇంకొక ముఖ్యమైన విషయం అంటే నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, ఇలాగే ఇదే జోష్లో, నడవడానికి రోడ్డు ఉంటుంది కానీ వాహనాలు వెళ్ళలేవు, ఏదడానికి తగ్గ నదులు ఉంటాయి కానీ నీళ్లు మాత్రం ఉండవు, ఊర్లు చాలా చాలా ఉంటాయి కానీ ఆ ఊర్లో మనుషులు అయితే ఉండనే ఉండరు, ఏంటో తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, నడవడానికి రోడ్డు ఉంటుంది కానీ వాహనాలు వెళ్ళలేవు, ఏదడానికి తగ్గ నదులు ఉంటాయి కానీ ఆ నీళ్లు అయితే ఉండవు, ఊర్లు చాలా ఉంటాయి కానీ అసలు మనుషులు ఉండనే ఉండరు, ఏంటో తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేయాల్సిన వాట్సాప్ నెంబర్ 0866248814 0866248814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. మీకోసం అయితే సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తున్నారు, వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రూపొందించగా మనో ఆయన చిత్ర గారు పడిన అద్భుతమైన పాటైతే విన్నారు. ఏప్రిల్ 1 విడుదల చిత్రం నుంచి మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 3:47 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ సందర్భ సందర్భంలో మనమైతే మంచి క్వశ్చన్స్ తో మరి అలరిస్తూ ఉన్నాం. చిట్టి పట్టి క్వశ్చన్స్ కి బుల్లి బుల్లి ఆన్సర్లు అయితే వచ్చేస్తున్నాయి. మన అడిగిన క్వశ్చన్ కి చాలా మంది కూడా ఆన్సర్లు చేస్తున్నారు. మరి నేనైతే క్వశ్చన్ ఒక్కసారి రిపీట్ చేసిన తర్వాత ఎవరెవరు ఏమేమి ఆన్సర్లు పంపించేసారు చూసేద్దాం. మరి క్వశ్చన్ ఏంటంటే కనుక నడవడానికి రోడ్డు ఉంటుంది కానీ వాహనాలు వెళ్ళలేవు. ఏ దరానికి తగ్గ నదులుంటాయి కానీ నీళ్లు ఉండనే ఉండవు. ఊర్లు చాలా చాలా ఉంటాయి కానీ ఆ ఊర్లో మనుషులు అయితే కనబడరు. ఏంటో తెలిస్తే నాకు మెసేజ్ చేయమని చెప్పాను. కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తేనే ఆన్సర్ అయితే వస్తుంది. మరి ఎందుకు మన వాళ్ళు ఎవరెవరు పంపించారు చూసేద్దాం. మరి ఆన్సర్లు శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి బ్రహ్మయ్య గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి జనార్దన్ కందూరు నుంచి అన్నమయ్య డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కనకార గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుంచి యశోద గారు పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి పాలోజు కృష్ణమాచారి గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ తెలుగులో పంపించారని. భాస్కర్ పెడన నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన్న వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ కాదండి, రాంగ్ ఆన్సర్ అండి. మరి మాధవి ఆంజనేయులు భూదాన్ పోచారిపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కేదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కమత వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళలో ఉమ్మడి నుంచి మహమ్మద్ జనీద్దు స్నేహభవన్ జనీద్దు నిజామాబాద్ జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. దర్శకుడి సంజయ ప్రొద్దుడూరు కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. వరకొండ నుంచి ఈశ్వరయ్య మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా వచ్చేసి మెసేజ్ చేసిన వాళ్ళలో మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తరావు పెద్దమస్తరావు గారు కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. రాజోలు నుంచి జయన్న మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్దపట్నం మండలం కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. డి వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. జయం భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కోనసీమ జిల్లా మురిపాలెం నుండి పంతాడు శ్రీనివాసరావు గంగాభవాని గారు కలిసి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా వచ్చేసి దొడ్డదేవరపాడు నుంచి శ్రీనివాసరావు గారు సుజాత వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. రమేష్ దొంతి అనంతపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేస్తారండి. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జమలయ్య దొడదేవరపాడు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి నవోదయ కాలనీ నుంచి ఇమాంబి అక్తర్ వలీ భాష వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి వెన్మయి స్వీటీ అండ్ పింకీ విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి టైలర్ రమేష్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజి వెంకటాచారి వరలక్ష్మి దమ్మోజి కృష్ణమ్మగారు కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. అవినిగడ్డి నుంచి జేవీ సత్యనారాయణ గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకీరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి ఆర్కే రాజు రేణుక గుంటకల్లు అనంతపురం డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఓకేనండి. ఇంకా గడ్డం అంకయ్య బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి ధర్మవరం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. శోభన తిరుపతి నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. పి జానకి రామ్ నందిగామ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మహివర్ధన్ రెడ్డి మోహన్ రెడ్డి రామచంద్రారెడ్డి కానూరు వినీజి నుంచి మెసేజ్ చేస్తున్నారు, కర్నూలు డిస్టిక్ నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా రఘుబీర్ సింగ్ సుగుణాబాయ్ ఏలూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఆశీష్ శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నిర్జల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా శ్రీనివాస్

నుంచి మెసేజ్ చేస్తున్న కరెక్ట్ ఆన్సర్ చినగొల్లపాలెం కృష్ణా జిల్లా నుంచి నవ్య అక్షయ విరాట్ వీళ్ళు అందరూ కలిసి మెసేజ్ చేశారండి, కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. ఇంకా గౌస్ ఫ్రమ్ పమిడి అనంతపురం డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఇంకా వచ్చేసి ఇంకా ఇంకా మెసేజ్ వస్తున్నాయండి, వాళ్ళ పేర్లు గట్ల చాలా ఉన్నాయి. బిజిలి వెంకటేష్ శ్యామల ఏకలవ్యరంగ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం దగ్గర నుంచి రామానగరం బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాగారు దేవాంగ అందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఆత్మకూరు ఆశిషి గారు కరెక్ట్ ఆన్సర్ చేశారండి. అంబటి నగర్ నుంచి కుసుమ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. సమీరా ఫ్రమ్ కొల్లిపర నుంచి మెసేజ్ చేసిన కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ల నుంచి మెసేజ్ చేసిన కరెక్ట్ ఆన్సర్ అండి. రాజశేఖర రెడ్డి గారు ఆధోని మండలం నుంచి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అంబాపురం గ్రామం చిరంజీవి నాకు వీళ్ళందరూ మెసేజ్ చేశారు కదండి ఇంతగా, అబ్బా ఏంది ఇది. ఓకేనండి, ఒకసారి మెసేజ్ చేయమని చెప్పాను, ఇంకోసారి మీ నెంబర్ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇంతకీ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మ్యాప్ పటం వరల్డ్ మ్యాప్ ఇవన్నీ కూడా ఆన్సర్ లేండి. నేను అడిగిన ఆన్సర్ నేను అడిగిన క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ మ్యాప్ పటం ఏదైనా సరే అనుకోవచ్చు. సో ఇదండి విషయం. సో మరి ఇక్కడితో చాలా మంది కూడా మంచి మంచి ఆన్సర్లు పంపిస్తూ ఎంజాయ్ చేశారని చెప్పి అనుకుంటున్నాను సందర్శనని. మరి ఇక్కడితో నేనైతే మరి సందర్శనకి టాటా గుడ్ బై చెప్పేస్తాను, నెక్స్ట్ ప్రోగ్రామ్ మనం అయితే కలుసుకుందాం. ఇప్పటివరకు మీకోసం సూపర్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, మరి వింటూ ఎంజాయ్ చేయండి. యూత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: విచిత్ర పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
0: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు, మరుపురాని గీతాలు,
0: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

శుద్ధాల అశోక్ తేజ గారు రిలీజ్ అందించగా ఎస్పీ బాలు గారు సునీత గారు పడిన అద్భుతమైన పాట విన్నారు. బాబీ మూవీలోంచి మీరు జూమ్ చేసి వింటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోస్. సమయం 4:43 అవుతుంది. సో వివిధాలో మరి మంచి పాటలు అయితే వింటున్నాం, మహేష్ బాబు పాటలు. మరి నెక్స్ట్ మీకోసం అద్భుతమైన పాట ఒకే ఒకటి నుంచి వచ్చేస్తుంది, వింటూ ఆస్వాదించండి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, మీరు జూమ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 4:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో స్పాన్సర్ ప్రోగ్రామ్ వెన్నెల 4:50కి వింటారు.

Hello, my dear friends. Welcome to Vanilla Program with me, your RJ Chetan. ఎప్పుడు నిజాలే చెప్పాలని, అబద్ధం ఆడకూడదని చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు మనకు చెప్తారు. గొప్ప గొప్ప గురువులు, అన్ని మతాలు కూడా ఇదే చెప్తాయి. ఎల్లప్పుడూ నిజాలు చెప్పి నమ్మకమైన వ్యక్తులుగా ఉండి గొప్పవారైన ఎన్నో కథలు మనం వినే ఉంటాం. కానీ ఏ సందర్భంలో అయినా నిజాలే చెప్పడం అనేది అంత సులువైన విషయం కాదు. మనలో చాలామంది చిన్న చిన్న అబద్ధాల ద్వారా జీవితాన్ని సులువుగా ముందుకు నడిపిస్తారు. అబద్ధం సమస్యలకి తాత్కాలిక పరిష్కారం ఇస్తుంది, కానీ రోజులు గడుస్తున్న కొద్దీ మరికొన్ని సమస్యలను తీసుకొస్తూ ఉంటుంది కూడా. మనం అబద్ధాలు చెప్పడం మొదలు పెడితే మొదట చెప్పిన అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మరికొన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఆఖరికి మనం అబద్ధాల కోరుగా మారిపోతాం. మనం అబద్ధం చెప్పేటప్పుడు ఎదుటి వాళ్ళు కనిపెట్టలేరు అనుకుంటాం, కానీ మనం అబద్ధం చెప్తున్న విషయం వారికి అర్థమవుతుంది. వారు మనల్ని ఏ విషయంలోనూ నమ్మలేరు. జీవితంలో నిజమైన విజయానికి నమ్మకం చాలా ముఖ్యం. బిజినెస్లో కానీ మనం పనిచేసే చోటు కానీ నమ్మకం అనేది విజయాన్ని ఇస్తుంది. ఎదుటి వాళ్ళ నమ్మకాన్ని మనం కోల్పోయినప్పుడు మనం విజయం సాధించే అవకాశం కూడా కోల్పోయినట్టే. అబద్ధం చెప్పేటప్పుడు మనకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనమేంటి, అలవాటేంటి అని, అసలు వీళ్లతో ఈ అబద్ధం చెప్పొచ్చా లేదా అనేది కూడా ఒక్కోసారి సందేహం కలుగుతుంది. అబద్ధం చెప్పడం అనేది మనిషి యొక్క సాధారణ లక్షణం కాదు, ఇది మన లక్షణానికి విరుద్ధంగా వెళ్లడమే. అబద్ధం చెప్పినప్పుడు ప్రతి అబద్ధాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మన మైండ్ మీద అదనపు శ్రమని సృష్టిస్తుంది. మనం ఏది ఇస్తామో అది మనకు తిరిగి వస్తుంది, దాన్నే కర్మ అంటాము. అనేది ప్రకృతి నియమం కూడా. కాబట్టి ఎదుటి వాళ్లకి మనం అబద్ధం చెప్పడం మొదలు పెడితే వారు కూడా మనతో అబద్ధాలు చెప్పడం మొదలు పెడతారు. అప్పుడు మనం నిజాన్ని చూసే అవకాశమే ఉండదు. అబద్ధం చెప్తే లోపల ఎక్కడో దొరికిపోతాము అనే భయం ఉంటుంది. భయం మన లోపల ఒత్తిడిని సృష్టిస్తుంది. మనం చెప్పిన అబద్ధాలు బయటపడినప్పుడు

అందమైన బంధాలు కూడా తెగిపోతాయి. ఒక అందమైన బంధం ఏర్పడడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, కానీ కొన్ని అబద్ధాలు సులువుగా వాటిని నాశనం చేస్తాయి. అబద్ధాలు తాత్కాలిక విజయాన్ని, దీర్ఘకాలిక అపజయాల్ని తీసుకొస్తాయి. ఈ అబద్ధాలు మన మైండ్లో ఎటూ తేల్చుకోలేని స్థితిని సృష్టిస్తాయి. ఒక వ్యక్తికి అబద్ధం చెప్పడం అంటే ఒక వ్యక్తిని అగౌరవపరచడం సమానం. వారి నమ్మకాన్ని, తెలివిని, వారి ఫీలింగ్స్ని మనం బాధపెట్టినట్టే. ఈ అబద్ధాలు చెప్పడం వల్లే ఎదురయ్యే సమస్యలు చాలా ఉన్నాయి. దీనికి బదులు నిజాన్ని ఎంచుకోవడమే సరైన విధానం. నమ్మకమైన వ్యక్తిగా ఉండడం వల్ల కలిగే లాభాలు చాలా ఉన్నాయి. ఏంటి అంటారా? అసలు ఎప్పుడు అనుకోలేదా? ఎందుకంటే అబద్ధాలు ఎంతగా అలవాటయ్యాయంటే అబద్ధం లేని రోజు ఏదైనా ఉందా అంటే ఉండదేమో అని చెప్పుకోవాలి. అది స్టూడెంట్స్ అయినా, హోమ్ మేకర్స్ అయినా, హస్బెండ్ వైఫ్తో అయినా, పిల్లలు తల్లితో అయినా కానీ, తల్లి పిల్లలతో అయినా కానీ, పిల్లలు తల్లులతో అయినా కానీ కాదంటారా? హోంవర్క్ అసైన్మెంట్ చేయనప్పుడు మనం ఏమేమి అబద్ధాలు చెప్తాం మనకే తెలుసు. కాలేజ్ బంకు కొట్టినప్పుడు ఏం అబద్ధాలు ఇంట్లో చెప్తామో, కాలేజ్లో చెప్తాం, అది కూడా మనకు తెలుసు కాబట్టి. సో ఇవన్నీ పక్కన పెడితే వైట్ లైన్స్ కొంతవరకు సిచ్యువేషన్ నుండి మీకు బయటికి తీయడానికి అవసరం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా తీవ్రంగా అప్పులు ఇవ్వమని వేధిస్తూ ఉంటే అలాంటప్పుడు చిన్న చిన్న వైట్ లైన్స్ లేదా సిచ్యువేషన్ని బట్టి వైట్ లైన్స్ పర్వాలేదు, కానీ అబద్ధం ఒక అలవాటుగా మారితే మాత్రము అదొక ఎడిక్షన్ లాంటిది, వ్యసనం లాంటిది, మీరు జీవితంలో ఎంతో కోల్పోతారు. అలాగే ఆన్ ది అదర్ సైడ్ సత్యం, నిజం చెప్పడం వల్ల ఎన్నో మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయి. మన కుటుంబ సభ్యులు మన మాట మీద గౌరవం ఇస్తారు, ఎందుకంటే మనం నిజాయితీగా ఉంటామని వారికి తెలుసు కాబట్టి. మన పిల్లలకి ఆదర్శమైన వ్యక్తులుగా మనం ఉంటాం. నిజం మాత్రమే చెప్పడం అనేది అనవసరమైన సమస్యలు రాకుండా ఆపుతుంది. నిజాయితీగా ఉంటే మానసిక ప్రశాంతత ఉంటుంది, మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నిజాయితీగా ఉండడం మన సంబంధాలను మరింత మెరుగుపరుస్తుంది, మన ఆలోచనలో స్పష్టత తీసుకొస్తుంది. కాబట్టి నిజాయితీ అనేది అత్యుత్తమ జీవన విధానం. నిజాయితీగా ఉండడం మొదలు పెడితే మన జీవితం అద్భుతంగా మారుతుంది. నిజాయితీ కలిగి ఉండడానికి అవసరమయ్యే కొన్ని సూచనలు చేతన్ ఇప్పుడు మీకు వెన్నెల ప్రోగ్రాంలో చెప్తాడు. మన ఆలోచనలు, మనం మాట్లాడే మాటలు, మనం చేసే పనులు నిజాయితీగా ఉండేలా చూసుకోవాలి. మాట మీద నిలబడటం అనేది నిజాయితీ వల్లే వస్తుంది. మీరెవరికైనా ఒక ప్రామిస్ చేసినప్పుడు అది నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి, లేదంటే అది ఎందుకు చేయలేకపోయారో వారికి అర్థమయ్యేలా చెప్పండి. మనం మాట తప్పితే అది అబద్ధం కిందకే వస్తుంది. కాబట్టి ఎవరికైనా మాట ఇచ్చే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించండి. ఆ మాటని మీరు నెరవేర్చగలను అనుకుంటేనే ఇవ్వండి, లేదంటే చేయలేను అని ముందే చెప్పేయండి. చాలా చిన్న చిన్న విషయాలకి తల్లిదండ్రులు పిల్లలకి అబద్ధం చెప్తారు. పిల్లల మంచి కోసమే అలా చేస్తారు. పిల్లలు తల్లిదండ్రులే చాలా నమ్ముతారు. అలాంటిది పిల్లలకి అబద్ధం చెప్తే వారు ఆ నమ్మకాన్ని కోల్పోతారు. ఆ తర్వాత తల్లిదండ్రులు ఏం చెప్పినా వారు పట్టించుకోరు. కాబట్టి పిల్లలతో నిజాయితీగా ఉండడం అనేది చాలా ముఖ్యం. నిజాయితీ ఇంటి నుండి మొదలవుతుంది. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు నిజాయితీగా ఉండడం కంటే అబద్ధం చెప్పి తప్పించుకోవడమే సులువుగా అనిపిస్తుంది. చేసిన తప్పు ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి. తప్పుల విషయంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఎప్పటికైనా అది బయటపడుతుంది. ఇప్పుడు అబద్ధం చెప్పి తర్వాత దొరకకపోవడం కంటే ఇప్పుడు నిజం చెప్పి మన తప్పుని ఒప్పుకోవడం సరైన పద్ధతి. నిజాయితీగా ఉండడం అంటే దాని ద్వారా ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా హెయిర్ కట్ చేసుకునేటప్పుడు అది బాలేనప్పుడు నిజాయితీగా అది బాలేదు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి సందర్భాల్లో మనం మౌనంగా ఉండడమే మంచిది. జీవితంలో కొన్ని సందర్భాల్లో నిజాయితీ అనేది ఎదుటి వాళ్ళని సమస్యల్లోకి నెట్టొచ్చు. నిజాయితీ, దయ మధ్య సమస్య వచ్చినప్పుడు దయనే ఎంచుకోండి. నిజాయితీ ద్వారా ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు. పరిణితి కలిగిన నిజాయితీ కలిగి ఉండాలి. మన విషయంలో కూడా మన నిజాయితీ కలిగి ఉండాలి. మన బలాలేమిటి, బలహీనతలేమిటి అనేది నిజాయితీగా ఆలోచించుకోవాలి. కొన్నిసార్లు ఉత్సాహంతో కొన్ని విషయాలు ఎక్కువగా చేసి చెప్తాం, అది కూడా అబద్ధం కిందకే వస్తుంది. కాబట్టి ఆ అలవాటును మానుకోవాలి. Most of us want to get rid of this bad habit of telling lies. Abaddanni maanukodam ela? Abaddan cheppadam kanda maunanga undadam nerchukondi. Manam maatladutunnappudu awareness kaligi undali. Manam maatlade maatalu jagrattaga elchukovali. Roju meditation cheyali. Meditation chesthe nijayithiga undadaniki avasaramaina manasika shakti manaki కలుగుతుంది. ఒక క్లారిటీ అనేది మైండ్లో ఉంటే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉండదు. లైఫ్లో క్లారిటీ అంత ముఖ్యం మనకి. నిజాయితీగా ఉండడానికి అవసరమైన అంతర్గత శక్తిని ఇమ్మని ఆ దేవుణ్ణి ప్రార్థించడంకైనా ఉత్తమం ఇంకోటి లేదు.

0: ఎందుకంటే దట్ స్ట్రెంగ్తెన్స్ అస్. ప్రతి ఒక్కరి జీవితంలో నిజాయితీ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది బహిరంగ పుస్తకం వంటిది, ఓపెన్ కళ్ళతో కనిపించే పాత్ర. నిజాయితీ గల వ్యక్తిగా పరిగణించబడటం సమాజం ద్వారా అతని ఆమె జీవితాంతం కలలు కనే ఉత్తమమైన అభినందన. ఒక వ్యక్తి జీవితంలో చిత్తశుద్ధితో అంకితభావంతో సంపాదించే నిజమైన పాత్ర ఇది. సమాజంలో నిజాయితీ లేకపోవడం విధి. తల్లిదండ్రులు, పిల్లలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య సరైన పరస్పర సంబంధం లేకపోవడం దీనికి కారణం. నిజాయితీ అనేది నెమ్మదిగా ఓపికగా నిర్మించబడిన ఒక అభ్యాసం. ఫస్ట్ ఇంట్లో, తర్వాత పాఠశాలల్లో, అందువల్ల పిల్లలు వాళ్ళు పెరుగుతున్న కాలం నుండి నిజాయితీని పెంపొందించడానికి ఇల్లు, పాఠశాల ఉత్తమమైన ప్రదేశాలు. సో దీస్ ఆర్ ద టూ ప్లాట్ఫామ్స్ ఆన్ విచ్ చిల్డ్రన్ లెర్న్ అ లాట్. సో హౌ యూ షేప్ దెమ్ డిపెండ్స్ ఆన్ ది ఎన్వైరన్మెంట్ అట్ హోమ్ అండ్ ఇన్ ద స్కూల్. సామాజిక ఆర్థిక సమతుల్యతను నిర్వహించడానికి ప్రజలు నిజాయితీ యొక్క విలువ గ్రహించాలి. ఆధునిక కాలంలో నిజాయితీ తప్పనిసరి. ఇదొక వ్యక్తిని ప్రోత్సహించే ఉత్తమ అలవాట్లు ఒకటి. వారి జీవితంలో ఏదైనా క్లిష్ట పరిస్థితిని పరిష్కరించడానికి, నిర్వహించడానికి తగిన సామర్థ్యాన్ని కలిగిస్తుంది. జీవితంలో ఏవైనా ఇనీక్వాలిటీస్ ఎదుర్కోవటానికి, పోరాటానికి, మన సంకల్ప శక్తిని బలోపేతం చేయడానికి నిజాయితీ ఒక ఇన్స్పిరేషన్ గా పనిచేస్తుంది. అందుకే ఈ నిజాయితీ గురించి, వీటి గురించి నేను ఇంత స్టోరీ, ఇంత ఇన్ఫర్మేషన్ మీతో చెప్పాను. విత్ దిస్ లవ్లీ ఇన్స్పిరేషన్, దిస్ ఇస్ ఆర్జే చేతన్ సేయింగ్ బై ఫర్ నౌ. I will come back in the next program of Vendla with more such useful information. Till then, have a great time. Bye.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522207039. నంబర్ మరోసారి 0951522709. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

మీరింతవరకు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 5 గంటలు దాటి 18 నిమిషాలు. ఇప్పుడు వినండి

0: ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
3: చెప్పండి.
2: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
3: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
2: కానీ ఇది ఎలాగ అవుతుంది?
3: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
2: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
3: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: అంతేనా?
3: అంతే.
2: అర్థమైంది.
3: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి

0: లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుబుల కామరా
4: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో భారత స్వాతంత్ర్యోద్యమంలో మహిళలు ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు మేడం భికాజీ కామోగారి విశేషాలు సమర్పణ శ్రీమతి జే నిర్మల.
5: భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్ర అనేది కేవలం ఒక దేశం స్వేచ్ఛ కోసం సాగించిన పోరాటం మాత్రమే కాదు, అది త్యాగం, ధైర్యం, దేశభక్తి, ఆత్మగౌరవం, సంకల్పం కలగలిసినటువంటి మహా ఉద్యమం. ఈ ఉద్యమంలో పురుషులతో పాటు మహిళలు కూడా తమ వంతు పాత్రను పోషించారు. కొందరు జైళ్లకు వెళ్లారు, మరికొందరు ప్రజల్లో చైతన్యం నింపారు, ఇంకొందరు తమ కుటుంబ సౌఖ్యాలను, సంపదను, చివరికి తమ జీవితాలను సైతం దేశం కోసం అర్పించారు. అలాంటి అసాధారణ వీరనారుల్లో మేడం భికాజీ కామ ఒకరు. భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో మేడం భికాజీ కామ పేరు ఒక ప్రత్యేకమైన అధ్యాయంగా నిలిచిపోతుంది. భారతదేశం ఇంకా బ్రిటిష్ పాలనలో ఉన్న సమయంలో విదేశీ గడ్డపై నిలబడి భారత స్వాతంత్ర స్వరాన్ని ప్రపంచానికి వినిపించిన ధైర్యవంతురాలు ఆవిడ. భారత స్వాతంత్ర ఉద్యమానికి ఆమె అందించిన సేవలు కేవలం దేశ సరిహద్దులకే పరిమితం కాలేదు. ఆమె పోరాటం భారతదేశం వెలుపల కూడా స్వాతంత్ర చైతన్యాన్ని వ్యాప్తి చేసింది. 1861 సెప్టెంబర్ 24 బొంబాయిలో జన్మించిన భికాజీ కామ సంపన్న కుటుంబంలో పెరిగారు. చిన్ననాటి నుంచే ఆమెకు దేశభక్తి, సేవాభావం, సామాజిక స్పృహ ఎక్కువగా ఉండేది. సమాజంలో ఉన్న అసమానతలు, పేదరికం, అన్యాయం వారిని కలిచివేసేవి. దేశం బ్రిటిష్ పాలనలో ఉండటం, భారతీయులపై జరుగుతున్న వివక్ష ఆమెను తీవ్రంగా ప్రభావితం చేశాయి. 1896 బొంబాయిలో ప్లేగు వ్యాధి వ్యాపించిన సమయంలో భికాజీ కామ ప్రజలకు సేవ చేయడంలో ముందున్నారు. రోగులకు సహాయం చేస్తూ, బాధితులకు అండగా నిలుస్తూ తన ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. ఈ సేవా కార్యక్రమాల సమయంలో ఆమె అనారోగ్యానికి గురయ్యారు. ఆరోగ్య కారణాల వల్ల చికిత్స కోసం యూరప్కు వెళ్లాల్సి వచ్చినప్పటికీ అక్కడికి వెళ్లిన తర్వాత కూడా దేశాన్ని మర్చిపోలేదు. నిజానికి విదేశీ గడ్డ ఆమెకు విశ్రాంతి ప్రదేశంగా కాకుండా భారత స్వాతంత్ర ఉద్యమానికి మరో పోరాట వేదికగా మారింది. యూరప్లో ఉన్న సమయంలో ఆమె భారత స్వాతంత్ర ఉద్యమానికి చెందిన అనేక మంది విప్లవకారులతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. శ్యామ్జీ కృష్ణవర్మ వంటి నాయకులతో కలిసి భారత స్వాతంత్రానికి అనుకూలంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేశారు. బ్రిటిష్ పాలనలో భారతీయులపై జరుగుతున్న అణచివేతను ప్రపంచానికి తెలియచేశారు. జర్మనీలో స్టట్గార్ట్లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ సమావేశంలో 1907 ఆగస్టు 22 భారత స్వాతంత్ర్య పతాకాన్ని ఎగరవేసినటువంటి చారిత్రాత్మక చర్యకు మేడం కామ అత్యంత ప్రసిద్ధి చెందారు. అంతర్జాతీయ వేదికపై ఈ జెండాను ఎగరవేయడం ద్వారా బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటంపై ప్రపంచ దృష్టిని ఆకర్షించడమే కాకుండా స్వయం పాలన పట్ల భారతదేశానికి ఉన్న ఆకాంక్షను మేడం కామ ధైర్యంగా చాటి చెప్పారు. అక్కడ భారతదేశానికి స్వాతంత్ర్యం కావాలి అనే సందేశాన్ని ప్రపంచ ప్రతినిధుల ముందు ఆమె ధైర్యంగా వినిపించారు. ఆ దృశ్యం ఒక సాధారణ సంఘటన కాదు. అలాంటి సమయంలో ఒక భారతీయ మహిళ విదేశీ గడ్డపై నిలబడి తన దేశ స్వాతంత్ర్యం కోసం

కళ్ళమెత్తడం ఒక సాహసోపేతమైన చర్య. ఆమె చేతిలో ఎగిరిన ఆ జెండా కేవలం ఒక వస్త్రం కాదు, అది భారతీయుల స్వాతంత్ర్య స్వప్నానికి ప్రతీక. అది భారతదేశం బానిసదేశం కాదని, స్వేచ్ఛ కోసం పోరాడుతున్న దేశమని ప్రపంచానికి తెలియజేసిన చిహ్నం. అందుకే భికాజీ కామాను తరచుగా భారత విప్లవ మాత, మదర్ ఆఫ్ ద ఇండియన్ రెవల్యూషన్ అని పిలుస్తారు. మేడం భికాజీ కామా కేవలం ప్రసంగాలతోనే తన

0: బికాజీ కామాను తరచుగా భారత విప్లవ మాత, మదర్ ఆఫ్ ద ఇండియన్ రెవల్యూషన్ అని పిలుస్తారు. మేడం బికాజీ కామా కేవలం ప్రసంగాలతోనే తన పోరాటాన్ని పరిమితం చేయలేదు. ఆమె రచనలు, పత్రికలు, ప్రచార కార్యక్రమాల ద్వారా భారత స్వాతంత్ర ఉద్యమానికి అంతర్జాతీయ మద్దతును కూడగట్టేందుకు కృషి చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో అమలు చేస్తున్న అణచివేత విధానాలను ప్రపంచ ప్రజల దృష్టికి తీసుకెళ్లారు. మేడం బికాజీ కామా మహిళా సాధికారతకు కూడా ఒక గొప్ప ప్రతీక. ఆమె జీవించిన కాలంలో మహిళల సామాజిక పాత్రకు ఎన్నో పరిమితులు ఉండేటివి. రాజకీయాలు, అంతర్జాతీయ వ్యవహారాలు, స్వాతంత్ర ఉద్యమం వంటి రంగాలు ప్రధానంగా పురుషుల ఆధిపత్యంలో ఉండేవి. కానీ బికాజీ కామా ఈ పరిస్థితులను అంగీకరించలేదు. ఒక మహిళ కూడా అంతర్జాతీయ వేదికపై నిలబడి దేశం తరపున మాట్లాడగలదు అని ఆమె నిరూపించారు. ఆమె చేతిలో ఆయుధం లేకపోయినా ఆమె చేతిలో ఉన్న కలం ఒక ఆయుధంగా మారింది. ఆమె గొంతు ఒక ఉద్యమంగా మారింది. ఆమె ఆలోచనలు ఒక విప్లవంగా మారాయి. తన వ్యక్తిగత సౌకర్యాలను వదిలి జీవితంలో ఎక్కువ భాగాన్ని విదేశాల్లో గడుపుతూ భారత స్వాతంత్ర్యం కోసం పోరాటం ఆమె అంకిత భావానికి నిదర్శనం. నేడు మహిళలు వివిధ రంగాల్లో నాయకత్వం వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నారు. ఈ ప్రయాణానికి బాటలు వేసిన తొలితరం ధైర్యవంతులైన మహిళల్లో మేడం బికాజీ కామా ఒకరు. అందుకే ఆవిడ సేవలను దేశవ్యాప్తంగా గౌరవిస్తారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఆమె పోషించిన పాత్రను గుర్తిస్తూ 1962 జనవరి 26 తారీఖున భారతదేశం ఒక స్మారక తపాళా బిళ్లను విడుదల చేసింది. ఆమె చేసిన అవిరళ కృషికి నివాళిగా 1997 ఇండియన్ కోస్ట్ గార్డ్ ఒక పెట్రోల్ నౌకకు ICGS బికాజీ కామా అని పేరు కూడా పెట్టారు. మేడం కామా 1936 ఆగస్టు 13 తారీఖున కన్నుమూశారు. కానీ న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ కోసం సాగించే పోరాటంలో ఆమె జీవితం భావితరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంది.
1: మీరింతవరకు వనితలోకం స్త్రీల కార్యక్రమంలో భారత స్వాతంత్ర్యోద్యమంలో మహిళలు ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు మేడం బికాజీ కామా గారి గురించిన విశేషాలు విన్నారు. సమర్పణ శ్రీమతి జె నిర్మల. ఇప్పుడు ఒక మంచి పాట విందా. జుమ్మన్ దినాదం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చైత్ర మౌనిక ఆలపించిన చంద్రబోస్ గీతం, సంగీతం అందించిన వారు MM కీరవాణి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. వనితాలోకం స్త్రీల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. దేశంలో ఆయుష్ ఆధారిత పర్యాటక రంగాన్ని వేగవంతంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఒక సమగ్ర వ్యూహాన్ని ఆమోదించింది. ఆయుష్ మంత్రిత్వ శాఖతో సహా ఇతర శాఖల భాగస్వామ్యంతో వైద్య, వెల్నెస్, టూరిజం జాతీయ వ్యూహాన్ని, కార్యాచరణ ప్రణాళికను పర్యాటక మంత్రిత్వ శాఖ రూపొందించింది. సాంప్రదాయ వైద్యం, వెల్నెస్ పర్యాటకానికి దేశాన్ని ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆయుష్ ఆధారిత వైద్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ కింది చర్యలు తీసుకుంది. దేశంలో ఆయుష్ ఆధారిత చికిత్సలు కోరుకునే అంతర్జాతీయ సందర్శకులకు ప్రయాణ ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2023 జూలై 27 ప్రత్యేకంగా ఆయుష్ వీసాను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం మెడికల్ వీసా కింద ఆయుష్ వీసా M3, ఆయుష్ అటెండెంట్ వీసా M4 అనే ప్రత్యేక ఉప విభాగాలను కేటాయించారు. ఇవి విదేశీ పౌరులు, వారితో వచ్చే సహాయకులు భారత్లో ఆయుష్ వైద్య సేవలను పొందేందుకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉన్నాయి. ప్రపంచ మార్కెట్ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఆయుష్ ఉత్పత్తులు, సేవలను తీర్చిదిద్దేందుకు 2025 డిసెంబర్లో జరిగిన 2 ప్రపంచ సాంప్రదాయ వైద్య సదస్సులో ఆయుష్ క్వాలిటీ మార్కును ఆవిష్కరించారు. నిర్దిష్ట వర్గాలకు చెందిన ఆయుష్ ఉత్పత్తులు, సేవలలో అంతర్జాతీయంగా ఆమోదయోగ్యమైన నాణ్యత, భద్రత, సమర్థతను నిర్ధారించడం ఈ నిర్ణయం.

ప్రధాన లక్ష్యం. శాస్త్రీయ ఆధారాలతో కూడిన వైద్య నిర్ణయాలకు మద్దతుగా చికిత్సా విధానాల్లో ఏకరూపతను పెంచడానికి ఆయుష్ విభాగాల కోసం మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రామాణిక చికిత్సా మార్గదర్శకాలను ప్రచురించి అమల్లోకి తీసుకొచ్చింది. ఇంటర్నేషనల్ ఆయుష్ ఫెలోషిప్ స్కాలర్షిప్ కార్యక్రమం కింద భారత్లోని గుర్తింపు పొందిన ఆయుష్ సంస్థల్లో ఆయుష్ కోర్సులను అభ్యసించడానికి విదేశీ విద్యార్థులకు ఆయుష్ మంత్రిత్వ శాఖ స్కాలర్షిప్లను కూడా అందజేస్తుంది. డిసెంబర్ 2019 జారీ చేసిన ఒక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా చట్టబద్ధమైన సంస్థలు పరిధిలోకి రాని ఆయుర్వేద శిక్షణా కోర్సులకు గుర్తింపునిచ్చేందుకు రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠ్ ఆర్ఏపీ పరిపాలనా నిబంధనల కింద ఆయుర్వేద శిక్షణ అక్రిడిటేషన్ గుర్తింపు బోర్డును ఏర్పాటు చేశారు. ప్రస్తుత చట్టబద్ధమైన సంస్థలు పరిధిలోకి రాని దేశ విదేశీ ఆయుర్వేద శిక్షణ కోర్సులకు గుర్తింపు ఇచ్చేందుకు ఏటీఏబీని ఏర్పాటు చేశారు. ఆయుర్వేదం ఇతర సాంప్రదాయ వైద్య విధానాల్లో మెడికల్ వాల్యూ ట్రావెల్ అంటే వైద్య పర్యాటకం ఎంవీటీను ప్రోత్సహించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ పర్యాటక మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత పర్యాటక అభివృద్ధి సంస్థ ఐటీడీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. మెడికల్ వాల్యూ ట్రావెల్ దీన్నే ఎంవీటీ అంటారు. విస్తృత ప్రచారం అభివృద్ధి కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ 2 ఆయుష్ ఆధారిత వైద్య విలువ పర్యాటక సదస్సులను విజయవంతంగా నిర్వహించింది. వీటిలో మొదటిది 2024 సెప్టెంబర్ 30 ముంబైలో పశ్చిమ జోన్ కోసం, రెండోది 2025 మే 26 చెన్నైలో దక్షిణ జోన్ కోసం సమావేశాలను ఏర్పాటు చేసింది. ఆయుష్ కోసం అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించే కేంద్ర రంగ పథకాన్ని మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. ఈ పథకం కింద ఆయుష్ ఉత్పత్తులు సేవలను విదేశాలకు ఎగుమతి చేయడాన్ని ప్రోత్సహించడానికి భారతీయ ఆయుష్ ఔషధ తయారీదారులు ఇంకా సేవా సంస్థలకు మంత్రిత్వ శాఖ పూర్తి మద్దతు అందిస్తోంది. ఆయుష్ వైద్య విధానాలకు ప్రపంచ స్థాయిలో ప్రచారం, గుర్తింపు, అభివృద్ధి కల్పించడంతో పాటు వాటాదారుల భాగస్వామ్యాన్ని పెంచి అంతర్జాతీయంగా మార్కెట్ విస్తరణకు కృషి చేస్తోంది. విదేశాలలో ఆయుష్ అకాడమిక్ చైర్లను ఏర్పాటు చేయడం ద్వారా విద్యా పరిశోధనా రంగాలను ఈ పథకం ప్రోత్సహిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ఆయుష్ వైద్య విధానాలపై అవగాహన, ఆసక్తిని పెంచేందుకు శిక్షణ వర్క్షాప్లు, సదస్సులను కూడా నిర్వహిస్తున్నారు. ఐసీ పథకం కింద 27 దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు, 16 ఆయుష్ చైర్ ఒప్పందాలు, 57 సంస్థాగత స్థాయి ఒప్పందాలు కుదిరాయి. భారత్ ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సంయుక్తంగా 2025 డిసెంబర్ 17 నుంచి 19 వరకు న్యూఢిల్లీలో నిర్వహించిన 2 WHO ప్రపంచ సాంప్రదాయ వైద్య సదస్సులు ఆయుష్ మంత్రిత్వ శాఖ క్రియాశీలకంగా వ్యవహరించింది. సాంప్రదాయ వైద్యం, మెడికల్ వాల్యూ ట్రావెల్ విభాగాల్లో అంతర్జాతీయ సహకారాన్ని పెంచడానికి వివిధ భాగస్వామ్య దేశాలతో 16 ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించింది. మీరింతవరకు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. మీరు మా ప్రసారాలను 103.2, 107.5 MHz వింటున్నారు. ఇప్పుడు ఒక పాట విందాం. శంకర్దాదా జిందాబాద్ చిత్రం కోసం సాగర్ దేవిశ్రీ ప్రసాద్ ఆలపించిన పాట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ఈ పాటకు సుద్దాల అశోక్ తేజ గీత రచన చేశారు.

0: లేదు, ధరలు సాటిరాదు, నాణ్యతకు నమ్మకానికి మరో పేరు. ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
1: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
3: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
2: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
3: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
2: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11:00 to 12:00 మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10:00 ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224-6605 లేదా 2246606. మర్చిపోకండి.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.

ఈనాటి వనితా లోకం స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి FM ప్రసారాలను వింటున్నారు. ఇప్పుడు వినండి

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ గుజరాత్ రిఫైనరీ ట్రేడ్ టెక్నీషియన్ అప్రెంటిసుల ఖాళీల పోస్టులకైతే దరఖాస్తులు కోరుతున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 582. ఖాళీల వివరాలకు వస్తే

ట్రేడ్ అప్రెంటిస్లు వచ్చి 292, టెక్నీషియన్ అప్రెంటిస్లు 290 ఉన్నాయి. ట్రేడ్లు అటెండెంట్ ఆపరేటర్, ఇంకా ఫిట్టర్, బాయిలర్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, అకౌంటెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉండాలి. అర్హత వచ్చి సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, డిప్లొమో, బీఎస్సీ ఉత్తీర్ణులు అవ్వాలి. కొన్ని పోస్టులకు ఇంటర్మీడియట్తో పాటు స్కిల్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. వయసు వివరాలు 30/6/2026 నాటికి 18 నుండి 24 ఏళ్లలోపు ఉండాలి. ఎంపిక విధానం, విద్యా అర్హత, మార్కులు, ఇంకా సర్టిఫికేట్లు పరిశీలన ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 28 జూలై 2026. వెబ్సైట్ వివరాలు https://www.iocl.com. వెబ్సైట్ వివరాలు మరొకసారి https://www.iocl.com. ఉద్యోగ ప్రకటన విన్నారు.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
1: యువవాణి యువజనుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక మంచి పాట. చిత్రలహరి చిత్రం కోసం కైలాష్ కేర్, విష్ణుప్రియ, రవి ఆలపించిన చంద్రబోస్ గీతం. సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్.

యువవాణి యువజనుల కార్యక్రమంలో మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం ఇప్పుడు వింటారు. కార్యక్రమంలో మొదటి ప్రశ్న, 2026లో పేరు మార్చిన తరువాత అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ యొక్క కొత్త పేరు ఏమిటి? ఆప్షన్స్ ఏ గ్లోబల్ బుకర్ ప్రైజ్, బి బుక్మన్ అంతర్జాతీయ బుకర్ ప్రైజ్, సి అంతర్జాతీయ సాహిత్య శ్రేష్ఠత పురస్కారం, ఆప్షన్ డి ప్రపంచ అనువాద బుకర్ ప్రైజ్. రెండో ప్రశ్న, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బలోపేతం చేయడానికి ఒమాకోలో మొట్టమొదటి భారతదేశ ఎగుమతులు ప్రోత్సాహక ఫారంను ఏ పశ్చిమ ఆఫ్రికా దేశం ప్రారంభించింది? ఆప్షన్స్ ఏ సెనెగల్, బి నైజర్, సి బుర్కినా ఫోసో, డి మాలి. మూడో ప్రశ్న, దక్షిణ కొరియా సాంకేతికతను ఉపయోగించి భారతదేశపు మొట్టమొదటి గాలితో నిప్పిన రబ్బర్ ఆనకట్టలను ఏ రాష్ట్రం నిర్మిస్తోంది? ఆప్షన్స్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి రాజస్థాన్, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి గుజరాత్. నాలుగో ప్రశ్న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏ దేశం అత్యున్నత పౌర గౌరవం బింటాంగ్ ఆదిపూర్ణను ప్రధానం చేసింది? ఆప్షన్స్ ఏ మలేషియా, బి సింగపూర్, ఆప్షన్ సి ఇండోనేషియా, ఆప్షన్ డి థాయిలాండ్. ఐదో ప్రశ్న, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన గిరిజన కళలు సంస్కృతి భాషలు మరియు సాంప్రదాయ జ్ఞానం కోసం భారతదేశపు మొట్టమొదటి ప్రత్యేక డిజిటల్ అభ్యాస వేదిక డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ పేరు ఏమిటి? ఆప్షన్స్ ఏ ట్రైబల్ కనెక్ట్, బి ట్రైబెక్స్, ఆప్షన్ సి ట్రైబల్ నెట్, ఆప్షన్ డి హెరిటేజ్ ఎక్స్. ఆరో ప్రశ్న, అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ యొక్క కొత్త ప్రధాన ఆర్థికవేత్తగా మరియు పరిశోధనా విభాగం డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ పియర్ అలివర్ గౌరందా, ఆప్షన్ బి క్రిస్టాలినా జార్జివా, ఆప్షన్ సి సిల్వానా టెన్రిరో, ఆప్షన్ డి గీతా గోపీనాథ్. ఏడో ప్రశ్న, బిషక్ మానస్ మరియు మహాభారతం అనే అంతర్జాతీయ నాగరికత అధ్యయనం కేంద్రాన్ని ప్రారంభించడానికి భారతదేశంలో ఏ దేశం భాగస్వామ్యం వహించింది? ఆప్షన్స్ ఏ కజకిస్తాన్, ఆప్షన్ బి కిర్గిస్తాన్, ఆప్షన్ సి ఉజ్బెకిస్తాన్, ఆప్షన్ డి తజికిస్తాన్. ఎనిమిదో ప్రశ్న, ప్రాజెక్ట్ 17A లో భాగంగా భారత నౌకదళం యొక్క తూర్పు నౌకదళ విభాగంలో ఈస్టర్న్ ఫ్లీట్ 6వ మరియు చివరి నౌకగా ఏ సెల్ట్ ఫ్రిగ్రేట్ ప్రవేశపెట్టబడింది? ఆప్షన్స్ ఏ ఐఎన్ఎస్ మహేంద్రగిరి, ఆప్షన్ బి ఐఎస్ నీలగిరి, ఆప్షన్ సి ఐఎన్ఎస్ హిమగిరి, ఆప్షన్ డి ఐఎన్ఎస్ ఉదయగిరి. తొమ్మిదవ ప్రశ్న, 2026లో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చేర్చబడిన 12వ భారతీయ క్రికెటర్గా ఏ మాజీ భారత్ కెప్టెన్ నిలిచారు? ఆప్షన్స్ ఏ సౌరభ్ గంగులీ, ఆప్షన్ బి రాహుల్ ద్రావిడ్, ఆప్షన్ సి ఎంఎస్ ధోని, ఆప్షన్ డి అనిల్ కుంబ్లే. ఆఖరి ప్రశ్న, జనాభా సంబంధిత సమస్యలు మరియు సుస్థిర అభివృద్ధిపై అవగాహన కల్పించడానికి ప్రతి ఏటా ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడు నిర్వహించబడుతుంది? ఆప్షన్స్ ఏ జూలై 11, ఆప్షన్ బి జూన్ 11, ఆప్షన్ సి ఆగస్టు 11, ఆప్షన్ డి సెప్టెంబర్ 11.

మీకు తెలుసా, క్విజ్ కార్యక్రమంలో ప్రశ్నలు విన్నారు, సమాధానాలు ఈ పాట విన్న తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు వినండి, సంబరం చిత్రం కోసం మల్లికార్జున్ ఆలపించిన సిరివెన్నెల గీతం. సంగీతం అందించిన వారు ఆర్పి పట్నాయక్.

0: కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: మీకు తెలుసా, క్విజ్ కార్యక్రమానికి సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. 2026లో పేరు మార్చిన తర్వాత అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ యొక్క కొత్త పేరు ఏమిటి? ఆప్షన్స్ ఏ గ్లోబల్ బుకర్ ప్రైజ్, ఆప్షన్ బి బుక్మన్ అంతర్జాతీయ బుకర్ ప్రైజ్, ఆప్షన్ సి అంతర్జాతీయ సాహిత్య శ్రేష్ఠత పురస్కారం, ఆప్షన్ డి ప్రపంచ అనువాద బుకర్ ప్రైజ్ అని చెప్పుకున్నాము. దీనికి సరైన సమాధానం బి, బుక్మన్ అంతర్జాతీయ బుకర్ ప్రైజ్. రెండవ ప్రశ్న, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బలోపేతం చేయడానికి ఒమాకోలో మొట్టమొదటి భారతదేశ

ఎగుమతులు ప్రోత్సాహక ఫారంను ఏ పశ్చిమ ఆఫ్రికా దేశం ప్రారంభించింది? ఆప్షన్స్ ఏ సెనెగల్, ఆప్షన్ బి నైజర్, ఆప్షన్ సి బుర్కినా ఫాసో, ఆప్షన్ డి మాలి. సరైన సమాధానం మాలి. మూడో ప్రశ్న. దక్షిణ కొరియా సాంకేతికతను ఉపయోగించి భారతదేశపు మొట్టమొదటి గాలితో నింపిన రబ్బర్ ఆనకట్టలను ఏ రాష్ట్రం నిర్మిస్తోంది? ఆప్షన్స్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి రాజస్థాన్, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి గుజరాత్. సరైన సమాధానం ఆప్షన్ డి గుజరాత్. నాలుగో ప్రశ్న. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏ దేశం అత్యున్నత పౌర పురస్కారం బింటాంగ్ ఆదిపూర్ణను ప్రదానం చేసింది? ప్రశ్న మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏ దేశం అత్యున్నత పౌర గౌరవం బింటాంగ్ ఆదిపూర్ణను ప్రదానం చేసింది? సరైన సమాధానం ఇండోనేషియా. ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. ఆప్షన్ ఏ మలేషియా, ఆప్షన్ బి సింగపూర్, ఆప్షన్ సి ఇండోనేషియా, ఆప్షన్ డి థాయిలాండ్. సరైన సమాధానం ఆప్షన్ సి ఇండోనేషియా. ఐదో ప్రశ్న. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన గిరిజన కళలు, సంస్కృతి, భాషలు మరియు సాంప్రదాయ జ్ఞానం కోసం భారతదేశపు మొట్టమొదటి ప్రత్యేక డిజిటల్ అభ్యాస వేదిక అంటే డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ పేరు ఏమిటి? ఆప్షన్స్ ఏ ట్రైబల్ కనెక్ట్, ఆప్షన్ బి ట్రైబల్ ఎక్స్, ఆప్షన్ సి ట్రైబల్ నెట్, ఆప్షన్ డి హెరిటేజ్ ఎక్స్. సరైన సమాధానం ఆప్షన్ బి ట్రైబల్ ఎక్స్. ఆరో ప్రశ్న. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ యొక్క కొత్త ప్రధాన ఆర్థికవేత్తగా మరియు పరిశోధనా విభాగం డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్ ఏ పియర్ ఆలివర్ గౌరించాస్, ఆప్షన్ బి క్రిస్టాలినా జార్జివా, ఆప్షన్ సి సిల్వానా టెన్రిరో, ఆప్షన్ డి గీతా గోపీనాథ్. సరైన సమాధానం ఆప్షన్ సి సిల్వానా టెన్రిరో. ఏడో ప్రశ్న. బిషక్, మానస్ మరియు మహాభారతం అనే అంతర్జాతీయ నాగరికత అధ్యయన కేంద్రాన్ని ప్రారంభించడానికి భారతదేశంతో ఏ దేశం భాగస్వామ్యం వహించింది? ఆప్షన్స్ ఏ కజకిస్తాన్, ఆప్షన్ బి కిర్గిస్తాన్, ఆప్షన్ సి ఉజ్బెకిస్తాన్, ఆప్షన్ డి తజికిస్తాన్. సరైన సమాధానం ఆప్షన్ బి కిర్గిస్తాన్. ఎనిమిదో ప్రశ్న. ప్రాజెక్ట్ 17లో భాగంగా భారత నౌకదళం యొక్క తూర్పు నౌకదళ విభాగంలో ఈస్టర్న్ ఫ్లీట్ 6వ మరియు చివరి నౌకగా ఏ స్టీల్ ఫ్రైగేట్ ప్రవేశపెట్టబడింది? ఆప్షన్స్ ఏ ఐఎన్ఎస్ మహేంద్రగిరి, ఆప్షన్ బి ఐఎన్ఎస్ నీలగిరి, ఆప్షన్ సి ఐఎన్ఎస్ హిమగిరి, ఆప్షన్ డి ఐఎన్ఎస్ ఉదయగిరి. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఐఎన్ఎస్ మహేంద్రగిరి. తొమ్మిదవ ప్రశ్న. 2026లో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చేర్చబడిన 12వ భారతీయ క్రికెటర్గా ఏ మాజీ భారత కెప్టెన్ నిలిచారు? ఆప్షన్స్ ఏ సౌరభ్ గంగూలీ, ఆప్షన్ బి రాహుల్ డావిడ్, ఆప్షన్ సి ఎంఎస్ ధోని, ఆప్షన్ డి అనిల్ కుంబ్లే. సరైన సమాధానం సౌరభ్ గంగూలీ, ఆప్షన్ ఏ. ఆఖరి ప్రశ్నకు సమాధానం. జనాభా సంబంధిత సమస్యలు మరియు సుస్థిర అభివృద్ధిపై అవగాహన కల్పించడానికి ప్రతి ఏటా ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడు నిర్వహించబడుతుంది? ఆప్షన్స్ ఏ జూలై 11, ఆప్షన్ బి జూన్ 11, ఆప్షన్ సి ఆగస్టు 11, ఆప్షన్ డి సెప్టెంబర్ 11. సరైన సమాధానం జూలై 11. మీరింతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం ఇంకా సమాధానాలు కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు వినండి ఒక మంచి పాట.

0: రంగస్థలం చిత్రం నుంచి పాటను విన్నారు.
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
1: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
3: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
2: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు

0: వినోదం నుంచి విజ్ఞానం వరకు,
1: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
2: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. ఇప్పుడు వినండి ప్రసార విశేషాలు. ఈ పూట రేపు మా ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుండి ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:30 వైద్య విజ్ఞానం కార్యక్రమంలో శస్త్రచికిత్స అధునాతన పద్ధతుల గురించి శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ కె శ్రీధర్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లెసీమలు వ్యవసాయ ధరల కార్యక్రమంలో చీనీ నిమ్మను ఆశించే పురుగులు యాజమాన్య పద్ధతుల గురించి తిరుపతి చీనీ నిమ్మ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారి ప్రసంగం ఉంటారు. 7:45 వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 ఇంకా 8:40 చిత్రకుసుమాలు చిత్రగీతాలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 ఏకచిత్రగానం శీర్షికన సెగా చిత్రం నుండి పాటలు ప్రసారమవుతాయి. 10:00 హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్ వింటారు. ఇవి ఈ పూట ప్రసారాలు. రేపటి మా కార్యక్రమాల వివరాలు. ఉదయం 6:00 ప్రబోధగీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత శ్రీమతి సి వేదవతి. 6:35 పొలం కబుర్లు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో భారత స్వాతంత్ర్య సమరం విప్లవోద్యమాల ప్రభావం హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ ఏర్పాటు గురించిన విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి జె నిర్మల. ఇంకా అన్నమయ్య వెంకటేశ శతకం గురించి ఆచార్య జక్కంపూడి మునిరత్నం గారి వివరణ వింటారు. 13వ భాగం. 7:45 ఉదయరాగం చిత్రగీతాలు వింటారు. 8:15 ఆంగ్లంల వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 అనంతపురం జిల్లా సమాచార లేఖ వింటారు విజయవాడ కేంద్రం నుండి, 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గారి గానం ప్రసారమవుతుంది. 9:00 వాట్సాప్ చిత్రమంజరి, వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న చిత్రగీతాలు వింటారు. 10:00 వసుధైక కుటుంబం. ఇంకా 10:15, 12:10, 12:40, 1:30, 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:05 ఇంకా 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. రేపు సాయంత్రం 5:00 వంటాలోకం కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన పెరటి తోటలు మరియు హోమ్ కం

పోస్టింగ్ గురించి వ్యవసాయ అధికారి జేఎస్ శశిగళ గారి ప్రసంగం వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, ఇంకా వీక్లీ రౌండప్, కరెంట్ అఫైర్స్ వింటారు. మొదటి భాగం సమర్పణ, శ్రీ ఎం సుధాకర్ మోహన్. రేపు సాయంత్రం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:30 ప్రపంచ ముంపు నివారణ దినోత్సవం విశేషాలు వింటారు. అనంతరం అన్నమయ్య పదమంజరి భక్తి గీతాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమంలో సమస్యాత్మక భూములు, వాటి యాజమాన్యం గురించి తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం సాయిల్ సైన్స్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జీపీ లీలావతి గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 సినీ భక్తి గీతాలు వింటారు. 8:40 చిత్రకుసుమాలు చిత్రగీతాలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 ఏకచిత్రగానం శీర్షికన ప్రమీలార్జున యుద్ధం చిత్రం నుండి పాటలు ప్రసారమవుతాయి. 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో భాగంగా అతిథి బెనర్జీ గారి తుమ్రీ దాద్రా గాత్ర కచేరి వింటారు. ఇవి ఈ పూట రేపు మా ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుండి ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. నిలయంలో సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.

0: टू अडॉप्ट अ न्यू अप्रोच फॉर इट्स डेवलपमेंट।
1: इसलिए बहुत इंपॉर्टेंट था इस इंडस्ट्री के लिए एक नए तरीके से सोचना।
2: Bhavya Rasayan scheme will have a total financial outlay of 3,030 crore rupees. The scheme would run for a period of 5 years from 2026-27 to 2030-31. Mr. Vaishno said centre will provide a grant of up to 1,000 crore rupees per park. This will be subject to minimum contribution of 500 crore rupees by the concerned state government. The Delhi Metro Rail Corporation has informed that New Delhi Metro Station has been closed till further instructions. The Metro Rail Corporation also informed that no interchange facility shall be available at this station. Earlier, 17 metro stations were closed since 7:30 this morning until further notice. Interchange facilities is available at Rajiv Chowk, Mandi House and Central Secretariat. In the Commonwealth Games in Glasgow, India's Srihari Nataraj advanced to the men's 50-metre backstroke semi-finals on the second day. Nataraj clocked 25.52 seconds in the heats to qualify 14th among the 16 semi-finalists. The semi-finals will be held tonight. And that is the end of this news bulletin.
3: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి, pmsuryaghar.gov.in.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. మెగా పేరెంట్ టీచర్స్ కార్యక్రమం ద్వారా విద్యా వ్యవస్థలో నూతన సంస్కరణలు తీసుకువస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశంలో పోస్టల్ శాఖను ఐటీ 2.0 సాంకేతికతతో ఆధునీకరించామని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్రంలో రవాణా రంగాన్ని పర్యావరణ హిత ప్రజా రవాణా వ్యవస్థగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పంటలను కాపాడేందుకు కుంకి ఏనుగులు తరలించామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ చెప్పారు. వార్తల వివరాలు. భవిష్యత్తులో పిల్లలే ఆస్తి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో ఈరోజు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సంతతి భారం కాదు సంపద అనేలా తల్లికి వందనం పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నామని చెప్పారు. పిల్లలు పుట్టినప్పటి నుంచి ఉన్నత విద్య అభ్యసించే వరకు ప్రభుత్వమే అండగా నిలిచేలా వివిధ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది పిల్లలకు 10,120 కోట్ల రూపాయలు జమ చేసినట్టు వివరించారు. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంతో విద్యా వ్యవస్థలో నూతన సంస్కరణలు వస్తాయని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: నేను 4వ మెగా పీటీఎం కు వస్తున్నా. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్. నేను కూడా ఈరోజు టీచర్ అయ్యా, నేర్చుకోవడానికి స్టూడెంట్ అయ్యా, తల్లిదండ్రులకు చెప్పడానికి మెంటర్ గా తయారయ్యా. 4 సార్లు వస్తే ఒకప్పుడు నాకే అనుమానం ఉండేది, కానీ ఈరోజు నాకు కూడా ఒక నమ్మకం వచ్చింది. తప్పకుండా విద్యా వ్యవస్థలో మార్పులు ప్రారంభమైనాయి, తప్పకుండా దీనికి ముందుకు తీసుకుపోతాం.
0: ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. ఆ దిశగా ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామన్నారు. తల్లికి వందనం లక్ష్యం కేవలం ఆర్థిక సహాయమే కాదని, తల్లిని గురువును గౌరవించాలనే సదుద్దేశం ఇందులో దాగి ఉందని లోకేష్ తెలియజేస్తూ,
2: 43,000 పాఠశాలలో లక్షలాది మంది తల్లిదండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయులు కలిసికట్టుగా కూర్చుని మన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, రాబోయే రోజుల్లో ఏం సాధించాలనుకుంటున్నారో చర్చించడానికి ఒక అద్భుతమైన వేదిక ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. ఈ ప్రయాణం కేవలం ఒక లోకేష్ వల్లనే సాధ్యం కాదు, తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ముగ్గురు అనుసంధానం అవుతేనే నేను ఏ మార్పు అయితే ప్రభుత్వ పాఠశాలలో సాధించాలనుకున్నానో అది నేను చేయగలుగుతాను.
0: దేశంలో పోస్టల్ శాఖను 5,500 కోట్ల రూపాయల వ్యయంతో

0: ఐటీ 2.0 సాంకేతికతతో ఆధునీకరించామని కేంద్ర కమ్యూనికేషన్, గ్రామీణాభివృద్ధి శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో ఆధునిక మౌలిక సదుపాయాలతో రూపొందించిన కొత్తపేట, చంద్రమౌళినగర్ సబ్ పోస్టాఫీసులను కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 3,000 పోస్టాఫీసులను ఇదే తరహాలో ఆధునీకరించమన్నాను తెలిపారు. 150 సంవత్సరాల పురాతనమైన పోస్టల్ వ్యవస్థను గడిచిన 2 ఏళ్లలో సమూలంగా మార్చామని తెలిపారు. అలాగే సిబ్బంది ఆలోచనా సరళిని కూడా మారుస్తూ వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. పోస్టల్ సేవల విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అడవి ఏనుగులను నియంత్రించేందుకు శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు జయంత్, అభిమన్యులను చిత్తూరు జిల్లాలోని పలమనేరు ముసలమడుగు ఏనుగుల శిబిరం నుంచి ఈరోజు తరలించారు. ఈ సందర్భంగా మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద కుంకీ ఏనుగులకు ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి కె పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. వీటిని పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమి ఏనుగుల శిబిరానికి తరలిస్తున్నారు. జిల్లాలోని పరిసర ప్రాంతాలలో అడవి ఏనుగుల బారి నుంచి పంటలను కాపాడేందుకు కుంకి ఏనుగులు ఎంతో ఉపయోగపడనున్నాయని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రజల భద్రత, రైతుల పంటల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ లక్ష్యాలతో రాష్ట ప్రభుత్వం శాస్త్రీయ మానవీయ విధానాలతో చేపడుతున్న చర్యల్లో భాగంగా కుంకీలను తరలిస్తున్నామని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా రేపల్లె మండలం పేటేరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఉపాధి కల్పన పథకాల ద్వారా రుణాలు పొందుతూ చిన్న తరహా పరిశ్రమలు, స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించి తమ కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్నారని తెలిపారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం PMEGP వంటి పథకాలను మహిళలు మరింతగా వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో రవాణా రంగాన్ని ఆధునీకరించి పర్యావరణ హిత ప్రజా రవాణా వ్యవస్థగా తీర్చిదిద్దుతున్నామని రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. విశాఖ స్టీల్ సిటీ డిపోలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ బస్సు సేవలను ఆయన ఈరోజు ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేకంగా 20 ఈ బస్సులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రయాణికులకు సౌకర్యవంతమైన, వేగవంతమైన సేవలు అందిస్తున్నామని రాంప్రసాద్ రెడ్డి పేర్కొంటూ,
1: వైజాగ్ సిటీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత 20 బస్సులు తిప్పేదానికి APSRTC నిర్ణయం తీసుకుంది. పీఎం ఈ బస్ స్కీమ్ కింద ఏవైతే 1,050 బస్సులు రాష్ట్రంలో APSRTC తీసుకొస్తామని చెప్పామో అవి ప్రారంభించుకోవడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. వచ్చే 2 నెలల్లోనే టోటల్ గా రాష్ట్రంలో ఉన్న అన్ని పెద్ద డిపోల్లోకి 1,050 బస్సులను నడపడం జరుగుతుంది. ఇది ఒక మంచి పరిణామం.
0: ఎల్ నినో ప్రభావంతో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు తగ్గడంతో కృష్ణానదిలో నీటి ప్రవాహాలు గణనీయంగా తగ్గాయని రాష్ట నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కె నరసింహమూర్తి తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, కృష్ణానదిలో ప్రస్తుత నీటి లభ్యత, కృష్ణా డెల్టాకు సాగు, తాగునీటి సరఫరాపై ఆ శాఖ అధికారులతో కలిసి విజయవాడలోని ఇరిగేషన్ కాంపౌండ్లో ఆయన ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో సాధారణం కంటే 51%, కృష్ణా డెల్టా పరిధిలో 49% వర్షపాతం లోటు నమోదైందన్నారు. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల్లో సుమారు 50 TMC, తుంగభద్రలో మరో 70 TMC కుషన్ ఉండడంతో అవి నిండితేనే శ్రీశైలానికి నీరు వచ్చే పరిస్థితి ఉందన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో కూడా కుషన్ నింపిన తరువాతే దిగువ ప్రాంతాలకు నీటి విడుదల సాధ్యమవుతుందని చెప్పారు. ప్రస్తుతం పట్టిసీమ ద్వారా RMC కాల్వకు నీటిని విడుదల చేస్తున్నప్పటికీ గోదావరి నదిలో ప్రవాహాలు కూడా గణనీయంగా తగ్గాయని తెలిపారు. అందువల్ల కృష్ణా డెల్టాకు విడుదల చేస్తున్న నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని

0: అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా జిల్లాలో ఈ రోజు రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే 1972 టోల్ ఫ్రీ నంబర్కు తెలియచేయాలని ఎన్టీఆర్ జిల్లా ఈగల్ ఎస్పీ స్వరూపరాణి ప్రజలకు సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఆమె భరోసా ఇచ్చారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్లెబాటలో భాగంగా ఈరోజు నిర్వహించిన ఈగల్ రచ్చబండ కార్యక్రమంలో ఆమె ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెగా పేరెంట్ టీచర్స్ కార్యక్రమం ద్వారా విద్యా వ్యవస్థలో నూతన సంస్కరణలు తీసుకువస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశంలో పోస్టల్ శాఖను ఐటీ 2.0 సాంకేతికతతో ఆధునీకరించామని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్రంలో రవాణా రంగాన్ని పర్యావరణ హిత ప్రజా రవాణా వ్యవస్థగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పంటలను కాపాడేందుకు కుంకి ఏనుగులు తరలించామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. आदौ मुख्याः वार्ताः. केन्द्रीय मन्त्रिमण्डलेन अद्य प्रश्नपत्र गोप्यता भंग अथ परीक्षा कदाचार प्रकरणानां द्रुत न्यायालयानां संस्थापनाय कठोर दण्डस्य विधानाय च एकस्य प्रारूप विधेयकस्य स्वीकृतिः प्रदत्ता. केन्द्रीय मन्त्रिमण्डलेन बलारी गुंतकल रेल परियोजनायै अनुमोदितं 64.12 लाख कोटि परिमितं द्रव्यम्. अपरत्र अंगीकृता त्रिरसायनोद्यान संवलिता भव्य रसायन परियोजना. केन्द्रीय मंत्रिभिः सीजेपी प्रतिनिधिमंडलेन सह नवदिल्ल्यां संपादितम् उपवेशनम्. श्वस्तावत् पुनः प्रवर्तयिष्यते द्विपक्षीय वार्ताक्रमः. नीट प्रश्नपत्र गोप्यता भंग प्रकरणं समाश्रित्य संसदि अद्यापि अनुवृत्तः कोलाहलः. प्रतिपक्षस्य विरोधोद्घोषेण सोमवासर पर्यन्तम् अपवारितं संसदः कार्यजातम्. पाकिस्तानावृत जम्मू कश्मीर क्षेत्रे जायमानस्य अत्याचारस्य अथ मानवाधिकार हननस्य संयुक्त राष्ट्र संघेन कृताम् उपेक्षामादाय भारतेन प्रकटीकृतः तीव्रः खेदः. अपि च विश्व कनिष्ठ स्क्वैश प्रतियोगितायां भारतस्य क्रीडिका अनाहत सिंहः प्रागुपान्त्य चक्रं विजित्य उपान्त्य चक्रं प्राविशत्. अथ वार्ताः विशदीकृत्य. केन्द्रीय मन्त्रिमण्डलेन अद्य प्रश्नपत्र गोप्यता भंग अथ परीक्षा कदाचार प्रकरणानां द्रुत न्यायालयानां संस्थापनाय सहैव कठोर दण्डस्य विधानाय एकस्य प्रारूप विधेयकस्य स्वीकृतिः प्रदत्ता. संसदि प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः अध्यक्षतायां सम्पन्ने मन्त्रिमण्डलीयोपवेशने अस्य प्रारूप विधेयकस्य अनुमोदनं कृतम्. केन्द्रीय मन्त्रिमण्डलस्य आर्थिक कार्य समित्या कर्नाटक आंध्र प्रदेश राज्ययोः मध्ये स्थितस्य बल्लारी गुंतकल रेल खंडस्य रेल पथ पंक्तेः निर्माण प्रस्तावाय स्वीकृतिः प्रख्यापिता. अद्य अपराह्णे नवदिल्ल्यां प्रसार माध्यमान् संबोधयन् सूचना प्रसारण मंत्री अश्विनी वैष्णवः अब्रवीत् यत् एषा परियोजना आंध्र प्रदेश कर्नाटक राज्ययोः मध्ये गमनागमन संपर्कं भृशं दृढयिष्यते. एषा कार्ययोजना तावत् प्रधानमंत्री गतिशक्ति राष्ट्रिय महायोजनायाः आधारेण परिकल्पिता वर्तते. यस्याः मुख्यं लक्ष्यं तावत् एकीकृत नियोजनेन तथा हितधारकाणां परामर्शैः बहुमाध्यमिक संपर्कस्य अथ संभार दक्षतायाः समभिवृद्धिः वर्तते. केन्द्रीय मन्त्री जेपी नड्डा डॉ जितेन्द्र सिंहः चेत्येतौ अद्य नवदिल्ल्यां सीजेपी प्रतिनिधिमण्डलेन सह अमिलताम्. सम्मेलनात् परं वार्ताहरैः सह भाषमाणः श्रीनड्डा अवोचत्.

0: जितेन्द्र सिंहयोः गरिमामय उपस्थितौ सम्पन्नम्। वाङ्चुकवर्येण निगदितं यत् बहुविधानां पक्षाश्रयणामुपरि सुदीर्घ विचार विमर्शस्य अनन्तरमेव एषः निर्णयः गृहीतः। अद्य भारतस्य राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः भारत रोमानिया देशयोः मध्ये आर्थिक निवेश सम्बन्धानां विस्ताराय आह्वानम् अकरोत्। तया प्रोदीरितं यत् द्वयोः राष्ट्रयोः मध्ये गभीर वाणिज्यिक सहयोगाय अदूषिता अनन्ता च क्षमता विद्यते। विश्व कनिष्ठ स्क्वाश प्रतियोगितायां भारतस्य क्रीडिका अनाहत सिंहः मिस्र देशस्य हबीबा रिज्क इत्येताम् 11-7, 11-5, 6-11, 11-9 इत्यङ्कान्तरालेन पराभूय प्रागुपान्त्यचक्रं विजित्य उपान्त्यचक्रं प्राविशत्। विजयेनानेन अनाहत सिंहः अस्मिन् विश्वस्तरीय द्वन्द्वे अश्रान्तं द्वितीयवारम् उपान्त्यचक्रं प्राप्य प्रथम भारतीय क्रीडिकात्वेन इतिहासम् अरचयत्। सम्प्रति सा खलु स्वर्णपदकस्य शीर्षक विजयाय परिगणिता वर्तते। इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. ఇప్పుడు వినండి వైద్య విజ్ఞానం కార్యక్రమంలో శస్త్రచికిత్స అధునాతన పద్ధతుల గురించి శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ కె శ్రీధర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. ముందుగా కొన్ని ప్రకటనలు.
2: पीएम जय अब गरीबों की जय बन गई है।

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ప్రకటించిన కార్యక్రమం ఇప్పుడు వింటారు.
3: శ్రోతలకు నమస్కారం. మనం వైద్య విజ్ఞానం శీర్షికన మంచి మంచి వైద్య నిపుణులతో మనం పరిచయాలు ప్రసారం చేస్తూ ఉన్నాం. అయితే వైద్య విభాగం అయినప్పటికీ కూడా అన్నిటికీ సమాంతరమైనది అలాగే కావలసిన విభాగం ఒకటి ఉంది, అదే సర్జరీ విభాగం. ఈ సర్జరీ విభాగం అంటే శస్త్రచికిత్సా విభాగం అనేది ఏ వ్యాధి అని సంబంధం లేకుండా దేనికైనా కూడా వారు అంటే శస్త్రచికిత్స నిపుణులు ఆ విభాగానికి అటెండ్ అవుతూ ఉంటారు. అయితే ఎంతోమందికి శస్త్రచికిత్స గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి, అలాగే శస్త్రచికిత్సలో ఎన్నో అధునాతన పద్ధతులు కూడా వచ్చాయి. ఒకప్పుడు మత్తుమందు లేకుండానే శస్త్రచికిత్సలు చేసిన రోజుల నుంచి ఈరోజు అసలు మనకు తెలియకుండానే ఆ సర్జరీ చేసి సర్జరీ అయిపోయిందా అనే అనుమానము అలాగే అంత సంతోషం కలిగించే సందర్భం వరకు వచ్చాం మనం. ఇన్ని పరిణామాల్లో రోగికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఆపరేషన్ చేయటం అనేది ఒక ఎంతో నైపుణ్యంతో కూడుకున్న విద్య. కాబట్టి మనం అసలు ఈ శస్త్రచికిత్సలు ఎలా జరుగుతాయి, ఏ వ్యాధులకు శస్త్రచికిత్సలు అవసరమవుతాయి, ఏవేమి అధునాతన పద్ధతులు ఉన్నాయి అనే విషయాలు మనం తెలుసుకుందాం. ఈ వివరాలు మనకు తెలియజేయటానికి గతంలో ఈఎస్ఐ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా చేసి ప్రస్తుతం మంచి శస్త్రచికిత్సా నిపుణులుగా తన సేవలు అందిస్తున్న డాక్టర్ కె శ్రీధర్ గారు

0: మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ శ్రీధర్ గారు.
1: నమస్తే
0: డాక్టర్ గారు. ప్రధానంగా చెప్పండి, అసలు ఒక శస్త్రచికిత్స నిపుణులుగా మీరు ఈ శస్త్రచికిత్సలు ఏ ఏ సందర్భాల్లో అవసరం అవుతాయి, ఏ ఏ వ్యాధులకు ఇవి తప్పనిసరి అవుతాయి అనే విషయాలు మాకు తెలియచేయండి.
1: అట్లా ఓం నమో వెంకటేశ. శస్త్రచికిత్స అనేది ఫస్ట్ మెడికల్గా ఫస్ట్ ట్రీట్మెంట్ చేస్తాం సార్. మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఫస్ట్, ఎందుకంటే ఏదైనా సపోజ్ స్వెల్లింగ్ అనుకోండి, ఫస్ట్ ఏదైనా ఒక స్వెల్లింగ్ తీసుకుంటాం శరీరంలో, ఎక్కడైనా ఒక స్వెల్లింగ్, ఆ స్వెల్లింగ్ని ఫస్ట్ ఒక, ఎందుకంటే ఆ స్వెల్లింగ్లో రకరకాలుగా ఉంటుంది అనమాట. అది బినైన్, మ్యాలిగ్నెంట్ కూడా అని ఉంటాయి అనమాట. కొన్ని స్వెల్లింగ్స్ దానికి అంతట అవే చిన్నగా గ్లో స్లో గ్రోయింగ్ అట్టు వస్తూ ఉంటుంది. కొన్ని స్వెల్లింగ్స్ ఫాస్ట్ గ్రోయింగ్, తర్వాత అనుమానాస్పదంగా ఉండే స్వెల్లింగ్స్ని మనం దానికి బయాప్సీ లాగా చేసి, ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ లాగా చేసి తర్వాత సర్జరీ చేస్తాం అనమాట. కొన్ని స్వెల్లింగ్స్ వచ్చి మామూలుగా బినైన్ స్వెల్లింగ్స్ అనమాట, అవి హార్మ్లెస్ స్వెల్లింగ్స్. ఆ హార్మ్లెస్ స్వెల్లింగ్స్ని అంత ఎమర్జెన్సీగా దాన్ని తీయాల్సిన అవసరం లేదు. కొన్ని ఈ స్వెల్లింగ్స్ ఏదైనా కానీ మందులకు కొన్ని నయంగా వస్తుంది. అది బేసిక్గా అటువంటి స్వెల్లింగ్స్ అన్నింటినీ మనము సర్జరీ సింపుల్గా లోకల్ అనస్థీషియా చేసి నీట్గా పెయిన్ లేకుండా, పేషెంట్కి ఇబ్బంది లేకుండా జస్ట్ దానికి నిక్టాక్టర్ లాగా ఒక మందు పెట్టేసి ప్లాస్టర్స్ కూడా అంటించే విధానం కూడా వచ్చింది.
0: కుట్లేసే పని కూడా లేకుండా,
1: కుట్లేసే పని కూడా లేకుండా స్కార్లెస్గా వాళ్ళు చేస్తారు. ఎందుకంటే సపోజ్ ఫేస్లో వస్తుంటుంది ఒకసారి ఒక పేషెంట్స్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ పేషెంట్స్ వాళ్ళు వాళ్ళు అడుగుతూ ఉంటారు అనమాట, ఫేస్గా సార్ చాలా జాగ్రత్తగా ఎందుకంటే ఆ స్కార్ రాకుండా చేయండి అని చెప్తూ ఉంటారు. కాబట్టి నిదానంగా వాళ్ళకి ప్లాస్టిక్ సర్జరీ లాగా చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆ స్వెల్లింగ్ రిమూవ్ చేస్తూ ఉంటాం సార్.
0: అయితే అసలు మొట్టమొదటిగా ఈ శస్త్రచికిత్స విధానం ఏ రకంగా అంటే ఎప్పుడు మొదలైందంటారు?
1: ఇది శస్త్రచికిత్స మనకి పూర్వీకులు దాన్ని చేశారు సార్. అది దాన్ని చేసిన తర్వాత మళ్ళీ దాన్ని గ్రాడ్యువల్గా, ఎందుకంటే ఫస్ట్ అప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేదన్నమాట. శస్త్రచికిత్స అనేది గట్టిగా పట్టుకొని చేయడము, తర్వాత అప్పుడు కొంచెం పెయిన్ఫుల్గానే ఉండేది. గ్రాడ్యువల్గా ఈ అనస్థీషియా అనేది వచ్చిన తర్వాత నుంచి అసలుకి పేషెంట్కి హ్యాపీగా ఫీల్ అవుతూ, ఇది మోడర్న్ సర్జరీ అంటే అటే సార్, వితౌట్ అనస్థీషియా అనేది అసలు చేయకూడదు, నేరం అది. సో ఆల్వేస్ వీ డూ అనస్థీషియా అండ్ దెన్ డూ ద సర్జరీ. సో ఈ అనస్థీషియా తీసుకున్నప్పుడు ప్రతిసారి కన్సెంట్ తీసుకొని, పేషెంట్ దగ్గర కన్సెంట్ తీసుకొని నీట్కి, ఎందుకంటే మనం వీ హ్యావ్ టు టెల్ టు పేషెంట్ అనమాట. ఎందుకంటే మనకి ఏది మనకి హండ్రెడ్ బై హండ్రెడ్కి హండ్రెడ్ ఒకసారి మనం కూడా అనస్థీషియాలో కొన్ని చెప్పలేము. ఈ అనస్థీషియాలో జనరల్ అనస్థీషియా అని ఉంటుంది, స్పైనల్ అనస్థీషియా ఉంటుంది, లోకల్ బ్లాక్స్ అని ఉంటుంది, తర్వాత లోకల్ అనస్థీషియా, రీజనల్ అనస్థీషియా, చాలా రకాలు ఉంటాయి సార్. వీటన్నిటికీ చాలా జాగ్రత్తగా మనం ఏదైనా కానీ ఒక సర్జరీ అనేది చేసేటప్పుడు, అనస్థీషియా ఇచ్చేటప్పుడు పేషెంట్ కన్సెంట్, పేషెంట్ దగ్గర వాళ్ళ అటెండర్స్ దగ్గర తీసుకొని చేయాలి.
0: వాళ్ళ అంగీకారం,
1: వాళ్ళ అంగీకారంతో కన్సెంట్, దాన్ని కన్సెంట్ అంటారు సార్. ఆ కన్సెంట్ అంగీకారం తీసుకొని దానికి సపరేట్గా పర్ఫార్మెన్స్ ఉంటాయి సార్, దాంట్లో వాళ్ళందరూ సంతకాలు పెట్టించుకొని చేస్తాం. అప్పుడు సర్జన్కి హ్యాపీగా ఉంటుంది, అనస్థీషియా కూడా హ్యాపీగా ఉంటుంది, పేషెంట్ కూడా హ్యాపీగా ఉంటుంది సార్.
0: అయితే మరి డాక్టర్ శ్రీధర్ గారు, శస్త్రచికిత్స చేయించుకోవాలి అని ఎప్పుడు నిర్ధారిస్తారంటారు?
1: అదే సార్, దీనికి బేసిక్గా ప్రిలిమినరీగా సపోజ్ ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటాం సార్, అపెండిక్స్ అని తీసుకుంటాం సార్ ఎగ్జాంపుల్. అపెండిక్స్ అనేది రైట్ ఇలాగ్ ఫోసాలో పెయిన్ అని వస్తుంది, పెయిన్ దానికి ఒక సింప్టమ్స్ వస్తాయి సార్ మెయిన్గా, పెయిన్, వామిటింగ్, ఫీవర్ అని మూడు సింప్టమ్స్ వస్తాయి. సో పెయిన్ వచ్చి రైట్ ఇలాగ్ ఫోసాలో పెయిన్ అంటాడు పేషెంట్, ఎప్పుడు పాయింట్ చూపిస్తారు సార్ ఇక్కడ పెయిన్ వస్తుంది సార్, వామిటింగ్, ఫీవర్ వస్తుంది నాకు అని పేషెంట్ కంప్లైంట్స్ చెప్తారనమాట. అది వాళ్ళు రెండు రోజులు, ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల మందులు అన్నీ వాడుకొని తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక రెండు మూడు రోజులు టైం పడుతుంది. మామూలుగా వచ్చిన తర్వాత మేము దానికి ఎగ్జామ్ చేస్తాం. ఇంతవరకు అయితే ఇప్పుడైతే అన్నీ ఉన్నాయి, అల్ట్రాసౌండ్లు, తర్వాత ఇంకా చాలా చాలా ఇన్వెస్టిగేషన్స్, సిటీ స్కాన్లు ఉన్నాయి. అంతకునుపు మేము క్లినికల్ ఎగ్జామినేషన్తోనే దాన్ని డయాగ్నోస్ చేసేసి ఆ పేషెంట్ని, పేషెంట్ హిస్టరీ ఇట్ సెల్ఫ్ అండ్ దెన్ క్లినికల్ ఎగ్జామినేషన్, అదే సరిపోతుంది అనమాట. దాంట్లోనే మోర్ దెన్ 70% మనకి డయాగ్నోస్ వచ్చేస్తుంది. సో ఇంకా మనకి కన్ఫర్మేషన్ కావాలంటే ఇప్పుడు ఈ అల్ట్రాసౌండ్, ఇంకా అల్ట్రాసౌండ్ నుంచి ఇంకా ఫర్దర్ కావాలంటే 90%, ఇంకా 100% కావాలంటే సిటీ స్కాన్లు అవి తీసుకొని కన్ఫర్మ్ చేస్తున్నాం సార్. చేసిన తర్వాత అప్పుడు ఒక కంక్లూషన్ వస్తున్నాం, ఓ ఈ పేషెంట్కి అపెండిక్స్ వచ్చింది, సో అపెండిక్స్కి ఆపరేషన్ చేయాలా అనేది అన్నీ నేను వస్తాం. ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వచ్చాయి కాబట్టి పేషెంట్ అడుగుతాం అనమాట. ఎందుకంటే వీళ్ళకి ఓపెన్ అపెండిసెక్టమీ, లాప్రోస్కోపిక్ అపెండిసెక్టమీ రెండు రకాలు ఉన్నాయి సార్. ఈ ఓపెన్ అపెండిసెక్టమీ అంటే కొంచెం మార్బిడిటీ ఉంటుంది అనమాట. మార్బిడిటీ అంటే పేషెంట్కి రికవరీ కొంచెం డిలే అవుతుంది. పేషెంట్కి ఇంకా వాళ్ళు సపోజ్ మాన్యువల్ లేబర్ అనుకోండి సార్, వాళ్ళు ఏదైనా వర్క్ చేసుకోవడానికి, బరువులు ఎత్తుకోవడానికి దానికి కొంచెం టైం పడుతుంది. కొంచెం పెయిన్ మాత్రం చాలా మినిమం 6 to 1 year పడుతుంది అనమాట కంప్లీట్గా మామూలుగా వచ్చేదానికి. సో ఈ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ అయితే మనం ఇచ్చి 3 holes వేసుకొని లోపల చూసుకొని దాన్ని తీసేసి మనకి చేసేస్తాము. పేషెంట్ సెకండ్ డే నుంచి డే కేర్ ప్రొసీజర్ లా చేసేస్తున్నాం. తర్వాత యాక్టివిటీస్ అన్ని బాగా నార్మల్గా
0: చేసుకోవచ్చు. అయితే మరి మీరు లాప్రోస్కోపిక్ అని అన్నారు డాక్టర్ గారు, ఈ శస్త్రచికిత్స విధానంలో ఏమేమి

0: విభాగాలు ఉన్నాయంటారు.
1: శస్త్రచికిత్సలో మెయిన్గా అంటే ఇప్పుడు అంటే జనరల్ సర్జరీ ఉంది సార్ మంది. జనరల్ సర్జరీ అంటే జనరల్ సర్జరీ ఒకటి, అంటే రిలేటెడ్గా మరి గ్యాస్ట్రోఎంటెరిటిస్ సర్జరీస్
0: అంటే సర్జరీ చేసే విధానాలు
1: విధానాలు
0: ఏమేమి ఉన్నాయంటారు.
1: సర్జరీ చేసే విధానం అదే సార్, ఓపెన్ ఆపరేషన్స్ ఒకటి, లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్, దెన్ రోబోటిక్ సర్జరీస్ కూడా వచ్చాయి సార్. అది ఈ రోబోటిక్ సర్జరీస్ అంటే ఇంకా మైన్యూట్గా, ఇప్పుడు సపోజ్ లోపల ప్యాంక్రియాటిక్ సర్జరీస్, తర్వాత ప్రిసిషన్ అంటే బాగా కరెక్ట్గా ప్రొసీజర్స్ కరెక్ట్గా ఎందుకంటే ఇబ్బంది లేకుండా ఈ సూచర్స్ అన్ని బాగా కరెక్ట్గా అప్లోడ్ చేసుకొని చేసేదానికి, తర్వాత ఎక్కువ ఇంకా లాప్రోస్కోపిక్ అని అడ్వాన్స్డ్ ప్రొసీజర్ సార్ అది. సో ఆ ప్రొసీజర్ చేస్తూ ఉంటే పేషెంట్కి ఇంకా బాగా రికవరీ మార్బిటరీ తక్కువేదానికి ఇవన్నీ రోబోటిక్ సర్జరీస్ అని పెట్టారు. కానీ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ మన తిరుపతిలో ఇప్పుడు లాప్రోస్కోపికే చేస్తున్నారు, రోబోటిక్ ఇంకా రాలేదు సార్. ఇది ఇంకా వేరే ఇంకా చెన్నై అపోలో అట్లాంటి కొన్ని హాస్పిటల్స్ అవైలబుల్ చేస్తున్నారు.
0: అయితే మన డాక్టర్ గారు, ఈ సర్జరీ చేసేటప్పుడు పేషెంట్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: అదే సార్, మెయిన్గా వచ్చి సర్జరీ అనేది పేషెంట్ అప్పుడు ముందు మనం పేషెంట్కి మనమే చెప్తాము సార్. అది ఫస్ట్ అడ్మిట్ చేస్తాము, ఇన్వెస్టిగేషన్స్ అన్నీ అయిపోతాయి. అన్వెస్టిగేషన్ తర్వాత అడ్మిట్ చేసిన తర్వాత పేషెంట్ని, తర్వాత ఇంకా వాళ్ళకి మనకనే తెలుస్తుంది ఇది హిమోగ్లోబిన్ ఏమైనా తగ్గిందా, తర్వాత ఇంకా బ్లీడింగ్ టైం క్లాటింగ్ ఏమైనా తగ్గిందా, షుగర్ ఏమైనా ఎక్కువ ఉందా, ఆ లెవెల్స్ అన్ని చూసుకొని ఒకళ్ళు అన్ని ఉంటే అన్ని కంట్రోల్ చేసుకొని సర్జరీ దేదాం సార్. అంతేకాని వితౌట్ డైరెక్ట్గా విషుడ్ సార్ ఫస్ట్ ఆల్ యూనివర్సిటీ, తర్వాత ప్రీ అనస్టిక్ చెకప్ అని ఒకటి ఉంటుంది సార్, పిఎస్సీ అంటారు. అనస్టిస్ట్ ఫస్ట్ చూస్తారు పేషెంట్ని, తర్వాత సపోజ్ ఏజ్ కూడా 50-60 ఇయర్స్ ఉన్నప్పుడు ఎక్కువ కార్డియోగ్రామ్ చూడ చేస్తారు సార్. హార్ట్ ఎందుకంటే కార్డియక్ ఎవాల్యుయేషన్ కూడా ఇంపార్టెంట్, తర్వాత ఫిజిషియన్ ఒపీనియన్ అవన్నీ తీసుకొని సర్జరీ చేస్తారు సార్. ఎందుకంటే వితౌట్ దట్ సర్జరీ అనేది షుడ్ నాట్ డూ మోడర్న్ సర్జరీస్, ఎన్ని మస్ట్.
0: ఇప్పుడు ఈ సర్జరీ చేసే విధానానికి ఏదైనా కానీ, అంటే లాప్రోస్కోపిక్ అయినా ఓపెన్ సర్జరీ అయినా, ఈ ప్రొసీజర్ మాత్రం కామన్
1: మస్ట్ సార్.
0: అయితే మరి కుటుంబ సభ్యులు ఏ రకంగా వాళ్ళకి మీరు కౌన్సిలింగ్ కానీ ఏ రకంగా వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకుంటారు?
1: యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ ద సర్జరీ, తర్వాత ఏంది ఏం జరుగుతూ ఉంది అనే దానికి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. ఇంకా వాళ్ళే చెప్తారు సార్, సర్జరీ చేసేయండి సార్, మాకు చేసేయండి సార్, వాళ్ళే ఫోర్స్ చేస్తూ ఉంటారు. లేదమ్మా ఇవన్నీ పరీక్షలు చేయాలా, చేసిన తర్వాత ఇచ్చేయాలా అని చెప్తాము. అంటే కొంత ఎందుకంటే ఇవన్నీ పరీక్షల వల్ల ఏమవుతుందంటే కొంచెం కాస్ట్ పెరుగుతుంది పేషెంట్కి. కాస్ట్ అనేది ఇంత మునుపు అంటే అది స్కానింగ్ కూడా లేనప్పుడు మామూలుగా డైరెక్ట్గా క్లినికల్ ఎగ్జామినేషను, హిస్టరీ అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్లోనే చాలా వరకు మనకి కంక్లూషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ వచ్చింది కాబట్టి కొంచెం కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ కూడా కొంచెం పెరిగే అవకాశాలు
0: పెరుగుతుంది. అదే అంటే మోడర్నైజేషన్ పెరిగే కొద్ది
1: కాస్ట్ కూడా కాస్ట్ అంటే తప్పదు సార్.
0: అదే సార్, ఇప్పుడు డాక్టర్ గారు ఈ అనస్థీషియా ఇచ్చేటప్పుడు మేము కన్సెంట్ తీసుకుంటాము, పేషెంట్ అలాగే కుటుంబ సభ్యుల అంగీకారం అని అంటారు. అంటే ఏమన్నా ఒక్కొక్కసారి ఎక్కువ అవడం దానివల్ల ఏమన్నా దుష్పరిణామాలు ఏమన్నా వస్తాయని ఏమన్నా ఉంటుందంటారు?
1: ఎందుకంటే ఈ కన్సల్ట్ అనేది డెఫినెట్గా తీసుకుంటాము. ఇప్పుడు వీడియో కౌన్సిలింగ్ కూడా ఒకటైంది సార్. ఇప్పుడు పేషెంట్ ఎందుకంటే మనం అన్ని ఏ టు జెడ్ ఉండి చెప్తాము, వాళ్ళు మాకు చెప్పలేదంటారు ఒక్కోసారి, కాబట్టి అట్లా లేకుండా ఇప్పుడు వీడియో కౌన్సిలింగ్ తీసుకుంటే చాలా వరకు మనకి ఎవరైనా కానీ చెప్పినా కానీ వీడియో కౌన్సిలింగ్ తీసుకున్నారంటే మనం వాళ్ళు చేసేయచ్చు. ఇక్కడ సపోజ్ మీరు చెప్పేది ఏమైనా రిస్క్ ఏమైనా జరిగినప్పుడు, అట్లా రిస్క్ జరిగినప్పుడు ఎందుకంటే మనం తెలుస్తుంది సార్ పేషెంట్ కండిషన్ బట్టి, ముందు సర్జరీ చేసే ముందే చెప్పేస్తాం వాళ్ళకి, అయ్యా ఇది 50-50% ఛాన్స్ ఉంది, దాని అంతకన్నా మనం చేయలేదు, మా ప్రయత్నం మేము చేస్తాం, తర్వాత భగవంతుని ప్రార్థించుకోండి మేము చెప్పేస్తాం. దాన్ని బట్టి ఇంకా వాళ్ళు సరే ఏదైతే కానీ సార్ ఏం చేస్తాము, మీ దగ్గర కాకపోతే ఇంకెక్కడ కాదు అని నిర్ణయానికి వస్తారు ఇప్పుడు. కానీ మన వీడియో కౌన్సిలింగ్ మాత్రం మస్ట్ సార్ అది.
0: అయితే మరి డాక్టర్ శ్రీధర్ గారు, ఈ సర్జరీ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటారు?
1: ఫుల్ ఎసెప్టిక్ ప్రికాషన్స్ సార్. ఫస్ట్ పేషెంట్ ఆపరేషన్ థియేటర్కి ఎంటర్ అయినప్పటి నుంచి లోపల ఎందుకంటే అంతా ఎవ్రీథింగ్ ఎసెప్టిక్ ప్రికాషన్తోనే చేస్తాము. తర్వాత ఇంకా పేషెంట్కి స్క్రబింగ్ అయితేనే కానీ, తర్వాత ఇంకా స్టాఫ్ మనకి అసిస్టెంట్స్ అన్నీ పక్కగా చూసుకొని, తర్వాత బాగా అన్ని మాస్క్లు అన్నీ వేసుకొని దానికి సపరేట్గా ఫుల్ ఎసెప్టిక్ ప్రికాషన్తోనే చేసి చాలా వరకు పేషెంట్కి బాగా నీట్గా ఇబ్బంది లేకుండా తర్వాత ఇది చూసి మనం చేస్తూ ఉంటాం సార్.
0: అయితే మరి డాక్టర్ గారు, ఈ సర్జరీ అయిన తర్వాత కోలుకోవడానికి ఎంతసేపు పడుతుంది అంటారు? అంటే ఒక్కొక్క సర్జరీకి తేడా ఉంటుండొచ్చు. అయితే సర్జరీ అయిన తర్వాత సాధారణంగా ఎన్ని రోజులు పట్టచ్చు అంటారు?
1: అదే సార్, సపోజ్ అబ్డామినల్ సర్జరీ వేసుకుందాం సార్ ఎగ్జాంపుల్. సో అబ్డామినల్ సర్జరీకి మెయిన్గా అబ్డామినల్ రిలేషన్ ఇంటెస్టైనల్ సర్జరీ అనుకోండి, ఇంటెస్టైనల్ సర్జరీ అంటే బౌల్ మూమెంట్స్ చూస్తాం సార్. అది బౌల్ మూమెంట్స్ వచ్చినప్పటి నుంచి కొంచెం ఓవరాల్గా ఆలోచిస్తాం, ఎందుకంటే మొటిలిటీ ఆఫ్ ద బౌల్ ఉండాలి. ఆ మొటిలిటీ ఆఫ్ ద బౌల్ ఉంటే ఫ్రీగా ఉంటుంది, ఇంకా తీసుకునే ఆహారం వాటర్ ఏమన్నది ఫస్ట్ వాటర్ యాడ్ చేస్తాం సార్, లిక్విడ్ డైట్. దాని తర్వాత సెకండ్ డే నుంచి సాఫ్ట్ డైట్ ఇస్తాము, దాని తర్వాత నుంచి సెమీ సాలిడ్ సాలిడ్ డైట్, అట్లా థర్డ్ డే నుంచి బాగా ఇస్తారు.

0: మరి డాక్టర్ గారు, ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రధానంగా ఇట్లా అపెండిసైటిస్ అని అనుకుంటే, ఆ వ్యక్తికి షుగర్ వ్యాధి కానీ ఇట్లా హైపర్ టెన్షన్ కానీ ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
1: అదే సార్, వాటిని కంట్రోల్ పెట్టుకుంటాం సార్. వాటిని ఇంజెక్షన్ రూపంలో అయితే ఫస్ట్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఇంజెక్షన్ రూపంలో కంట్రోల్ పెడతాము, లేకపోతే ఆల్రెడీ వాళ్ళు చేసుకుంటే అండర్ కంట్రోల్ ఉంటే అదే ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తాం సార్, అదే సరిపోతుంది. ఎందుకంటే పేషెంట్ ఆల్రెడీ ఒక ట్యాబ్లెట్ రూపంలో వాడుతున్నాడు, కంట్రోల్లో ఉంది, 150, 250, 200 లోపల ఉంటుంది షుగర్, అదే ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తాము. ఒకవేళ ఎక్కువ ఉండి అబ్నార్మల్ 300, 400 ఉండింది అనుకోండి, వాటిని ఇన్సులిన్ హ్యూమన్ యాక్టివేటెడ్ ఇన్సులిన్ వేసి దాన్ని కొంచెం తగ్గించుకొని ఆ లెవెల్ మెయింటైన్ చేసుకుంటూ పోస్ట్ ఆపరేటివ్గా ఒక 1-2 వీక్స్ అటు ఇచ్చుకుంటూ లెవెల్ మెయింటైన్ చేసుకొని అంటే ఊండ్ హీలింగ్కి ఇబ్బంది లేకుండా దానికి ట్రై చేస్తాం సార్.
0: ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు అది గాయం మానటం ఏమైనా లేట్ అవుతుందంటారు, ఇలా షుగర్ వ్యాధిగ్రస్తులకి శస్త్రచికిత్స చేస్తే?
1: అంటే మామూలుగా వాళ్ళకి వీళ్ళకి కొంచెం తేడా ఉంటుంది సార్, కాకపోతే ఇంకా మనం చేసుకుని మెడికేషన్స్ కూడా వాడుతూ ఉంటాము పొజిషన్ బట్టి, మెజారిటీ ఇబ్బంది లేకుండా చేయాలని మన తపని సార్. బేసిక్గా
0: ఇప్పుడు డయాబెటిక్ ప్రస్తావన వచ్చింది కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులకి సాధారణంగా కాళ్ళకి ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటాయి, వాటిని ఏ రకంగా మీరు ఇబ్బంది లేకుండా చూస్తారు?
1: మంచి క్వశ్చన్ సార్. అది ఈ డయాబెటిక్ ఫుడ్ అనేది ఇంపార్టెంట్ సార్. అది ఎందుకంటే ఇప్పుడు డే బై డే డయాబెటీస్లో ఇప్పుడు టోటల్గా మోర్ దెన్ సపోజ్ 100 మెంబర్స్లో ఒక 50-50 కాదు సార్, ఇంకా మోర్ దెన్ 60-70% డయాబెటిక్ పీపుల్స్ వస్తున్నారు. వాళ్ళలో కొంతమంది ఒక పర్సంటేజ్ ఒక పీపుల్ 30-40% వచ్చి, ఎందుకంటే కొంచెం నెగ్లెక్ట్ వల్ల, ఈ నెగ్లిజెన్స్ వల్ల ఏమవుద్దంటే డయాబెటీస్ పెరుగుతూ ఉంది. ఈ డయాబెటీస్ పెరిగిన దానివల్ల ఏమవుద్దంటే కాంప్లికేషన్స్, అంటే పెరిఫరల్ న్యూరోపతి అని వస్తుంది, తర్వాత వాస్కులర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సార్, అది మైక్రోవాస్కులర్ డిసీజెస్. దానివల్ల అంటే ఫుట్లో న్యూరోపతీస్ వస్తాయి, పెరిఫరల్ న్యూరోపతి, తర్వాత ఈ ఆర్టెరియల్ డిసీజెస్, ఈ రెండింటి వల్ల సర్క్యులేషన్ తగ్గుతుంది అనమాట, కాళ్ళలో సెన్సేషన్ తగ్గిపోతుంది. ఈ సెన్సేషన్ తగ్గిపోతే సపోజ్ చిన్న దెబ్బ తగిలినా కానీ వాళ్ళకి తెలియదు అనమాట, సపోజ్ గుళ్ళకు పోతూ ఉంటారు, గుళ్ళలో మధ్యాహ్నం ఒకసారి పోయినప్పుడు ఎండ ఎక్కువ ఉంటుంది, ఆ టైం మనకే కాళ్ళు సరసరస కాలిపోతూ ఉంటారు, ఆ టైంలో వాళ్ళకి తెలియదు అనమాట, ఫిర్గా నచ్చేస్తారు, ఆ నచ్చేసినప్పుడు బబ్బులు ఏర్పడిపోద్ది. దాన్ని అట్టే వదిలేసి ఏమవుతుందంటే జస్ట్ గ్రాడ్యువల్గా షుగర్ ఏంటంటే అది మీడియా ఫర్ బ్యాక్టీరియా అనమాట, సో ఎంటర్ అయిపోయేసి ఈ ఫుట్లో వచ్చి 4 లేయర్స్ ఉంటాయి సార్ ఫుట్. ఒకసారి బ్యాక్టీరియా ఎంటర్ అయిపోయిందంటే సెప్సిస్ వచ్చేస్తే ఆ ఫుట్ లేయర్స్ లోపల స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అది స్ప్రెడ్ అయిపోయిన తర్వాత సామాన్యంగా ఇంకా డాక్టర్ దగ్గర వచ్చినప్పుడు పైన వరకు అట్టు క్లీన్ చేసుకోవడము, తర్వాత ఎట్ చేసుకోవడం అట్టు చేసినా కానీ మానదు అది సామాన్యంగా. అందుకని మేము ఎప్పుడు కూడా పేషెంట్ చెప్పేది ఏంటంటే మీరు ముఖాన్ని ఎంత ఫ్రీగా ఎన్నిసార్లు ముఖం కట్టుకుంటారో కాళ్ళు కూడా అదే విధంగా శుద్ధంగా పెట్టుకోవాలి, ఎక్కడైనా పోయేటప్పుడు గొడవకు పోయేటప్పుడు కూడా గొడవకి ఎప్పుడు పోయేటప్పుడు సాయంకాలంగా పోండి, ఎండకు పోబాకండి, చెప్పులు ఇంట్లో కూడా చెప్పులు వేసుకోండి, బయట కూడా చెప్పులు వేసుకోండి, ఇంటికి ఒకటి బయటకు ఒకటి, ఎందుకంటే అటుంటే బెటర్గా ఉంటుంది, కొంచెం ప్రివెన్షన్ నేను చెప్పేసి. తర్వాత వచ్చిన తర్వాత ఇంకా డాక్టర్గా మేము చేయాల్సింది ఇంకా మళ్ళీ డాప్లర్ చేసుకోవడము, తర్వాత రొటీన్ టెస్టులు చేసుకోవడము, తర్వాత రెగ్యులర్గా డ్రెస్సింగ్స్ చేసుకోవడము, తర్వాత ఏ లెవెల్లో ఉంది అని చూసుకొని. సో ఎందుకంటే దాన్ని అట్టే కానీ వదిలేసి ఏమవుతుందంటే ఫర్దర్గా స్ప్రెడ్ అయిపోయేసి ఆంపిటేషన్ కూడా పోయే అవకాశాలు ఉంటాయి, అట్లా కాళ్ళు కూడా తీసే అవకాశాలు, సెల్యులైటిస్ వచ్చి తర్వాత సెప్సిస్లో పోయేసి అది కానీ ఇంకా సెల్యులైటిస్ ఇంకా ఫర్దర్గా సర్క్యులేషన్ వెళ్ళిపోయి
0: కూడా శరీరం
1: సెప్సిస్ అంటే మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్స్ వచ్చి అక్కడ ఆంపిటేషన్ దాకా చేయాల్సి వస్తుంది. సో
0: ప్రాణాపాయం కూడా ఉంటుంది
1: డెఫినెట్లీ సార్, మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్స్ వస్తాయి ఈ సెప్సిస్లో, ఆ బ్యాక్టీరియా స్ప్రెడ్ అయిపోయేసి మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ వచ్చేసి సో అన్ని సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతాయి.
0: కాబట్టి ఆ డయాబెటిక్ ఫుడ్ అది మీరు అన్నట్టు ముఖం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాము, కాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కాళ్ళు కాలుతాయి అది కానీ తెలియదు,
1: తెలియదు న్యూరోపతి
0: అది
1: పెరిఫెరల్ న్యూరోపతి,
0: నొప్పి తెలియదు కాబట్టి మనకేం లేదులే,
1: నాకేం తెలియదు కాలేదని
0: కాబట్టి అక్కడ జాగ్రత్తగా
1: ఉండాలి.
0: మరి డాక్టర్ గారు, ఇప్పుడు ఈ డయాబెటిక్ మూలాన ఈ కాళ్ళ వరకైనా ఇంకా మిగతా అవయవాలు అంటే మన పైకి కనబడకుండా కూడా లోపల నుంచి కూడా ఏమన్నా?
1: అదే సార్, న్యూరోపతి అండ్ ఆర్టీరియల్ డిసీజెస్. సో ఆర్టీరియల్ వెజల్స్ నేరోయింగ్ అవుతుంది, తర్వాత సర్క్యులేషన్ ఎఫెక్ట్ అవుతుంది. సర్క్యులేషన్ ఎఫెక్ట్ అయినప్పుడు మనకి ఫుట్ ఎగ్జాంపుల్ ఫుట్టే తీసుకుంటున్నాము, ఫుట్ వరకు ఫుట్ సప్లై చేసి ఆర్టీరియల్స్ నేరో అయిపోతాయి సార్, అది సర్క్యులేషన్ తగ్గిపోతుంది. సర్క్యులేషన్ తగ్గిపోతే ఇంకా ఉండ్ కూడా సరిగా, ఎందుకంటే ఆక్సిజన్ సప్లై దానికి ఉండదు కదా, దట్ నేచురలీ ఉండ్ హీలింగ్ డిలే అయిపోతుంది, ఇంకా ఫర్దర్గా బ్యాక్టీరియా స్ప్రెడ్ ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనం ఎన్ని యాంటీబయాటిక్ ఇచ్చి ఉండ్ డిబ్రేట్మెంట్ చేసి తర్వాత ఇంకేమైనా స్క్రీన్ గ్రాఫ్ట్లు చేసి అన్నీ చేసి ఇన్నీ చేసినా కానీ ఒకసారి ఇప్పుడు అనేది చాలా కష్టం అవుతుంది సార్. అది అట్టాటికి మ్యాక్సిమం చేస్తాము, లిమ్ సేవింగ్ యాటిట్యూడ్లోనే ఉంటాం మేము, తర్వాత ఇంకా తప్పదంటే ఇంకా మళ్ళీకి చేయాల్సి వస్తుంది.
0: అయితే మన డాక్టర్ గారు, ఇప్పుడు ఈ డయాబెటిక్ ఫుడ్ అన్న

0: తర్వాత ఎక్కువగా ఇప్పుడు మనం వింటూ ఉన్నాము మోకాళ్ళ కీళ్ళు మార్పిడి శస్త్రచికిత్స అని అంటున్నారు. ఇది అసలు అవసరం అంటారా? ఏ ఏ పరిస్థితుల్లో అవసరం అవుతాయి అంటారు సార్?
1: కీళ్ళ మార్పిడి అంటే ఏది ఇదే సార్, మెయిన్గా ఆస్టియోఆర్థరైటిస్ వల్ల ఇది వస్తుంది సార్. ఇది వెయిట్ ఒబేసిటీ సార్, మెయిన్గా ఒబేసిటీ,
0: అధిక బరువు
1: మూలం వల్ల ఒబేసిటీ వల్ల వస్తుంది. తర్వాత మళ్ళీ ఇంకా వాళ్ళు చేసే ఉద్యోగము, తర్వాత దానివల్ల ఏంటంటే స్టేజెస్ ఉంటాయి సార్. అది ఆస్టియోఆర్థరైటిస్ స్టేజెస్ వల్ల స్టేజ్ 1, 2, 3, 4 అని వస్తుంటుంది. ఈ స్టేజెస్లో ఏమవుతుందంటే జాయింట్ స్పేస్ ఇన్ బిట్వీన్ ఉంటుంది సార్, కుషన్ లాగా ఉంటుంది అన్నమాట. ఇన్ బిట్వీన్ ఆర్టిక్యులర్ కాండైల్స్ కుషన్ లాగా ఉంటుంది. ఆ కుషన్ అనేది గ్రాడ్యువల్గా టేర్ అవుతూ ఉంటుంది. ఏదైనా ఇంజురీ అయినా కానీ, ఇంజురీ తర్వాత ఇన్ఫెక్షన్స్, తర్వాత మళ్ళీ ఇంకెక్కడన్నా అదర్ రీజన్స్, సో మెనీ రీజన్స్ ఉంటాయి సార్. బ్లడ్లో సర్క్యులేషన్లో ఇన్ఫెక్షన్స్ రావడము, తర్వాత ఒకటి ఆర్థరైటిస్ వల్ల సో ఆ జాయింట్ సర్ఫేస్ బాగా కంప్లీట్ గరిపోతాయి అన్నమాట. పేషెంట్ కింద కూర్చోలేడు. కొంతమంది ఏంటంటే అంటే ఇప్పుడు అంతా యూరోపియన్ మోడల్ ఎటిన్ అయిపోయింది సార్.
0: అవును,
1: అది అయితేనే కొంచెం సేఫ్గా అనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరికి ఒక ఏజ్ వచ్చేస్తే యూరోపియన్ మోడల్ లెటిన్ వాడితేనే మంచిది సార్. ఎందుకంటే అదర్వైజ్ ఎందుకంటే ఈ జాయింట్స్ కూర్చొని లేసేది అరిగిపోతున్నాయి, తర్వాత పేషెంట్స్కి ఇబ్బంది. కాబట్టి బెటర్ ఒక ఏజ్లో వీఆర్ సజెస్టింగ్ యూరోపియన్ మోడల్ లెటిన్ పెట్టుకోండి అని చెప్పేస్తా ఉంటాం.
0: ఇండియన్ టైప్ కాకుండా
1: పెట్టుకుంటే సార్. తర్వాత మీరు ఆర్థరైటిస్ ఇది అడిగారు కదా, జాయింట్ రీప్లేస్మెంట్ గురించి. జాయింట్ రీప్లేస్మెంట్ అనేది ప్రొసీజర్స్ అదే సార్, స్టేజెస్ చెప్పాను కదా సార్. స్టేజ్ 3 తర్వాత అంటే ఫస్ట్ ఏం చేస్తాం అంటే మెడికేషన్స్ వాడతాము, తర్వాత గుజ్జు వచ్చేదానికని ట్రీట్మెంట్ ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి సార్ వైద్యము, అది వాడతాము. తర్వాత కొన్ని ఎక్సర్సైజ్, క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్, ఎందుకంటే ఈ క్వాడ్రిసెప్స్ మజిల్స్ వీక్ అయితే కూడా అట్రాక్టివ్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ మజిల్ స్ట్రెంగ్త్ అయితే ఆ జాయింట్ అది ఆర్థరైటిస్ కూడా కొంచెం తగ్గుతుంది. సో ఇంకా మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డైట్, ఒబేసిటీ తగ్గించుకోవడము, అది తగ్గించుకుంటూ చేసుకోవాలి. ఇంకా కొన్ని స్టేజ్లో అంటే డైరెక్ట్గా ఒక ఇంజెక్షన్ కూడా ఒకటి వేస్తారు, ఇంట్రాక్యులర్ మరియు ఇంట్రాక్యులర్ ఇంజెక్షన్ కూడా, స్టెరాయిడ్ ఇంజెక్షన్ కూడా ఒకటి వేస్తాము. ఇంకా నెక్స్ట్ స్టేజెస్ దాటితే నెక్స్ట్ నీ రీప్లేస్మెంట్ చేస్తున్నారు సార్. నీ రీప్లేస్మెంట్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంది, చాలా మందికి మన హాస్పిటల్ కూడా నీ రీప్లేస్మెంట్ చేస్తున్నారు.
0: ఇప్పుడు ఇలా మనం స్వతహాగా జన్మత వచ్చినాయి కాకుండా ఇట్లా ఆర్టిఫిషియల్ మరి జాయింట్స్ పెట్టడం వలన జీవన విధానం ఏమన్నా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందంటారు
1: సార్? కంప్లీట్గా ఆ దాంట్లో సఫర్ అయ్యేదానికన్నా మనం ఈ ఆర్టిఫిషియల్ లింబ్ పెట్టుకొని లైఫ్ స్టైల్ మార్పు చాలా ఇప్పుడు జరుగుతున్నాయి సార్. అది నెంబర్ ఆఫ్ కేసు జరుగుతుంది,
0: చాలా మంది
1: క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనకు కావాల్సింది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ సార్. అది క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం ఎంతకాలం హ్యాపీగా లైఫ్ లీవ్ లీడ్ చేసామా అనే దాని గురించే చూస్తున్నారు పేషెంట్లు. కాబట్టి ఎవరైనా కాదు పేషెంట్లు కాదు ఎవరైనా కానీ మనకు కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనే దానికోసమే డాక్టర్ల దగ్గరికి వస్తుంటారు సార్. మినిమం ఒక 15-20 ఇయర్స్ దాకా నీ రీప్లేస్మెంట్ చేసుకున్న వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, ఇబ్బంది
0: చేసుకోవాలి. అయితే మన డాక్టర్ గారు ఇప్పుడు ఇట్లా నీ రీప్లేస్మెంట్, తర్వాత డయాబెటిక్ ఫుడ్, ఈ తర్వాత మనకి ఎక్కువగా మనం వింటూ ఉన్నది ఈ హార్ట్ సర్జరీ కూడా బైపాస్ అంటారు, తర్వాత స్టెంట్ అంటారు, ఇట్లాంటి వాటిల్లో ఈ శస్త్రచికిత్స ఏ రకమైన పాత్ర పోషిస్తుంది అంటారు
1: సార్? ఇప్పుడు ఈ డయాబెటీస్ అనేది సిస్టమిక్ డిసీజ్ సార్, టాప్ టు బాటమ్ తలకాడి నుంచి మైక్రోవాస్కులర్ డిసీజ్, మైక్రో మ్యాక్రోవాస్కులర్ ఎఫెక్ట్ అవుతుంది, కళ్ళు పోతాయి సార్, రెటినైటిస్, తర్వాత డయాబెటిక్ రెటినోపతి వస్తుంది, కళ్ళలో బాగా రెటినా ఇదైపోతుంది, తర్వాత అక్కడ చిన్న చిన్న వాస్కులర్ వచ్చి అక్కడ హిమరేజెస్, రెటినల్ హిమరేజెస్ వస్తాయి. కాబట్టి అక్కడ నుంచి ఇంకా డెఫినెట్గా ఇంకా కొరనరీ హార్ట్ డిసీజ్, అథెరోస్క్లెరోసిస్ ప్రాసెస్ జరుగుతుంది. ఇంకా హార్ట్లో వెజల్స్, వాటిలో అథెరోస్క్లెరోసిస్ ప్రాసెస్ వల్ల మనకు మెయిన్గా సప్లై చేసే ఆ మూడు వెజల్స్, రైట్ లెఫ్ట్ హ్యాండ్ ఏరియా డిసెండింగ్ ఆర్టరీస్, అవి క్లోజ్ అయ్యిన దానివల్ల మనకి హార్ట్ అటాక్లు రావడము, దానికి స్టెంట్లు పెట్టుకోవడం జరుగుతూ ఉంది. సో దాన్ని బట్టి ఇంకా కార్డియాలజిస్ట్లు దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తూ ఉంటారు సార్, ఈ పేషెంట్కి స్టెంట్ సరిపోతుందా, తర్వాత ఇంకా వేరే సార్, వేరే ఇంకా బైపాస్ చేయాలనేది అవుతుంది సార్. సర్జరీ రూపంలో ఇప్పుడు ఈ స్టెంట్ రూపం, స్టెంట్లే ఎక్కువ జరుగుతున్నాయి. బైపాస్ సర్జరీస్ కూడా ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్స్ కూడా వచ్చాయి సార్, కొన్ని మినిమల్ యాక్సెస్ సర్జరీస్ అని వచ్చాయి, దాంతో రోబోటిక్ సర్జరీస్ ద్వారా కూడా ఇప్పుడు కార్డియాక్ బైపాస్ కూడా చేస్తున్నారు.
0: ఓపెన్
1: చేయకుండానే కూడా టెక్నిక్స్ వచ్చినాయి సార్,
0: హార్ట్
1: వచ్చినాయి సార్, అది కూడా బాగానే హెల్ప్ఫుల్గా ఉంది.
0: తర్వాత మరి డాక్టర్ గారు ఈ బ్రెయిన్ సర్జరీస్ కనుక మనం పరిశీలిస్తే మరి మెదడులో ఏవో కణితులు ఉన్నాయి, సర్జరీ చేయాలి అని అంటారు, అది ఏ రకంగా అవసరము, అవసరమైనప్పుడు ఏ రకమైన జాగ్రత్తలు మీరు తీసుకుంటారు?
1: ఇది మెయిన్గా సింప్టమ్స్ సార్, ఇది మెయిన్గా సింప్టమ్స్. ఈ సింప్టమ్స్ ఒకసారి తెలియదు అనమాట మెయిన్గా కొంతమందికి, ఈ తలలో ఉండే సింప్టమ్స్ ఒకసారి పేషెంట్కి తెలియకుండానే స్టేజెస్ దాటిపెట్టారు సార్. ఇది కొన్ని స్టేజెస్ దాటిపెట్టి అబ్నార్మల్ స్టేజెస్ వచ్చేసి, తర్వాత ఫైనల్ స్టేజ్ ఫిట్స్ వచ్చే ఫిట్స్ కానీ, తర్వాత ఇంకా హెడ్ ఏక్లు రావడము, తర్వాత గిడ్డీనెస్ రావడము, కళ్ళు పైకి పోవడము, మూతి పక్కకు రావడము, లైట్ ఫిట్స్ లాగా అట్లా వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ ఫిట్స్, ఆ సింప్టమ్స్ వచ్చినప్పుడు మనం ఎంఆర్ఐ స్కాన్ తీస్తాం. ఎంఆర్ఐలో

0: మనకు బయటపడతాయి. ఎంఆర్ఐలో బయటపెడితే అప్పుడు మనం చూస్తాం సార్ డిఫరెంట్ డిఫరెంట్ ఏమున్నాయితే బ్రెయిన్లో, దేనివల్ల వచ్చింది ఇది. దాంట్లో ఎన్నో ఎన్నో రీజన్స్ ఉంటాయి సార్, ఇది కొంచెం ఇన్ఫెక్టివ్ రీజన్స్ ఉంటాయి, ట్యూబర్క్లోసిస్ రీజన్స్ ఉంటాయి, తర్వాత మళ్ళీ ఇన్న ట్రామా ఎప్పుడైనా మనకు తెలియకుండా ట్రివియల్ ఇంజురీ జరిగినా కానీ తలలో ఏమైనా చిన్న క్లాట్లు ఏమి ఉండొచ్చు, తర్వాత ఏమైనా ట్యూమర్స్ అనే ఉంటాయి అన్నమాట. సపోజ్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కొన్ని మెడికల్గా ట్రీట్మెంట్ ఇచ్చేటి కొన్ని ఉంటాయి సార్, కొన్ని సర్జికల్ రిలేటెడ్గా ఉన్నాయి. ఈ సర్జికల్ రిలేటెడ్ దానికి ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ చేసి తర్వాత మ్యాక్సిమం దానికి మినిమం స్టీరియోటాక్టిక్ న్యూరో సర్జరీస్ అని ఉంటారు సార్, స్మాల్ బర్హోల్ కేసి అక్కడ వరకు ఫోకస్ చేసి తీసేటి ఉంటాయి. తర్వాత దాంట్లో కూడా కొన్ని బినైన్ మ్యాలిగ్నెంట్ కూడా ఉంటాయి సార్. బినైన్ అంటే ఈజీగా సర్జరీ చేస్తే హ్యాపీగా నార్మల్ కండిషన్కి వచ్చే కండిషన్స్ ఉంటాయి, కొన్ని సర్జరీ చేసినా కానీ దానివల్ల ఏంటంటే ఎఫెక్ట్స్ వస్తాయి, సీక్లెస్ వస్తాయి. ఆ సీక్లెస్ని ప్రివెంట్ చేయడానికి మినిమల్ యాక్సెస్, ఎందుకంటే మొత్తం బ్రెయిన్లో అంతా మొత్తం రిమూవ్ చేయలేదు సార్, ఇది ఒక పార్ట్. సపోజ్ పెద్ద గడ్డ ఉంటే దాన్ని కొంతవరకు చెక్కేసి తీసేసి తర్వాత మిగతా సపోర్ట్ థెరపీ ఇచ్చుకొని మెయింటైన్ చేసుకొని కొంచెం క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇచ్చేదానికి ట్రై చేస్తారు.
1: అయితే మన డాక్టర్ గారు ఇప్పుడు కొత్తగా లేజర్ సర్జరీ అని అంటున్నారు, ఇది ఏ రకంగా చేస్తారు?
0: లేజర్ సర్జరీస్ కొన్ని రకాలు ఉంటాయి సార్, ఈ డెర్మటాలజీ ప్రొసీజర్స్లో కొన్ని ఉంటాయి, తర్వాత ఐస్లో యాగ్ లేజర్స్, తర్వాత కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి సార్, లైట్ యాంప్లికేటెడ్ ఎనర్జీ రేడియేషన్స్ అన్నీ ఉన్నాయి సార్, ఇది లేజర్ అనేది అది చాలా హెల్ప్ఫుల్ సార్. అది కూడా కంట్లో కొన్ని మైక్రో అన్యూరిజమ్స్, తర్వాత కొన్ని అటువంటి ప్రొసీజర్స్ అన్ని చేయడానికి లేజర్సే మెయిన్ చేస్తున్నారు సార్, యాగ్ లేజర్స్ అనేది. తర్వాత ఇంక వేరే అదర్ ప్రొసీజర్స్ వచ్చి ఇంకా ఫిస్టుల ఆపరేషన్స్ కూడా లేజర్స్తో చేస్తారు,
1: లేజర్
0: ఫిస్టుల ఆపరేషన్స్, తర్వాత ఇంకా అది మెయిన్గా. తర్వాత మిగతా ఇంకా డెర్మటలాజికల్ ప్రొసీజర్స్ యూజ్గా చేస్తాను, డెర్మా ఆపరేషన్స్, తర్వాత లేజర్ ఫేస్లో కాస్మెటిక్ సర్జరీస్ వాటికి లేజర్ ఉపయోగిస్తాను.
1: స్కార్స్ పడకుండా
0: పడకుండా చిన్న చిన్న ఉంటాయి సార్, అది మ్యాలిగ్నెంట్స్, ఇది పిగ్మెంట్స్, ఆ పిగ్మెంట్స్ పోవడానికి కూడా డెర్మా ఆపరేషన్స్ అట్టే నీట్గా,
1: టాటూస్ ఏమైనా ఉంటాయి
0: అటు పోవడానికి కూడా చేస్తున్నారు సార్, అవి వాటికి బాగా ఉపయోగపడుతున్నాయి.
1: అయితే మరి డాక్టర్ శ్రీధర్ గారు, మీరు ఈ సర్జరీ ఈ శస్త్రచికిత్స రంగంలో ఈఎస్ఐ హాస్పిటల్ నుంచి తర్వాత ఇప్పుడు మీరు సొంతంగా ఉంటూ ఎంతో చాలా పేషెంట్స్ని ఎంతోమందిని చూస్తుంటారు, ఈ శస్త్రచికిత్స పట్ల ప్రజల్లో ఒక రకమైనటువంటి అపోహలు చాలా ఉన్నాయి, ఈ ప్రస్తుత పరిస్థితులు ఏ రకంగా ఉందంటారు?
0: అదే, ఇది ప్రతిదీ కూడా మనకి పేషెంట్ ఇప్పుడు ఉండే కండిషన్స్లో కొంతమంది ఏంటంటే సెకండ్ ఒపీనియన్ తీసుకుంటుంటారు సార్, పేషెంట్స్ కూడా ఒక డాక్టర్ దగ్గరికి వస్తారు, ఆ డాక్టర్ ఏం చెప్తారో చూస్తారు, మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గర పోతారు, ఆ డాక్టర్ దగ్గర చూస్తారు, సో ఇంకా రెండు చేసుకొని వాళ్ళు ఫైనల్గా వాళ్ళు కన్ఫర్మేషన్కి వస్తున్నారు. సో దానివల్ల ఇప్పుడు చాలా వరకు బెటర్గానే ఉంది, ఎందుకంటే ఈ డాక్టర్ ఏం చెప్తున్నాడు, ఆ డాక్టర్ ఏం చెప్తున్నాడు, సో ఈ డాక్టర్ రెండు డాక్టర్ ఒకటే చెప్తే దిగేస్తున్నారు. తర్వాత మళ్ళీ ఇంకా ఫైనాన్షియల్ మ్యాటర్స్, తర్వాత ఇన్సూరెన్సెస్, వీళ్ళకి ఆరోగ్యశ్రీ ఉందా, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఉందా, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నాయి అవి చూసుకుంటున్నారు సార్, అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ అనేది మస్ట్ సార్, ఇన్సూరెన్స్ చేసుకుంటే హ్యాపీ పేషెంట్, ఎందుకంటే ఎవరికి ఏ క్షణం ఏమవుతుందో తెలియదు, అంటేటప్పుడు ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ చేసుకొని దాన్ని బట్టి లీడ్ చేస్తే బెటర్గా ఉంటుంది లైఫ్. ఎందుకంటే అమెరికా అటు చోట 100% ఇన్సూరెన్స్ ఉంటేనే వాళ్ళు అలో చేస్తారు, మన ఇండియాలోనే ఇంకా ఇన్సూరెన్స్ చేసుకున్న పర్సన్స్ చాలా తక్కువ, 15%, 20% కూడా తక్కువ, ఇంకా తక్కువ ఉన్నారు కాబట్టి అది పెరగాలి, పెరిగితే చాలా వరకు హ్యాపీగా ఉంటుంది.
1: ఇప్పుడు మరి డాక్టర్ గారు, ఏదైనా ఒక వ్యాధి వచ్చి దానికి శస్త్రచికిత్స ప్రిస్క్రైబ్ చేసి ఇలా చేసుకుంటే మంచిది అనే దానికి ఒక టైం ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది, చేసేస్తారు. ఏదైనా ప్రమాదాన బారిన పడి ఎమర్జెన్సీ ప్రొసీజర్లో మీరు శస్త్రచికిత్స చేయాలి ఈ వ్యక్తికి అని అన్నప్పుడు మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు?
0: ఇమీడియట్గా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్, మేము డయాగ్నోస్ చేసుకుంటాం ఫస్ట్, ఏంది డయాగ్నోస్ ఎట్లా ఉంది, సపోజ్ ఇంజురీ అయింది అనుకోండి, ట్రామా అయింది, అబ్డామినల్ ఇంజురీ అయింది, దానికి ఇమీడియట్గా డయాగ్నోసిస్ చేస్తాం. డయాగ్నోస్ అబ్డామినల్ ట్రామా అయింది అనుకోండి సార్, అది ఏం పేషెంట్ అన్కాన్షియస్లో వచ్చాడు, బ్లీడ్ అవుతుంది లోపల, ఏం బ్లీడింగ్, లివర్ బ్లీడింగా లేకపోతే స్ప్లీనిక్ బ్లీడింగా, తర్వాత ఇంటెస్టైన్లో పర్ఫెక్షన్స్ ఏర్పడినా చూస్తాం సార్. సపోజ్ లివర్ బ్లీడింగ్ అంటే ఇంకా స్కాన్లో తెలిసిపోద్ది, సిటీ స్కాన్ చేస్తాం, ఇమీడియట్ తెలిసిపోతే దాంట్లో ఇమీడియట్గా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి బ్లడ్ దానికి కావాల్సిన బ్లడ్ తెప్పించుకోవడము, తర్వాత ఇంకా టీమ్ ఏర్పరచుకుంటాం మేము, డాక్టర్స్ని ఇద్దరు, ఎందుకంటే ఒకరే కాకుండా ఇంకో డాక్టర్ సపోర్ట్ డాక్టర్స్ తీసుకొని దాన్ని బట్టి ఇద్దరు డాక్టర్స్ కలిసి ప్లాన్ చేసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి స్ప్లీన్ యాక్టివ్ అనుకోండి, స్ప్లీన్ రిమూవ్ చేసేస్తాం, ఎందుకంటే ఒకసారి స్ప్లీన్ యాక్టివ్ దాంట్లో మళ్ళీ స్టేజెస్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2 అని ఉంటుంది, ఎందుకంటే మ్యాక్సిమం బ్లీడ్ అయిపోతూ ఉంటుంది సార్. తర్వాత ఇంకోసారి ఎక్టోపిక్ పిగ్నెన్సీ అని ఉంటుంది, ఎక్టోపిక్ పిగ్నెన్సీ రప్చర్ అని ఉంటుంది అనమాట, లోపల సివియర్ పేషెంట్ పిగ్నెన్సీ 2-3 నెలలు మిస్డ్ పీరియడ్, తర్వాత పెయిన్ అబ్డోమిన్, తర్వాత చూస్తే ఇంకా లోపల ఈ ట్యూబల్ ప్రెగ్నెన్సీ సార్, అది ట్యూబల్ ప్రెగ్నెన్సీలో రప్చర్ అయ్యేసి లోపల సివియర్ బ్లీడింగ్ అన్నమాట, లోపలంతా బ్లడ్ సో అటువంటి ఎమర్జెన్సీ
1: పెద్ద ప్రాణానికి

0: చేయాల్సిన ఎమర్జెన్సీ చేయాల్సిందని. సో అటెండ్ లాప్రోస్కోపిక్ కూడా వీఆర్ బీయింగ్ లాప్రోస్కోప్లో చూసుకొని ఇమీడియట్గా పేషెంట్ ఒక రెండు మూడు బాటిల్ బ్లడ్ ఎక్కిచ్చేసి సాల్పింగ్ రెక్టమీ చేసేస్తే హ్యాపీ పేషెంట్ సెకండ్ నుంచి రికవరీ హ్యాపీ.
1: అయితే ప్రధానంగా మీకు ఈ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్లో కొంచెం నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ టైం ఉండదు,
0: ఎందుకంటే కన్సర్న్ తీసుకుంటాము డయాగ్నోస్ బేస్డ్ ఆన్ డయాగ్నోస్ వీళ్ళు వీఆర్ డూయింగ్. వాళ్ళు పేషెంట్ కూడా హరిబిరిగానే ఉంటారు సార్ ఎందుకంటే సిచ్యువేషన్ వాళ్ళకు తెలుస్తుంది. తర్వాత ఏం చేస్తారు డాక్టర్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము కన్సర్న్ తీసుకుంటాము వీఆర్ డూయింగ్ సార్ అదర్వైజ్ పేషెంట్ వీళ్ళు లాస్ట్ ద పేషెంట్.
1: అదే సార్ ఒకసారి సర్జరీ అయిపోయిన తర్వాత ఈ రోగి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే
0: సార్ బేసిక్గా ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద సర్జరీస్ సార్. సపోజ్ ఎగ్జాంపుల్ సింపుల్ ఆపరేషన్స్ అంటే మేము అపెండిక్సే చెప్తాము సింపుల్గా. దానికి ఏంటంటే ఇంటెస్టైనల్ సర్జరీస్ కదా అది, దానికి మామూలుగా లాప్రోస్కోపీ కూడా చేస్తున్నాం కాబట్టి పెద్దగా ఇప్పుడు మామూలుగానే రొటీన్గా ఇప్పుడు సపోజ్ ఈరోజు చేస్తాం సార్ సర్జరీ, ఆ రోజు కాకుండా ఆ రోజు కంప్లీట్గా నిలబై మౌత్ పెట్టి ఐ ఫ్లూయిడ్స్ పెడతాము, పక్క రోజు మార్నింగ్ నుంచి సిప్స్ ఆఫ్ వాటర్ ఇస్తాం, ఆ రోజంతా లిక్విడ్ డైట్ ఇస్తాం. తర్వాత సెకండ్ డే వచ్చి సెమీ సాలిడ్ ఎందుకంటే బౌల్ మూమెంట్ చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేస్తాం సార్. సెకండ్ సెమీ సాలిడ్ థర్డ్ డే నుంచి కొంచెం కొంచెం సాలిడ్స్ యాడ్ చేస్తూ నార్మల్ డేట్కి వచ్చేస్తాం. అది అది రిలేటెడ్
1: కొంచెం ఒక ప్రొసీజర్ ఒక టైం బౌండ్
0: గ్రాడ్యువల్గా ఎందుకంటే రికవరీ కావాలి కదా సార్
1: రికవర్ అవ్వదు
0: అందుకని. ఎందుకంటే లోపల సపోజ్ సర్జరీ తర్వాత మూమెంట్స్ రావాలన్నమాట లోపల ఇంటర్నల్ మూమెంట్స్ ఏ పెరిస్టాల్సిస్ రాకుండా మూమెంట్స్ ఉండాలి బౌల్ మూమెంట్స్ కూడా ఉండాలి ఇప్పుడు కూడా అది చూసుకుంటాం ఎందుకంటే ఇన్ఫెక్షన్ వస్తే బౌల్ మూమెంట్స్ రావు అందుకని చూసుకుంటూ గ్యాస్ వచ్చిందమ్మా గ్యాస్ వచ్చి పడుతూ ఉంటాము ఫ్రీగా ఉంటే బాగుంది అంటే సరే వీళ్ళు అలో ద ఫ్లూయిడ్స్
1: అలో చేస్తారు
0: క్లూజ్ చేస్తే
1: దాని ప్రకారం నెమ్మదిగా నార్మల్సీ వచ్చే వరకు మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు
0: ఫాలో అప్ చేస్తాం సార్.
1: మళ్ళీ
0: యాంటీబయాటిక్ ఒకటి ఇంజెక్షన్ యాంటీబయాటిక్ పెయిన్కి పెయిన్ రిలీవింగ్ ఇస్తాం ఇంజెక్షన్.
1: ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇప్పుడు అపెండిసైటిస్ అనుకోండి మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ మీరు రివ్యూలు అవి చేస్తున్నారు?
0: వన్ వీక్ తర్వాత రమ్మంటాం.
1: వన్
0: వీక్ తర్వాత వస్తే అక్కడక్కడ ఇప్పుడు ఈ లాప్రోస్కోపిక్ అయినా కానీ ఒక మూడు వేస్తాం సార్, మూడు పోర్ట్లు వేస్తాము అంబలికల్ పోర్టు తర్వాత ఇంకా రైట్ ఇలా కోసం లెఫ్ట్ ఇలా కోసం పోర్ట్ వేస్తాము, ఒక చిన్న సూచన వేస్తాం దాన్ని రిమూవ్ చేసేస్తాం.
1: నార్మల్ రొటీన్లోకి
0: వెళ్ళిపోవచ్చు, వాకింగ్ కూడా చేసుకోవచ్చు, హ్యాపీ దే ఆర్ హ్యాపీ.
1: చాలా బాగుంది డాక్టర్ శ్రీధర్ గారు. మరి ఈ శస్త్రచికిత్సల గురించి అసలు అంటే ఎన్నో అపోహలు ఉన్నాయి, భయాలు కూడా ఉన్నాయి. అమ్మ ఆపరేషనా అంటే చాలా భయపడిపోయి లేనిపోయి తెక్కువని తెచ్చుకునే సందర్భాలు కూడా మనం గమనిస్తూ ఉంటాం. అయితే మీరు చాలా చక్కగా తెలియజేశారు, మంచి అధునాతన ప్రొసీజర్స్ లేజర్ కూడా వచ్చిందని చాలా చక్కగా తెలియజేశారు, రోబోటిక్ అన్నారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు మా శ్రోతలకు. నమస్కారం అండి.
0: నమస్కారం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్.
2: మీరు ఇంతవరకు వైద్య విజ్ఞానం కార్యక్రమంలో శస్త్రచికిత్స అధునాతన పద్ధతుల గురించి శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ కె శ్రీధర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
2: శ్రోతలు, రేపు రాత్రి 9:30 ఏకచిత్రగానం శీర్షికన ప్రమీలార్జునీయం చిత్రం నుంచి పాటలు ప్రసారమవుతాయి.
4: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
5: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
4: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
5: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
6: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
4: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
5: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను

0: సంక్షిప్తమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
0: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 7:00 దాటి 5 నిమిషాలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పేపర్ లీకేజీ, ప్రవేశ పరీక్షల్లో అక్రమాల నివారణ అంశాలకు సంబంధించి ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలియజేసింది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు ఈరోజు న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధివర్గంతో సమావేశమయ్యారు. భేటీలో సీజేపీ ప్రభుత్వం ముందు 3 డిమాండ్లనుంచింది. రొమేనియా పర్యటనలో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో భారత్ రొమేనియాల మధ్య 3 అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అణిచివేతల పట్ల ఐక్యరాజ్య సమితి అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి పట్ల భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పేపర్ లీకేజీ, ప్రవేశ పరీక్షల్లో అక్రమ పద్దతుల నివారణ అంశాలకు సంబంధించి ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలియజేసింది. దోషుల విచారణకు త్వరితగతిన చేపట్టేందుకు ఫాస్ట్రాక్ కోర్టుల ఏర్పాటు, అక్రమాలకు పాల్పడే వారిపై మరింత కఠిన చర్యలకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. బిల్లును వచ్చేవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆకాశవాణి వార్తా విభాగ వర్గాలు తెలియజేస్తున్నాయి. పరీక్షాపత్రాల లీకేజీకి సంబంధించి దోషులపై కఠిన చర్యలు తీసుకునేందుకు అనువైన చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెడతామని గత రాత్రి ప్రధాని మోదీ వీడియో సందేశం ద్వారా ప్రకటించారని శ్రోతలకు తెలుసు. పరీక్షల్లో అక్రమాల నివారణకు సంబంధించిన బిల్లు తేవడంలో ఎటువంటి జాప్యం జరగబోదని ప్రధానమంత్రి తెలిపినట్లు పార్లమెంటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గుర్తుచేశారు. ఈరోజు పార్లమెంట్ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ బిల్లుకు ఎటువంటి అవరోధాలు ఎదురు కాకూడదని ప్రభుత్వంతో పాటు దేశ ప్రజలు కూడా ఆకాంక్షిస్తున్నారన్నారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం పలు ముఖ్యమైన చర్యలు తీసుకుంటోందని, ఈ అంశంపై పార్లమెంట్లో జరిగే చర్చలను విపక్షాలు అడ్డుకుంటే దేశ యువత ఆగ్రహాన్ని చవిచూడవలసి వస్తుందని హెచ్చరించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు ఈరోజు న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధివర్గంతో సమావేశమయ్యారు. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలకు సంబంధించి సీజేపీ డిమాండ్లను మంత్రులు శ్రద్దగా విన్నారు. పేపర్ లీకేజీలను అరికట్టేందుకు సంస్కరణలను సూచించిన సీజేపీ 3 ప్రధాన డిమాండ్లను తమ ముందు ఉంచిందని మంత్రులు తెలియజేశారు. ప్రతినిధివర్గంతో ప్రభుత్వం రేపు మరొకసారి చర్చలు జరుపుతుందని నడ్డా వెల్లడించారు.
1: लगभग 2 घंटे चली सरकार की ओर से मैं और मेरे साथ
2: बातचीत में शामिल हुए. उनकी बातें हमने सुनी, बातें सौहार्दपूर्ण वातावरण में हुई और कई दृष्टि से उन सारी बातों पर हर तरीके से चर्चा हुई.
0: సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ రాంకా మాట్లాడుతూ తమ 3 డిమాండ్లలో ప్రభుత్వం 2 సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిపారు.
3: డిమాండ్స్ 3, ఉన్మే సే 2 డిమాండ్ కాంపెన్సేషన్ ఆర్ ఎఫ్ఐఆర్ కా విడ్రాల్ ఆర్ సావరిన్ గ్యారంటీ, ఉన్పే సర్కార్ పాజిటివ్ హై.
0: ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 264 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించే బళ్ళారి గుంతకల్ సెక్షన్ 3-4 రైల్వే లైన్లకు ఆమోదం తెలియజేసింది. దర్మిలా దేశంలో భారతీయ రైల్వే నెట్వర్క్ 46 కిలోమీటర్ల మేర పెరగనుంది. పీఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ కింద చేపట్టిన ఈ నూతన ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు

మధ్య అనుసంధానం మెరుగవుతుందని, ప్రజలు వస్తువులు సేవల రాకపోకలు సులభతరమవుతాయని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తయిన అనంతరం సుమారు 99 గ్రామాల్లో నివసించే 7 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని చెప్పారు. దేశంలో 3 కెమికల్ ప్రాజెక్టు పార్కుల ఏర్పాటుకు సంబంధించి భవ్య రసాయన పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలియజేసింది. 3030 కోట్ల రూపాయల కేటాయింపులు కలిగిన ఈ పథకం 2026-27 నుంచి 2030-31 మధ్య 5 ఏళ్ల పాటు కొనసాగుతుంది. ఒక్కో పార్కు

0: కేబినెట్ ఆమోదం తెలియజేసింది. 3,30,000 కోట్ల రూపాయల కేటాయింపులు కలిగిన ఈ పథకం 2026-27 నుంచి 2030-31 మధ్య 5 ఏళ్ల పాటు కొనసాగుతుంది. ఒక్కో పార్కు ఏర్పాటు కోసం రాష్ట ప్రభుత్వాలు కనీసంగా 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే కేంద్రం 1,000 కోట్ల రూపాయలను కేటాయిస్తుంది.
1: आंध्रा और कर्नाटक को जोड़ने वाले बहुत एक इम्पोर्टेंट इकोनॉमिक कॉरिडोर में रेलवे की 3rd और 4th लाइन और दूसरा है केमिकल सेक्टर को एक टोटली नए तरीके से भारत में डेवलप करने के लिए एक नई स्कीम अप्रूव हुई है और केमिकल भी सेमीकंडक्टर की तरह एक फाउंडेशनल इंडस्ट्री है इसलिए बहुत इम्पोर्टेंट था इस इंडस्ट्री के लिए एक नए तरीके से सोचना.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భారత రొమేనియా దేశాలు పరస్పర ఆర్థిక సంబంధాలను పెట్టుబడులను మరింత పెంచుకోవాలని, వ్యాపార పరంగా గల విస్తృత అవకాశాలను వినియోగించుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. బుకారెస్ట్లో జరిగిన భారత రొమేనియా బిజినెస్ ఫోరంలో మాట్లాడుతూ, నైపుణ్యం కలిగిన కార్మిక శక్తి, యూరోపియన్ యూనియన్తో బలమైన బంధాలే కాక వ్యూహాత్మకంగా రొమేనియా భారత్కు విలువైన భాగస్వామి అని, ఐరోపా మార్కెట్లకు రహదారి వంటిదని అన్నారు. ప్రతిపాదిత భారత్ ఈయు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమల్లోకి వస్తే వాణిజ్యం, పెట్టుబడులు, సరఫరా వ్యవస్థలు మరింత బలపడి ఎంఎస్ఎంఈలు, అంకుర పరిశ్రమలు సహా అవకాశాలు విస్తృతమయ్యేందుకు దోహదపడుతుందని చెప్పారు. సైన్స్, టెక్నాలజీ, విద్య, క్రీడలకు సంబంధించి భారత్ రొమేనియాల మధ్య 3 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రొమేనియా అధ్యక్షుడు నికు సోర్ డాన్ల మధ్య బుకారెస్ట్లో జరిగిన ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం ఈ ఒప్పందాలు ఖరారయ్యాయి. భారతీయ రైల్వే వ్యవస్థ ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాముఖ్యాన్నిస్తుందని, పలు సంవత్సరాలుగా తీసుకుంటున్న అనేక చర్యల వల్ల రైలు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు. 2014-15లో 135 ప్రమాదాలు జరగ్గా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 2 ప్రమాదాలకు ఈ సంఖ్య పరిమితమైందని వెల్లడించారు. భద్రత కోసం రైల్వేలు కేటాయించే మొత్తం 2013-14 సంవత్సరాల్లో 39,000 కోట్ల రూపాయలు ఉండగా, ప్రస్తుతం 120,000 కోట్ల రూపాయలకు చేరుకుందని చెప్పారు. మానవ తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాల నివారణ కోసం 6,671 స్టేషన్లలో ఇంటర్లాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశామని, 10,395 క్రాసింగ్ల వద్ద ఇంటర్లాకింగ్ లెవెల్ క్రాసింగ్ గేట్లను ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు. పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో కొనసాగుతున్న అణిచివేత, నిర్బంధాలను ఐక్యరాజ్యసమితి పట్టించుకోకపోవడం పట్ల భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐరాస భద్రతా మండలి ఓపెన్ డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్న భారత శాశ్వత రాయబారి పర్వతనేని హరీష్ మాట్లాడుతూ, ఇవే పరిస్థితులు ఇతర దేశాల్లో సంభవించినప్పుడు విమర్శించే ఐరాస పాకిస్తాన్ విషయంలో ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని ఆరోపించారు. డిబేట్ సందర్భంగా పాక్ జమ్మూకాశ్మీర్పై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన హరీష్, తాను ఆక్రమించిన భూభాగంలోని ప్రజల హక్కులను పాక్ కాలరాస్తోందన్నారు. అంతర్జాతీయ వేదికలపై అసత్య ప్రచారాలను మానుకుని తమ అంతర్గత సమస్యలపై పాక్ దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుందని రాయబారి హితవు పలికారు. భద్రతా మండలి సమావేశంలో పాక్ మరొకసారి కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంతో భారత్ తీవ్రంగా స్పందించింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణ, తాజా పరిణామాలు ఆందోళన కలిగించే అంశాలని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ అన్నారు. సంఘర్షణ ప్రారంభమైన నాటి నుంచి భారత్ అమెరికా, ఇరాన్, ఇతర ప్రాంతీయ, అంతర్జాతీయ భాగస్వాములతో సన్నిహితంగా పనిచేస్తూ, అటు ఇరాన్తో ఇటు అమెరికాతో అన్ని స్థాయుల్లో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తూ వచ్చిందని తెలియజేశారు. ఐక్యరాజ్యసమితిలో ఈ విషయమై భారత్ ఆచితూచి వ్యవహరించిందని, పౌరుల భద్రత దృష్ట్యా యుద్దానికి చరమగీతం పాడాలని సంబంధిత దేశాలకు విజ్ఞప్తి చేసిందని లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కీర్తివర్ధన్ సింగ్ వెల్లడించారు. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి 2026 జూలై 26న కొమరవెల్లి రైల్వే స్టేషన్ను ప్రారంభిస్తారు. కార్యక్రమానికి కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ సంతోష్ కుమార్ వర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఈ ప్యాసింజర్ రైలు సేవలు తెలంగాణ రాజధాని ప్రాంతానికి తక్షణ ప్రాంతీయ అనుసంధానాన్ని కల్పించడమే కాకుండా భవిష్యత్తులో దూర ప్రాంతాలకు కూడా అనుసంధానాన్ని మెరుగుపరుస్తాయి. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడమే కాకుండా సామాజిక ఆర్థికాభివృద్ది పెంపొందడానికి కూడా సహాయపడతాయి. మధ్య మాడ్రిడ్ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు వల్ల 10,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన స్పెయిన్ ప్రభుత్వం ఆ దేశంలో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో కొనసాగుతున్న

0: అత్యధిక ఉష్ణోగ్రతలు పెను కార్చిచ్చులకు దారితీయడం ఈ ఏడాదిలో వరుసగా ఇది రెండోసారి. దేశంలో వైద్య కళాశాలలు అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ప్రస్తుతం ఉన్న 387 కళాశాలల సంఖ్యను 844 పెంచుతున్నట్లు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పేపర్ లీకేజీ, ప్రవేశ పరీక్షల్లో అక్రమాల నివారణ అంశాలకు సంబంధించి ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలియజేసింది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు ఈరోజు న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధివర్గంతో సమావేశమయ్యారు. భేటీలో సీజేపీ ప్రభుత్వం ముందు 3 డిమాండ్లనుంచింది. రొమేనియా పర్యటనలో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో భారత్ రొమేనియాల మధ్య 3 అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అణచివేతల పట్ల ఐక్యరాజ్య సమితి అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి పట్ల భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం. నమస్కారం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. ఇప్పుడు వినండి

0: ఈనాటి ఈ కార్యక్రమంలో చీనీ నిమ్మను ఆశించే పురుగులు యాజమాన్య పద్ధతుల గురించి తిరుపతి చీనీ నిమ్మ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారి ప్రసంగం వింటారు.
1: నా పేరు డాక్టర్ డి శ్రీనివాసరెడ్డి. నేను సీనియర్ శాస్త్రవేత్తగా పురుగులు సంబంధించిన విభాగంలో పనిచేస్తున్నాను, చీనీ నిమ్మ పరిశ్రమ స్థానం తిరుపతి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ బత్తాయ తోటలు 96,000 హెక్టార్లో సాగు చేయడం జరుగుతూ ఉంది. అలాగే నిమ్మ తోటలు తీసుకున్నట్టయితే 40,000 హెక్టార్లో సాగు చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మనకు నారుమడి నుంచి అంటే నర్సరీ నుంచి మనకు పంట కోత వచ్చే వరకు వివిధ దశల్లో పురుగులు ఉంటాయి. కాబట్టి ఈ పురుగుల యజమాని గురించి మనం మాట్లాడుకుంటే ప్రధానంగా మొట్టమొదటిగా వచ్చేది మనకు ఆకుముడత. దీన్ని మనం లీఫ్ మైనర్ అంటాము. ఇది మనకు నర్సరీ నారు పెంచేటప్పటి నుంచి మనకు ప్రధాన పొలంలో నాటుకేతప్పటి కూడా వస్తుంది. ఇది ప్రధానంగా మనకు ఈ లేత ఆకులు ఎప్పుడు ఈగుగురు వస్తుందో మనకు వర్షాకాలం తర్వాత అప్పుడు మనకు ప్రధానంగా ఈ పురుగును చూడవచ్చు. మీకు గమనిస్తే ఈ ఆకు ముడత పురుగు 4 సంవత్సరాల లోపల తోటలో ఎక్కువ ఉధృతి ఉంటుంది. ఎప్పుడు మనకు తోటలో చీనా తోటలు కానీ నిమ్మ తోటలు కానీ ఎప్పుడు కాపుకు స్టార్ట్ అవుతుందో అంటే ఈల్డ్ ఎకనామిక్ ఈల్డ్ అంటాం మనం, అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ ఉధృతి ఉన్నా కూడా పురుగు దిగుబడి మీద ఎలాంటి ప్రభావం చూపదు. అందుకని మనం ప్రధానంగా మనకు ఈ పురుగు చూసినప్పుడు వెంటనే మనకు వేప సంబంధించిన మందు స్ప్రే చేయాలి. అదే చూసుకున్నట్టయితే మనకు వేప నూనె 3-4 రకాలుగా మనకు మార్కెట్లో లభ్యం ఉంటుంది. ఒకటి మనకు వేప కషాయం అయితే 5% స్ప్రే చేయాలి. లేనట్టయితే మనకు గాన్లో దొరికే వేప నూనె అంటే ఇది నీమ్ ఆయిల్ అంటాం మనము, ఇదైతే 1% అంటే 10 ml 1 లీటర్ కలిపి స్ప్రే చేయాలి. అది లేని పక్షంలో ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల మనకు వేప సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయి. 300 ppm నుంచి అంటే అజాడిరాక్టిన్ అంటాం మనము, అజాడిరాక్టిన్ 300 ppm నుంచి 10,000 ppm దాకా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మనం ప్రధానంగా మనకు పరిశోధన చేసినప్పుడు ఈ అజాడిరాక్టిన్ 10,000 ppm అనేది 5 ml 1 లీటర్ కలిపి స్ప్రే చేసినట్టయితే ఈ ఆకు ముడత పురుగును నివారించుకోవచ్చు. ఇది ప్రధానంగా అంతకుముందు మనకు చాలా వరకు 1 ఎకరాకు మనకు చీనీ కానీ నిమ్మ చెట్లు చూసుకున్నట్టయితే 110 చెట్లు ఉంటాయి. ప్రతి ఒక్క చెట్టును మనం గమనించలేము కాబట్టి ఈ పురుగుల్ని మనము ఈ పసుపు జిగురు అట్టలో గిన పెట్టుకున్నట్టయితే ఈ ఆకుముడత తల్లి పురుగు దానికి ఆకర్షిత పడుతుంది. కాబట్టి అప్పుడు మనం గమనించి ఈ వేప సంబంధించిన మందులు స్ప్రే చేయాలి. ఒకవేళ వేప నూనె సంబంధించిన మందులు స్ప్రే చేసిన తర్వాత కూడా మనకు ఉధృతి కానీ డ్యామేజ్ కానీ ఉన్నట్టయితే మనకు అప్పుడు వేరే రకాల పురుగు మందులు మార్కెట్లో లభ్యమైన పురుగు మందులు స్ప్రే చేయాలి. దాన్ని తీసుకున్నట్టయితే ప్రధానంగా మనకు ప్రొఫినఫాస్ అయితే 50 EC 50 EC అంటాం మనం, అది 2 ml 1 లీటర్ నీటికి స్ప్రే చేయాలి. అది కాకుండా కొత్త రకమైన పురుగు మందులు చూసినట్టయితే మనకు ఇమిడాక్లోప్రిడ్ అనేది దొరుకుతుంది. ఇదైతే

0.5 ml ఒక లీటర్ నీటికి, లేదా ఇటీవల మన పరిశోధనలో థయోమెథాక్సామ్ అంటే ఇది అక్తారా కానీ చాలా రకాల పేరుతో మార్కెట్లో లభ్యమవుతుంది, ఇదైతే 0.3 గ్రాములు ఒక లీటర్ నీటికి. అంటే అజాడైరాక్టిన్ వేప సంబంధించిన మందులు స్ప్రే చేసిన ఒక వారం తర్వాత ఈ ఆకు ముడత పురుగు ఉధృతి కొనసాగినప్పుడు ఇమిడాక్లోప్రిడ్ అయితే ఏంటి, ప్రొఫెనోఫాస్ అయితే ఏంటి, థయోమెథాక్సామ్, ఈ రకంగా పురుగులు ఏదో ఒక పురుగు మందు స్ప్రే చేసుకున్నట్టయితే 10 రోజుల వ్యవధిలో మనము నివారించవచ్చు ఆకు ముడత పురుగు. ఇంకొకటి ప్రధానమైన పురుగు ఇటీవల చూసినట్టయితే ఈ నిమ్మ తోటల్లో ఎక్కువ ఉధృతి గమనించడం అనేది పొలుసు పురుగులు. ఇవి స్నో స్కేల్స్ అంటాము. ఇవి జనరల్గా మనం చూస్తున్నట్టయితే మన పరిశోధనలో ఫిబ్రవరి అంటే ఎప్పుడు పగటి పూట ఉష్ణోగ్రత ఎక్కువ ఎప్పుడు పెరుగుతుందో అంటే 32-33 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందో, ఇవి ఫిబ్రవరి నుంచి దాదాపు మనకు ఆగస్ట్ అక్టోబర్ దాకా ఉధృతి కొనసాగడం జరుగుతూ ఉంది నిమ్మ తోటలో అయితే ఏంటి. మళ్ళీ కొన్ని దగ్గర చీనీ తోటలు కూడా గమనించడం జరిగింది. ప్రధానంగా ఈ నిమ్మ తోటలో బెరడు మీద మనం అవి దాక్కొని అక్కడ మనకు ఈ బెరడు నుంచి కూడా రసం పీలుస్తూ ఉంటాయి. అలాగే మనం గిన వదిలేస్తే అంటే ఉధృతి ఎక్కువైనప్పుడు ఈ లేత కొమ్మలు ఇగురు ఆకులపైన కూడా అవి రసం పీల్చడం వల్ల కొమ్మలు ఎండిపోవడము అలాగే బెరడు చీలం కూడా జరుగుతుంది. ఇది చాలా వరకు గమనించడం జరిగింది నిమ్మ తోటల్లో. ఇవి ప్రధానంగా మనకు చూసినట్టయితే ఇవి మీరు రైతులు ఎలా గమనించాలంటే పులుసు పురుగు ఉంది మన తోటల్లో అంటే సున్నం లాగా పూసినట్టుంటుంది కాండం పైన, మొదలు పైన కానీ కాండం పైన కానీ. అందుకని రైతు సోదరులు ఎప్పుడైనా మనం కొమ్మ ఎండిపోయినట్టయితే కానీ లేకుంటే పులుసు పురుగు ఏదైనా చూస్తున్నట్టయితే దాన్ని మనం కత్తిరించి కాల్చివేయాలి. ఆ లేని పక్షంలో మనం ఏంటంటే ఈ ఒకటి మీద ఒకటి ఈ పులుసు పురుగులు కూర్చొని ఉంటాయి కాబట్టి అంటే మనకు లేయర్లాగా అంటాం అది మనము, ఈ మనం గోనపట్టితో తీసుకొని బాగా కాండం పైన మనం బాగా రుద్దేస్తే అవేమైతే అప్పుడు దానిపైన ఉన్న స్కేల్స్ అంటాం మనం, అది ఆ పదర పోవడం వల్ల తర్వాత మనకు ఏదైనా ఒకటి పురుగు మందు స్ప్రే చేసుకున్నట్టయితే ఈజీగా ఈ పులుసు పురుగులు నివారించుకోవచ్చు. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్టయితే మనము ఎక్కువ పురుగులు మార్కెట్లో లభ్యమయ్యే పురుగు మందులు స్ప్రే చేసుకున్నట్టయితే పులుసు పురుగులకి మనము నివారించలేము, ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ఈ వ్యాక్సీ కోటింగ్ ఉండడం వల్ల ఆ పురుగు మందు ఆ పురుగు లోపలికి పోదు. కాబట్టి ప్రధానంగా మనకు ఇటీవల పరిశోధనలో మనకు చిన్నీమ పరిశోధన తిరుపతిలో గమనించడం ఏంటంటే ఈ మినరల్ ఆయిల్ అని లభ్యమవుతా ఉన్నాయి ఈ మధ్య. ఈ మినరల్ ఆయిల్ వాడడం వల్ల పురుగు మందుతో మనము దాదాపు 3 నెలల నుంచి 4 నెలల వరకు ఈ పురుగు ఉధృతిని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇది మనము మినరల్ ఆయిల్ మనము ఎంత వాడాలి అంటే 10 ml ఒక లీటర్ నీటికి స్ప్రే చేయాలి, అంటే 10 ml ఒక లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయాలి. ఇది మార్కెట్లో బెనాలో ఆయిల్ పేరుతో కానీ కీలియాల పేరుతో దొరుకుతూ ఉంది. ఈ మినరల్ ఆయిల్తో పాటు మనకు ఏదైనా ఒక పురుగు మందు సంబంధించిన ముందు డైమిథోయేట్ అయితే ఏంటి, ఇది 2 ml ఒక లీటర్ నీటికి ప్లస్ ఈ మినరల్ ఆయిల్ 10 ml ఒక లీటర్ నీటికి, లేదా మనకు ఇమిడాక్లోప్రిడ్ అయితే 0.5 ml అంటే 0.5 ml ఒక లీటర్ నీటికి, మినరల్ ఆయిల్ 10 ml. సో ఏదైనా పురుగు మందు ఈ మినరల్ ఆయిల్ కొట్టడం వల్ల ఈ పైన ఉన్న వ్యాక్సీ స్కేల్ కోటింగ్ డిజాల్వ్ అయిపోయి మనకు పురుగు చనిపోయే ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత ఇటీవల మనము అనంతపూర్ జిల్లా కానీ కడప జిల్లా కానీ కొన్ని నెల్లూరు కొన్ని మండలాల్లో మనం చూసినట్టయితే ఈ పురుగు అంటే ఎగ్రే పెయిన్ అంటాం ఇది, మనం ప్రధానమైన ఒక పురుగు ఏంటంటే రసం పీల్చే పురుగుల్లో చూసుకున్నట్టయితే ఈ ఎగ్రే పెయిన్ పురుగు, ఇది జీవిత చక్రం చాలా తక్కువ అవధిలో తన జీవిత చక్రం కంప్లీట్ చేసుకుంటుంది, దాదాపు 18-20 రోజులు. ఎక్కువ ఇది మన చలికాలంలో అంటే మన రాయలసీమ జిల్లా కానీ ఇతర కొద్దిగా ప్రకాశం జిల్లా కానీ తీసుకున్నట్టయితే ప్రధానంగా మనకు నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మాసంలో ఈ ఎగ్రేపేను సిల్లా అంటాం అది ఇది మనము ఇది చాలా ఎక్కువ గమనించడం జరిగింది. ఎప్పుడు మనకు ఈ చీనా తోటలు కానీ నిమ్మ తోటలు కానీ ఎప్పుడు ఇగురు వస్తుందో అప్పుడు ఈ సిల్లా ఎగరేపెయిన్ అనే పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఇటీవల మనం కొన్ని నర్సరీలు కూడా చూస్తున్నట్టయితే కూడా ఈ ఎగరేపెయిన్ అక్కడ నర్సరీలు గమనించడం జరిగింది. ప్రధానంగా ఇది రసం పిలిచి ఆ వచ్చే ఇగురిని కూడా ఎండిపోవడం కాకుండా ప్రధానంగా మనం తీసుకున్నట్టయితే ఈ శంకు తెగులు అంటాం మనము చీనా తోటలో చాలా వరకు ప్రభావం చూపిస్తుంది, అంటే దిగుబడిలో మీద చాలా ప్రభావం చూపించే తెగుళ్ళు ఏదైనా ఉందంటే బ్యాక్టీరియా తెగుళ్ళు అది మనకు శంకు తెగులు. ఈ శంకు తెగులు ఉండడం వల్ల మనకు దిగుబడి కూడా బాగా గణనీయంగా తగ్గిపోవడం జరుగుతూ ఉంది. అలాగే మనకు కొన్ని లేత తోటల్లో కూడా శంకు తెగులు చూసినట్టయితే అవి దిగుబడి కూడా రాకుండా కూడా చనిపోవడం జరుగుతూ ఉంది. అందుకని ఈ ఎగ్రేపన్ ఇటీవల ఉధృతి చాలా ఎక్కువ మనం రాయలసీమ జిల్లాలో కానీ ప్రకాశం కానీ కొన్ని కోస్తా జిల్లా గుంటూరులో జిల్లాలు కూడా గమనించడం జరిగింది. ఈ పురుగుని మనం ఖచ్చితంగా నివారించుకోవాలి. ప్రధానంగా ఇది చూసినట్టయితే ఇది చీనా నిమ్మ కాకుండా కరివేపాకు, అలాగే మనం ఇతర వేరే ఏదైనా పూల మొక్కలు అలంకార పూల మొక్కలు కూడా ఆరెంజ్ జాస్మిన్ అంటాం మనము, దాన్ని కూడా ఈ ఆల్టర్నేట్ హోస్ట్గా ఏర్పాటు చేసుకుని సంవత్సరం పొడుగ్గా మనకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గమనించడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే అది కాకుండా ఇంకొకటి ప్రధానమైన రసం పీల్చే పురుగులు మన చలికాలంలో వచ్చే పురుగు ఏమైనా ఉందంటే నవంబర్ డిసెంబర్లో పేనుబంక, దీన్ని అఫిడ్స్ అంటాము. పేనుబంకలో 2-3 రకాల పేనుబంక ఉన్నాయి. ఇవి కూడా మనకు ఎప్పుడు ఇగురు వస్తుందో నవంబర్ డిసెంబర్ మాసంలో చీనా కానీ నిమ్మలో కానీ ఈ రసం పీల్చే పురుగులు పేనుబంక ఉధృతి ఎక్కువ అయ్యి మనకు మంగు వచ్చే అంటే మీరు చూస్తున్న

ఎందుకంటైతే ఈ రసం పీల్చే పురుగులంతా హనీడ్యూ అనే తేనె లాంటి పదార్థం తన శరీరం నుంచి విసర్జిస్తుంది కాబట్టి ఈ హనీడ్యూ బయటికి వదలడం వల్ల ఈ మసి మంగు అంటే మనం షూటీ మోల్డ్ అంటాం మనం ఆంగ్ల భాషలో, ఈ షూటీ మోల్డ్ ఆకుల మీదంతా కప్పడం వల్ల ఈ పత్రహరితంను కోల్పోయి చెట్టు కూడా గణనీయంగా మనకు సైజు తగ్గుతుంది, గ్రోత్ ఉండదు. అందుకని మనం ఖచ్చితంగా ఈ పేనుబంక ఇంకొకటి ఎగిరైపోయింది ఇవి రెండుని మనం చలికాలంలో గమనించినట్టయితే ఖచ్చితంగా నివారించాలి. ఇంకొకటి ప్రధానమైన ఈ పేనుబంక మనకు ఏం చేస్తుందంటే ఎగిరైపోయిన ఎలాగ మనకు శంకు తెగులుని ఒక చెట్టుని ఇంకొక చెట్టుకు వ్యాపిస్తుందో ఒక తోట నుంచి ఇంకొక తోటకు, అలాగే పేనుబంక కూడా ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకు ఈ మొజాయిక్ సిట్రస్ మొజాయిక్ అంటాం మనం ఎల్లో మొజాయిక్ ఈ మొజాయిక్ అనే వైరస్ తెగులను ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకు వ్యాపిస్తుంది. ఇటీవల కూడా మనం కొన్ని నర్సరీలో ఈ పేనుబంక చూడడం వల్ల మనం ఒకవేళ ఆ నర్సరీ నుంచి ఈ చీనా చెట్లు కానీ నిమ్మ చెట్లు కానీ తీసుకున్నట్టు నాటినైతే మనం మొజాయిక్ అనే తెగుల్ని కూడా మనం మొత్తం తోటంతా ఆ ఊరంతా స్ప్రెడ్ చేసినట్టు అవుతాము. ఖచ్చితంగా రైతు సోదరులు ఈ ఎంపిక చేసుకునేటప్పుడు చీనా చెట్లు అయితే ఏంటి, నిమ్మ చెట్లు అయితే ఏంటి, ఈ ఎగిరిపేను మరియు పేనుబంక లేని చెట్లు ఆరోగ్యవంత చెట్లను ఎన్నుకోవాలి. ఒకవేళ మనకు ప్రధాన పొలంలో ఉన్నట్టయితే నేను ఇందాక చెప్పినట్టు మనకు 15 నుంచి 20 జిగురు అట్లు అంటే పసుపు కలర్ జిగురు అట్లు ఎల్లో స్టిక్కి ట్రామ్స్ అంటూ ఇవి అమర్చుకోవాలి. ఈ అమర్చుకున్న తర్వాత ఏమవుతుందంటే ఈ గాలికి ఎందుకంటే ఈ రసం పీల్చే పురుగులు ఎగిరేపేని కానీ పేనుబంక కానీ తెల్లదోమ కానీ నల్లదోమ కానీ ఈ రసం పీల్చే పురుగులు గాలిలో వ్యాపిస్తాయి కాబట్టి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంకి ఆ పసుపు కలర్ జిగురు అట్ట పెట్టడం వల్ల అవి అతుకొని మనం అప్పుడు గమనించే వెంటనే మానిటరింగ్ అంటాం మనం ఇది టెక్నికల్గా, ఇవి చూసే వెంటనే మనకు మార్కెట్లో దొరికే లభ్యమైన కానీ లేకుంటే సిఫారసు చేసిన పురుగు మందులను స్ప్రే చేయాలి. ఇటీవల మనము ఈ అక్రిప్ చీనినిమ్మ పరిశోధన స్థలంలో పరిశోధన చేసినప్పుడు ఈ 2-3 రకాలుగా రసం పీల్చే పురుగులను ఏమైనా నివారించుకోవచ్చా ఒకే సిఫారసుతో అంటే ఖచ్చితంగా దాంట్లో భాగంగానే మనము అజాడిరాక్టిన్ 10,000 ppm అంటే వేప నూనె ఇది 5 ml 1 లీటర్ నీటికి స్ప్రే చేసి నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ ఎప్పుడు మనకు చలి ఎక్కువ అవుతుంది అప్పుడు స్ప్రే చేసుకున్న తర్వాత ఒకవేళ ఉధృతి కొనసాగితే మనకు ఒకవేళ మీకు ఎగిరైపోయిన ఉధృతి ఎక్కువ ఉందంటే ఇది ప్రధానంగా మనకు నవల్యూరాన్ అనే మందు ఉంది, దాన్ని మార్కెట్లో రిమోన్ అనే పేరుతో కానీ వేరే చాలా రకాల పేరుతో లభ్యమవుతా ఉంది. ఈ నవల్యూరాన్ అయితే 1 ml 1 లీటర్ నీటికి స్ప్రే చేయాలండి. లేదు అంటే థయామెథాక్సామ్ ఇది 0.3 grams 1 లీటర్ నీటికి స్ప్రే చేసుకున్నట్టయితే అంటే అజాడిరాక్టిన్ 10,000 ppm 5 ml 1 లీటర్ నీటికి స్ప్రే చేసిన తర్వాత ఈ మార్కెట్లో లభ్యమయ్యే మందులు కానీ నవల్యూరాన్ అయితే ఏంటి లేకుంటే థయామెథాక్సామ్ అయితే ఏంటి ఏదైనా పురుగు మందు మనం స్ప్రే చేయాలి. రైతు సోదరులు ఇంకొకటి ప్రధానంగా గమనించడం ఏంటి విషయం అంటే ఎప్పుడైనా మనం స్ప్రే చేసినప్పుడు ఏ పురుగు మందు కానీ వేప నూనె కానీ ఈ జిగురు మందు అంటే దీన్ని స్టిక్కింగ్ ఏజెంట్ అంటాము, ఈ స్టిక్కింగ్ ఏజెంట్ కూడా 0.5 ml అంటే 0.5 ml 1 లీటర్ నీటి కలిపి స్ప్రే చేసినప్పుడు మనకు మందు బాగుపెచ్చుకొని ఎఫికసీ అంటే కంట్రోల్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. ఇది కాకుండా ఇటీవల మనకు ఏంటంటే చీనా తోటల్లో కానీ ఈ కాయ ఎప్పుడు పక్వానికి అంటే కలర్ ఎప్పుడు మనకు గ్రీన్ కలర్ నుంచి మనకు లెమన్ ఎల్లో కలర్ అంటాం అంటే పసుపు కలర్కి ఎప్పుడు ఈ చీనా కాయలు కన్వర్ట్ అవుతావో టర్న్ అవుతాయో అంటే మనం కలర్ బ్రేకింగ్ స్టేజ్ అంటాం టెక్నికల్గా దీన్ని. ఇలాంటి టైంలో అంటే మనకు ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో చూసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగులు సీతాకొక్క చిలక అంటే సిట్రస్ ఫ్రూట్ సకింగ్ మాత్ అంటాము ఈ పురుగు ఆ చిన్న బత్తాయి కాయల నుంచి రసం పీల్చడం వల్ల చాలా వరకు మనకు ఈ ఫ్రూట్ డ్రాప్ అంటే కాయలు పక్వానికి రెడీ అయిన కాయలు రాలిపోవడం కూడా జరుగుతూ ఉంది. ఇంకొకటి ప్రధానంగా మనకు అనంతపూర్ జిల్లా అయితే ఏంటి కడప జిల్లాలో ఈ రసం పీల్చే సిట్రస్ ఫ్రూట్ సకింగ్ మాత్కి ఇతర పండ్ల తోటలు కూడా ఆహారంగా తీసుకుంటూ ఉన్నాయి. ఒకటైతే దానిమ్మ మనం గమనించడం జరిగింది, జామ కూడా కొంతవరకు మనకు ఆల్టర్నేట్ హోస్ట్గా కూడా గమనించడం జరిగింది. ఎందుకంటే మన రాయలసీమ జిల్లా కానీ కొన్ని కోస్తా కొన్ని ప్రకాశం జిల్లా చూసుకున్నట్టయితే ఈ చీనా తోటల పక్కన కూడా ఈ దానిమ్మ తోటలు జామ తోటలు ఉంటాయి కాబట్టి అది సంవత్సరం పొడుగుగా ఈ సీతాకొక్క చిలక డ్యామేజ్ గమనించడం జరిగింది ఉధృతి. ఇంకోటి ప్రధానంగా రైతు సోదరులు ఏం గమనించాలంటే ఈ సీతాకొక్క చిలక సాయంత్రం అంటే పొద్దుపోయిన తర్వాత 7 గంటల తర్వాత తన ఉధృతి తోటలో ఎక్కువ ఉంటుంది. మళ్ళీ మనకు పొద్దున అంటే 4-5 గంటల లోపల మళ్ళీ అది పోయి పెద్ద పెద్ద అడవిలో ఉన్న చెట్ల దగ్గర దాక్కుంటుంది. సో ఇది మనం గమనించినట్టయితే మనకు చాలా రకాలైన ఇంతకుముందు మనకు ఈ జ్యూస్లు ట్రాప్స్ పెట్టడం జరిగింది పాయిజన్ బేట్స్ అంటాము అవి, బట్ అయినా కూడా మనకు పెద్దగా ఇంకొకటి సాయంత్రం పూట 6 నుంచి 7 సాయంత్రం మధ్యలో మనకు ఈ పొగ లేపడం అంటే స్మోకింగ్ అంటాం మనం ఇది, ఈ చెట్టు కింద ఏదైనా మనం పచ్చిగడ్డి వేసి పొగ లేపడం వల్ల కూడా కొద్ది వరకు మనము ఈ ఉధృతిని తగ్గించాము. కానీ బట్ ఇటీవల పరిశోధన చేసినప్పుడు మనకు రెపలెంట్స్ అంటే వాతావరణానికి హాని చేయకుండా ఎందుకంటే కాయ పక్వాన్ని వచ్చినప్పుడు ఈ సిట్రస్ ఫ్రూట్ సకింగ్ మాత్ వస్తుంది కాబట్టి మనకు సీతాకొక చిలక దీని ఏమైనా మనకు ఆరోగ్యంగా మనకు ఎందుకంటే పురుగు మందులు వాడకుండా ఏదైనా మనము నివారించవచ్చా దాని భాగంగా మనము అఖిల భారత ఫల పరిశోధన పథకం కింద ఈ రెపలెంట్ ఆయిల్స్ అంటే మార్కెట్లో దొరికే ఆయిల్

0: ఫుడ్స్ వేప నూనె ఏంటి, మస్టర్డ్ ఆయిల్ ఏంటి, పెట్రోలియం ఆయిల్ లేకుంటే కుంకుడు కాయలు, సోప్ నెట్ ఆయిల్, ఇంకొకటి సిట్రోనల్ ఆయిల్, ఇన్ని రకాల ఆయిల్ మనము పరిశోధన చేసినప్పుడు ప్రధానంగా మనకు వేప నూనె 10 ml ఒక లీటర్ నీటికి స్ప్రే చేసినట్టయితే ఈ కలర్ బ్రేకింగ్ స్టేజ్లో మళ్ళీ ఒక 20 రోజుల తర్వాత ఇంకొకసారి 2 దఫాలుగా స్ప్రే చేసినట్టయితే చాలా వరకు మనకు ఈ సిట్రస్ ఫ్రూట్ సకింగ్ మాత్ అంటే సీతాకొక జిల్లాగా డ్యామేజు చాలా వరకు తగ్గించాము. ఇంకొకటి ఏమంటే ప్రధానంగా అది కాకుండా నేను అన్నట్టు పెట్రోలియం ఆయిల్, ఈ పెట్రోలియం ఆయిల్ కూడా మనకు 20 ml ఒక లీటర్ నీటి కలిపి స్ప్రే చేసినప్పుడు ఎప్పుడు ఆగస్టు సెప్టెంబర్లో చాలా వరకు ఈ సీతాకొక చిలక డ్యామేజ్ కూడా మనం నివారించుకోగలవచ్చు. ఇది కాకుండా మనకు ప్రధానంగా మనకు పీడిస్తూ ఉంది చీనా నిమ్మ తోటలు అయితే ఇటీవల ఎక్కువ ఉధృతి, ఎప్పటి నుంచో మనకు చీనా తోటల సాగులో ఉంది, అప్పటి నుంచి కూడా ఈ పురుగు ఉంది, బట్ ఇటీవల ఎక్కువ ఉధృతిలో వస్తూ ఉండేది మంగు నల్లి. నల్లిలో అంటే మైట్స్ అంటాం మనము, ఇవి ఎక్కువ వేసవి కాలంలో అంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. కొన్ని నల్లీలు అంటే పచ్చి నల్లి అని ఉండే గ్రీన్ మైట్స్ అదైతే మనకు మీకు జూలై వరకు కూడా ఉధృతి కొనసాగుతుంది. మనము పరిశోధన చేసినప్పుడు చాలా వరకు ఈ మంగు నల్లి కానీ అంటే రస్ట్ మైట్స్ అంటాము లేకుంటే పచ్చి నల్లి కానీ 30 నుంచి 50% వరకు దిగుబడి మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంది. ఇంకోటి చూసినట్టయితే ఈ తల్లి నల్లి అంటే అడల్ట్ మైట్స్ అంటాము, ఇవి ఫీమేల్ అడల్ట్ మైట్స్, ఇవి ఏంటంటే 20 నుంచి 25 గుడ్లు ఒకసారి పెడతాయి కాయల మీద. చీనా చూసుకున్నట్టయితే పూత నుంచి కాయలు కోసే దశ వరకు దాదాపు 240 నుంచి 270 రోజులు అవుతుంది కాబట్టి టైము. అందుకని మనం ఏం చేయాలంటే ఈ తక్కువ సమయంలో అంటే పూత నుంచి 2 నెలల లోపలనే కాయల్లో మీద మనం ఈ మంగు నల్లి నివారించుకోవాలి. లేని పక్షంలో చాలా వరకు రైతు సోదరులు ఇటీవల కూడా ఎక్కువ ఉధృతి, ఎందుకు నష్టం జరుగుతూ ఉంది 50% దాకా అంటే కాయ రెడీ అయిపోయిన తర్వాత అంటే 4 నెలలు 5 నెలల తర్వాత కూడా స్ప్రే చేస్తున్నారు కాబట్టి అప్పుడేమి ఉపయోగం ఉండదు, ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ మనకు ఎంత నష్టం జరగాలో జరిగిపోయి ఉంటుంది కాబట్టి. సో రైతు సోదరులు ఒకవేళ ప్రధానంగా ఈ మంగు నల్లి కానీ ఈ తెల్ల నల్లి కానీ లేకుంటే గ్రీన్ మైట్స్ పచ్చి నల్లి కానీ నివారించుకోవాలంటే పూత నుంచి అంటే పూత నుంచి పిండి ఏర్పడేదానికి 10 నుంచి 15 రోజులు అవధి ఉంటూ అవసరం ఉంటుంది చిన్న చెట్టల్లో. ఆ 15 రోజుల తర్వాత 2 నెలల లోపలనగిన మనం స్ప్రే చేసుకున్నట్టయితే నల్లి సంబంధించిన మందులు మనము చాలా వరకు ఈ దిగుబడి ప్రభావం తగ్గించుకోవచ్చు. ఇది ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటీవల పరిశోధనల్లో ఒకప్పుడు మనకు నీటిలో గరిగే కందకం కానీ డైకోఫాల్ కానీ సిఫారా చేసేవాళ్ళము, బట్ ఇటీవల మనం పరిశోధన చేసినప్పుడు కొత్త రకమైన ఈ నల్లికి నివారించేదానికి మందులు సిఫారా చేయబడింది. దాంట్లో ప్రధానంగా మీరు చూసుకున్నట్టయితే ప్రొపార్గైట్ 57 EC 1 ml 1 లీటర్ నీటికి స్ప్రే చేయాలి. లేని పక్షంలో మనకు ఫెనజాక్విన్ అంటాం మనం 10 EC, అది కూడా 1 ml 1 లీటర్ నీటికి, లేదా ఈథియాన్ 50 EC 1 ml 1 లీటర్ నీటికి, లేదా ఇంకా కొత్త రకమైన గత 2019-20లోనే మనకు ప్రధానంగా ఎక్కువ రిజల్ట్ బాగా కనిపించింది ఏమంటే స్పైరోమెస్ఫాన్, ఇది ఒబెరాన్ అంటాము, ఇదైతే 0.4 ml 1 లీటర్. ఈ 4 తెలిపిన ఏదో ఒక రకమైన నల్లికి స్ప్రే చేస్తే మీకు ఖచ్చితంగా మంగు లేని చీనీకాయలను మనము చూడొచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఈ దిగుబడి మీద ప్రభావం చూపకపోయినా కూడా మనకు మార్కెట్కు తీసుకెళ్తే ఈ మంగుకాయలు మనకు అన్మార్కెటబుల్ ఫ్రూట్స్ అంటాము, ఎందుకంటే గ్రేడింగ్ చేసినప్పుడు పక్కన వేస్తారు కాబట్టి. ఖచ్చితంగా ఈ నల్లి లేకుండా చూసుకోవాలి మన తోటల్లో. ప్రధానంగా రైతులు మనకు ఎక్కడ కొద్దిగా పొరపాటు జరుగుతూ ఉందంటే ఈ 2 నెలల తర్వాత అంటే మనం ఏమంటామంటే ఫ్రూట్ డయామీటర్, కాయ డయామీటరు 4 సెంటీమీటర్ తర్వాత గిన స్ప్రే చేసుకున్నట్టయితే ఈ నల్లి మీద ఎర్ర నల్లి కానీ రష్ మైట్ కానీ లేకుంటే పచ్చి నల్లి కానీ గ్రీన్ మైట్స్ కానీ ప్రధానంగా మనకు ఉపయోగం ఉండటం లేదు. అందుకని రైతు సోదరులు ఈ 2 నెలల లోపల ఈ 4 చెప్పిన మందులైతే ఏంటి, ప్రొపార్గైట్ అయితే లేదా ఫెనజాక్విన్ లేదా అబామెక్టిన్ లేదా స్పైరోమెస్ఫన్ ఏదైనా ఒక మందు స్ప్రే చేసుకున్నట్టయితే మనము నివారించుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో చీనీ నిమ్మను ఆశించే పురుగులు యాజమాన్య పద్ధతుల గురించి తిరుపతి చీనీ నిమ్మ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు వినండి జానపద గీతం.

శ్రోతలు, రేపు ఉదయం 7:15 ప్రభాతరేఖలు కార్యక్రమంలో భారత స్వాతంత్ర సమరం విప్లవోద్యమాల ప్రభావం హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ ఏర్పాటు గురించిన విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి జె. నిర్మల. ఈ కార్యక్రమం రేపు ఉదయం 7:15 ప్రభాతరేఖలు కార్యక్రమంలో ప్రసారమవుతుంది. అనంతరం అన్నమయ్య వెంకటేశ శతకం గురించి ఆచార్య జక్కంపూడి మునిరత్నం గారి వివరణ కూడా ప్రసారమవుతుంది 13వ భాగం. ఈ కార్యక్రమం కూడా రేపు ఉదయం 7:15 ప్రభాతరేఖలు కార్యక్రమంలో ప్రసారమవుతుంది. తప్పకుండా వినవచ్చు. ఇప్పుడు మరొక జానపద గీతం వింటాం.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 877

0: 4-4-6-6-0-5 ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.

0: ఈనాటి పల్లెసీమలు వ్యవసాయ ధరల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.
1: ఆకాశవాణి వికసిత భారత్ ఈనాటి కార్యక్రమంలో సుకన్య సమృద్ధి యోజన ఈ పథకం గురించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ ఎం అరుణ్ కుమార్ గారితో నిహారా కానెట్టి గారి సంభాషణ వింటారు.
2: తెలుగు రాష్ట్రాల్లోని శ్రోతలందరికీ వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకుందాము. ఈ పథకం గురించి తెలియజేయడానికి మనతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం ఎం అరుణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్.
3: నమస్తే మేడం.
2: మరి ఈరోజు సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకుందాం సార్. ముందుగా అసలు ఈ పథకం ప్రవేశపెట్టడానికి వెనుక ఉద్దేశం అండ్ ఎప్పటి నుంచి ఈ పథకం ప్రవేశపెట్టారో చెప్తారా?
3: ఈ పథకం భారత ప్రభుత్వం వారు 2015లో బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ కింద ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో బెనిఫిట్స్ వచ్చేసి హయ్యెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం కానీ, వాళ్ళ అమ్మాయి యొక్క అవసరాలను బట్టి విత్డ్రా చేసుకునే సౌలభ్యం, మినిమం అమౌంట్స్ మ్యాక్సిమం అమౌంట్స్ ఇవన్నీ ప్రొవిజన్ చేసి వాళ్ళకి అవసరానికి ఎప్పుడైతే విత్డ్రా చేసుకోవడానికి గార్డియన్గా తరఫున కానీ, అమ్మాయి 10 ఇయర్స్ దాటిన తర్వాత కానీ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్కి మీట్ అవ్వడానికి గవర్నమెంట్ భారత ప్రభుత్వం వారు ఈ స్కీమ్ని తీసుకొని వచ్చారు.
2: సార్ మరి వయసు పరిమితి ఏమన్నా ఉందా?
3: ఈ స్కీమ్లో గర్ల్ చైల్డ్స్ లెస్ దాన్ 10 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంది అండ్ సబ్స్క్రైబ్ చేసిన దగ్గర నుంచి 15 ఇయర్స్ వరకు క్రెడిట్ ఇవ్వచ్చు, 21 ఇయర్స్ తర్వాత మొత్తం డ్రా చేసుకోవచ్చు. ఈ స్కీమ్ మ్యాక్సిమం 2 గర్ల్ చిల్డ్రన్ వరకే ఎలిజిబిలిటీ ఉంది, బియాండ్ దట్ వాటికి ఎలిజిబిలిటీ లేదు మేడం.
2: అలాగే సార్ ప్రతి సంవత్సరం జమ చేయాల్సిన మొత్తం ఏమన్నా ఉందా సార్?
3: మినిమం 1000 రూపీస్ వరకు క్రెడిట్ చేయాలి, అది ఇప్పుడు 250 రూపీస్ దాకా తీసుకొచ్చారు అండ్ అప్ టు 1.5 లాక్ పర్ ఇయర్ వరకు క్రెడిట్ చేసుకునే ఆస్కారం ఉంటుంది.
2: అంటే గరిష్టంగా 1.5 లాక్ వరకే చేయాలి సార్?
3: ప్రతి సంవత్సరం.
2: అయితే నెల నెల ఇంత చేయాలి అనే
3: అట్లేం లేదు మ్యామ్, ఎంతైనా క్రెడిట్ చేసుకోవచ్చు బట్ 1.5 లాక్ వరకే ఉంటుంది. 1.5 లాక్ అంటే ఎక్కువ ఉంటే ఇంట్రెస్ట్ రాదు, దాన్ని రిఫండ్ తీసుకోవడానికి తీసుకోవాల్సి వస్తుంది. అప్ టు 1.5 లాక్ వరకు గవర్నమెంట్ విల్ గివ్ ఇంట్రెస్ట్.
2: సార్ మీరు ఇందాక అన్నారు మంచి వడ్డీ రేటు కూడా ఈ పథకం ద్వారా ఇస్తుంది ప్రభుత్వం అనేసి, ఎంత వడ్డీ రేట్ ఇస్తుంది సార్?
3: ఇప్పుడు 8.5% పర్ యానం వరకు ఉంది మేడం. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ రివైజ్ చేస్తారు, మరి ఏప్రిల్లో రివైజ్ చేస్తే మళ్ళీ అది చూడాలి, బట్ యాజ్ ఆన్ టుడే 8.5% వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు మేడం.
2: అయితే మారుతున్న వడ్డీ రేట్లతో పాటు ఇది కూడా మారుతుంది?
3: ఇది కూడా మారుతుంది. గవర్నమెంట్ భారత ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ April 1st ఆ ఇయర్ వరకు ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు 8.5%.
2: అలాగే సార్ 18 ఏళ్ళు దాటిన తర్వాత ఆ వ్యక్తి అంటే ఎవరి పేరు మీద అయితే వాళ్ళ పేరెంట్స్ ఈ సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేశారో వాళ్ళు దీన్ని ఆపరేట్ చేసే అవకాశం ఉంటుందా?
3: అది మనం నోటిఫై చేసేదాన్ని బట్టి ఉంటుంది మ్యామ్. ఇప్పుడు 18 ఇయర్స్ దాటి ఉందంటే అబౌట్ 10 ఇయర్స్ ఎనీవే గార్డియన్ లేకుండా కూడా గర్ల్ చైల్డ్ కెన్ ఆపరేట్. సో ఈవెన్ 18 ఇయర్స్ వచ్చినా కూడా దే కెన్ పన్ ఆపరేటింగ్, దాంట్లో రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు మేడం. అబౌట్ 10 ఇయర్స్ దాటిన ఎవ్రీబడి కెన్ ఆపరేట్ ఆన్ దేర్ ఇండివిజువల్ నేమ్.
2: సార్ మరి ఇది మైనర్ బాలికలకి ఇస్తున్న ఫెసిలిటీ కాబట్టి వాళ్ళు ఎలాగా ఈ అకౌంట్ ఓపెన్ చేయాలి?
3: అప్ టు 10 ఇయర్స్ వరకు 18 ఇయర్స్ గార్డియన్ తో పాటు గార్డియన్ యొక్క ప్రూఫ్, గర్ల్ చైల్డ్ యొక్క ప్రూఫ్ తీసుకుని వెళ్తే లైక్ రెగ్యులర్ గా SBI అకౌంట్ ఓపెన్ చేసినట్టు ఏ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ పోస్ట్ ఆఫీసెస్ కానీ వెళ్ళి రెగ్యులర్ గా అకౌంట్ ఎట్లయితే ఓపెన్ చేస్తారో, మైనర్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేస్తారో ఇవి కూడా అట్లే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మ్యామ్. దానికోసం స్పెషల్ గా అప్లికేషన్ ఫార్మ్స్ అని పాస్బుక్ కూడా డిజైన్ చేస్తున్నారు. అప్లై చేసిన తర్వాత అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ పాస్బుక్ ని క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుంది.
2: సార్ ఇప్పుడు ఈ అకౌంట్ గార్డియన్ గానీ పేరెంట్ ఎవరైతే వాళ్ళ కేర్ టేకర్ ఉంటారో వాళ్ళ ఆధారంగా చేస్తారు కాబట్టి ఈ దీనికి పర్టికులర్ ఉన్న సిఫ్ నెంబర్ వాళ్ళకి అటాచ్ అవుతుందా సార్?
3: లేదు మ్యామ్, వీళ్ళకి కూడా సెపరేట్ సిఫ్ నెంబర్ ఓపెన్ చేస్తారు, కస్టడీ ఓపెన్ చేస్తారు, రెండు ఆ అకౌంట్ లో జాయిన్ చేస్తారు. సో దాట్

0: ఎయిటీన్ ఇయర్స్ తర్వాత, 10 ఇయర్స్ తర్వాత కానీ, 18 ఇయర్స్ తర్వాత కానీ ఎవరు ఎప్పుడైతే ఆపరేట్ చేసుకోగలుగుతున్నారో ఈ అకౌంట్ని దేర్ పేరెంట్ అకౌంట్ కింద కూడా వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రెండు షిఫ్ట్స్ ఉంటాయి, ఆ రెండు షిఫ్ట్స్ని అకౌంట్లో యాడ్ చేస్తారు. డిస్క్రిప్షన్ ఇస్తారు, హీస్ ద గార్డియన్, హీస్ విల్ బీ ఆపరేటింగ్ ద అకౌంట్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తే సరిపోతుంది.
1: సాధారణంగా ఇలాంటి డిపాజిట్ లాంటి అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తారు కదా సార్, మీరు చెప్పినట్టు. సో ఆ మైనర్గా ఉన్న బాలికకి ఓపెన్ చేసిన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఎప్పటికీ వాడుకునే అవకాశం?
0: ఎప్పుడైనా వాడుకోవచ్చు మ్యామ్. అందరూ మరి మన బ్యాంక్ తరఫున, యూనియన్ బ్యాంక్ తరఫున కూడా మనం అప్ టు 18 ఇయర్స్ యూనియన్ ముస్కాన్ అనే అకౌంట్ని ఓపెన్ చేస్తున్నాము విత్ 1000 రూపీస్ బ్యాలెన్స్. అది వాళ్ళకి డే వన్ నుంచి వాళ్ళ పేరు మీదనే ఉంటుంది. 18 ఇయర్స్ తర్వాత గార్డియన్ ఉంటే దాన్ని జాయింట్ అకౌంట్ అనే చేసుకోవచ్చు, లేదా దే కెన్ ఆపరేట్ ఆన్ దేర్ ఓన్. సో మనం ఎక్కడ అకౌంట్ ఓపెనింగ్ కానీ ఆపరేటింగ్ కానీ ఎక్కడ రెస్ట్రిక్షన్స్ అయితే లేవు మేడం, ఏ బ్యాంక్ లో కూడా.
1: సార్ మీరు ఇందాక కూడా చెప్పారు కానీ మరోసారి, ఎన్ని సంవత్సరాల పాటు ఇందులో అమౌంట్ ని జమా చేయాలి, ఎప్పుడు ఎలాగా ఇందులో అక్యుములేట్ అయిన అమౌంట్ ని వాడుకోవచ్చు?
0: ఇది అప్ టు 15 ఇయర్స్ వరకు క్రెడిట్ చేయచ్చు మ్యామ్, ఫ్రమ్ ద డే ఆఫ్ అకౌంట్ ఓపెనింగ్. లెస్ దాన్ 10 ఇయర్స్ ఉంటే, ఇప్పుడు 10 ఇయర్స్ వాళ్ళు ఓపెన్ చేశారనుకుంటే అప్ టు 25 ఇయర్స్ వరకు క్రెడిట్ చేసుకున్న తర్వాత 21 ఇయర్స్ అంటే 31 ఇయర్స్ కి విత్డ్రా చేసుకునే ప్రొవిజన్ ఉంటుంది. దీన్ని మన అవసరాలు, ఎడ్యుకేషన్ కోసం కానీ మ్యారేజ్ కోసం కానీ, అవసరాన్ని బట్టి మెడికల్ ఎక్స్పెండిచర్ ఉన్నా కూడాను దానికోసం మనం వెళ్ళి విత్డ్రా చేసుకుని సౌలభ్యం అయితే ప్రొవైడ్ చేస్తుంది. మిగతా స్కీమ్స్ లో లాగా రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు మేడం.
1: 21 ఏళ్ల ముందే హైయర్ ఎడ్యుకేషన్ కోసం వాడే అవకాశం,
0: హైయర్ ఎడ్యుకేషన్ కోసం వాడుకోవచ్చు, మెడికల్ ఎక్స్పెండిచర్ కోసం కూడా వాడుకోవచ్చు, అండ్ ఎనీ ఎక్సిజెన్సీస్ వాడుకునే అవకాశం ఉంది.
1: దీంతో ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమన్నా ఉంటాయి
0: మ్యామ్? 80C కింద ఏదైతే ఉందో 1.5 లాక్ లో, అందులోనే దీని కంట్రిబ్యూషన్స్ అన్ని దాని కిందనే ఉన్నాయి. ఒక బెనిఫిట్ ఏంటంటే, ఏదైతే ఇంట్రెస్ట్ వచ్చిందో అక్యుములేటెడ్ ఇంట్రెస్ట్ ఈస్ ట్యాక్స్ ఫ్రీ.
1: ఓకే, సో ఇంట్రెస్ట్ అంతా కూడా,
0: ఇంట్రెస్ట్ అంతా ట్యాక్స్ ఫ్రీ.
1: ఓకే సార్, మరి ఒకవేళ అప్లై చేయాలి అనుకుంటే ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, ఎలా అప్లై చేయాలి చెప్తారా?
0: ఇది అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఉంటుంది మ్యామ్, ఏ బ్యాంక్లోకి వెళ్ళినా వాళ్ళ రెస్పెక్టివ్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. దాంట్లో ఒరిజినల్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి, వాటిలో ఆధార్, బర్త్ సర్టిఫికేట్, ఆధార్ ఉంటే ఆధార్, అండ్ గార్డియన్ యొక్క రెసిడెన్షియల్ ఆధార్ అండ్ ప్యాన్ నెంబర్ ఏమైనా తీసుకుని రేషన్ కార్డు ఉన్నా ది కెన్ టేక్ దోస్ డాక్యుమెంట్స్. రెగ్యులర్గా మనం అకౌంట్ ఓపెనింగ్కి ఏవైతే RBI స్టిప్యులేట్ చేసిన వ్యాలిడ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ వెళ్ళి మనం ఓపెన్ చేసుకోవచ్చు.
1: సో ఆ బాలికకి సంబంధించిన ఆధార్ కార్డు కూడా,
0: ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్ ఏదన్నా,
1: బర్త్ సర్టిఫికేట్
0: తీసుకుని వెళ్తే, బర్త్ సర్టిఫికేట్ ఇస్ మనం ప్రూఫ్, ఏజ్ ప్రూఫ్ కోసం తీసుకుని వెళ్తున్నాం. అదర్వైజ్ ఏ డాక్యుమెంట్ ఉన్నా తీసుకుని కెన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి వెళ్ళచ్చు.
1: సార్ మరి ఇటువంటిదే ఇంకో సౌకర్యం బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు కూడా ఇస్తున్నది PPF.
0: PPF అందరికీ ఉంది, సేమ్ ప్రొవిజన్స్ ఉన్నాయి. కాకపోతే ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొద్దిగా అడిషనల్ అడ్వాంటేజ్ ఉంది. ఈ సంవత్సరానికి మనకు గవర్నమెంట్ దీంట్లో 7.1 ఇస్తుంది, ఇందులో 8.5 ఇస్తుంది. అది మేజర్ అడ్వాంటేజ్. ఇందులో హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రొవిజన్ ఉంది. అదర్వైజ్ స్కీమ్ గైడ్ లైన్స్ రెండింటికి మాక్సిమం ఓకే స్కీమ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. సేమ్ 15 ఇయర్స్ దా కంట్రిబ్యూషన్ ఉంది, 21 ఇయర్స్ ఎక్సిజెన్సీస్ విత్డ్రాల్ ఉంది.
1: ఓకే,
0: ఏం రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు మ్యామ్. అండ్ PPF కి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, స్కీమ్ గైడ్ లైన్స్ అంతా ఒకటే.
1: అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో PPF కంటే ఎక్కువ,
0: సుకన్య సమృద్ధిలో ఎక్కువ ఉంది.
1: ఓకే,
0: అండ్ ఇది ఓన్లీ ఎనీ పబ్లిక్ కెన్ జాయిన్ ఇన్ దట్ వన్. ఇందులో ఓన్లీ స్పెసిఫిక్ టు గర్ల్ చైల్డ్ కాబట్టి దీంట్లో అడిషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సౌలభ్యం ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తాం.
1: సో ఆడపిల్లలకి ఇచ్చిన ప్రతి ఫెసిలిటీకి కొన్ని సేఫ్ గార్డ్స్ కూడా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి, మరి ఈ జమా అయిన అమౌంట్ ఖచ్చితంగా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్కి కానివ్వండి, మ్యారేజ్కి కానివ్వండి, హెల్త్ ఎమర్జెన్సీస్కి వాడడానికి ఏమన్నా ప్రత్యేకంగా గైడ్ లైన్స్ ఇచ్చిందా ప్రభుత్వం?
0: ఏం లేదు, మనం ఏదైనా విత్డ్రాల్ ఉన్నప్పుడు మన రిక్వైర్మెంట్ని తీసుకెళ్ళి బ్యాంకులు ప్రొవైడ్ చేస్తే దెన్ వాళ్ళు ప్రాసెస్ చేసి విత్డ్రాల్కి అలౌ చేసేస్తారు మ్యామ్. మన రిక్వైర్మెంట్ని ప్రాపర్ డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళి చూపిస్తే దెన్ దే విల్ అలౌ ఫర్ విత్డ్రాల్. దాంట్లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు. మ్యారేజ్ కార్డ్ తీసుకుని వెళ్ళి పూజ చేసాం అనుకోండి, దే విల్ ప్రాసెస్ అండ్ రిలీజ్ ఇట్. హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నాం, ఎవరైనా డిమాండ్ ఇచ్చి ఉంటారు నాకు ఇంత ఫీజు కట్టాలని, ఆ డాక్యుమెంట్ని తీసుకుని వెళ్ళి అక్కడ ప్రూఫ్ ప్రొవైడ్ చేస్తే దే విల్ ప్రాసెస్ అండ్ అలౌ ఫర్ విత్డ్రాల్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ కానీ, పెళ్ళికి కానీ. మెడికల్ ఎక్స్పెన్సెస్ అంటే అక్కడ అడ్మిషన్ రిపోర్ట్ ఉంది, ప్రాపర్ పేమెంట్ రేజ్ చేసిన ఏమైనా ఉంటే వాటిని చూపిస్తే కూడా విత్డ్రాల్ అలౌ చేస్తాం.
1: సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా 21 ఏళ్లకి ముందే హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా, మ్యారేజ్ ఉన్నా, హైయర్ ఎడ్యుకేషన్ కోసం అన్నా విత్డ్రా చేయొచ్చు అన్నారు, కానీ దీనికి ఖచ్చితమైన లాకిన్ పీరియడ్ ఏమన్నా ఉందా?
0: లాకిన్ పీరియడ్ ఉంటే ఏం లేదు. ఇప్పుడు 18 ఇయర్స్ మినిమం ఏజ్ ఉంది కాబట్టి మ్యారేజ్కి, 18 ఇయర్స్ కింద వచ్చినప్పుడు ఏవైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో అవి మాత్రం ఇంప్లిమెంట్ అవుతాయి. విత్డ్రాల్ ఫస్ట్ మ్యారేజ్ అని చెప్పినప్పుడు 18 ఇయర్స్ మాత్రం కంపల్సరీ కంప్లీట్ అయి ఉండాలి.
1: ఓకే,
0: చైల్డ్ మ్యారేజ్ కాకుండా ఉండడానికి ఆ ప్రూఫ్ తీసుకుంటున్నారు. సో ఆ ప్రూఫ్ కాకపోతే దెన్ దే ఆర్ అలవింగ్ ఫర్ విత్డ్రాల్.
1: ప్రస్తుతం ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది సార్?
0: ఇప్పుడు ప్రస్తుతం 8.5% దాకా ఉంది. ఏ బ్యాంక్ లో ఇంత రేట్ ప్రొవిజన్ కూడా లేదు. బ్యాంక్ లోకి వెళ్ళినా కూడా మాక్సిమం వస్తే 7.5 దాకా వస్తుంది. ఇందులో గర్ల్ చైల్డ్ కాబట్టి ఎక్స్క్లూజివ్ గా 8.5% వస్తుంది.

0: ఇస్ బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ను.
1: సో అక్రాస్ బ్యాంక్స్ అండ్ అలాగే పోస్ట్ ఆఫీసులలో కూడా సేమ్ రేట్ ఆఫ్
0: సేమ్
1: ఇంట్రెస్ట్,
0: ఉంటుంది.
1: సుకన్య సమృద్ధి యోజన ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతే అక్కడ ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది.
0: ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుందో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పాస్ ఆన్ చేస్తారు.
1: సార్ మరి ఒకవేళ విత్డ్రా చేసుకోవాలి అని అనుకుంటే ఎడ్యుకేషన్ కోసం ఒకేసారి మొత్తం విత్డ్రా చేసుకోవచ్చా, ఇంతే విత్డ్రా చేసుకోవాలి అని ఏమన్నా ఉందా, ఇన్స్టాల్మెంట్స్లో విత్డ్రా చేసుకోవచ్చు?
0: మనకి స్కూల్ ఫీ ఎట్లయితే ఉందో, కాలేజ్ ఫీ ఎట్లా ఇయర్ వైజ్ ఉంటుంది కాబట్టి మనం ఏ ఇయర్కి ఆయనకి డిమాండ్ రేస్ చేసుకుంటే, రిక్వెస్ట్ ఇచ్చుకుంటే ఆ ఇయర్కి వాళ్ళ పేమెంట్ చేసే ఆస్కారం కూడా ఉంటుంది. ఒకేసారి తీసుకుని ఇంట్రెస్ట్ లాస్ అయ్యేదానికంటే ఏ ఇయర్కి ఆ ఇయర్కి పేమెంట్ తీసుకుంటే మిగిలిన అమౌంట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఆ ఫెసిలిటీ ఉపయోగపడుతుంది.
1: ఓకే సార్, మీరు ఒక కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలకి సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ హోల్డ్ చేయొచ్చు అని అన్నారు కదా, మరి మల్టిపుల్ బ్యాంక్స్లో ఒక్కొక్క అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా?
0: ఏ బ్యాంక్ అయినా అన్ని బ్యాంక్స్ కలుపుకొని ఒక అకౌంటే,
1: ఒక అమ్మాయికి ఒకే
0: ఒకే
1: అకౌంట్
0: అకౌంట్ అన్ని బ్యాంక్స్ కలుపు.
1: సార్ మీరు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఫర్ సమ్ టైం ఉన్నారు కాబట్టి అమ్మాయిలు ఓపెన్ చేసిన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ సుకన్య సమృద్ధి యోజన ఇంప్లిమెంట్ అయిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు 10 ఏళ్ళు, 2015లో ఇంప్లిమెంట్ చేశారని చెప్పారు, నవ్ ఇయర్ ఇన్ 2025, సో ఈ 10 ఇయర్స్లో ఆ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ శాతం ఏమైనా పెరిగిందంటారా?
0: మన బ్యాంక్ వర్క్ అయితే మనం చాలా ఇన్సిస్ట్ చేస్తున్నాం మేము, ఎందుకంటే మనం ఎవ్రీ ఇయర్ ఒక ప్రోగ్రామ్ కింద కండక్ట్ చేస్తున్నాము, యూ జీనియస్ ప్రోగ్రామ్స్ అని. దాంట్లో ప్రతి స్కూల్కి వెళ్తున్నాము, వాళ్ళని మన ప్రోగ్రామ్ ఏదైతే కండక్ట్ చేస్తున్నామో దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి కూడా అక్కడ నుంచి అక్కడే అకౌంట్ ఓపెన్ గార్డియన్తో సహా తీసుకుని పేరెంట్స్తో కూర్చోబెట్టుకుని అక్కడే అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకి అకౌంట్ ఓపెనింగ్ సేవింగ్స్ అనేది మనం వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం, ప్రెజెంట్ చేస్తున్నాము ఈ అకౌంట్ ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఫ్యూచర్లో ఈ అకౌంట్ ఎట్లా వాడుకోవచ్చు. సో ఫస్ట్ అకౌంట్ ఎప్పుడైనా వాళ్ళకి ఓపెన్ చేసుకున్న వాళ్ళకి అభిమానం ఉంటుంది కాబట్టి ఆ అకౌంట్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చైల్డ్, గర్ల్ చైల్డ్ కానీ బాయ్ చైల్డ్ కానీ, మనం వాళ్ళకి ముందు నుంచే ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎక్కడైనా మనం ఎవ్రీ ఇయర్, ఇప్పటికి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తున్నాం, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మనకి తెలంగాణ వరకు మనం 5,000 నుంచి 6,000 అకౌంట్లు ఓపెన్ చేస్తున్నాం ఓన్లీ ఫర్ స్టూడెంట్స్. సో ఆ ప్రొవిజన్లో ఇంకా అందులో అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే పేరెంట్ యొక్క ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తున్నాం, అంటే వాళ్ళకి అట్లనే కాకుండా ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మిస్ హ్యాపెన్స్ టు ద పేరెంట్ మనం వాళ్ళకి ఎడ్యుకేషన్ వరకు, సో పర్టికులర్ పీరియడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వరకు కూడా బ్యాంక్ సపోర్ట్ చేస్తూ ఉంది. సో ఆ స్కీమ్స్ అన్ని మనం ఎడ్యుకేట్ చేస్తున్నాము, యూజ్ చేసుకోమని చెప్తున్నాము, దాంట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాము. స్కీమ్స్ డిపెండింగ్ ఆన్ వేరియస్ బ్యాంక్స్ వాళ్ళు వాళ్ళ స్కీమ్స్ తీసుకొస్తున్నారు, బట్ యాజ్ ఆన్ టుడే అప్ టు 18 ఎవ్రీ చైల్డ్కి బ్యాంక్ అకౌంట్ ఉండి దాంట్లో పేరెంట్ యొక్క బెనిఫిట్స్ని మనం అందుబాటులోకి తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాము.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్.
0: థ్యాంక్ యూ మ్యామ్.
2: మీరు ఇంతవరకు సుకన్య సమృద్ధి యోజన ఈ పథకం గురించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ ఎం అరుణ్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు వింటారు. కార్యక్రమంలో ముందుగా సొంతం చిత్రం కోసం చిత్ర ఆలపించిన సిరివెన్నెల గీతం, సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్.

చిత్రకుస్మాలు చిత్రగీతాలు వింటున్నారు. మీరు మా ప్రసారాలను 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి రాఘవేంద్ర చిత్రం నుండి హరీష్ రాఘవేంద్ర సుజాత ఆలపించిన ఈ పాట. గీతరచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం అందించిన వారు మణిశర్మ. ముందుగా ఒక ప్రకటన.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఇప్పుడు వినండి రాఘవేంద్ర చిత్రం నుండి ఈ పాఠం.

చిత్రకుసుమలు చిత్రగీతాలు వింటున్నారు. మీరు మా ప్రసారాలను ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి చిరుత చిత్రం కోసం లవ్ యూరా సాంగ్ విందాం. దీపు రీతు పాడిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సంగీతం అందించారు. సంగీతం మణి శర్మ, రామజోగయ్య శాస్త్రి గీత రచన చేశారు. చిరుత చిత్రం నుండి ఈ పాట

0: లేదు, ధరలో సాటిరాదు, నాణ్యతకు నమ్మకానికి మరో పేరు. ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: చిత్రకుసుమాలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆర్యా చిత్రం కోసం కేకే ఆలపించిన చంద్రబోస్ గీతం. సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్.

చిత్రకుసుమాలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి. తమ్ముడు చిత్రం కోసం రమణ గోగుల ఆలపించి సంగీతం అందించారు. గీతరచన సురేంద్ర కృష్ణ.

చిత్రకుసుమాలు చిత్రగీతాలు వింటున్నారు. మీరు మా ప్రసారాలను 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, సోలో చిత్రం కోసం హేమచంద్ర ఆలపించిన కృష్ణ చైతన్య గీతం. సంగీతం అందించిన వారు మణిశర్మ.

మీరింతవరకు చిత్రకుసుమాలు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్మణి. ముఖ్యాంశాలు. ప్రశ్నాపత్రాల లీకేజ్, పరీక్షలలో అవకతవకల కేసులలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సీజేపీ ప్రతినిధి బృందంతో కేంద్ర మంత్రుల సమావేశంలో పలు అంశాలను చర్చించినట్టు కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. బళ్లారి, గుంతకల్లు స్టేషన్ల మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వరుసగా 5వ రోజు కూడా గందరగోళం కొనసాగడంతో పార్లమెంటు ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ప్రశ్నాపత్రాల లీకులు, పరీక్షలలో అవకతవకల కేసులలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి, కఠినమైన శిక్షలు విధించడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. పార్లమెంటు హౌస్ ప్రాంగణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ముసాయిదా బిల్లుకు ఆమోదం లభించింది. ప్రతిపాదిత ఈ చట్టాన్ని వచ్చేవారం పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశముందని ఆకాశవాణి న్యూస్కు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రశ్నాపత్రాల లీకేజీపైన కఠిన చర్యలు తీసుకునే నిబంధనలతో కూడిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్టు నరేంద్ర మోదీ నిన్న రాత్రి విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో ప్రకటించారు. ఇదిలా ఉండగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రశ్నాపత్రాల లీకులు, పరీక్షలలో అవకతవకలకు సంబంధించిన ముసాయిదా బిల్లు ఆమోదానికి ఎలాంటి ఆటంకం ఉండబోదని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన చర్యలు తీసుకుంటోందని కిరణ్ రిజిజు తెలియజేశారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రొమేనియా దేశ అధ్యకుడు నికుషోర్ డాన్ సమక్షంలో ఈరోజు బుకారెస్ట్లో జరిగిన భారత రొమేనియా వ్యాపార సదస్సులో రాష్ట్రపతి ప్రసంగించారు. స్వాతంత్ర్య శతాబ్ది నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ది చెందిన దేశంగా మార్చడమే వికసిత్ భారత్ 2047 దార్శనికత లక్ష్యమని ఈ సందర్భంగా రాష్ట్రపతి తెలిపారు. భారతదేశ అభివృద్ది ప్రస్థానంలో రొమేనియా కంపెనీలు కీలక పాత్ర పోషించాలని కోరారు. భారత్ రొమేనియా మధ్య ఇంధన భద్రత, హరిత పరివర్తన రంగాలలో సహకారానికి అపారమైన అవకాశముందని రాష్ట్రపతి గుర్తు చేశారు. అదేవిధంగా రసాయన ఎరువుల పరిశ్రమలో రొమేనియాకు ఉన్న సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ రంగంలో కూడా సహకారానికి ఆస్కారముందని ద్రౌపది ముర్ము పేర్కొంటూ,
1: Participation of a large Indian business delegation reflects the growing confidence of Indian industries in the opportunities that Romania offers and their desire to build enduring partnerships with Romanian businesses. India and Romania have enjoyed warm and friendly relations for over 7 decades. Our relationship is based on mutual trust, respect and shared democratic values.
0: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, పీఎంఓ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో సీజేపీ ప్రతినిధి బృందంతో ఈరోజు సమావేశమయ్యారు. సీజేపీ నుంచి జాతీయ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకా ఈ చర్చల్లో పాల్గొన్నారు. సమావేశం అనంతరం పాత్రికేయులతో జగత్ ప్రకాష్ నడ్డా మాట్లాడుతూ, పరీక్షా విధానంలో సంస్కరణలకు సంబంధించి సీజేపీ లేవనెత్తిన డిమాండ్లను తాము సావధానంగా విన్నామని తెలిపారు. సీజేపీ 3 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచిందని చెప్పారు. పరీక్షా ప్రశ్నాపత్రాల లీకేజీని అరికట్టడానికి కొన్ని సంస్కరణలను కూడా సూచించిందని ఆయన పేర్కొన్నారు. రేపు ఆ ప్రతినిధి బృందంతో ప్రభుత్వం మరో విడత చర్చలు జరుపుతుందని జేపీ నడ్డా తెలిపారు. ఇదిలా ఉండగా, నీట్ పరీక్షల అక్రమాల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం, విద్యార్థులపై పెట్టిన ఎఫ్ఐఆర్లు, కేసులు ఉపసంహరించుకోవాలనే తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశామని సీజేపీ ప్రతినిధులు వివరించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి

0: వర్గ సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర రైల్వే సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. కర్ణాటకలోని బళ్ళారి, ఆంధ్రప్రదేశ్లోని గుంతకల్లు మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. మొత్తం 46 కిలోమీటర్ల మార్గానికి 1,264 కోట్ల రూపాయలతో మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టును చేపట్టనున్నట్టుగా ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ప్రయోజనం కలగనుందన్నారు. అదేవిధంగా వేదావతి నదిపై 762 మీటర్ల పొడవైన మెగా రైల్వే వంతెనను నిర్మించనున్నామని రైల్వే మంత్రి తెలియజేస్తూ,
1: కర్ణాటక ఆర్ ఆంధ్ర కో జోడనే వాలి ఏ లైన్ గుంతకల్ సే బెల్లారి సే హోస్పేట్, హోస్పేట్ సే హుబ్లీ ఆర్ హుబ్లీ సే ఆగే అంకోలా కి తరఫ్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎకనామిక్ కారిడోర్స్. దేర్ ఆర్ స్టీల్ ప్లాంట్స్, దేర్ ఆర్ పవర్ ప్లాంట్స్, దేర్ ఆర్ సిమెంట్ ప్లాంట్స్. ఏక మేజర్ ఎకనామిక్ యాక్టివిటీ ఇస్ ఏరియా మే హోతీ హై. దట్స్ వై అప్రూవల్ హువా హై గుంతకల్ సే బెల్లారి థర్డ్ అండ్ ఫోర్త్ లైన్ ఆర్ ఉస్కే ఆగే ఫిర్ హోస్పేట్ సే హుబ్లీ థర్డ్ అండ్ ఫోర్త్ లైన్ కా ఆల్రెడీ డిపిఆర్ అండర్ ప్రిపరేషన్ హై.
0: ఇదిలా ఉండగా 3,030 కోట్ల రూపాయల వ్యయంతో దేశంలో 3 ప్రత్యేక రసాయన పార్కుల ఏర్పాటు కోసం భారత్ పారిశ్రామిక వికాస్ యోజన రసాయన్, భవ్య రసాయన్ పథకానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద ఒక్కో పార్కుకు కేంద్రం 1,000 కోట్ల రూపాయల వరకు గ్రాంట్ను అందిస్తుంది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్, విద్యార్థుల నిరసన అంశాలపై వరుసగా 5వ రోజు కూడా గందరగోళం కొనసాగడంతో పార్లమెంటు ఉభయ సభలను సోమవారం వరకు వాయిదా వేశారు. అంతకుముందు ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు కార్గిల్ యుద్దంలో అత్యున్నత త్యాగం చేసిన భారత సాయుధ దళాల వీర జవాన్లకు సభ నివాళి అర్పించింది. ఈ ఏడాది జూలై 26న కార్గిల్ విజయ్ దివస్, 27వ వార్షికోత్సవం జరుపుకుంటున్నామని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. అనంతరం స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయం చేపట్టడానికి ప్రయత్నించగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. సభ నిర్వహణలో సహకరించాలని స్పీకర్ విపక్ష సభ్యులను కోరినప్పటికీ వారు ఆయన సూచనను పాటించలేదు. మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ అంశంపై అర్థవంతమైన చర్చ జరగాలన్నది సభ్యులందరి ఉమ్మడి అభిప్రాయమని ఆయన అన్నారు. అయితే ప్రతిపక్షాల నిరసనలు, గందరగోళం కొనసాగుతూ ఉండడంతో వాటి మధ్యనే సభ సోమవారానికి వాయిదా పడింది. రాజ్యసభలో ఉదయం 11 గంటలకు కార్యకలాపాలు ప్రారంభమైనప్పుడు సభ కార్గిల్ యుద్ద అమరవీరులకు నివాళి అర్పించింది. 1999 కార్గిల్ యుద్దంలో భారతదేశం సాధించిన విజయానికి గుర్తుగా కార్గిల్ విజయ్ దివస్ ను జరుపుకుంటారని చైర్మన్ సిపి రాధాకృష్ణన్ అన్నారు. అనంతరం చైర్మన్ జీరో అవర్ ను చేపట్టేందుకు ప్రయత్నించగా ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే నీట్ పేపర్ లీకేజ్ విద్యార్థుల నిరసన అంశాన్ని లేవనెత్తారు. దీంతో ప్రతిపక్ష, అధికార పక్షాల నుంచి నిరసనలు కొనసాగుతూ ఉండడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. అనంతరం డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను సోమవారం వరకు వాయిదా వేశారు. కేంద్ర ప్రభుత్వం వైద్య కళాశాలల సంఖ్యతో పాటు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్ల సంఖ్యను పెంచింది. లోక్సభలో ఈరోజు లిఖితపూర్వక సమాధానం ద్వారా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈ వివరాలను వెల్లడించారు. దేశంలో 2014 నుండి ఇప్పటి వరకు వైద్య కళాశాలల సంఖ్య 387 నుండి 844కు, యూజీ సీట్లు 51,348 నుండి 139,489కి, పీజీ సీట్లు 31,185 నుండి 86,360కు పెరిగాయని ఆమె తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశ్నపత్రాల లీకేజ్, పరీక్షలలో అవకతవకల కేసులలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సీజేపీ ప్రతినిధి బృందంతో కేంద్ర మంత్రుల సమావేశంలో పలు అంశాలను చర్చించినట్టు కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. బళ్ళారి, గుంతకల్లు స్టేషన్ల మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

0: వరుసగా ఐదవ రోజు కూడా గందరగోళం కొనసాగడంతో పార్లమెంటు ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. చిత్రకుసుమాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, ఈడియట్ చిత్రం కోసం కౌసల్య ఆలపించిన కండికొండ గీతం. సంగీతం అందించిన వారు చక్రి.

ఏంటి అలా చూస్తున్నావు? సిక్కేస్తుంది, దగ్గరికి రావద్దే. ప్లీజ్ చంటి. అరే

0: चंटी प्लीज
1: చిత్ర కుసుమాలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి బొమ్మరిల్లు చిత్రం నుండి జీన్ శ్రీనివాస్, గోపికా పూర్ణిమ ఆలపించిన భాస్కర్ భట్ల గీతం. సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్.

చిత్రకుసుమాలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శక్తి చిత్రం కోసం హేమచంద్ర సైంధవి ఆలపించిన రామజోగయ్య శాస్త్రి గీతం. సంగీతం అందించిన వారు మణిశర్మ.

కార్యక్రమంలో చివరిగా వినండి. గబ్బర్ సింగ్ చిత్రం కోసం శంకర్ మహదేవన్, గోపికా పూర్ణిమ ఆలపించిన చంద్రబోస్ గీతం. సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్.

మీరింతవరకు చిత్రకుసుమాలు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 9 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: ఏక చిత్రగానం శీర్షికన సెగ చిత్రం నుంచి ఈ పాటలు వింటున్నారు. మీరు మా ప్రసారాలను 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి వింటున్నారు.

శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు, ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224605 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.

0: మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన సెగ చిత్రం నుండి పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. ఇప్పుడు వినండి హలో ఆకాశవాణి. ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలు కొన్న సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్ ఇప్పుడు వింటారు.
1: హలో ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు లక్ష్మి, చిత్తూరు జిల్లా కల్లూరు.
1: చిత్తూరు జిల్లా కల్లూరు నుండి లక్ష్మి గారు. ఏం చేస్తుంటారు లక్ష్మి గారు?
2: నేను ఐరన్ చేస్తాను సార్. బట్టలు
1: బట్టలు ఐరన్ చేస్తుంటారు? మరి మీరు బట్టలు ఐరన్ చేస్తూ మన ఆకాశవాణి కార్యక్రమాలు అన్ని వింటుంటారా?
2: అన్ని వింటాం సార్, సత్యనారాయణ నుంచి.
1: మరి మీకు ప్రత్యేకంగా నచ్చిన కార్యక్రమం ఏంటి
2: సార్? నాకు అదే ఈ ఆరోగ్యం గురించి మాట్లాడతారు సార్,
1: వైద్య విజ్ఞాన కార్యక్రమం ఇష్టం.
2: అది బాగా ఇష్టపడతాను సార్ నేను.
1: చాలా సంతోషం అండి. మరి మీకు నచ్చిన పాట కోరుకోండి
2: సార్. తలమరాల సినిమాల్లో ఈ పాట నాది కానే కాదని వస్తారు కదా సార్ సాంగ్.
1: తలంబ్రాలు చిత్రం నుంచి ఈ పాట నాది కాదే కాదు.
2: ఆ పాట కావాలి సార్.
1: ఓకే సరే, మీకోసం ఈ పాటను ప్రసారం చేస్తాము. ఓకే, మరి కోరుకున్న శ్రోతలు
2: సార్ అందరి కోసం సార్, మీకోసం కూడా.
1: చాలా సంతోషం అండి. మరి మీరు కోరుకున్నట్టు అందరి కోసం ఈ పాట ప్రసారం చేస్తున్నాం. ధన్యవాదాలు.
2: ధన్యవాదాలు.

0: హలో,
1: హలో, ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: మేము నెలపల్లి నుంచి నాగరాజుని మాట్లాడుతున్నాం సార్.
1: నాగరాజు గారు నెల్లపల్లి నుంచి.
0: అవును సార్.
1: నాగరాజు గారు ఏం చేస్తుంటారు మీరు?
0: వ్యవసాయం సార్?
1: వ్యవసాయం చేస్తుంటారు. మరి మీరు వ్యవసాయం చేస్తూ మన ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారాలు అన్నీ వింటున్నారా?
0: అన్నీ వింటారు సార్.
1: మీకు నచ్చిన కార్యక్రమం ఏంటి?
0: సార్ మాకు 7 గంటల 15 నిమిషాలకు వస్తుంది సార్
1: కిసాన్ వాణి
0: కిసాన్ వాణి.
1: కార్యక్రమం
0: అదేంటి బాగా వింటాం సార్.
1: చాలా సంతోషం. మరి మీరు కిసాన్ వాణి వినడం మాత్రమేనా, అందులో శాస్త్రవేత్తలు ఇచ్చిన సలహాలు సూచనలు పాటిస్తూ ఉంటారా?
0: అవన్నీ పాటిస్తుంటాం సార్.
1: చాలా సంతోషం అండి. మరి మీకు నచ్చిన పాట కోరుకోండి.
0: మాకు త్రిశూలం సినిమాలో రాయిని ఆరతి చేసిన రాముని అన్న పాట ఉంది సార్.
1: ఓకే, త్రిశూలం చిత్రం నుంచి రాయిని ఆడది చేసిన రాముడివా. ఓకే అండి, మరి ఈ పాట మీకోసం తప్పకుండా ప్రసారం చేస్తామండి. ధన్యవాదాలు.

0: హలో ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే సార్, మాది చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం ఘంటావరం సార్.
0: చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం ఘంటావరిపల్లి నుంచి మీ పేరు చెప్పండి.
1: సిద్ధరాజులు సార్.
0: సిద్ధరాజులు గారు, ఏం చేస్తుంటారు మీరు?
1: వ్యవసాయం చేస్తాం సార్.
0: వ్యవసాయం చేస్తుంటారు, మరి మన ఆకాశవాణి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు అన్ని వింటున్నారా?
1: తెల్లవారు 6 గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం 11 దాకా,
0: ఉదయం నుంచి రాత్రి వరకు మన ప్రసారాలు వింటూనే ఉంటారు. అయితే
1: ప్రోగ్రాములు పాటలు అన్ని కిసాన్ అని.
0: మరి మీకు నచ్చిన కార్యక్రమం ఏంటి?
1: పంటల గురించి
0: కిసాన్ వాణి కార్యక్రమం ఇష్టం. మరి మీకు నచ్చిన పాట కోరుకోండి సిద్ధరాజులు గారు.
1: ఆరాధనలో నా మది నిన్ను పిలిచింది.
0: ఆరాధన చిత్రంలో నా మది నిన్ను పిలిచింది. చెప్పండి.
1: జగదీషు, నవ్య, నిర్మల, ప్రియాన్సి, జాను సార్, లీలా ప్రసాద్.
0: సరే, వీరందరి కోసం ఈ పాట ప్రసారం చేస్తాం. ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ సార్.

0: హలో ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్ మాది పలాస సార్. మా పేరు ప్రవీణ్ సార్.
0: ప్రవీణ్ గారు పలాస నుండి. ఏం
1: అవును
0: చేస్తుంటారు
1: సార్?
0: ప్రవీణ్ గారు?
1: సార్ మేము ఇక్కడ షాప్ సార్.
0: మీరు షాప్ రన్ చేస్తుంటారు.
1: అవును సార్.
0: మరి మీరు షాప్లో కూర్చున్నప్పుడు మన ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారాలు అన్నీ వింటుంటారా?
1: వింటాం సార్. మా ఇంట్లో వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు వచ్చేసి వంటలోకంలో అది నిర్మలా మేడం ప్రసారం చేస్తారు 5 గంటలకి. అది వంటల ప్రోగ్రామ్ వచ్చేసి ఆల్బమ్, తర్వాత మేడం గారు చెప్పినవన్నీ బాగుంటాయి సార్.
0: చాలా సంతోషం అండి. మరి మీకు నచ్చిన పాట కోరుకోండి.
1: సుప్రభాతం సినిమా నుంచి ప్రేమ మొదలైతేనే సాంగ్ కావాలి సార్. శ్రీకాంత్ది
0: సుప్రభాతం చిత్రం నుండి
1: ప్రేమ మొదలైతేనే సాంగ్ సార్.
0: ప్రేమ మొదలైతే, శ్రీకాంత్ గారి చిత్రం.
1: అవును సార్.
0: తప్పకుండా అండి ప్రవీణ్ గారు. మరి మీరు కోరుకునే పాటను మేము ప్రసారం చేస్తాము.
1: ఓకే థ్యాంక్ యూ సార్.
0: సరే అండి, ధన్యవాదాలండి.

0: ಮುಖ ಸೂಚನಾ.
1: హలో
0: హలో ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్కారం అండి, శ్రీనివాసం పేరు. హైదరాబాద్ మైదీపట్నం నుంచి మాట్లాడుతున్నాను.
0: శ్రీనివాస్ గారు హైదరాబాద్ మైదీపట్నం నుండి.
1: మన రేడియో వార్షిక దినోత్సవం శుభాకాంక్షలు అండి. స్వాగతం మీకు కూడా.
0: మీకు కూడా శుభాకాంక్షలు అండి. జాతీయ ప్రసార దినోత్సవ శుభాకాంక్షలు. మరి మీరు మన కార్యక్రమాలన్నీ వింటున్నారా?
1: వింటాను సార్, వింటాను, ఎప్పుడు వింటూ ఉంటాను.
0: మరి ప్రత్యేకంగా మీరు మన ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారంలో ఏ కార్యక్రమం అంటే మీకు ఎక్కువ ఇష్టం?
1: ఈ డాక్టర్ సలహాలు ఉంటారండి. సూక్తి ముక్తావళి,
0: సూక్తి ముక్తావళి, వైద్య విజ్ఞానం ఇష్టం మీకు.
1: భక్తి రంజని,
0: భక్తి రంజని అన్ని వింటారైతే.
1: పొలం పనులు, పొలం పనులు కూడా వింటుంటానండి.
0: అయితే మీరు యాప్లో వింటున్నారా హైదరాబాద్ లో? చాలా సంతోషం అండి. మరి మీకు నచ్చిన పాట కోరుకోండి శ్రీనివాస్ గారు.
1: గోపి గోపిక గోదావరి,
0: గోపి గోపిక గోదావరి చిత్రం నుండి.
1: నువ్వెక్కడుంటే నేను అక్కడుంటే ఆ పాట.
0: నువ్వెక్కడుంటే నేను అక్కడుంటే. తప్పకుండా మీరు కోరుకున్న ఈ పాట మీకోసం ప్రసారం చేస్తామండి. ధన్యవాదాలు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.

0: హలో ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు
1: నమస్తే
0: ఎక్కడి నుంచి
1: సార్.
0: మాట్లాడుతున్నారు? నమస్కారం అండి.
1: నా పేరు నారాయణ. నారాయణ సార్
0: నారాయణ గారు ఎక్కడి నుండి?
1: లాగూరు.
0: సరే అండి, మరి మీకు నచ్చిన పాట కోరుకోండి.
1: యుగంధర్ యుగంధర్ పాట.
0: యుగంధర్.

0: చిత్రం నుండి.
1: అవును సార్,
0: కిల్లి పాట.
1: ఊరబ్బా వేసుకున్నాం కిల్లిని పాట.
0: ఓకే, తప్పకుండా మీకోసం ఈ పాటను ప్రసారం చేస్తాం నారాయణ గారు. మరి మీరు మన ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు వింటున్నారా?
1: లైన్ దొరకలేదు సార్, నేను చేస్తా.
0: లైన్ దొరకలేదా? ఇది ప్రత్యేకంగా ఈ కార్యక్రమం మీలాగా లైన్ దొరకని వాళ్ళ కోసమే ఏర్పాటు చేసింది.
1: అవును సార్, మంచిది సార్, మంచిది సార్.
0: చాలా సంతోషం అండి, మరి ధన్యవాదాలు.
1: ఓకే సార్.
2: గంజాయి దమ్ బిగిల్చి కొడితే ఆపై ఖారా కిళ్ళి నమిలితే ముల్లోకాలు. అరే అరే భాయి, మన కాళ్లకు సలాం చేస్తాయి. ఒర్రబ్బాయి.

0: హలో ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మదనపల్లి నుంచి. మీ పేరు చెప్పండి.
1: ఆదిలక్ష్మి సార్.
0: ఆదిలక్ష్మి గారు. ఆదిలక్ష్మి గారు ఏం చేస్తుంటారు మీరు? మీరు క్లర్క్ గా పనిచేస్తుంటారు. మరి మీరు మన ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారాలు అన్ని వింటుంటారా?
1: అన్ని వింటాం సార్. సిగ్నల్ సరిగా పవర్ చూడండి,
0: సిగ్నల్ రావట్లేదు అక్కడ. మీకు మన న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ కూడా ఉంది, మీరు మన యాప్ ద్వారా కూడా వినొచ్చు. మరి మీకు నచ్చిన పాట కోరుకోండి. గుడిగంటల చిత్రం నుంచి నీలి నింగి నీడలోన. తప్పకుండా అండి ఆదిలక్ష్మి గారు. మరి మీరు మన కార్యక్రమాలు అన్నీ వింటున్నారు కాబట్టి మన కేర్ ఆఫ్ ఆకాశవాణికి మన కార్యక్రమాలు ఎలా ఉన్నాయో మీ స్పందన తెలియచేయండి తప్పకుండా.

0: హలో ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు ఎక్కడి నుంచి
1: హలో,
0: మాట్లాడుతున్నారు?
1: నమస్తే సార్
0: నమస్తే అండి. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: అది తిరుపతి జిల్లా.
0: తిరుపతి జిల్లా నుండి.
1: ఆ పేరు చంద్రయ్య సార్. చంద్రయ్య చంద్రయ్య
0: చంద్రయ్య. చంద్రయ్య గారు ఏం చేస్తుంటారు మీరు?
1: సార్, వ్యవసాయం చేస్తుంటారు.
0: వ్యవసాయం చేస్తుంటారు. మరి వ్యవసాయం చేసుకుంటూ మన రేడియో కార్యక్రమాలు అన్నీ వింటున్నారా?
1: అన్నీ అంటుంటాం సార్.
0: మీకు నచ్చిన కార్యక్రమం ఏంటి ప్రత్యేకంగా?
1: వార్తలు సార్, వార్తలు వార్తలు.
0: వార్తలు ఎక్కువగా వింటారు మీరు.
1: అవును,
0: చాలా సంతోషం అండి. మరి మీకు నచ్చిన పాట కోరుకోండి.
1: ముడిపించు మొగలు నీళ్ళేలా పాడే దేవ కావాలి సార్.
0: సరే అండి, మీరు కోరుకున్న ఈ చిత్రం నుంచి ఈ పాటను మేము ప్రసారం చేస్తున్నాము. ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు.

0: ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు బాలాజీ సార్.
0: బాలాజీ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ఇక్కడ మహబూబ్నగర్ నుంచి సార్
0: మహబూబ్ నగర్ నుంచి. బాలాజీ గారు, మరి మీరు మహబూబ్ నగర్లో ఎలా వింటున్నారు మన కార్యక్రమాలు?
1: యాప్ ద్వారా సార్.
0: యాప్ ద్వారా వింటున్నారు. మరి తిరుపతి కేంద్రం ప్రసారాల్లో మీకు నచ్చిన కార్యక్రమం ఏంటి?
1: నాకు నచ్చినంటే ఇది ఒకటి ఆంధ్ర ఎఫ్ఎం సార్. నాకు భక్తి గీతలు వింటాం పొద్దున.
0: భక్తి గీతాలు వింటారు, పాటల కార్యక్రమాలు ఎక్కువగా వింటారు.
1: పాటల కార్యక్రమం ఎక్కువ వింటాం.
0: సంతోషం అండి. మరి మీకు నచ్చిన పాట కోరుకోండి.
1: రౌడీ గారి పెళ్ళాం.
0: రౌడీ గారి పెళ్ళాం చిత్రం నుండి.
1: ఇది బోయవాని వేటుకు గాయపడిన కోయిల.
0: బోయవాని వేటుకు గాయపడిన కోయిల. కోరుకున్న శ్రోతలు ఎవరైనా ఉన్నారా?
1: ఉన్నారు సార్.
0: చెప్పండి.
1: కర్నూలు నుంచి బ్రహ్మయ్య, సాతాపూర్ లక్ష్మయ్య, మెమ్నా నుంచి పులిపాటి వెంకటేష్.
0: సరే అండి, మరి వీరందరి కోసం మీరు కోరుకున్న ఈ పాట ప్రసారం చేస్తున్నాం. ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ సార్.

0: హలో ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను కదిరి నుంచి బాదల్ ఖాన్ బక్షు మాట్లాడుతున్నాను సార్
0: ఎక్కడి నుంచి అండి?
1: కదిరి నుంచి
0: కదిరి నుంచి
1: బాదల్ ఖాన్ బక్షు.
0: బాదర్ ఖాన్ బక్షు.
1: అవును సార్.
0: ఏం చేస్తుంటారు మీరు?
1: వడపాయండ్ మేడం సార్
0: వ్యవసాయం చేస్తుంటారు.
1: సార్
0: మరి వ్యవసాయం చేస్తూ మన కార్యక్రమాలు అన్నీ వింటున్నారా?
1: అవును సార్.
0: మీకు నచ్చిన కార్యక్రమం ఏంటి బక్షు గారు?
1: నాకు వచ్చి అభిరుచి సార్ ఎక్కువ
0: పాటల కార్యక్రమాలు మీకు ఎక్కువ ఇష్టం.
1: అవును సార్.
0: మరి మీకు నచ్చిన పాట కోరుకోండి.
1: బడిపంతులు సార్
0: బడిపంతులు చిత్రం నుండి.
1: బడిపంతుల్లో భారత మాతకు జయ జయలు అని పాట సార్.
0: భారత మాతకు జయ జయలు.
1: అవును సార్
0: తప్పకుండా బక్షు గారు, మరి మీరు కోరుకునే పాట మీకోసం ప్రసారం చేస్తాము.
1: పేరు చెప్తాను సార్.
0: చెప్పండి.
1: అదిరి మచానపేట బాదల్ ఖాన్ వీధి నుండి బాదల్ ఖాన్ బక్షు రహమతున్ షా బాబాజాన్ షాజహాన్ గౌసియా మున్ని షాజు బక్షు రహమద్ జువేరియా సాదియా మొహద్దీన్.
0: సరే, మరి వీరందరి కోసం మీరు కోరుకునే ఈ పాట ప్రసారం చేస్తాము. ధన్యవాదాలండి.
1: ఓకే సార్.

0: హలో ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు ఎక్కడి నుంచి
1: నమస్తే
0: మాట్లాడుతున్నారు?
1: సార్.
0: నమస్తే
1: నా
0: అండి.
1: పేరు మధు సార్.
0: మధు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మాది వడమాలపేట సార్.
0: వడమాలపేట.
1: అవునండి, వడమాలపేట.
0: మధు గారు, మరి మన ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు అన్నీ వింటున్నారా?
1: వింటాను సార్.
0: మామూలుగా అయితే మన కార్యక్రమాలు అన్నీ వింటుంటారు.
1: వింటాను సార్.
0: మరి మీకు
1: సాయంత్రం
0: నచ్చిన కార్యక్రమం ఏంటి?
1: నాకు నిర్మలా మేడం గారి బాగుంటాయి.
0: చాలా సంతోషం అండి. మరి
1: బాగుంటాయి
0: మేడం ప్రసారం చేసే కార్యక్రమాలు ఏది ఇష్టం మీకు ఎక్కువగా? వంటల కార్యక్రమం ఇష్టమా, ఆల్బమ్ ఇష్టమా?
1: ఆకాశవాణి బాగానే ఉంటుంది, కథానికం కూడా బాగా బాగానే ఉంటుంది.
0: ఓకే, చాలా సంతోషం అండి. మరి మీకు నచ్చిన పాట కోరుకోండి.
1: ఆహ్వానంలో వచ్చేసి దేవతలారా రండి అనే పాట.
0: ఆహ్వానం చిత్రంలో దేవతలారా రండి.
1: మీ దీవెనండి అందించండి.
0: తప్పకుండా అండి. మరి మీరు కోరుకునే పాట మీకోసం ప్రసారం చేస్తాం మధు గారు.
1: మన ప్రేక్షకులకి
0: సరే, మీరు కోరుకున్నట్టు శ్రోతలందరికీ ఈ పాట అంకితం చేస్తాం.
1: అవునండి,
0: ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ, బాయ్.

మీరింతవరకు హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలు కొన్న సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్ విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 11 గంటలు దాటి 50 సెకండ్లు. ఇంతటితో మా ఈరోజు ప్రసారాలు సమాప్తం. తిరిగి 103.2 107.5 మెగాహెడ్స్ పై రేపటి మా ప్రసారాలలో మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. జాయ్.